وَلِيٌّ

తలచినట్టి పనులు తారుమారైనను వెనకవలదు ఎవరు తొణకవలదు.

0: శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు నవంబర్ 21వ తేదీ 2001వ సంవత్సరంలో జరిగిన శ్రీ సత్యసాయి విద్యాలయాల సమాఖ్య ముగింపు ఉత్సవాల సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: తలచినటి పనులు

0: ప్రేమస్వరూపులారు. మతమునకు ఆధ్యాత్మికమునకు ఎడ్యుకేర్కు కూడాను ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు మీరు గుర్తించలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటున్నది. మొట్టమొదట రిలిజన్ అంటే ఏమిటి, దీన్ని అర్థం చేసుకోండి. రిలిజన్ మీన్స్ రియలైజ్ ఈజ్ రిలిజన్. దేన్ని రియలైజేషన్ చేయాలి? నీవెవరో మొట్టమొదటి నీవు గుర్తించినప్పుడే ఈ రిలిజన్ నీకు చక్కగా అర్థమవుతుంది. ఆధ్యాత్మికమంటే ఏమిటి? కేవలము భజనలు చేయటము, పూజలు చేయటము, ఆరాధనలు సల్పటము, దేవాలయములకు పోవటము, యాత్రలు సల్పటము ఇత్యాది సత్కర్మలన్నీ కూడాను కేవలము ఆధ్యాత్మిక మార్గమునకు సంబంధించినవని భావిస్తున్నారు. ఇది కాదు ఆధ్యాత్మికము. నీ యందు ఏ ఆత్మ కలదో ఆ ఆత్మనే సర్వలయందు ఉన్నదని అనేటువంటి ఏకాత్మ భావాన్ని గుర్తించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం. దీనికి ఒక చిన్న ఉదాహరణ. నీవు కన్నులు మూసుకో, కానీ ఒక్క వ్యక్తి కూడా నీకు కనిపించడు. కానీ ఆ కన్నులే ఒక్కతూరి తెరిచి చూడు, అనేక వేల శిరస్సులు కనిపిస్తున్నాయి. ఈ శిరస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ కన్నులు మూసుకున్నప్పుడు ఈ శిరస్సులు ఎక్కడ ఉండినాయి? కన్నులు తెరిచేటప్పటికీ ఈ యొక్క శిరస్సులంతా ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి? వీరందరూ ఎవరు? ఈ శిరస్సులు ఎవరివి అని విచారణ చేస్తే ఇన్ని శిరస్సులు నీ యొక్క నేత్రములందే ఉన్నవి, కానీ బయట నుంచి రాలేదు. కనుకనే అన్ని భూతములు కూడాను నీ యందే ఉన్నవి. నీవు అన్ని భూతములు యందు ఉంటున్నావు. కనుక ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసేది ఆధ్యాత్మికము. నేను ఏకుణ్ణి కాదు అనగా నీకు ఒక్కడు కాదు, అనేకత్వంలో నేనొక్కడు అనేటువంటి ఒక సత్యాన్ని మొట్టమొదట గుర్తింపచేస్తుంది ఆధ్యాత్మికం. కనుక ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన ఇలాంటి కర్మలు ఆచరించేటువంటివి ఆధ్యాత్మికములు కావు. ఆది ఆత్మ ఇస్ ఆధ్యాత్మ. అది అందరి యందు ఒక్కటే ఉన్నది, ప్రత్యేకంగా లేదు. కానీ దీన్ని ప్రత్యేకంగా ప్రపంచమునందు వేరుగా ఉన్నదని భావించి దీనివల్ల మీరు తారుమారైపోయి అనేక సందేహములకు, అనేక అనుమానములకు గురి అయి ఏకత్వాన్ని భిన్నత్వం గావిస్తున్నారు. ఇది అన్నీ కూడాను నీ ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటివి. కనుక మతమునకు అనగా రిలీజియస్ కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమునకు ఎడ్యుకేర్కు ఉండేటువంటి ఒక సంబంధం ఏమిటి అని దీని యొక్క క్వశ్చన్ యొక్క ఆ సందేహం. ఈ మూడు కూడాను వేరు కాదు. ఈ మతము అనేటువంటిది రియలైజ్ చేసుకున్నటువంటిది, నిన్ను నీవు రియలైజ్ చేసుకోవటమే, నిన్ను నీవు చూసుకోవటమే ఆధ్యాత్మికము. ఒక చిన్న ఉదాహరణము. ఇది నా కర్చీఫ్, ఇది నా టంబ్లర్ ప్లేట్, ఇది నా దేహము, ఇది నా చెయ్యి, నీ నాది నాది అని అన్నావు. కానీ హు ఆర్ యూ? నీవెవరో ఒకరు ఉంటే కదా ఇవన్నీ నావి అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు. ఇది నా కర్చీఫ్, కర్చీఫ్ ఇస్ సపరేట్ ఫ్రమ్ మీ. దిస్ ఇస్ మై బాడీ, బాడీ ఈజ్ సపరేట్ ఫ్రమ్ మీ. ఐఎమ్ నాట్ ది బాడీ, బట్ హు ఆమ్ ఐ? దీన్ని విచారం చేసుకుంటే ఈ అన్నింటికి వస్తువుల యొక్క సమగ్రతకు వేరైనటువంటిదే ఒక వ్యక్తిత్వము. కనుక మొట్టమొదట దీని అన్నిటికీ మాస్టర్ అయినటువంటి వాడు నీవు. ఇవంతా కూడా కేవలము మెటీరియల్స్. కనుకనే మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్. కనుక ఇవన్నీ కూడాను అన్నింటికీ నీవే మాస్టరు. ఆ మాస్టరే ఆత్మ, ఆత్మనే సర్వులు యందు ఉన్నటువంటిది, అదే నీలో కూడా ఉన్నది. కనుక ఇందులో ఏకాత్మ భావము సులభంగా మనకు అర్థమవుతుంది. ఇంకా ఎడ్యుకేర్ అన్నారు. మీరు ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని తెలుసుకోలేదనుకుంటే మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎట్ అవుతారు? ఇంగ్లీష్ పదం నుంచి ఎడ్యుకేషన్ అని వచ్చింది, విద్య అనే అర్థము. ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము ఒక విద్య. ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? లాటిన్ లాంగ్వేజ్ లోపల ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఎడ్యుకేర్, ఈ ఎడ్యుకేర్ నుంచినే ఎడ్యుకేషన్ వచ్చింది. ఎడ్యుకేర్, ఎడ్యుకేషన్ రెండు వేరు కాదు, రెండు ఒక్కటే. అయితే ఎడ్యుకేషన్ అనేటువంటిది బయట ప్రపంచం నుంచి మనం సంగ్రహించుకుంటున్నాం, కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది లోపల నుంచి బయటకు తీస్తున్నాం. ఇది రెండు విధములుగా మనం తీయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఒక్కటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి. మనకు తెలిసినటువంటి విషయాన్ని మనం బయట నుంచి తీస్తున్నాం, మనకు తెలియనటువంటిది ఎన్ని లోపల అగోచరంగా ఉంటున్నాయి, వాటిని మనం ప్రయత్నపూర్వకంగా బయటికి తీవాలి. ఇప్పుడు మొట్టమొదట ABCD అని అక్షరాలు నేర్చుకున్నాం. ఇది మనకు నేర్చినటువంటి అక్షరాలు, భౌతికమైనటువంటి యొక్క లక్షణం. అయితే దీనిని క్రమక్రమేణ GOD పెట్టేసినప్పటికీ ఏమవుతుంది, గాడ్ అయిపోయింది. మూడు కూడాను నీవు కూర్చుకున్నటువంటివే, ఈ అక్షరాలు పురమే ఉంటున్నాయి. అక్షరాలను ఒక శబ్దరూపంలో కూర్చటము అది నీ ప్రయత్నము. అదే విధంగానే ఒకటి మనకు తెలిసినటువంటి విషయాన్ని, రెండవది తెలియనటువంటి విషయాన్ని, రెండింటినీ కూడా మనము లో నుంచి కూడా మనం తీసుకోవాలి. ఎడ్యుకేర్ అనేగా ఏమిటి, లోపల నుంచి తివ్వటము అని దీనికి అర్థం. దేనిని వెనుక లోపల నుంచి తివ్వాలి, ఎడ్యుకేషన్ ను ఎడ్యుకేర్ నుంచి తివ్వాలి. అది కూడా మనల్ని ఎందే ఉంటున్నది, ఉన్నదాననే మనం తీవటం. కనుక ఈ ఎడ్యుకేషన్ కును, ఆధ్యాత్మికమునకును, మతమునకును ఎట్టి భేదము లేదు. రిలీజన్ అని అంటున్నారు, రిలీజన్ అనేటువంటిది కేవలము ఒక రిలేజ్ చేసినటువంటిది మాత్రమే కాదు. రిలీజన్, రిలీజన్ అనగా లవ్, ఈ ప్రేమ అనేటువంటి దాని నుంచినే ఒక విధమైనటువంటి ఒక రియలైజేషన్ కలుగుతూ ఉండాలి. నీవు కొన్ని తప్పు పనులు చేసి ఉంటే ఆ తప్పు పనులు చేసిన వాడిని చూసేటప్పటికీ నీలో ఉన్న తప్పులన్నీ బయట వస్తుంటాయి. నీవు మంచి పనులు చేసి ఉంటే ఎదుటి వ్యక్తిని నీవు చూసి మంచివాడుగా కనిపించినప్పుడు, అతన్ని చూసినప్పుడు నీ యొక్క మంచితనం అంతా బయటకు వస్తుంది. కేవలం అతని నుంచి నీవు చూసినట్టు కాదు, నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు బయటపడుతున్నాయి. కనుక మనము ఎవరినో చెడ్డవాడు అని అంటున్నాము, అతను చెడ్డవాడు కాదు. అతని పైన ఉన్నటువంటి నీ భావం చెడ్డది కానీ అతను చెడ్డవాడు కాదు. ఇంకొకరిని మంచివాడు అని అంటున్నావు కానీ అతని యందు ఉన్నటువంటి మంచితనం నీకు కనిపించడం లేదు. నీకు అతని పైన ఉన్నటువంటి యొక్క మంచి భావమే అది నీకు దాంట్లో రిఫ్లెక్షన్ గా ఉంటుంది. కనుక మంచి చెడ్డలు అన్నీ కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. నీ యొక్క రిఫ్లెక్షన్, నీ రియాక్షన్, నీ రీసౌండ్ లే. కనుక ప్రతి దానికి కూడాను తన తత్వమే తనకు బయట స్వరూపకంగా కనిపిస్తూ ఉంటుంది. కనుక ఎవరిని కూడా మనము చెడ్డాని భావించకూడదు. చెడ్డాని చెప్పడానికి నీకేం అధికారం ఉంటుండాలి? అతని చెడ్డతనం అనేటువంటిది నీకే రీతిగా గుర్తింపజేస్తున్నావు. నీకు కేవలము కొన్ని అపకారం జరగటం వల్ల అతనికి చెడ్డవాడంటున్నావు. ఇంకా ఎంత మంచి ఉన్నాయో నీకేమాత్రము గుర్తించడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు అనిల్ కుమారు అనేటువంటి అతన్ని ఒక గుర్తుగా చెప్పమని చెప్తారు. ఒక క్రీమ్ ఒక కోటు వేసుకున్నాడు, రెండు అద్దాలు పెట్టుకున్నాడు, చేతిలో పెన్ను పట్టుకున్నాడు, ఐదడుగుల రెండించులు ఉన్నాడు. ఇవి మాత్రం చెప్పినంత మాత్రమున అనిల్ కుమార్ యొక్క స్వరూపాన్ని నీవు నిరూపించిన వాడవుతావా? ఇవన్నీ నీ నేత్రానికి కనిపించినవే కానీ నీ నేత్రానికి కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి అనిల్ కుమార్ లో. అతని కలర్ చూస్తే నీవు కొంచెం క్రీమ్ కలర్ గా ఉంటావు. హైట్, ఫ్యాట్, వెయిట్, కలర్ మూడింటినీ నీవు చూడగలుగుతున్నావు. కానీ అతని యందు ఇంకా ఎంత మంచి గుణాలున్నాయో, అతనిలో ఒక దయ ఉండవచ్చును, ఒక ప్రేమ ఉండవచ్చు, అతని యందు ఒక క్రోధం ఉండవచ్చు, కానీ అవి నీకు కనిపించడం లేదే. కనుక అతనికి ఫ్యాట్, హైట్ ఇవన్నీ చెప్పినంత మాత్రమున అతన్ని నీవు గుర్తించిన వాడు కాదు. గుర్తించినటువంటివి ఎన్నియో అతని ఎందు ఉన్నాయి. ఈ అన్నింటినీ గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే అతని స్వరూపం నీకు అర్థమవుతుంది. కనుకనే ఈనాడు లోకం లోపల ఆకారమును పురస్కరించుకుని, కేవలము తాను చేసేటువంటి యొక్క యాక్షన్ ను పురస్కరించుకుని అతని మంచి చెట్టులుగా నీవు నిరూపిస్తున్నావు. చాలా తప్పు, నీలో ఎలాంటి తప్పులున్నాయో అలాంటి నేత్రంతోనే నీవు అతన్ని చూస్తున్నావు. అతని తప్పుగా నీకు కనిపిస్తుండాలి. తప్పు ఎదుటి వ్యక్తి ఎందుకు కనిపించేటువంటిది కాదు. ఇంటిలోని దోషమే కానీ సృష్టిలో దోషం కాదు. నీవు రెడ్ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ రెడ్ కలర్ గా కనిపిస్తారు, కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూగా కనిపిస్తారు. ఇవి వ్యక్తి యొక్క దోషములే తప్ప శక్తుల యొక్క దోషము కాదు. కనుక ఇలాంటి సత్యాన్ని తాను గుర్తించినటువంటి మూర్ఖుడే ఇతరులను విమర్శించడము, ఇతరులను పూజించడము, ఇతరులను దండించడము, ఇతరులను కోపించడము, ఇతరుని ప్రేమించడము ఇలాంటివంతా జరుగుతూ ఉన్నాయి. కనుక నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు ప్రతిబింబిస్తున్నాయి. కానీ ఎదుటి వ్యక్తి యందు ఉన్నటువంటి ఒక మంచి చెడ్డని నీవు చూడలేవు. సహజ మానవత్వం నుండి ఇలాంటి భేదములు ఎన్నియో కనిపిస్తూ ఉండగా మానవాతీతమైనటువంటి దైవత్వమునందు ఇంకా ఎలాంటి గొప్ప ఉంటున్నాయో. భగవంతుని యందు ఎన్నియో ఉంటున్నాయి, ఎంతనో విలువైనటువంటివన్నీ ఉన్నాయి. అతని స్టోర్ లోపల చెప్పడానికి సాధ్యం కానంత సామాను ఉంటుండాలి. కానీ నీవు వచ్చి, స్వామి నాకు ఒక లాకెట్ ఇవ్వండి అని అంటారు. ఎందుకు నీవు ఈ లాకెట్ని అడుగుతున్నావు? అతను ఇంకా ఎలాంటి గొప్పది నీకు ఇవ్వగలుగుతున్నాడో గుర్తించుకోలేక చిన్నదాని నీవు కోరుతున్నావు, కాబట్టి నీకెంతో గొప్పది ఇవ్వడానికి ఉంటున్నాడు తాను. అతని స్టోర్ లోపల లేనటువంటివి లేదు, ఇంత విలువైనటువంటివో ఉంటున్నాయి. అలాంటి విలువైనటువంటివంతా ఉండినప్పుడు విలువైనటువంటిది ఇస్తాడో ఏమో. కనుకనే భగవంతుణ్ణి ఏమీ కోరకూడదు. తాను ఇష్టమైనటువంటి ఏమిస్తాడు, నా సమయానికి సందర్భంగా ఏమిస్తాడు. కనుక నీ దేశపాత్ర పురస్కారం చేసుకుని అనుసరించి కర్మను ఆచరిస్తుంటాడు. కనుక ఒక్కొక్క సమయంలో తానే అడిగి ఇస్తుంటాడు. కనుక దైవత్వం యొక్క విషయములు ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులే అనర్థాలకు గురి అయిపోయి యథార్థాన్ని మర్చిపోయి వివేకమైనటువంటి దీన్ని ఏమాత్రం గుర్తించుకొనక అర్థాలను పెంచుతున్నాడు. ఇలాంటి దీనికి మనము లోబడకూడదు. మన యొక్క హృదయమునందున్నటువంటి ప్రతిబింబములే మనకు కంటెదురుగా కనిపిస్తున్నాయి. కనుక ఎడికేర్ అనేటువంటిది కానీ, ఆధ్యాత్మికమనేటువంటిది కానీ, మతము అనేటువంటిది కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు. ఒక పరిమితమైనటువంటి ఒక స్వరూపాలుగా నిరూపిస్తున్నాం. ఇది ఒక ఉంగరము, ఇది ఒక చైను, ఇది ఒక కమ్మలు, ఇవన్నీ ఒక విధి విధమైనటువంటి ఒక రూపాన్ని నీవు చూస్తున్నావు. కానీ అన్ని చేరి ఒక బంగారుతో కూడినటువంటివి అనే సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ భేదాలు నీకెందుకు వస్తాయి? కనుకనే దైవత్వం అనేటువంటి దివ్యత్వం ఒక్కటే. ఈ దివ్యత్వంలో అనేక రూపనామములంతా కూడా నీకు కనిపించవచ్చు. అన్ని రూపనామములకు మూలాధారమైనటువంటిది ప్రేమ ఒక్కటే. ప్రేమను ఇచ్చుకో, ప్రేమను పుచ్చుకో. ఇది నీవు ఇచ్చుకోవాల్సింది, పుచ్చుకోవాల్సింది. అవి రెండింటి ఎందు ఉండినటువంటి యొక్క దివ్యమైన శక్తులు మరొక దాని ఎందు కనిపించవు. మతము అనేటువంటి దాన్ని ప్రక్కకు నెట్టు, రిలిజియన్. ఈ రిలిజియన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టు, రిలిజియన్ ఆఫ్ లవ్. ఇంకా ఎడ్యుకేషన్ అనగా ఎడ్యుకేర్, ఎడ్యుకేర్ అనగా లోపల ఉన్నటువంటి దాన్ని తీవటము. అది నీ యొక్క ప్రేమను బయటికి తీవటం. ఆ ప్రేమ స్వరూపమే భక్తి అనే రూపాన్ని పొందుతుండాలి. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఇది మీరు మొట్టమొదటి తెలుసుకుంటే ఏ ఎడ్యుకేర్ను మనం యోచించనక్కర్లేదు, ఏ మతాన్ని మనము విచారించనక్కర్లేదు. అప్పుడు ఏ జగడాలు కూడా జగంలో ఉండవు. ఐకమత్యంగా కూడి అందరూ ఆనందంగానే ఉంటారు. ఈ డిఫరెన్స్ అంతా ఉండటం చేతనే ఒకరికొకరు భేదములంతా కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడ డిఫరెన్స్ ఉంటాయో అక్కడనే మీకు జగడములు జరుగుతూ ఉంటాయి. కనుక జగడములు జరగకుండా అందరూ ఒక ఆత్మభావంతో ఆనందాన్ని పొందాలనుకుంటే ఈ డిఫరెన్స్ అంతా మనం పక్కకు నెట్టాలి. లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, రిలిజన్ ఆఫ్ లవ్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఇవన్నీ ఒక్కటిగా మనం పూజించుకుంటే, తెలుసుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉండదు. కనుక మానవులు అందరూ ఒక్కటి, మానవ జాతి ఒక్కటే, అదే మతము. ఇది ఏ జాతి అంటే మానవ జాతి. ఈ హ్యూమన్ రైట్ నీవు పెట్టుకుంటే చాలు. అయా నీవే కులం వాడు, ఏ తెగవాడు, ఏ స్థానం వాడు, ఇవన్నీ మన క్వశ్చన్ వేయనక్కర్లేదు. యూఆర్ మ్యాన్, ఐఆమ్ మ్యాన్. యూఆర్ హ్యూమనిటీ, ఐఆమ్ హ్యూమనిటీ. ఆ విధమైన యొక్క మానవత్వాన్ని గుర్తించుకుంటే చాలు. ఈ మానవత్వాన్ని గుర్తించుకుంటే మతము అనేటువంటిది వేరే కనిపించదు. మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే. ఈ మార్గాన్ని ఒకదాన్ని మనం వెతుకుంటే చాలు, మతములన్నీ ఏకమైపోతాయి. మతులు మంచివైనా మతమేది చెడ్డది? వినుడు భారతీయ వీరసుతుడ. మన మతి లోపలంతా కూడా భేదాలు పెట్టుకుని మతం లోపల భేదాలు ఉన్నాయనుకుంటాం, చాలా పొరపాటు. మతములేమను చూడకూడదు. మతిని చూడు, స్థితిని చూడు, స్థితిని చూడు, సంపత్తిని చూడు. ఇయే నీవు నేర్చుకోవచ్చు. స్థితి, గతి, స్థితి, సంపత్తి, ఈ నాలుగింటి ఇందే మానవత్వం ఇమిడి ఉంటున్నది. కనుక ఇలాంటి ప్రశ్నలంతా కూడాను మనం పెద్దగా వేయకూడదు. ఇవన్నీ మనం నిత్య జీవితంలో గుర్తించవలసినటువంటివి. మన ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు లిమిట్? కనుకనే ఎడ్యుకేషన్ కును, ఎడ్యుకేర్ కును ఏమాత్రము భేదం లేదు. అనుభూతి లోపల మాత్రము కొన్ని కొన్ని లోపల నుంచి తీసేది, కొన్ని కొన్ని బయట నుంచి నేర్చుకునేది. ఇది బయట నుంచి చూస్తున్నాము, బయట నుంచి నేర్చుకుంటున్నాము. ఇది మొట్టమొదటి చూసినప్పుడు ఇది మనకు క్రొత్తది. తర్వాత ఇది మన హృదయంలో చేరేటప్పటికే అది మన పాతదైపోయింది. అంటేనటువంటి దాన్ని తిరిగి మనం తీసుకోవాలి. చిన్న ఉదాహరణము, భగవంతుడు ఒక వ్యక్తికి ముక్తినివ్వాలని అతని దగ్గరికి వచ్చాడు. అతని దగ్గరికి తాను వచ్చే పూర్వముగా యముణ్ణి పంపించాడు. అతను చాలా తెలివితేటలు గలవాడు. అతని దగ్గరికి పోయి నీవు అతని సమాచారం తెలుసుకునిరా అన్నాడు. ఆ యముడు వెళ్లాడు. నేనెవరో నీకు తెలుసునా అన్నాడు. నాకు తెలియదండి, మీరు కొత్తవారు అన్నాడు. సరే అయితే నీవెవరో నన్ను తెలుసుకున్న తర్వాత నేను వస్తానులేని తిరిగి తాను పోయాడు. మరి మూడు దినములైన తర్వాత అదే యముడు వచ్చాడు. నేనెవరో నీకు తెలుసునా అన్నాడు. తెలుసునండి, మొన్న చూచినాను కదా నిన్ను. కాబట్టి నీవు మొదటి దినము కొత్తవాడు, మూడవ దినం పాతవాడు. అదే విధంగానే మొట్టమొదటి నేర్చుకునే ముందుగా అన్ని కొత్తవే మనకు, తర్వాత అన్ని మనకు పాతవే. కనుకనే మనం తెలియక పూర్వమంతా కూడాను అన్ని నూతనంగా మనం విశ్వసిస్తుంటాం. తర్వాత భేదములే దూరం చేస్తాం. భేదములు ఎప్పుడు దూరం అవుతుందో అప్పుడే నీలో ఏకత్వం ప్రాప్తిస్తుంది. కనుక ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోండి. మరి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే అని మీరు విశ్వసించండి. అప్పుడే మీకు ఈ అన్ని భేదములు కూడా దూరం అయిపోయి మతం అంటే ఏమిటి, రిలిజన్ అంటే ఏమిటి, ఈ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనేటువంటి మీకు సులభంగా అర్థమవుతుంది. ఇక్కడ సత్యసాయి ఎడ్యుకేషన్ అని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అని రెండు ఎడ్యుకేషన్లు ఉన్నాయా? ఒక్కటే ఎడ్యుకేషన్. అయితే గవర్నమెంట్ దానికి మన దీనికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని మనం యోచన చేయాలి. మన యొక్క సత్యసాయి ఇన్స్టిట్యూషన్ లోపల మనకు రైట్ ఉంటుండాలి. ఎందుకంటే సత్యసాయి అందరి వాడు, కానీ గవర్నమెంట్ దీని లోపల మనకు అందరిది గవర్నమెంట్ కాదు. దాంట్లో కొన్ని డిఫరెన్స్ అంతా ఉంటుంది. వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళ ఆబ్జెక్ట్స్ వేరువేరుగా ఉంటుంది. కనుక గవర్నమెంట్ విరుద్ధంగా పోకూడదు. గవర్నమెంట్ రూల్స్ మనం అనుసరిస్తూ పోంది. అనుసరిస్తూ మన దానికి ఏ రూల్స్ లేదు. మన రూల్స్ అంతా ఒక్కటే, లవ్ ఈజ్ రూల్. ఆ ప్రేమ చేత మన రూల్స్ మనం ఫాలో చేస్తాం. హృదయపూర్వకంగా ప్రేమించి ఆ యొక్క దీన్ని సాధనలో పెట్టుకుందాం. కనుక నీవు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ కూడాను సత్యసాయి ఎడ్యుకేషన్ కూడా నీవు ఫాలో చేయొచ్చు. సత్యసాయి ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మానవతా విలువలు, ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది మొట్టమొదట నీవు నిలబెట్టుకో. దాన్ని నిలబెట్టుకుని నీవు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ను ఫాలో చేయి. మనం ఇది వేరు అది వేరు అని దీనికి డిఫరెన్స్ చేయకూడదు. మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ కూడాను దీనికి నాకు అవసరం లేదని చెప్పిన సత్యసాయి ఎడ్యుకేషన్ అని హ్యూమన్ వాల్యూస్ ను మనం ఫాలో చేస్తుంటే గవర్నమెంట్ అంగీకరించదు. గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కాబట్టి వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ధిక్కరించకూడదు. ఎందుకంటే ప్రపంచంలో మనం పుట్టాము, ప్రపంచంలో చదువుతున్నాము, ఉంటున్నాము. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసినప్పుడే వాడు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని నువ్వు ఏ దేశం పోయినా నీ కొన్ని ఉద్యోగాలు చిక్కుతాయి. కనుకనే దాన్ని కూడా మనం కొంతవరకు ఫాలో చేయాలి. దాన్ని ఫాలో చేస్తూ కాలం ఎంత చిక్కుతూ ఉంటుండాలి. మానవులకు దినములకు 24 గంటల సేపు ఉండాలి కాలం. గవర్నమెంట్ స్కూల్లో ఎంతసేపు చదవగలరు? ఇక్కడంతా చేర్చి తెల్లవారి 3 గంటలు, సాయంకాలం 3 గంటలు. 2 గంటలు మాత్రమే నీ గవర్నమెంట్ దీన్ని ఫాలో చేస్తున్నావు. ఇంకా ఉంది 18 గంటలు. ఆ 18 గంటల లోపల 6 గంటలు నిద్ర తీసుకో. ఇంకా 6 గంటలు నీ యొక్క ఆటలు పాటలకు నీవు తీసుకో టైము. ఇంకా 6 గంటలు ఉంటుండదే. 6 గంటల లోపు నీ మానవతా విలువను పెంచుకో. కనుకని మానవుడు కాలమును 4 భాగములుగా విభజించాలి. ఒక భాగము స్వార్థమునకు, 2వ భాగము నీ డ్యూటీస్ కు, 3వ భాగము నిద్రాహారములకు, 4వ భాగము ఆధ్యాత్మికమునకు. కనుక నీ ఈ విధంగా 3-4 భాగములుగా చేసుకుంటే ఆధ్యాత్మికము ఏమాత్రము అవకాశం లేకుండా పోదు. కనుక గవర్నమెంట్ చదువుకు, సత్యసాయి చదువుకు దీనికి ఏ భేదము అనేటువంటిది మీరు పాటించకూడదు. మనది సత్యమైన ఎడ్యుకేషన్, అది కేవలం బుకిష్ నాలెడ్జీ. మనదంతా ప్రాక్టికల్ నాలెడ్జీ. ఈ ప్రాక్టికల్ నాలెడ్జికి బుకిష్ నాలెడ్జికి మనం సంబంధం తీసుకోకూడదు. దాన్ని ప్రక్కకు నెట్టకూడదు. దాన్ని కూడా ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. పరమునకు 2 విద్యలు అత్యవసరము. హిమునకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అవసరము, పరమునకు ఆధ్యాత్మిక తత్వం అవసరము. ఈ రెండింటినీ కూడా తీసుకుని రెండు కూడా ప్రత్యేకంగా భావించకూడదు. ఒక కాయిన్కు 2 సైడ్లు ఉన్నట్టుగా ఉంటుండాలి. కానీ ఒకటే కాయిన్, దానికి 2 వైపులు ముఖములు ఉంటున్నాయి. ఆ రెండింటినీ మనం 2 స్వీకరించాలి. కానీ దీంట్లో మనం భేదాలు ఏమీ అవసరం పెట్టుకోకూడదు. ఇంక 3వది, విద్యార్థుల మనసును గుర్తించి వర్తించడానికి విద్యార్థుల మనసు ఎట్ట ఉంటుందో ఏమో తెలుసుకోవాలనుకుంటున్నారు. మొట్టమొదట నీ మనసు యొక్క రూల్స్ నువ్వు తెలుసుకో. తర్వాతనే విద్యార్థి యొక్క మనసును మనం చూడవచ్చు. నీలో మంచి మనసును నీవు అభివృద్ధి పరచుకుంటే విద్యార్థి అందు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అది కూడా నీలో ప్రవేశిస్తుంది. కనుక మైండ్ ను చూడటానికి అక్కడ వీలు కాదు. ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఫాలో చేస్తురా. బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఇంటిలో ఏ విధంగా ఉంటున్నాడు, ఊళ్ళో ఏ విధంగా ఉంటున్నాడు, ఇంటితో చేరినప్పుడు ఎట్ట ఉంటాడు, చక్కగా కొంతవరకు నీవు విచారణ చేయాలి. విద్యార్థి నీవు చక్క మార్గంలో తిప్పడానికి వీలవుతుంది. నువ్వు బయట వారితో ఇంటిలో ఈ క్లాసులో ఏ విధంగా నవర్తిస్తున్నావో నువ్వు గుర్తించుకునలేక కేవలం అతన్ని మార్చాలంటే ఏ రీతిగా మార్చగలవు? ఇంతే కాకుండా ఇంటిలో తల్లిదండ్రులు మితిమీరిన స్వేచ్ఛనిస్తుంటారు. అక్కడ ఫ్రీడమ్ గా ఉంటుండడం చేత అక్కడ ఫ్రీగా ప్రవర్తిస్తుంటాడు. స్నేహితుల దగ్గర చూస్తే వారు కూడా మరింత ఫ్రీడమ్ గా ఉంటారు, వారు కూడా నీకు అమితమైనటువంటి స్వేచ్ఛను ఇస్తుంటారు. కానీ స్కూల్కి వచ్చేటప్పటికి అక్కడ కొంచెం కట్టుదిట్టమవుతుంది. కనుక రెండింటి యందు ఏ విధంగా ఉంటున్నాడో దానికి మూడవది కూడాను దానికి తగినట్టుగా మార్చుకోవాలి. కనుక ఇంటి విషయంలో నీవు ప్రవేశించవద్దు. తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ వల్ల వారికి అనేక విధమైనటువంటి స్వేచ్ఛను ఇస్తుంటారు. అయితే దీన్ని కూడా మనం మొట్టమొదటి అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పిలిచి ఈ పిల్లవాడి యొక్క స్థితిగతులను మనం విచారించాలి. ఈనాటి తల్లిదండ్రులు ఇది మోడర్న్ ఏజ్, పిల్లలకు కావలసినంత స్వేచ్ఛనిస్తున్నారు, కావలసినంత ధనం ఇస్తున్నారు. 99% తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు పిల్లలు. ఎందుకంటే నా బిడ్డకు నేను స్వాతంత్రం ఇవ్వాలి, వాడికి ఒక మనసు ఉంది, వాడికి ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించాలి, ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించాలని కోరేటువంటి వాడు కొన్ని తప్పు మార్గంలో పోయేటప్పుడు నీవెందుకు ఏడుస్తున్నావు? కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు నీవు సంతోషించాలి కదా, నీవు ఏడుస్తున్నావు తప్పు. కనుక నీ పిల్లల్ని మొట్టమొదటి చక్కని కంట్రోల్ చేసుకుంటూ రావాలి. కార్లంతా కూడా మంచి రోడ్డుగా ఉన్నప్పుడు స్పీడ్ గా పోతుంటాము, జనాలు అధికంగా సంచరించేటువంటి సమయంలో ఎక్కువ టర్నింగ్లు జరిగే సమయం లోపల స్పీడ్ బ్రేకర్ పెడతారు. ఎందుకోసము? కొంతవరకు క్షేమం కోసమని. క్షేమము ప్యాసింజర్స్కు క్షేమము. కనుకనే మనం కూడా పిల్లలకు స్వేచ్ఛకు కొత్త బ్రేకులు వేయాలి. ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వాలి, ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వకూడదు. వాడు ఏదైనా చెడ్డ మార్గంలో కూడా ప్రవేశిస్తుంటే దానికి కఠినమైన శిక్ష ఇవ్వాలి. వాడికి ఫ్రీడమే ఇవ్వకూడదు. అలాంటి వాడు చచ్చినా పర్వాలేదు కానీ ఫ్రీడమ్ ఇవ్వకూడదు. మంచిదానిక నీకెంతైనా ఇచ్చేసేది, వస్తువులు ఇచ్చేసే, కానీ వెనక వైపున వాచ్ చేసుకుంటూ పో. అప్పుడే ఆ పిల్లవాడు మనిషి సరైన మార్గానికి రాగలడు. కనుకనే పిల్లల్ని మనం సరైనటువంటి రీతిలో తెచ్చుకోవటం మొట్టమొదటి బాధ్యత తల్లిది. ఇక్కడ కూడా కొన్ని భేదములు కనిపిస్తుంటాయి. కొడుకు దేగినైపోతే తండ్రి బాధ్యత, డాటర్ తప్పైపోతే మదర్ మిస్టేక్. కనుకనే ఇక్కడ రెండింటి ఎందు మనం భేదాన్ని గుర్తించాలి. బిడ్డ సరిలేదు అంటే ఇది మదర్ మిస్టేక్. ఎందుకంటే మదర్ నీడ లోపల నుంచి సంచరిస్తుంటుంది బిడ్డ, కనుకనే ఈ షాడో లోపల ఉంటుండాలి తప్పు. కుమారుడి తప్పు అయినప్పుడు తండ్రిది తప్పు. తండ్రి సరైనటువంటి రీతిలో వాళ్ళని చూసుకోవటం లేదు, ఇష్టం వచ్చినంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు. కనుక ఆ విధంగా చేయకుండా ఉండే కోసం స్కూలు అని మూడవది ఒకటి పెట్టారు. అక్కడ టీచర్స్ వీళ్ళను సరైన మార్గంలో సమత్వానికి తీసుకుని రావాలి. నాయన నీవు బయట ఈ రీతిగా ప్రవర్తిస్తున్నావు, ఇది మంచిది కాదు, నీ పేరు పాడైపోతుంది. పేరు మాత్రమే కాదు తల్లిదండ్రుల పేరు కూడా పాడవుతుంది, పేరే పాడైపోతుంది. నీవు గృహం పేరు నిలబెట్టు, తల్లిదండ్రుల పేరు నిలబెట్టు, ఈ యొక్క స్కూల్ యొక్క పేరు నిలబెట్టి మంచి మార్గంలో మంచి బోధలు చేస్తూ రావాలి. కనుకనే వారి సరైన మార్గంలో తెవడానికి మంచి మాటలతో వారిని మార్గంలో తెచ్చుకుపెట్టుకోవాలి. ఇప్పుడు అనేక విదేశాల లోపల ఈ పిల్లలకు ఏం వినయమంటే ఏమిటో, విధేయత అంటే ఏమిటో ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళకందరికీ సత్యసాయి సంస్థల వారు పవిత్రమైనటువంటి మాటలు చెప్పాలి. నాయన నీవు మానవుడిగా పుట్టావు, ఒకరిని భయపెట్టడానికి నీవు మృగం కాదు, ఇంకొకరికి నీవు భయపెట్టడానికి పశువు కాదు. కానీ నీవు భయపెట్టడానికి మృగం కాదు, భయపెట్టడానికి పశువు కాదు, నీవు మానవుడవు. కనుక నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు. కనుక ఈ విధంగా పిల్లలకు బోధించి వారిని సరైన మార్గంలోకి తిప్పాలి. నాయన లైఫ్ ఈజ్ లాంగ్ జర్నీ, కనుక ఈ మధ్య మధ్య చెడిపోయేటువంటివి కాదు ఇవన్నీ. షార్ట్ కట్ అయిపోతే ఎందుకు పోయినా పర్వాలేదు. కనుక నీవు ఇంత దీర్ఘకాలం జీవించవలసినటువంటి వాడు కాబట్టి నీవు దివ్యమైన జీవితాన్ని జీవి. దీర్ఘ జీవితాన్ని మనం ఆశించకూడదు, దివ్య జీవితాన్ని ఆశ. ఆ విధంగా వారికి మంచి మాటలతో బోధించి తల్లిదండ్రులు పెట్టినటువంటి మార్గమును కొంతవరకు సరిదిద్దడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీ యొక్క కీర్తి కూడాను అభివృద్ధి అవుతుంది. నీవు ఆచార్యుడవు. ఆచార్య అనగా ఏమిటి? అధ్యాపకుడు కాదు, ఆచరించి బోధించేటువంటి వాడు ఆచార్య. కనుక నీవు ఆచరించి బోధించినటువంటి వాడు కాబట్టి నీకు ఆచార్య అని పేరు వచ్చింది. నీవు అనుసరించి పిల్లలకు బోధించు. ఇంకా పిల్లలకు కొన్ని దురభ్యాసాలు కొన్ని ఉంటాయి, ఆ అభ్యాసాలను మొట్టమొదట అధ్యాపకుడు కంట్రోల్ చేసుకుని తర్వాత పిల్లలకు బోధించాలి. చెరు కాలేజీ లోపలనే కూర్చొని సిగరెట్ తాగుతూ కూర్చుంటే అప్పుడు రేపటి దినం పిల్లవాడు కూడా తాగుతూ స్కూల్కి వచ్చేస్తాడు. ఏయ్ ఎందుకురా నీ స్మోక్ చేస్తావు అని టీచర్ అడుగుతాడు. సార్ మీరు చేస్తున్నారు కదా, దానికి ఏం జవాబు చెప్పగలడు, నో రిప్లై. కనుకనే వీడికి అప్లై చేస్తాడు కానీ రిప్లై నో రిప్లై. కనుక ఆ పిల్లవాడికి నేర్పాలనుకున్నప్పుడు వాడి ముందు నీవు ఈ దురభ్యాసం చేయకూడదు. ఏ ఒక్కటి చెడ్డది నువ్వు చేసినప్పటికీ పిల్లలు దాన్ని అనుసరిస్తూ వస్తారు. కనుక ఏది మంచిది అని నీవు తలుచుకుంటావో ఆ మంచిది పిల్లలకు బోధించింది నీవు చేయకుండా ఉండాలి. నీవు మంచి చేసి పిల్లలకు మంచి చెప్పు. ఇది సరైనటువంటి యొక్క ఉపదేశము, సరైన విద్య యొక్క లక్షణము. అప్పుడే విద్యార్థి యొక్క మంచి విత్తనములు తనకు బయటపడుతుంటాయి. ఆ విధమైనటువంటి విద్యార్థి ఏ విధంగా చెప్పుకోగలడు? టీచర్ దగ్గరకు వచ్చి సార్ నాకు తెలియకుండా నేను ఎన్నో తప్పులు చేశాను సార్, ఇలాంటివి చేశాను, అలాంటివి చేశాను అని అన్ని చెప్పుకొని ఇంకా ఆనాటి నుంచి తాను మంచివాడిగా రూపొందుతాడు. ఇది నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎన్నో విధములుగా కూడా పిల్లలను కొంత శిక్షిస్తుంటాను, అరుస్తూ ఉంటాను, ఒప్పుతూ ఉంటాను, ప్రేమిస్తుంటాను, అన్ని ఇస్తుంటాను, కానీ కొన్ని కొన్ని సమయాల లోపల నేను చాలా కఠినంగా ఉంటాను. అప్పుడు పిల్లలే వచ్చి, స్వామి నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి, చెప్పింది నేను చేయలేకపోయాను, ఇప్పుడు దాని యొక్క సత్యం నాకు గుర్తింపు చేసుకున్నాను, కనుక నన్ను నేను ఇంక పైన అలాంటి తప్పులు చేయను. స్వామి కరిగిపోతాడు, నాయన ఇంక పైన నీవు బాగుండు, దీనిపైన ఇంకే విధమైనటువంటి మార్పులు రాకుండా చూసి ఏది నేను చేసినా నీ మంచి కోసమే అని చెప్పి ఈ టీచర్స్ కూడా ఆ పిల్లలకి ఆ విధంగా బోధించాలి. అది చాలా ఇంపార్టెంట్. ఈ టీచర్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, అదేవిధంగా ఏది మంచి అని తనకు తెలుస్తుంటాదో దాన్ని పిల్లలకు బోధించి దాన్ని తాను కూడా అనుసరిస్తూ రావాలి. ఇంతే కాకుండా పిల్లలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించి రావాలి. నేను చిన్న చిన్న విషయం ఒకటి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. నేను కమలాపురంలో చదువుతూ ఉంటే, అది ఏమి చదువు, నా చదువు 3వ క్లాసు 4వ క్లాసే, అక్కడ చదువుతూ ఉంటున్నాను. హెచ్ఐఎం గారు అని ఒక టీచర్ ఉండేటువంటి వాడు, ఆయన ఎక్కడైనా బజార్లో వస్తున్నాడంటే చూసిన పిల్లలంతా భయపడిపోయేవారు. గురువును చూస్తే చాలా గౌరవము భయము. ఆయన ఆ మార్గంలో కర్ర పట్టుకుని వస్తున్నాడంటే మేము ఈ మార్గంలో తిరిగిపోయేటువంటి వాడు. ఇది మెత్తగా ఏదో కనిపెట్టాడు ఆయన, అరే నేను వస్తున్నానని కనిపెట్టి నువ్వు సందు లోపల పోతున్నావా. కాలేజీకి స్కూల్కు పోయిన తర్వాత అక్కడ స్కూల్ లోపల క్లాసు మానిటర్ ఎవరు, నేనే. ఈనాడే ఇంత పెద్దగా ఉన్నాను, ఆనాడు ఇంకా చిన్నగానే ఉండేది. ఆ టీచర్ వస్తున్నాడంటే మంచి చింతపరలంతా కూడా ఒక కట్ట తెచ్చి ఒక మూల పెట్టాలి. నేను దిన్నము తెచ్చి పెట్టేటువంటి వాడిని. కర్ర తీసుకున్నాడు, ఏ రాజు రా అన్నాడు. నేను ధైర్యంగా వెళ్లాను, కనుకని నీవెందుకు నన్ను చూసి ఆ సందులోకి వెళ్లినావు అన్నావు. మిమ్మల్ని నేను చూడలేదు. అతని ఇంటి లోపల నాకు నోట్బుక్ ఉంటుండాలి, నోట్బుక్ నేను తీసుకుని స్కూల్కి పోవాలని వెళ్లాను. నేను మిమ్మల్ని చూడలేదు సార్ అన్నాను. సత్యం చెప్పాను, ఏ చూడలేదా అని గట్టిగా అరిచాడు. చూడలేదు అని గట్టిగా నేను చెప్పాను. నిన్ను కొడతాను అన్నాడు. నిన్ను కొట్టాలంటే మీకు ఆశ ఉంటే కొట్టండి అని నేను చేయి ఇచ్చాను. ఆ మాట లోపల ఆ సత్యాన్ని గుర్తించుకుని హెచ్ఐఎం గారికి కంటిదారలు కారినాయి. గడిపించాడు, రాజు నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసును, కానీ నీవే అనుకోని నాకు చాలా కోపం వచ్చింది. ఏనాడు తప్పు చేయనటువంటి వాడు ఇలాంటి తప్పు చేస్తున్నాడని కోపం వచ్చింది, కానీ నీవు ఇలాంటి తప్పును నీవు చేయవు నాకు తెలుసును అని తర్వాత పిలిచి చాలా సంతోషించి, ఇప్పటి దినము నువ్వు స్కూల్ అంటే ఇంటికి పోయే సమయం లోపల దారి లోపలనే నా ఇల్లు కూడా ఉంటున్నది, ఇంటికి వచ్చి పో అన్నాను. తిరిగి నేను టీచర్ ఆర్డర్ ప్రకారం పోతూ వచ్చాను. వరండాలో వెళ్లినాను, ముఖ్యంగా లోపల వెళ్లకూడదు, వీళ్ళు లేడీస్ అంతా ఉంటారు కాబట్టి గురువాజ్ఞ లేకుండా నేను లోపల ప్రవేశించకూడదని దారి వరకు వెళ్లాను. భార్యతో చెప్పాడు, ఆమె వచ్చి, నాయన నీవేనా రాజు అని అంది. అవునమ్మా అన్నాను. మీ టీచర్ గారు పిలుస్తున్నారు లోపల రాండి అని లోపల వెళ్లాను. ఆయన ప్రేమకు ఇంత అంత హద్దు లేదు. ఒక చిన్న ప్లాస్టిక్ చైర్, ప్లాస్టిక్ కాదు అప్పుడు అల్యూమినియం చైర్, దాంట్లో రెండు పకోడాలు పెట్టి, రాజు నీ పైన నేను ఈనాడు కోప్పడ్డాను, చాలా తప్పు, మంచి పిల్లవాడైనటువంటి నీ పైన నాకు ఇంత కోపం వచ్చి నిన్ను కొట్టాలని తలుచుకున్నాను, తప్పుకు పరిహారంగా నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నానన్నాడు. చూసారా, మన మంచితనము, మన సత్యవాకులు, మన పవిత్రమైనటువంటి గుణములు ఎలాంటి వారినైనా కూడా కరిగిస్తుంది, కదిలిస్తుంది. ఆ టీచర్ చెప్తున్నాడు, నాయన నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. నేనెక్కడ మీరెక్కడా నాయన, ఈ భేదం నీలో ఉంటుంది కనుకనే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటా. వయసు ప్రధానం కాదు, మానసిక హృదయం ప్రధానము. చాలా గుడ్ బాయ్, గుడ్ బాయ్ అన్నాడు. నాయన బానే చదువుతున్నావా అన్నాడు. చదువుతున్నాను సార్ అన్నాడు. వస్తున్నాయి నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి, చదువుకో చెప్పాడు. సరే మంచి సార్ అని ఆనందంగా జవాబిచ్చి వచ్చాను. ఎగ్జామినేషన్ వచ్చింది, నేను రాస్తున్నాను. ఎగ్జామినేషన్ కు 2 గంటలు మాత్రం ఇచ్చారు టైము, నేను హాఫ్ అన్ అవర్ లోనే అన్ని ఆన్సర్స్ చేసి పెట్టేశాను, వెళ్లిపోయినాను. ఆయన చూస్తున్నాడు, ఏమి రాజు ఏమి రాసినట్టుగా కనిపించలేదే సార్, రేపు మీరే చూస్తారు కదా అన్నాను. నేను రాశాను, కరెక్ట్ గా రాశాను, అసత్యమైనటువంటి నేను ఎప్పుడు రాయను చెప్పను అన్నాను. రేపటి దినం రెండు మొట్టమొదటినే ఆ కట్ట లోపల నా పేపర్ తీశాడు, చూచాడు. ఒక్కొక్క క్వశ్చన్ అతనికి తెలియనటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి అక్కడ. తీశాడు, ఆ పేపర్ పైన రాశాడు, వెరీ గుడ్ అన్నాడు. ఆనాడు ఈ క్వశ్చన్ పేపర్స్ ను తిరిగి ఆఫీస్ పంపించే పద్ధతి లేదు, అంతా తన దగ్గరనే పెట్టుకునేటువంటి ఆ విధంగా చేసి రెండవ దినం పిలిచాడు. భార్యతో చెప్పాడు, కాఫీని టిఫిన్ చేసి పెట్టి అన్నాడు. నేను వెళ్లాను. రాజు ఇంత కాఫీ తీసుకొని పో అన్నాడు. సార్ నాకు అది అలవాటు లేదు సార్ అన్నాను. కాఫీ టీ అనేటువంటి ఎప్పుడు నుంచి నాకు అలవాటు లేదు అన్నాను. పోని ఒక దోశ అయినా తీసుకో అన్నాడు. కాని సమయం లోపల నేను తినటం నాకు అలవాటు లేదు సార్ అన్నా. నీ టయానికి తృప్తి నేను తీసుకుంటాను సార్, తృప్తి కోసం నువ్వు తీసుకున్నాయినా, ఆయన తృప్తి కోసం నేను తీసుకున్నాను. ఆ విధంగా టీచర్స్ ను ఆనంద పెట్టేటువంటి విధానము టీచర్స్ లోపల పిల్లల లోపల ఎంతనో మందికి అవకాశం ఉంటుంది. కానీ అందరూ టీచర్స్ చూస్తే భయపడిపోతారు. కానీ నాకు భయం లేదు. నో మిస్టేక్, ఎందుకు భయపడాలా? నేను చక్కగానే మాట్లాడేచ్చు. ఈ విధమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ లోపలే ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి మహబూబ్ ఖాన్, అతను ఇంగ్లీష్ టీచర్, నా క్లాసుకు రావాలంటే చాలా ఆతృత అతనికి. ఎవరో ఒకరు వచ్చి ఉంటే త్వర త్వరగా వెళ్లిపోవను అనేది. నేను క్లాసుకు పోయేటప్పటికీ పిల్లలందరూ నన్ను నెట్టేటువంటి వారు, పో పో పో ఇంకా అతని దగ్గరికి వెళ్ళు వెళ్ళు అని. నేనేం చేసేది? ఆయన పిలుస్తాడు, రాజు రా అంటాడు. తన నిమురుతూ ఉంటాడు, భుజమంతా పట్టుకుంటాడు, అంతా గిల్లుతాడు. విధంగా ఉండేసేసి ఎంతనో ప్రేమ పాప అతనికి. పిల్లలు లేరు, 50 ఇయర్స్ ఓల్డ్. అప్పుడు ఆయనకు, నాయన నిన్ను చూస్తే నాకు ఎంతో ప్రేమగా ఉంటుంటది, కనుక నీవు మా ఇంట్లో వచ్చి దిన్నం తినుకుని పోతుండు అన్నాడు. ఈ మహమ్మద్ బాదు చాలా ప్రియమైనటువంటి భక్తుడు. ఒకనాడు నేను ఈ యొక్క 11వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను. ఆనాడు ఆనాటి వరకు నేనే ప్రార్థన చేసేటువంటి వాడిని. ఈయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆల్సో చెప్పేవాడు, రాజు ఇట్రా అనేవాడు, రేపటి నుంచి నువ్వు ప్రార్థన చెయ్యాలి, నీ ప్రార్థన మాకు అందరికి హృదయాన్ని కరిగింపజేస్తుంది, నీవు ఒక ప్రార్థనకు నీవే పాట పాడు, నీవే రాయి అన్నాడు. నేనెట్టు కంపోజ్ చేసే అవుతుంది సార్ అన్నాను. నీవేమైనా చేయగలవు, తప్పక చేయన్నాడు. ఇప్పుడు చెప్పాను నేను, అర్హత ఆహ్వాన ప్రచారిత సునిత ఉదారవాణి హిందూ బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తన సింహాసన పాసే పూర్వకారగతిగా జయగణమన అధినాయక జయహే, జయగణమన అధినాయక జయహే చెప్పి మహమ్మద్స్ క్రిస్టియన్స్ అందరి పేర్లు దాంట్లో పేరు పెట్టాను. ఆ పద్యాన్ని చూచి అందరు కూడా ఆశ్చర్యపడ్డారు. ఆనాడే సర్వమత సమ్మతం అనేటువంటిది నేను బోధిస్తూ వచ్చాను. ఆ పాట రాసిన లేదు నేనే. ఆ రాసిన తర్వాత 2వ దినం నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను. నేను సాయిని తెలియము నిక్కముగను, మమత బాయము యత్నములు మానుకొనుము, భాష నాకు మీతోటి సంబంధం ఇంకా కాదు ననబట్ట ఎటువంటి ఘనునికైనా వెళ్ళొచ్చాను. పిల్లలందరూ ఆశ్చర్యపడ్డారు, సంతాయి ఆశ్చర్యపడ్డారు, రాజు రాజు రాజు నా వెంటబడ్డారు. నేను జవాబు చెప్పలేదు. నేరుగా వచ్చాను ఆ ఉరవు కొండ లోపల అజనేయులు అనేటువంటి ఒక తోట పెట్టుకున్నాడు. తోట లేక నేను వెళ్లాను, ఒక గుండు పైన కూర్చున్నాను. వచ్చిన వారందరికీ ఒక బోధ చేస్తూ వచ్చాను. సపచర్య గురు చరణం దుస్తర భవసాగర తరణం. నేను ఇట్లా వచ్చేటప్పటికీ ఇంకా అక్కడ టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈనాటి నుంచి రాజు మన స్కూల్కి రావటం లేదు. రాజు లేని స్కూల్లో మేము ఎందుకు ఉండాలి? అక్కడ ఒక తెలుగు టీచర్ ఉంటున్నాడు, ఆయన రిజైన్ చేసేసాడు. నాకు ఈ తెలుగు పండిట పని నాకు వద్దు, రాజు ఇక్కడ లేడు, పోతానన్నాడు. తర్వాత ఈ మహబూబ్ ఖాన్ ఈయన కూడా రిజైన్ చేశాడు, నాకు ఇక్కడ పని లేదు. రాజు ఉండినాడు కాబట్టి అతన్ని చూసుకుంటూ నేను కాలాన్ని ఆనందంగా గడుపుతూ వచ్చి ఒక్కొక్క టీచర్ అంతా రిజైన్ చేశారు. 2వ దినము గొంతు బాగా ఉండదని ఒక మహమ్మదన్ బాయిని ప్రార్థనకు నిలబెట్టారు. ఆ బాయ్ స్టేజ్ ఎక్కాడు, ఎక్కేటప్పటికి స్వామి కనిపించలేదు, ఒకే ఏడుపు. అతను ఏడ్చేటప్పటికే పాట పాడలేదు, అందరూ ఏడ్చారు. ఆనాటి నుంచి ఆ స్టేజ్ ని మానేసేశారు. టీచర్స్ కు పిల్లలకు ఇంత ప్రేమను మాత్రం పంచుకునేటువంటి ఒక ఆప్యాయత పిల్లల్లో ఉంటుండాలి. ఎలాంటి గురువునైనా కూడా మనము చక్కగా కైవసం చేసుకోవచ్చు, స్టూడెంట్స్ కూడాను మన వశం చేసుకోవచ్చును. మన ప్రేమను పట్టే వారందరూ కూడా ప్రేమిస్తుంటారు. కనుక టీచర్స్ పిల్లల యొక్క దీనిని ఏ విధంగా కనిపెట్టాలంటే పిల్లల యొక్క మమతను వారి యొక్క చేష్టలను చక్కగా అర్థం చేసుకుని కనిపెట్టాలి. మొట్టమొదట మనలో రావాల్సినటువంటి సత్యం మన భారతీయ సంస్కృతి లోపల కూడాను మొట్టమొదట వీటినే పెట్టారు. సత్యం వద ధర్మం చెర. నేను ఎప్పుడు పోయినా కానీ మంచి వినయంగా చాలా ఇదిగా వినయంతో పరికరేవాడిని. ఇప్పుడు కూడా పిల్లలకు అదే చెప్తుంటాను, యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఆ ఒబ్లైజింగ్ లో చెప్పినటువంటి పదములు ఎందరికైనా హృదయాన్ని కరిగింపజేస్తాయి. కానీ కొన్ని విధములైన మార్గంలో వాళ్ళని కఠినంగా చెప్పవలసి వస్తుంది. కఠినానికి నేను వజ్రం కంటే కఠినమే, ప్రేమ లోపల వెన్న కంటే చాలా. ఈ రెండింటి ఎందుకు నా యొక్క తత్వము చక్కగా అర్థం చేసుకున్నారు టీచర్స్. అధ్యాపకులారా, పిల్లలను మనం వశం చేసుకోవాలంటే వాళ్ళని సరైనటువంటి ప్రేమతో వాళ్ళని దగ్గర చేర్చాలి. వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటుంటే వారికి తప్పక చెప్పి వారిని సరైన మార్గంలో పెట్టాలి. అప్పుడే వారు మంచి మార్గానికి వస్తారు. వారు తప్పులంతా మన దగ్గర ఒప్పుకుంటారు, ఒప్పుకున్న తర్వాత తిరిగి అట్లా తప్పులు చేయకుండా ఉండాలి. ఆ విధమైనటువంటి మార్గాన్ని మనం అధ్యాపకులు అనుసరిస్తూ ఎంతనో దేశానికి ఉపకారం చేసిన వారు అవుతారు. కనుక దేశం అంతా బాగు చేయాలనుకుంటే అధ్యాపకులు పిల్లలపైన మంచి ఆదర్శవంతమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి. అప్పుడు ప్రపంచానికి ఎంతమంది అయినా విద్యార్థులను పంపచ్చు. ఇంకా ఐదవది, ఈ విధమైనటువంటి దాంట్లో మనము కొంతవరకు క్లీన్ చేయడానికి కానీ అదే సేవాదళం అనేటువంటిది పెట్టాను నేను. ఇక్కడ పోయినా క్లీనినెస్ ఈజ్ గాడ్లీనెస్, క్లీనింగ్ గా ఉంటుండాలి. చిన్నదైనప్పటికీ వారికి కూడా మనం చెప్పాలి, అమ్మా ఈ విధంగా పెట్టుకుంటే మీ పిల్లలకు జబ్బులు వస్తుంది, మీకు జబ్బులు వస్తుంది, చాలా ఈ రోగాల చోత మనం ఎన్నో ప్రమాదాలకు గురి అవుతుంటాం, క్లీన్ గా పెట్టుకోండి, క్లీన్ గా పెట్టుకోండి అని చెప్పాలి. ఇది చదువులో వచ్చే కాదు, స్కూల్ లోపల కూడా వారానికి ఒక దినము సోషల్ వర్క్ అని పెట్టుకుంటే అప్పుడు పల్లె పల్లెకు పోయి ఇవన్నీ క్లీన్ చేయటము, కొంతవరకు వారు శుభ్రం చేయటం చేస్తుంటే వాళ్లే వచ్చి అయ్యో మీరు చేయనక్కర్లేదు బాబు, మేమే చేస్తామని ఎంతనో ఆప్యాయంగా వస్తారు. కనుక ఇవన్నీ కూడా టీచర్స్ ఈ ఒక సోషల్ వర్క్ గా పెట్టుకుని పిల్లలతో చేయించడానికి ఎంతైనా పని చేయొచ్చు. పిల్లలకు ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది చేయడానికి ఇది సాధ్యం కాదు, వారి వయసు చాలా తక్కువది. కాలేజీ లెవెల్ లోపల ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది పెట్టచ్చును. అయితే దానికి పూర్వం అంతా కూడాను నాయన నీ మనసులో ఉన్నటువంటి మంచి భావాలను అభివృద్ధి పరచుకో. కూడాను సత్యవంతుడు సత్యాన్ని పలికాడు, హరిశ్చంద్రుడు సత్యం కోసమని తన ప్రాణాన్ని అంత బలిపితం చేశాడు. పెద్ద పెద్ద అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క కథలంతా వారికి చెప్పాలి. ఏ దేశంలో ఉన్నా కూడాను ఆ దేశం యొక్క ఆదర్శ పురుషుల యొక్క కథలు చెప్పాలి. వాళ్ళదేని కాదు, ఎవరైనా సరే ఆదర్శవంతమైనటువంటి గురువుల యొక్క పేర్లు చెప్పాలి. ఆ విధంగా చెప్పి పిల్లల్లో మనసును మార్చాలి. ఇంకోటి, ఇది చాలా అవసరమైనటువంటి, తల్లిదండ్రులకు సాయిబాబా విషయం తెలియదు, స్కూల్కి వస్తుంటారు కాబట్టి పిల్లలకు మన విషయం తెలుసును. అలాంటి వాళ్ల లోపల కొంచెం పిల్లల లోపల మనం చాలా ఎక్కువ స్పిరిట్ పెంచాలి. ఆ పిల్లల్ని దగ్గర చేర్చి, నాయన మీ తల్లిదండ్రులకు నీ విధంగా చదవటం ఈ విధంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ నీవు వారికి మంచిగా చెప్పు, తల్లిదండ్రులకు నీవు అసత్యం ఆడద్దు. అమ్మా నాన్న మీరేమో చెప్తున్నారు సాయిబాబా దీన్ని నీవు మార్గాన్ని అనుసరించవద్దని, కానీ సాయిబాబా ఎంత మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు. నిజంగా సాయిబాబా స్కూల్కే నేను పోకుండా పోతే ఏ విధంగా పాడేయండేటువంటి వాడను, పోవటం చేతనే నేను ఇంత మంచి వాడిగా తయారైనాను. కనుక నా యొక్క పరిస్థితి ఇట్లాంటిదని తల్లికి మంచిగా బోధించాలి. నీవు భోంచేసే సమయం లోపల కూడా బ్రహ్మార్పణం బ్రహ్మవీర్ బ్రహ్మ ఈ విధంగా ప్రార్థన చేస్తే నువ్వు, అప్పుడు తల్లిదండ్రులు కూడా చూస్తారు ఏమిట్రా వీడికి ఇంత భక్తి. చెప్పాలి తల్లిదండ్రులకు, అమ్మా భగవంతుడు ఇచ్చినటువంటి ఫుడ్ భగవంతుడికి మొట్టమొదటి అర్పితం చేసి తర్వాత మనం భుజించాలి. కనుక భగవంతుడికి ఇచ్చినప్పుడు అది ఫుడ్ గా ఉండదు, ప్రసాదంగా మారిపోతుంది. ఆ ప్రసాద ఎట్టి దోషంలో ఉంటుండవు. ఈ విధంగా తల్లిదండ్రులకు చెప్తుంటే వాడు కూడా ఆశపడది, వాడు కూడా ప్రార్థన మొదలు పెడతారు. కనుక తల్లిదండ్రులు సరైన మార్గంలో పెట్టాలనుకుంటే వాళ్ళ పిల్లల ద్వారానే వాళ్ళ మార్గంలో పెట్టాలి. కనుకనే పిల్లలను మంచి మార్గంలో పెట్టుకుని ఆ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు బోధించడానికి ప్రయత్నించాలి. మనం చేసేటువంటివన్నీ మంచిగా చెయ్యాలి. ఇంటికి పోయినప్పటికీ బయట తట్టుపోయి కొంచెం పరిశుద్ధం చెయ్యాలి. ఎవరైనా వస్తే, బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళు మర్యాదగా మాట్లాడించాలి. వాడు మా నాన్నగారు వస్తారు కూర్చోండి అని కూర్చోబెట్టి ఇంత నీరైనా ఇచ్చివని ఇది ఆనంద పెట్టాలి. ఇటువంటి యొక్క పరిచర్యల వల్ల తల్లిదండ్రులు కూడా మార్పు కలుగుతుంది. స్కూల్స్ లోపల మనం తల్లిదండ్రులకు అమితంగా మనం బోధించడానికి వీలు కాదు. పిల్లలకే మనం ఆచరణలో పెట్టడానికి తగినంత బోధించి వారి ద్వారానే తల్లిదండ్రులకు తగినటువంటి మార్గాన్ని అందించాలి. కనుక మనం తల్లిదండ్రులను మార్చాలనుకుంటే మనం చేత కాదు, మనం పోలేము. నీవు మొట్టమొదటి పిల్లల్ని మార్చు. పిల్లల్ని మార్చేటప్పటికి ఆ పిల్లలే వెళ్లి తల్లిదండ్రులు మారుస్తారు. చిన్న ఉదాహరణ, ఇంటి లోపల ప్రతి వారం కూడాను చేసేటువంటి వాళ్ళు హాలిడేస్ లో ఇంటికి పోయినప్పుడు, నాయన ఒక సంవత్సరం అంతా నీవు పుట్టపత్రిలో కూర్చున్నావు, అసలు కోడే తినలేదు, గొర్రే తినలేదు, చేపలే తినలేదు అని తల్లిదండ్రులు పెద్ద ప్రేమతో వాళ్ళన్ని తెచ్చి పెట్టిస్తారు. వాడు చెప్పాలి, అమ్మా నేను ఈ యొక్క చెడ్డ పని నేను చేయను, ప్రాణం చంపి నేను ఈ ప్రాణాన్ని బ్రతికించుకోవటమా, ఇది నాకు మంచిది కాదు. నీవు దేహాన్ని ఇస్తున్నావు, సమయమైనటువంటి ఈ దేహానికి మాంసాన్ని అందిస్తున్నావు, సమయమైనటువంటి ఈ దేహానికి అమృతాన్ని అందించాలి, అమృతమైనటువంటి యొక్క భోజనం భోజనం చేయాలి, అందించినటువంటి అన్నాన్ని మనం భుజించాలి, గుణములు దురాచారంలో పెంచేటువంటి యొక్క ఈ జంతువుల యొక్క తిండిని చేయాలి. ఈ విధంగా పిల్లలతోనే వాళ్ళకు బోధించి వాళ్ళు కూడా మానివేస్తారు. చాలా మంది నేను ఇప్పుడు చూశాను, కాలేజీకి వచ్చిన తర్వాత ఆ పిల్లల చేతనే తల్లిదండ్రులు కూడా మాంస భక్షణ మానేసేసినారు. కనుకనే ప్రతి ఒక్కటి కూడా త్రూ స్టూడెంట్స్ ఆ విధమైనటువంటి మార్పులు తెప్పించడానికి చాలా సులభంగా మార్గం ఉంటుండాలి. పేరెంట్స్ ను ఈ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ లోపల వాళ్ళని ప్రవేశపెట్టడానికి అది కూడా సాధ్యం కాదు. ఇది ద్వారానే పిల్లలతో ఆచరింపజేసి పిల్లల ద్వారానే వాళ్ళకి నేర్పిస్తూ రావాలి. ఎడ్యుకేషన్ అంటే ఏమిటో తెలియదు, ఇంకా ఎడ్యుకేర్ అని పెడితే వాడికి ఇంకేమర్థం. కనుకనే ఆయన అర్థం తెలిసినటువంటి నీవు దానికి తగినట్టుగా నడుచుకుంటూ పోతుంటే తల్లిదండ్రులు కూడా దీన్ని అనుసరిస్తారు. ఈ టెక్నాలజీ నాకు ఒక టెక్నాలజీగా కనిపిస్తుంటుండ, ఎందుకంటే ఈ కంప్యూటర్స్ ఇవన్నిటిపైన నాకు చక్కని నమ్మకం లేదు. మీకు తెలుసు, నేను ఈనాడు కాదు, 5 సంవత్సరం నుంచి నేను చెప్తున్నాను. అన్నింటికీ రోగాలు వచ్చినట్టుగా కంప్యూటర్ కూడా ఒక రోగం వస్తుంది అన్నాను. ఇప్పుడు కంప్యూటర్ కూడా వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, నీవు కంపోజర్ కానీ కంప్యూటర్ కాకూడదు. కంప్యూటర్ అనేటువంటిది చెడిపోతుంది. ఎప్పుడు చెడిపోతుంది? కంపోజర్ చెడిపోయినప్పుడే కంప్యూటర్ చెడిపోతుంది. కనుకనే మనము ఈ టెక్నాలజీ అనేటువంటిది అది మీకు సైన్స్ కు తగినట్టుగా మీరు ఏమైనా చేసుకోండి. నా టెక్నాలజీ ఏమిటంటే మొట్టమొదట మన కంప్యూటర్లో దీంట్లో దాంట్లో పోయేదానికి మొట్టమొదట మన కంప్యూటర్ను చక్క చేసుకోవాలి. ప్రతిదానికి కూడా కంప్యూటర్ను వస్తూ కూర్చుంటారు. ఈనాడు ఆడవాళ్ళు కూడాను ఒక షాపుకు వెళ్తారు, శారీ 2 బ్లౌజ్ 1 టవలు 2 హ్యాండ్కర్చీఫ్స్ తీసుకుంటే దానికి క్యాలిక్యులేటర్ ఒత్తుతారు. మన కంప్యూటర్ కావాల్సినంత పెద్దది ఉంటుంది. అదే దీన్ని ఉపయోగపెట్టుకో. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలు దండిగా ఉంటున్నాయి. దాన్ని నీవు ఉపయోగపెట్టుకుని నీవు తప్పక నువ్వు సాధించావు. కనుక ఈ యొక్క కల్పితమైనటువంటి యొక్క కంప్యూటర్స్ మనం పెట్టుకోనక్కర్లేదు. ఈ కంప్యూటర్తో కూడా జరిగేటువంటి కొన్ని జరుగుతున్నాయి. వద్దని చెప్పను, అది చేసుకోవచ్చు రావాలి. ఏదో కొత్తగా వచ్చినాయని చెప్పినని దీనిపైన మోజుపడుతున్నాం మనమంతా. నిజంగా మీకు విద్యార్థులందరికీ చక్కగా చెప్తున్నాను, చక్కగా గుర్తించి వర్తించాలి. పూర్వము ప్రతి వ్యక్తి కూడాను నడుమొచ్చి పనిచేసేటువంటి వాడు, వారు మొదలుకొని రాత్రి పరుగునంత వరకు కూడాను పనిచేసేటువంటి వాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? 100 మంది చేస్తున్నటువంటి ఒక పని ఒక కంప్యూటర్ చేస్తా ఉంది. ఒక సింగిల్ కంప్యూటర్ చేయటం వల్ల 100 మందికి పని లేకుండా పోయింది. వీళ్ళకే పని లేకుండా పోవడం వల్ల వీళ్ళే ఒక దొంగలుగాను వరే ఇంకొక మార్గంలో ప్రవేశించి పెడమార్గం పడుతున్నారు. కనుకనే ఇప్పుడు మొట్టమొదటి అందరికీ చేతికి పని ఇవ్వాలంటే కంప్యూటర్ నిలిపెట్టాలి. అప్పుడు అంతా చేతికి పని చేస్తుంటారు. ఇంటికి పని ఇవ్వాలి, పంటకు నీరు ఇవ్వాలి, ఇంటిని కూడా మనం ఒక విధమైనటువంటి యొక్క ఇదిగా చేయాలి, ఫ్యాక్టరీగా. ప్రతి ఇల్లు కూడా ఒక విధమైనటువంటి యొక్క వర్క్ షాప్ గా పెట్టాలి. ఇప్పుడే మనం అంతా చాలా బాగుపడతాము. ఈ మిషన్ల పైన మనం ఆధారపడి ఉండకూడదు. ఈ మిషనరీ పైన పోవడం వల్ల చాలా ప్రమాదం వస్తుంటుంది. అందరూ స్కూల్స్ కట్టడానికి వీలు కాదు. ఎందుకంటే అన్ని దేశాల్లో కూడా స్కూలు కట్టి నడిపించేంత శక్తి సామర్థ్యం ఉంటుండవు. చిన్న చిన్న బాల వికాసుగా మీరు ప్రారంభించండి. ఆ లెవెల్ నుంచి మీరు పోతుంటే క్రమక్రమేణ ఆ గ్రామస్తులే ఒక స్కూలు కడతారు. కనుక మీరు స్కూలు కట్టడానికి లేనిపోని అప్పులు చేసి లేనిపోని బాధలకు గురి అయిపోయి మీరు ఈ చిక్కుల్లో పడకండి. మన శక్తి ఎంతవరకు అంతవరకు దాన్ని చూసుకుందాం. కొంతమంది టీచర్స్ అంతా ఉంటారు ఆడవాళ్లు. ముఖ్యంగా ఈనాడు మీకు చెప్పవలసింది చాలా గొప్పది, స్త్రీలు చేసేటువంటి పని పురుషులు ఎవరూ చేయటం లేదు. వికాస్ లోపల స్త్రీలంతా ఉంటున్నారు. ఎక్కడ ఏ దేశమునకు పోయినా కానీ స్త్రీలు చేసినటువంటి పని చాలా గొప్ప పని చేస్తున్నారు. సంసారం చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంతకు తగిన అనుకూలాలు చేసుకుంటూ, ఎంతో అంతో కాలం చిక్కినప్పుడు బాల వికాసం పెట్టుకుని ఆడుతుంటారు. నిజంగా కలియుగం లోపల ప్రారంభం లోపల ఈ యొక్క బాల వికాసం లోపల స్త్రీల యొక్క అదృష్టమే అదృష్టము. చాలా గొప్ప పని చేస్తున్నారు స్త్రీలు. ఆ విధంగా పురుషులు కూడా ముందుకు రావాలి. కానీ కొంతమంది మెన్ను ముందుకు రావటం లేదు. స్త్రీల వలె మెన్ను కూడా ముందు రావాలి. ఇప్పుడు ఎంతైనా బాగుపడుతుంది దేశం. కనుక ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద స్కూల్స్ కట్టించి లేనిపోని బాధలకు గురి కావాలి. కనుక తక్కువగానే పెట్టుకుందాం. చిన్న ఇల్లు ఉంటుంటే చిన్న వరండా ఉంటుంటారు. దాంట్లో 10 మంది పిల్లల్ని పెట్టుకుని వాడికి ఏదైనా మంచి విషయాలు చెప్పండి. నాయన సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, మానవతా విలువలు ఈ మనవులు మనం ఎందు లేకపోతే మనం మానవులే కాదు అని ఈ మాటలతో చక్కగా బోధించి ఈ విధంగా చేసుకుంటూ స్కూల్స్ ను అభివృద్ధి పరచు. మున్ముందు ఏ విధంగా ఉండాలనేటువంటిది మీరు అనుకోనక్కర్లేదు. ఇప్పుడు చేయవలసిన మీరు చక్కగా చేస్తూ రండి. చేస్తే ముందు ముందుకు అదే చక్కబడిపోతుంది. కనుక ఫ్యూచర్ యోచన మీరు చేయకండి. ఈజ్ నాట్ షూర్, నాట్ ఇన్ యువర్ హ్యాండ్. ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఆల్సో నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్. ఆమ్ని ప్రెజెంట్ ప్రెజెంట్ గా తీసుకోండి. తర్వాత ఫ్యూచర్ లో అంతా అదే మార్పు జరుగుతుంది. ఈనాడు మీరు ఈ స్థితికి వస్తారని మీరు ఏనాడైనా అనుకున్నారా? లేదు. అదే వచ్చేసేస్తే మీరు మంచి పని చేస్తూ ఉంటుంటే ఆ మంచి పని మీకు ప్రమోషన్లు అంతా ఇస్తుంది. నా ఉద్దేశము మనం మన స్థాయిని బట్టి మనం ప్రయత్నం చేయొచ్చును. కిండర్ గార్డెన్ నుంచి తీసుకుని రావచ్చు, తీసుకురావచ్చు. కానీ కొంతవరకు థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్, ఫోర్త్ క్లాస్ ఆ స్థాయి నుంచి తీసుకోవాలంటే అతను తీసుకోవచ్చు. మన శక్తిని పురస్కరించుకుని మనం దాన్ని ఎన్నుకోవాలి. కులాలు కూడా తీసుకుని దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. దానికి నిర్బంధం ఏమీ లేదు. ఇది నేను చెప్పను, ఎందుకంటే ఇది ఎవరెవరి ఇష్టం వారికి తగినట్టుగా ఉంటుంటారు. నీ హృదయాన్ని అనుసరించి నీవు అనుసరించు. ఈ గాయత్రి మంత్రం చెప్పడం వల్ల నాకు తగినటువంటి మంచి కలిగిందంటే తప్పక చేస్తున్నాను. గాయత్రి అనేటువంటిది ఒక స్త్రీ కాదు, ఒక విధమైనటువంటి ఒక మతము కాదు, ఒక దేశం కాదు. ఇదంతా ఒక దేవతా స్వరూపమైనటువంటిది. ఇతర స్వరూపంలో ఒక విధమైనటువంటి పవర్ తో ఉండేటువంటి అదంతా ప్రతి మానవుని ఎందు ఉంటుండాలి. భూర్ భువ స్వహ, భూర్ బాడీ మెటీరియల్, భువహ మైండ్ స్వహ రేడియేషన్. ఈ మూడింటి యొక్క తత్వమే మానవత్వం. ఇది ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా, ఏ పరిస్థితి వారికైనా ఇది చాలా అవసరమే. తత్ అదే వరేణ్యం అనగా అట్టిదాన్ని నేను వరిస్తున్నాను. అట్టిదాన్ని వరించినప్పుడు నాకెందుకు నాకు మంచి చేయదు, ఓం భూర్భువస్వ తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి. భర్గు అనగా ఏమి? చీకటి. డార్క్నెస్. డార్క్నెస్ అంటే అజ్ఞానము. భర్గోదేవస్య ధీమహి, నా బుద్ధి నుంచి ఈ చీకటిని తోలివేయాత్. నాకు మంచి బుద్ధిని ఇచ్చేసేయి. ఏ దేశం వారైనా చేయొచ్చును, చేయొచ్చును. అది ఏది భేదం ఏమి లేదు. బుద్ధిని చక్కచేసి మంచి మార్గంలో ప్రవేశపెట్టి నా యొక్క దుర్గుణాన్ని దూరం చేసి సరైనటువంటి వెలుతురుని అందించాలి. ఇది వారి వారి ఇష్టం పురస్కరించుకుని చేసుకోవచ్చు. ఏమాత్రం వదిలినా తప్పు లేదు, చేసినా తప్పు లేదు. ఏది కూడా ఫోర్స్ తో నేను చేయటం లేదు. నాదంతా సోర్స్ మిలిటరీ ఫోర్స్ కనుక ఆ మిలిటరీ పని నేను చేయను. ప్రేమతో సోర్స్ సోర్స్ సోర్స్ కనుక మీరు ఏ విధమైనటువంటి సంతోషపడతారో ఆ విధమైనటువంటి దాన్ని మీరు అనుసరించాలి. ఇంకా ముందు కూడా కార్యక్రమం ఉంటుండాలి, కానీ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుండాలి, ఆన్సర్ కూడా ఎంతో ఎక్కువగా ఉంటుండాలి. చిన్న చిన్నదిగా నేను కట్ చేస్తున్నాను. మీరందరూ కూడాను ముఖ్యంగా హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి. పవిత్రమైనటువంటి యొక్క దైవ ఆజ్ఞలను శిరసా వహించండి. ఏ దైవమైనా కానీ అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, మహమ్మద్ అనుకోండి, ఏ విధంగా అనుకోండి, తప్పు లేదు. అనుకోండి జొరాస్ట్రియం అనుకోండి, రామానండి, కృష్ణ అనండి, ఎట్టి భేదములు లేదు. వాటిని మీరు తలుచుకుంటూ మీ గుణములు చక్కగా పవిత్రమైనటువంటి రీతిగా మార్చుకోండి. ముఖ్యంగా స్వామి విషయంలో మాత్రం ఎలాంటి దీనికి అవకాశం ఇవ్వకూడదు. ఈ సత్యసాయి సంబంధమైనటువంటి విషయంలో కాళ్ళ దగ్గర నుంచి తల వరకు స్వార్థమే లేదు. శిరసా వహించి చేయండి. ఫర్ యూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ. అనుసరించి ఆనందించి అందరికీ అంచె పెట్టండి. అది నేను ఆశించేటువంటి
1: ఇప్పటి వరకు మీరు నవంబర్ 21వ తేదీ 2001వ సంవత్సరంలో జరిగిన శ్రీ సత్యసాయి విద్యాలయాల సమాఖ్య ముగింపు ఉత్సవాల సందర్భంగా భగవాన్ బాబావారు ప్రసాదించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: సంకల్పములు ఉద్భవించిన వెంటనే విజ్ఞాన విచక్షణలతో వాటి మంచి చెడులను విచారించాలి. సంకల్పములు అనేక రకములుగా మనలో ఆవిర్భవిస్తూ ఉంటాయి, కాని వీరిని నిత్యానిత్య విషయ పరిశీలన చేతను, విజ్ఞాన విచక్షణల చేతను విచారణ సరిపి ఏది నా భవిష్యత్తుకు ఉత్తమమైనది, ఏది నా గౌరవ మర్యాదలను కాపాడేటటువంటిది, ఏది మానవత్వాన్ని నిలిపేది అని విచారణ సల్పి అనుకూలమైన సంకల్పములనే మనము అభివృద్ధి పరచుకోవాలి. ప్రతికూలమైన సంకల్పములను ప్రతిహితము చేయాలి, అనగా తడిపి కొట్టాలి. వాటిని దూరం చేసుకోవటానికి తగిన కృషి చేయాలి. ఈ విధముగా కాకుండా మనము సంకల్పాలను గోప్యముగా దాచుకోవటానికి ప్రయత్నించినప్పుడు అవి మనల్ని మరింత ప్రమాదకరమైన స్థాయికి గొరిపోతాయి. ప్రతి సంకల్పాన్ని హతము చేయటమో లేక నిర్మూలము చేయటమో లేక వచ్చిన సంకల్పానికి విరుద్ధమైన పవిత్ర సంకల్పాన్ని అభివృద్ధి పరచటమో మనం చేయవలసి వస్తుంది.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. కలియుగావతారమని చెప్పబడే కల్కికి కూడా అశ్వసంబంధం ఉండటం ఇక్కడ జ్ఞప్తికి తెచ్చుకోవాల్సింది. స్వామి అశ్వాన్ని కనిపెట్టి ఇచ్చిన లీల తర్వాత జట్కా వారందరూ సత్య తమబండిలో ఎక్కితేనే వాళ్లకి కొండంత భాగ్యమని తలచి అతను ఎచ్చటికి వెళ్లినను కాలినడక వెడుతున్నప్పటికీ వెంటనే తమ బండిలో ఎక్కవలసిందని ప్రేమతో అర్థించేవారు. పాఠశాల ఉపాధ్యాయులలో ఒకరి కలం కనిపించటం లేదన్న వార్త తెలిసింది. మన సత్య తన అద్భుత శక్తి వల్ల ఈ దొంగతనం చేసినది ఫలానా పనివాడని పేరు చెప్పి విషయాన్ని వ్యక్తం చేసేశాడు. అయ్యో వాడా, ఎన్నటికీ కానేరదు, వాడు సత్యసంధుడంతటి వాడు అన్నారు ఆచార్యుల వారు. కాదు, అతనే దొంగ అన్నాడు సత్య. పనివాడి ఇంట్లో లేని సమయంలో ఈ ఉపాధ్యాయుడు వాని గదిని పూర్తిగా పరిశోధించాడు, కాని కలం మాత్రం కనిపించలేదు. అది గదిలో ఎలా కనిపించగలదు? అనంతపురంలో చదువు సాగిస్తున్న తన కొడుక్కి దానిని అప్పుడే ఇచ్చి పంపించి వేశాడు ఆ పనివాడు అని చెప్పాడు సత్య. దీనిని నిరూపించటానికి రాయటం చదవటం రానటువంటి ఆ పనివాడు తనచే వ్రాయించినట్టుగా సత్య తానే ఒక జాబు అనంతపురంలో ఉన్న అబ్బాయికి రాశాడు. ఆ జాబులో అలవాటు ప్రకారం యోగక్షేమాలను విచారించి కడపట కొత్తగా పంపిన కలం బాగుగా రాస్తోందా, దానిని జాగ్రత్తగా ఉంచుకో, ఎక్కువ ఖరీదైన వస్తువు కనుక ఎవరైనా దొంగిలించగలరు అని హెచ్చరిస్తూ రాశాడు. తిరిగి బదులు రాయమని కూడా ఆదేశిస్తూ జాబు పంపాడు. నాలుగవ రోజు బదులు రానే వచ్చింది. సత్య చెప్పిన జోస్యం నిరూపణ అయిందని వేరే చెప్పుకోక్కర్లేదేమో. ఆ రోజుల్లో తన తోటి సహాధ్యాయులెవరైనా తమ వస్తువులను పోగొట్టుకున్నట్టు సత్యతో ఫిర్యాదు చేస్తే ఆ బండారం బయట పెట్టేందుకు దొంగతనం చేసిన వారి పేర్లలో మొదటి అక్షరం చివరి అక్షరం మాత్రమే చెప్పి వారిని ఆట పట్టించి తాను అనుభవించిన ఆనందమును అప్పటి తన చిలిపితనమును ఆ తర్వాతి కాలంలో స్వామి మురిపంతో చెప్తూ ఉండేవారు. ఉదాహరణకు ఎస్ లు అని చెబితే శ్రీనివాసులు అని అర్థం కావచ్చు, అలాగే శం రా అని చెప్తే శంకర అవ్వచ్చు. ఈ విధంగా కొంతసేపు వారిని తికమక పెట్టి వినోదించేవాడు మన సత్య. అంతేకాదు, ఇంతకన్నా మహాగజదొంగను బయటపెట్టే తరుణం కూడా దగ్గర కావచ్చింది. సత్యనారాయణుడుగా వ్యవహరింపబడుతున్న ఈ బాలుడు రత్నాకర భట్రాజుల బిడ్డగానే కాదని, వీనిలోనే ఒక పెద్ద మాయావి వేదమునుచ్చరించే తస్కరణాంపతి దాగి ఉన్నాడని తెలియవచ్చే సమయం ఆసన్నమైంది. వాని పేరు కేవలం మొదటి తుది అక్షరాలనే కాక పూర్తిగానే బయటపెట్టబోనున్నాడు. అత్యంత అద్భుత రీతిని తమకు తామే స్వయంగా నామకరణం కావించుకుని పునర్జన్మ పొందబోవు దినము త్వరలోనే ఆసన్నమవుతోంది. 1946వ సంవత్సరం మార్చి 8వ తేదీ శివరాత్రికి మరుసటి దినం అమావాస్య. మున్ముందు రాబోయే ప్రతి శివరాత్రికి ఆత్మలింగోద్భవం చేయబోయే సత్య ఆనాడు మరొక విధంగా ప్రదర్శించారు. అవును, తన నుండి తానే ఉద్భవమై శరీరాతీత యాత్ర చేశారు. ఆనాటి సాయంత్రం దరిదాపు 7 గంటల సమయంలో సత్య తనకు తానే ఏదో పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు అకస్మాత్తుగా హా అంటూ తుళ్లి తుళ్లి స్పృహ తప్పి కిందకు వాలిపోయాడు. తన కుడికాలి బొటనవేలు చేత్తో పట్టుకుని పడిపోయున్నాడు. అక్కడున్న వారందరూ కలవరపడ్డారు. తమకు లభించిన వెలలేని మాణిక్యమును పోగొట్టుకున్నదేమేమో అని విలవిల్లాడిపోయారు వాళ్లందరూ. లేదు, సత్య వారి కడుపులను త్వరలో చల్లబరిచారు. వారు ఊహించినట్టు ఎలాంటి విపరీతం కలగలేదు. కొద్దిసేపటికే సత్య కళ్లు తెరిచాడు. మామూలుగా వ్యవహరించాడు. తనకేమీ జరగనట్టు అతి సహజంగా ఉన్నాడు. ఈ విధంగా స్పృహ తప్పి పడిపోవుటకు కారణమేమిటని అడిగితే ఎలాంటి సమాధానం చెప్పక మౌనం వహించేవాడు. మర్నాడు సాయంత్రం సరిగ్గా అదే వేళకు తిరిగి సత్య స్మారకం తప్పిపడిపోయాడు. ఈమారు అతని శరీరం కూడా కట్టెవలే బిగుసుకుపోయింది. ఇంటివారు ఊరివారు

చాలా ఆందోళన చెందారు. క్రితం రోజు సాయంత్రం సత్యాను ఏమండగబ్బో పామో కాటేసి ఉండునని, తన దైవశక్తి వల్ల గండం తప్పి ఉండొచ్చు కాని ఆ ఊరికున్న శాప కారణమున 24 గంటల వ్యవధిలో ఆ గ్రామదేవత అతనిపై తన పగ సాధించినదని అక్కడి వాళ్లంతా భావించారు. ఉరవకొండ శిఖరమున 100 అడుగుల ఎత్తున ఒక ఒంటెత్తు రాయుంది. ఆ రాయి పొందిక ఊరంతటినీ ఒక్క పొడుపు పొడిచేటట్టుగా పడగెత్తిన పాము వల్లే ఉంటుంది. అందువలన ఆ గ్రామంలో ఎవరినైనా తేలుకుట్టటమో పాము కరవటమో గనక జరిగితే వారికి 24 గంటల కన్నా ప్రాణం నిలవదన్న ఒక గాఢ విశ్వాసం ప్రజలందరిలో బాగా నాటుకుపోయింది. డాక్టర్ వచ్చారు, సూది మందు వేశారు. కాని రాత్రి ఎంతసేపటికి సత్యకు స్పృహ రాలేదు. దాంతో ఇంట్లో వాళ్లంతా భయాందోళనలతో ఉన్నారు. ఇంతలో ఎవరో కొండ దిగున ఉన్న ముత్యాలమ్మకు పూజలు చేయించడం మంచిదని సలహా చెప్పారు. అయితే మరికొందరు ఇంత రాత్రి వేళ అమ్మవారి గుడికి తలుపులు తెరిచి ఉండునా అని సందేహం వెలవుచ్చారు. అక్కడున్న సాహసవంతులు కొందరు మన బంగారు కుట్టి సత్యను కాపాడుటకు ఏమి చేయుటకు వెనుదీయము అంటూ తాడు పేడు నిచ్చెన మొదలైన సామాగ్రి సమకూర్చుకుని గుడి గోడ దూకి ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి ఎలా అయినా సరే పూజా కైంకర్యములు చేసి వస్తామని బయలుదేరిపోయారు. కొద్దిసేపటికి సత్య మెల్లగా తన పెదాలను కదపటం మొదలుపెట్టాడు. అంతవరకు ప్రేతం వలె పడి ఉన్న అతనిలో జీవకళ పొడసూపింది. అది చూసిన వారు నాయనా నాయనా అంటూ ఆందోళనతో అతని దగ్గరికి చేరారు. ముత్యాలమ్మకు కొట్టిన టెంకాయ 3 చిప్పలుగా విరిగింది అంటూ ముచ్చటగా ముత్యాల్లాంటి 3 పలుకులు పలికి తిరిగి స్మారకం లేకుండా పడిపోయాడు సత్య. కోవెలకు వెళ్లిన వారు తిరిగి వచ్చారు. వాస్తవంగానే వారు కొట్టిన టెంకాయ 3 ముక్కలైనట్టు చెప్పారు. ఇదేమిటి, తిరిగి సత్యా స్పృహ తప్పిన? అలాంటి స్థితిలో కోవెలలో జరిగిన సంభవాన్ని గురించి ఎలా చెప్పగలిగాడు అని కోవెలు నుంచి తిరిగి వచ్చిన వాళ్లు విస్మయం చెందారు. నిజంగా ఈ పిల్లవాడు విచిత్రమైనవాడే, మనకు దక్కాలి కాని అంటూ వాపోయి అనేక ప్రార్థనలు చేశారు. మర్నాడు సత్య మామూలుగానే లేచి తిరిగాడు. కాని ఆనాటి నుంచి అతని ధోరణిలో పెద్ద మార్పు గోచరించింది. పాముకాటు అని ఊహించి విషాన్ని లాగివేయటానికి డాక్టర్ ఇచ్చిన మందు తాగించపోయినప్పుడు విషము విషయము నన్నంటగలవా అని ప్రశ్నించాడు సత్య. ఆ కంఠధ్వని ఎంత గాంభీర్యంతో కూడియున్నదో, ముఖ్యంగా విషయము నన్నంటునా అంటున్నప్పుడు వ్యక్తమైన ఆంతరంగిక వేదాంత బోధ చెప్పతరమా? ఇప్పటి వరకు అప్పుడప్పుడు దైవశక్తులను కొన్నింటిని ప్రదర్శిస్తూ వస్తున్నప్పటికీ ఒక సాధారణ మానవ బాలుని వలె అతన్ని పరిగణిస్తూ ఉన్నవారంతా ఇప్పుడు అతన్ని పూర్తిగా దైవత్వమే ఆచరించి ఉందని గ్రహింపగలిగారు. ఆ బాలుడు దైవాంశ సంభూతుడని వారికి తేటతెల్లమైంది. అతన్ని కేవలం తమ తెలుగు పండితుని తమ్ముడిగా భావించుటకిక వీలు కాదని, తమందరికన్నా ఒక అతీత స్థాయిలో అతనున్నాడని భావించగలిగారు.

ఆ బాలుడు తమ ఊహ కందని స్థానమున సంచరించుట స్పష్టంగా అవగాహన చేసుకున్నారు. విషము నన్నంటదని చెప్పిన పిల్లవాడు మరి తన కుడికాలి బొటనవేలుని చేత్తో పట్టుకుని ఒక్కమారుగా స్మారకం కోల్పోయి అచేతనంగా ఎందువల్ల పడిపోయినట్టు, అంతేకాక 24 గంటల తదుపరి విషం తలకెక్కినట్టు ప్రేతం వలె ప్రజ్ఞలేక పడి ఉండుటన్నది అక్కడి వాళ్లెవ్వరికీ బోధపడలేదు. అతను వారికి బోధపరచలేదు కూడా. కారణం తెలియపరచమని అడిగే ధైర్యం కూడా వాళ్లెవ్వరికీ లేకపోయింది. ఎచ్చటనో భక్త సంరక్షణార్థమై తాను తనని తన శరీరము నుండే ఉద్భవింపచేసుకుని ప్రాణాన్ని పైకిలాగి శరీరాతీత యాత్ర సలిపి ఆర్తుని రక్షించి వచ్చేటటువంటి మహదానుగ్రహం ఇక ముందు అసంఖ్యాకంగా ప్రదర్శించబోతున్న ఈ పిల్లవాడు దానికి ధ్వజారోహణమే ఆనాడు ప్రదర్శించిన లీలయని అచ్చటి వారికి ఎలా బోధపడుతుంది? ఇతన్ని స్మరించి తమను ఆపదల నుంచి కాపాడమని ఆర్తనాదం చేసే భక్తులు అప్పుడే ఏర్పడినారా అని ప్రశ్నించవచ్చు. అది న్యాయమైన ప్రశ్నే. కాని ఆ తరువాతి కాలంలో మన బంగారు స్వామి జీవితాన్ని పరిశీలించినట్టయితే సత్యసాయిబాబా అన్న పేరుతో రూపముతో ఉన్న వీరిని గురించి లవలేశములైనా వినియుండని వారు ఎవరైనను సరే, లేక ఈ ఆకారాన్ని ఆరాధించని వారైనను సరే, ఎవ్వరైనప్పటికీ వారు సద్గుణ సంపన్నులై భక్తి ప్రపత్తులు గలవారే యోగ్యులై వ్యవహరించు ఎవ్వరైనా ఆపదల పాలైనప్పుడు స్వామి ఈ విధంగా శరీరాతీత యాత్రలను సలిపి వారిని రక్షించి వచ్చినట్టు తేటతెల్లమవుతుంది. చాలా అరుదుగా కొద్ది సమయాల్లోనే స్వామి తన శరీరాతీత యాత్ర ఎక్స్ట్రా కార్పొరల్ జర్నీ గురించి ప్రస్తావించుట కద్దు. ప్రప్రథమంగా ఉరవకొండలో ఎవరి నిమిత్తమై తాము ఈ యాత్రను జరిపిరన్న విషయం ఇప్పటికే వారు తెలియబుచ్చలేదు. అయితే మున్ముందు జరిగిన ఈ రకపు సంభవాలలో దీనిని కూడా జతచేసి పరిశీలిస్తే 1940వ సంవత్సరం మార్చి 8వ తేదీన ఎచ్చటనో ఎవరో భక్తుడు మరణావస్థలో నుండి అంతరంగికంగా భగవన్నామాన్ని స్మరించగా అది విన్న సత్య తన కుడికాలి బొటను వేలుగుండా బయల్వెడలి శరీరాతీత యాత్రను సలిపి ఆ ఆర్తుని రక్షించి తిరిగి తన శరీరమున పునఃప్రవేశము చేసి ఉండవచ్చునని ఊహించవచ్చు. ఒక భక్తుని బాధను తాను స్వీకరించి హా అని తుల్లి కాలి బొటను వేలును చేతపట్టి తద్వారా తన జీవశక్తిని పైకి లాగినటువంటి సంఘటనే పాముకాటో తేలుకుట్టటమునకో ఆపాదించి తత్కారణంగా సత్య తెలివితప్పి పడిపోయినని అచ్చటి జనం ఊహించారు. ఈ రీతిని శరీరం నుంచి బయల్వెడలి తాత్కాలికంగా ఆపదలో ఉన్న భక్తునికి స్వస్థత చేకూర్చి తిరిగి యథాప్రకారంగా తన శరీరమందు సత్య ప్రవేశించాడు. అయితే మరుసటి దినం ఆ భక్తుడు తిరిగి ప్రమాదావస్థకు లోనైనప్పుడు మరొక మారు శరీరాతీత యాత్ర సత్య జరిపాడు. కాని ఈ మారు తన జీవశక్తిని సంపూర్ణంగా తన వెంట తీసుకుని పోక కొంత భాగం తన శరీరముననే జీవశక్తిని వదిలిపెట్టి పయనం సాగించారు. తత్ఫలితంగానే ముత్యాలమ్మ గుడిలో టెంకాయ 3 చెక్కలుగా పగిలిందని స్పష్టంగా చెప్పగలిగారు. బహుశా ఈ మారు భక్తుని వద్ద కొంత ఎక్కువ కాలమే గడిపి పూర్తి రక్షణ చేసి అటు పిమ్మట తన శరీరానికి సత్య పునఃప్రవేశం చేశాడేమో. అయ్యుండొచ్చు. ఎందువల్లంటే ఇవన్నీ కూడా కేవలం మన అనుమానాలు, ఊహలే. స్వామి నిజంగా ఎవరు? వారి చర్యలకు అర్థమేమిటి? వారు ఏమి చేశారు? వారి పట్ల ఇటువంటి విషయాలు లోతుగా ఆరా తీయటం ఎవరికి సాధ్యం? నిజానికి ఒక యోగి వలె స్వామి శరీరాతీత యాత్ర చేయవలసిన ఆవశ్యకత కూడా ఏమీ లేదు. కార్యసాధనకు వారి సంకల్పమొక్కటే చాలును. ఆ తరువాత కాలంలో ఆ విధంగా వారి వద్ద నుంచి ఆపత్సహాయం పొందిన అనుభవజ్ఞులు ఈ విషయాలను విపులంగా రాశారు కూడా. ఇక తన అనుభూతులను లిఖితపూర్వకంగా ఉంచిన భక్తులు లక్షోపలక్షలనే చెప్పచ్చు. ఇలాంటి లక్షల సంఖ్యలో గల ప్రజానీకానికి రక్షణ ఇచ్చేటందుకు స్వామి ప్రతి మారు తన శరీరాన్ని కట్టెవలే పడివేసి శరీరాతీత యాత్రలు సలిపిన ఎడల ఇక మన మధ్య సత్యసాయిబాబా అంటూ ఒక ఆకారం సంచరించుటన్నది ఎంతమాత్రం వీలుపడదనే చెప్పచ్చు.
లెనిన్ శరీరం వలె వీరి శరీరం కూడా సంవత్సరాల తరబడి ఒక కట్టెవలే పడి ఉండవలసి వచ్చేదే. ఎన్ని వేల మైళ్ల దూరమో ప్రయాణం చేసి స్వామి ఈ విధంగా ఆర్తరక్షణ చేయటమనేది ఇక మున్ముందు ఎంతో చూడబోతున్నాం. ఇచ్చట ప్రయాణం అన్న పదమును ప్రయోగించుటయే తప్పు, ఒక పెద్ద పొరపాటనే చెప్పాలి. తాను ఎప్పుడూ ఎల్లవేళలా ఉన్నటువంటి వాడినని, సర్వాంతర్యామినని స్వామి పలుమార్లు చెప్పారు. అందువల్లనే మనలా తాను కూడా ఒక సామాన్య మానవుని వలె నటించుచున్నట్టే వారు శరీరాతీత యాత్రలు జరుపుచున్నప్పుడు ఒక గొప్ప యోగసిద్ధుని వలె ప్రకటితమై, ఇది కూడా వారి దైవీక సంపత్తిని తెలియచేసే ఒక ఆనవాలుగానే మనం గ్రహించుకోవచ్చు. కేవలం తన సంకల్పశక్తి వల్లనే ఎలాంటి కార్యమైనా సాధించగలవారు. ఇటువంటి సందర్భాలలో తమ యోగశక్తి మూలంగా కొన్ని అద్భుతాలను ప్రదర్శించుచున్నట్టు వ్యక్తం చేయటం కూడా వారి అఖండ లీలా వినోదంలోని ఒక అంశమే అని మనం గుర్తుంచుకోవాలి. స్వామి జన్మించిన నాటి నుంచి క్రమక్రమేపీ తమ దైవశక్తులను, వాటి అఖండ ప్రభావాలను ఒక్కొక్క స్థాయి పెంచుకుంటూ మనకు వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రప్రథమంగా గ్రామదేవత సత్యమ్మ అనుగ్రహమని, తదుపరి తప్పిపోయిన వస్తువుల ఉనికిని కనిపెట్టి చెప్పుటయని, అటు పిమ్మట యోగసిద్ధిగా శరీరాతీత యాత్రలు జరుపుట, దీని తర్వాత షిరిడీబాబా ప్రదర్శించిన కొన్ని మహత్తులు, తుదకు ఈశ్వరావతార తత్వమును పొందినట్లుగా ఎవరైనా ఊహించిన ఎడల అది పూర్తిగా సత్యదూరమని స్వామి నొక్కి చెప్తూంటారు. అవతరించిన నాటి నుంచి తాను పరిపూర్ణ అఖండతత్వమని, ఇచ్చట పెరుగుట తరుగుట అనే స్థాయి భేదం లేదని చెప్తారు. వారి శక్తులు అఖండమని, ఇతర యోగుల వలె సాధన వల్ల పొందినవి కాదని, తానెప్పటికీ అఖండతత్వరూపినని స్పష్టం చేస్తూ, అయితే ఇటువంటి పరిపూర్ణ అఖండతత్వాన్ని ఒక్కమారుగా బహిర్గతం చేస్తే భక్తులు ఆ తత్వాన్ని అవగాహన చేసుకోలేక తనకు సమీపముగా ఉండలేకపోతారని, వారికి తన తత్వాన్ని క్రమేపీ బోధపరచుటకు తమ దైవీక శక్తులను క్రమక్రమంగా హెచ్చించుచున్నట్లు వ్యక్తం చేయవలసి వచ్చిందని కూడా స్వామి స్వయంగా చెప్తారు. తాను పరిపూర్ణుడని చెబుతూనే తానొక మానవాకారమును ధరించినందువల్ల తద్ధర్మానుసారము తనకు కొన్ని పరిమితులు కట్టుబాట్లు ఉన్నవి అని, తాను తప్పక పాటించవలెనని స్వామి అంటారు. అలా ఆయన పరిపూర్ణ పరాశక్తిత్వమే కాక రత్నాకరము సత్యనారాయణరాజు అన్న జీవాత్మ కూడా ఒకటి ప్రత్యేకించి ఆ దేహాకృతిలో నిమిడియున్నదా అన్న ప్రశ్న కలుగక మానదు. ఇది చక్కటి ప్రశ్న. అది ఇచ్చట వేయడమూ అయింది. మన బుద్ధి మేరకు దీనికి సమాధానము మున్ముందు వింటాం. ఇంతవరకు తననొక గూటిలోని పురుగువలే ప్రదర్శించుకుంటూ వచ్చిన సత్య క్రమేపీ గూడు విడవదొడిగి, చూశారా నాకు రెక్కలు మొలిచాయి, అయితే అవి మొలిచిన మరుక్షణమే రంగురంగుల సీతాకోక చిలుకల వలె ఎగిరిపోయేదను సుమా అన్నట్టు సూచనలు చేయసాగారు. అంతవరకు ఏదో ఒక చిన్న గ్రామమునకు వరప్రసాదము వలె ఉన్న సత్య ఇక యావత్ ప్రపంచానికి అనుగ్రహమూర్తిగా వెలుగొందేటందుకు తమ ఉషఃకిరణాలను ప్రసరించసాగారు. దేహమును వీడి గ్రామమును వీడి ఎచ్చటనో ఎవరినో ఒకరిని ఆపదల నుంచి రక్షించి స్పృహతప్పినట్లు శరీరాతీత యాత్రను సలిపి ఏ పరమభక్తుడినో ఇప్పుడు కూడా సత్య కాపాడి వస్తున్నాడు.

నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించారు. బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 నవంబర్ 22 దీని ప్రారంభోత్సవం చేస్తాం.

శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశ ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్లు అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది, అందరూ క్షేమంగా ఉన్నారు.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిస్నర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి స్వామితో డాక్టర్ శ్రీమతి ఇంద్రమ్మ గారి అనుభవాల శీర్షిక 20వ భాగంలో సాయి భగవానుడు వారికి ప్రసాదించే మరికొన్ని అనుభవాలను ఇంద్రమ్మ గారు ఇప్పుడు మనతో పంచుకుంటారు. స్వామితో డాక్టర్ శ్రీమతి ఇంద్రమ్మ గారి అనుభవాల శీర్షిక 20వ భాగం.
1: ఇది 23rd స్వామి వచ్చింది ఆ రోజు, కంటిన్యూషన్ అనమాట దాన్ని. స్వామి అక్కడ అంతా చెప్పేసి చాయ్ వాళ్ళ ఫాదర్ గురించి ఎన్ని మాట్లాడారు, వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ సంగతి అంతా చెప్పి ఫ్యామిలీని ఇట్లా చూసుకోవాలి, చాలా సర్వీస్ చేశారు ఆయన అన్ని చెప్పారు. దాని తర్వాత స్వామి ఒక ప్రార్థన ఒక కోరిక అన్నాను. ఏమిటి అన్నారు స్వామి. అప్పుడు స్వామికి స్వెల్లింగ్ వచ్చింది, కొందరు క్యాంకర్ వారిస్ అన్నారు, కొందరు ఇంకేదన్నారు అట్లా అన్నారనమాట. కానీ ఎవరో ఒక బాబు ఇంటర్వ్యూ రూమ్ లో నేను 2 రోజులు ఏంది చాక్లెట్ తిని నొప్పిగా ఉందట్లంటే స్వామి క్రియేటర్స్ విభూతి చాక్లెట్ ఇచ్చి అబ్బాయిని తినమన్నారు, ఈయన తీసుకున్నారన్నమాట. అది చాలా రోజులు నోరు కూడా తెరలేకుండా సరిగా తినలేకుండా అట్లా గురుపర్ణం రోజు అనౌన్స్ చేశారన్నమాట స్వామి దివ్యోపన్యాసం అనేటప్పటికి. పాపమో తర్వాత చెప్తున్నా నేను నోరు కూడా తెరవలేకపోయాను, అవి పుష్ట మై తీసుకుని అంటా అని చెప్పేసి, అంటే ఇట్లా వెనక్కి నెట్టుకున్నాను అన్నట్టుగా అట్లని చెప్పి చెప్పారంట. భలే బాధేసింది, మన కోసం అది కూడా చేసి మాట్లాడినారే స్వామి పాపమని. అందుకని అది ఎట్లా అడగాలనుకుంటే అది అడగాలనుకుని అడిగాను అనమాట. ఏమిటన్నారు స్వామి, మీరు భక్తుల బాధలు వ్యాధులు తీసుకుని బాధపడడం చాలా బాధగా ఉంది, మేము చూడలేకుండా ఉన్నాం స్వామి. చూడలేకపోతే కళ్ళు మూసుకో స్వామి, భరించలేకుండా ఉన్నాము, మేమేమి చేయలేకుండా ఉన్నాము, మేము ఇంతమంది ఉన్నాం కదా, మాకందరికీ పంచండి, హాల్లో అందరం కూర్చున్నాం అనమాట. స్వామి అంటున్నారు, చి అది నా బాధ్యత, నేను తీసుకున్నాను, ఆ వ్యాధి నేను అనుభవించాలి, అంతేకాని మీకు ఇవ్వకూడదు, మీరు భరించలేరు, మీకు భరించే శక్తి లేదు, మీరు అవలలు, మీరు భరించలేరు అది అనేసి అక్కడి నుంచి నేను మళ్ళీ అనంటే స్వామి ఆ శక్తి కూడా మీరే ఇస్తారు. స్వామి తమాషా సర్కాస్టిక్గా నవ్వినట్టు అనిపించింది, అంటే అది నేనే ఇచ్చి అది భరించే శక్తి అన్నట్టు అనిపించింది. అది మీరే ఇస్తారు, భరించే శక్తి మీరే ఇస్తారు స్వామి అంటే. దాన్ని అంత తాపేసి నాకు ఫేషియల్ పాలసీ వచ్చిందని చెప్పాను కదా, అది ఇప్పుడు ఆగస్ట్ 11, 2001లో వచ్చింది. స్వామి విజిట్ 2002, సంవత్సరం 3 నెలల్లో ఏమైంది, నీవెంత బాధపడ్డావో నీకు తెలుసా, ఆ నైట్ ఎక్కువ మనకు అది ట్రైజిమినల్ న్యూరియాలజీ వస్తే ఎంత పెయిన్ ఉంటుందో అట్లా ఉండింది అన్నమాట. అది మామూలుగా పారాలసిస్కి వాటికి అట్టు ఉండదు కదా, దీనికి కూడా అంత ఉండదు, ఫేషియల్ నో పాలసీ కూడా అట్టు ఉండదు. మంచి పడుకున్నప్పుడు అరే ఎక్కువ అయిపోయేది, అయితే అట్లా పట్టుకుని స్వామి నాకు భరించే శక్తి స్వామి, భరించే శక్తి స్వామి, కర్మ ఎట్లా మేము అనుభవించాలి తప్పదు అట్లా అనుకునేది అనమాట. తగ్గించేమని మళ్ళీ అడిగి తగ్గించినా మళ్ళీ అనుభవించాలి కదా అన్నట్టుగా అట్లా ఉండేది అనమాట. ఏదైనా ఫోమెంటేషన్ తట్టుకోలేక కొంచెం ఫోమెంటేషన్ పెడితే ఎంత ఎర్రగా అయిపోయేది, మంట వచ్చేసేది అనమాట, ఇంకా అంత ఎక్కువ ఉండేది, సివియర్ ఉండింది. నీకు ఎంత బాధపడ్డావో నీకు తెలుసా, మళ్ళీ సోమం అట్లా పెట్టి చూడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయింది, ఈ చెయ్యి ఎత్తలేకపోయింది, ఈ కాలు ఎత్తలేకపోయింది, కానీ నాకు ఇదొక్కటే వచ్చింది, నేను అనుకుంటా ఆ రెండు ఆయన తీసేసి ఉంటారు అది, నాకేమో అదే అనిపించింది అప్పుడు, కానీ ఆ రెండు నాకు ఐ డెంట్ ఎక్స్పీరియన్స్ దట్ వన్, ఓన్లీ ఫేషియల్ ఒక్కటే, అది కృష్ణాష్టమి రోజు అక్కడ కూర్చొని ఉంటే వచ్చిందన్నమాట. అది అప్పుడు నోటీస్ చేసింది కూడా ఎంత. తర్వాత లెఫ్ట్ సైడ్ బీపీ ఎక్కువైపోయి ఎక్కువైంది, లెఫ్ట్ సైడ్ పారాలసిస్ వచ్చింది, చెయ్యి కూడా పైకి ఎత్తలేకపోయింది, హ్యాండ్ ఇట్టే చూపిస్తున్నారు, చెయ్యి ఎత్తలేకపోయింది, ఈ కాలు ఎత్తలేకపోయిందంటే యాక్షన్స్ తో చూపిస్తున్నారు అనమాట చెప్పి తర్వాత ప్రసాదం క్రియేట్ చేశారు. నేను 3rd లైన్లోనూ ఏమో కూర్చో ఉన్నా, ఇంకా అక్కడి నుంచి ముందు కుంగలోపి చెయ్యి అంత దూరం రాలా, మోకాళ్ళని తెలిసిన చేతులు పెడితే కింద పడిపోతుంది, కింద పడిపోతా ఉంది అంటున్నారు. ఇట్లా అంటే ఎవరికి తెలియదు కదా, ఫస్ట్ వాళ్ళు కొంచెం ఎవరికి ఇస్తున్నారు వాళ్ళు చెయ్యి చాపుతున్నారు, బహుశా జబ్బు కోసం కాబట్టి పర్టికులర్ అబౌట్ అనమాట అది. సరే ఇచ్చి చేతిలో పెట్టారనమాట, పెట్టి ప్రొద్దున సాయంత్రం నీళ్ళలో కలుపుకొని తాగు. సరే అన్నాను, ఇట్లా చెయ్యి అంతా ఇట్లా పట్టుకుని దాన్ని పేపర్ కూడా లేదు చేతిలో, ఏంటో చూసుకుంటున్న లోపల మళ్ళీ 3 సార్లు రిపీట్ చేశారన్నమాట. అట్లా ఎక్కడ మర్చిపోతామో అన్నట్లుగా అప్పుడు అనిపిస్తుంది తల్లి హృదయం అట్టుంటుందేమో, బిడ్డకు బాగాలేదంటే చూడలేకపోతే వాళ్ళకి అనిపిస్తున్నాం, కానీ ఆయనదేమో మనం అట్లే చూస్తున్నాము ఇంత చేసినా అనిపించింది. అప్పుడు నీళ్ళలో కలుపుకొని తాగు, మళ్ళీ 1 నిమిషం ఆగి మళ్ళా చెప్పినారు, మళ్ళీ నీళ్ళల్లో వేసుకుని 3 రోజులు అట్లా ప్రొద్దున సాయంత్రం తాగన్నారు. ఆ తర్వాత ఆ సైడ్ రూమ్ లోకి వెళ్లారు. ఊరికే 2 చిన్న ముక్కలు అట్లా తీసుకున్నారు. బయట వచ్చేసి నేను బాగా తిన్నాను అట్లా అని చెప్పి మెటర్నిటీ వార్డ్ లోకి వెళ్లారనమాట. ఆ చివరి దాకా వెళ్లి అక్కడ బ్లెస్ చేసి వాళ్ళందరినీ మాట్లాడిచి ఏ ఊరు పేషెంట్లు అక్కడ కూర్చోండి. ఒక పేషెంట్స్ అప్పుడే పెయిన్ కొంచెం వస్తుంటుంది, అయిపోతుంది లేంట వచ్చేసినారు. సామెట్ వెళ్ళాక డెలివరీ, నార్మల్ డెలివరీ అయిపోయింది అనమాట ఆ పేషెంట్ కి. తర్వాత స్వామి మాట్లాడేటప్పుడు ఓ చిన్న బిడ్డ ఏడుస్తా ఉంది. అందరేమో ఇక్కడ వింటా ఉన్నాం, కానీ ఒక పక్క అక్కడ శబ్దం వస్తుంది ఎట్లా అని అనుకుంటా చూస్తున్నారు. స్వామి రోజుసేపు చూడు బిడ్డ ఏడుస్తా ఉంది చూసి రండి అని. మళ్ళీ కొంతసేపాక పేషెంట్ వెళ్ళి చెప్పొచ్చింది తను. చెప్పేస్తే కొంతసేపు మళ్ళీ ఏడిపోతుంది, మళ్ళీ చెప్తున్నారు చూసి రండి. మనకుంటుంది మనమేమో ఒక పక్కే చూస్తున్నాం, స్వామి మనతో మాట్లాడుతున్నారు మనకి చెప్తున్నారు, అక్కడ బిడ్డ ఏడుస్తుందని గమనిస్తా ఉన్నారు, ఆ బిడ్డకి ఏమైందో చూడమంటున్నారు. ఎంత సర్వాంతర్యం అనేది ఇదే కదని. తర్వాత ఆ బిడ్డని పైకి పాలు తాగించమని చెప్పి పైకి పంపించారనమాట. మళ్ళీ హాల్లోకి వచ్చేసి అన్ని అక్కడ వాళ్ళకి పిల్లలకి పెట్టిన డ్రెస్సెస్, జపమాలలో ముసలాళ్ళకి పెట్టినవి సారీస్ అన్ని బ్లెస్ చేశారనమాట. అప్పుడు అనిపించింది అక్కడ చూస్తే స్వామి ఆయన అదృశ్య హస్తం ఎన్ని పనులు చేస్తుందా తెలియకుండానే అనిపిస్తా ఉండింది. మనకేమి తర్వాత కూర్చొని ఆలోచిస్తే ఇదన్నీ ఎట్లా జరిగిందా ఎట్లా జరిగిందా అంటే అప్పుడుకు జ్ఞాపకం వస్తుందేమో అని. తర్వాత వచ్చి అన్ని హాస్పిటల్ వాళ్ళు అనిపించినారు, ఆల్ 4 హాస్పిటల్స్, ఇక్కడ సూపరు జనరల్ హాస్పిటల్, బెంగళూరు సూపర్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్, టైర్ హాల్ అనిపించారు. అది వచ్చి 29/12/2002. డాక్టర్ హెగ్డే ఉన్నారు అప్పుడు న్యూరాలజిస్ట్, ఆయన మెయిన్, ఆయన సర్వీస్ కోసం అనుకుంటా. అప్పుడు లోపలికి ముందు వాళ్ళు ఎవరిని పిలిచారో తెలియదు కదా, అందరిని రాని తర్వాత జీహెచ్ వెళ్ళినారు. కొంతసేపు అయ్యాక మళ్ళీ వాళ్ళ రిలేషన్స్ కూడా తీసుకెళ్ళమన్నారు, కానీ కొంతమంది వెళ్లి పిలుచుకొచ్చేంత టైం లేదన్నమాట. కొంతమంది రాలేక సమయానికి హాల్లో కూర్చుండిపోయిన వాళ్ళు అట్ అయిపోయారు. ఈవెన్ అక్కడ క్లాస్ 4 వాళ్ళందరినీ కూడా రమ్మన్నారు, అంటే అక్కడి నుంచి వచ్చారు, మనకి తెలియదు అప్పటికి. అక్కడ ఉన్న వాళ్ళ వరకు వెళ్ళిపోయాము. స్టాఫ్ అందరూ వచ్చేసినారు, వాళ్ళేమో వాళ్ళ పేరెంట్స్ని అందరినీ తీసుకొచ్చారు. అప్పుడు అంటే నేను అనుకుంటే స్వామి వీళ్ళు చేసే సర్వీస్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకు కూడా తెలిస్తే హెల్ప్ చేస్తారు కదా. చూడు హాస్పిటల్కి వెళ్ళాడు, రాత్రి అయినా రాలేదు, ఎంత ఇంటిది లేదు, ఎంతసేపు హాస్పిటల్, ఇట్లా అనుకుంటారు కదా. అందుకని అనుకుంటే వాళ్ళని అర్థం తెలుస్తుంది, వాళ్ళకి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారా ఏం చేస్తున్నారని స్వామి ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఫుల్ కూర్చునేసినారు. నేను కొంచెం జిస్ట్ మట్టుకే చెప్తున్నా, చాలా ఎక్కువ మాట్లాడినారు ఆ రోజు. దేహం చాలా శక్తివంతమైంది, కన్ను హార్ట్ ఎంతో జాగ్రత్తగా సర్జరీ చేయాల్సి వస్తుంది, ఇంకా బ్రెయిన్ అంటే చెప్పనే అక్కర్లేదు, కొన్ని వేల నరాలు ఉన్నాయి దాంట్లో, దాంట్లో ఏది తగిలినా ఏదేమైనా మనిషికి కష్టం అవుతుంది. కానీ ఇంకా న్యూరాలజిస్ట్ ఇంకా జాగ్రత్తగా చేస్తారు, డాక్టర్ హెగ్డేని అంటూ ఒక క్రియేట్ చేసి రింగ్ అనుకుంటా ఇచ్చినారు ఆయనకి. తర్వాత ఇంత మంచి వాళ్ళందరూ మనకున్నారు కాబట్టి మంచిది, చాలా కష్టపడి పనిచేస్తాడు అని చెప్పి తర్వాత మదనంలో అది చిలికారు చూడండి, అక్కడ దాంట్లో పాయిజన్ వచ్చింది, కానీ సాధించితే ఇంకా చేయంగా చేయంగా గొప్ప విలువైన వస్తువులు కామధేనువు, కల్పవృక్షము, లక్ష్మి అట్లా అన్నీ వచ్చినాయి. కొన్ని కష్టాలు వస్తాయి, కొంత దుఃఖాలుంటాయి, బాధలు వస్తుంటాయి, పూర్తిగా సాధించడానికి కంకణం కట్టుకోవాలి, పట్టుదల పట్టాలి. సత్యం ఆనందం అంటే దాని గురించి కొంచెం అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోయారు. సత్య ఫలాన్ని పొందాలి, అది తీసుకోవాలి, మానవతా విలువల్ని బలపరుచుకోవాలి. సత్యానికి రూపం లేదు, నామం లేవు, సత్య ప్రేమలు శాశ్వతమైనవి, ఇవన్నీ ప్రవృత్తిని పక్కకు నెట్టి నివృత్తిని పొందాలి. అందుకే అనేక ఇవి చేయకపోయేటప్పటికి మనకు అనేక చిక్కులు బాధలు అన్నీ వస్తున్నాయి. పాజిటివ్ ఫ్యూచర్స్ కావాలి, నెగిటివ్ ఎంత చిన్నదున్నా చాలు సత్యాన్ని సాధించలేవు. దానికి ఎగ్జాంపుల్గా హిరణ్యకశిపుని ప్రహ్లాదుని చెప్పినారనమాట, ఆయన నెగిటివ్ ఈయన పాజిటివ్ అని. భగవంతుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమ ఒక్కటే ఆనంద స్వరూపం, ప్రేమ వలన దుఃఖం విచారము లేదు, ప్రేమ ఉంటే దుఃఖం లేదు విచారం లేదు, భగవంతుడు అందుకే సౌందర్య స్వరూపి అని అంటారు. మానవ యందు కూడా హిరణ్యం ఉంది, హిరణ్య గర్భాన్ని గురించి చెప్తా చెప్పిన హిరణ్యం ఉంది, భగవంతుడు అందుకే హిరణ్య గర్భుడు అంటారు. బాడీ అంటేనే గోల్డ్, అంత గొప్పది, అంత సౌందర్యవంతుడు. మీరు సినిమాల్లో చూసింటారు భగవంతుడు చూపించడం ముసలి రూపాన్ని ఎక్కడా చూపించరు, అట్లానే వృద్ధాప్యమే చూపించరు, మీరు పలు సినిమాల్లో చూసుంటారు. మానవత్వంలో దివ్యత్వం పొందాలి, అందుకే మానవాయన మహా అంటారు. మానవుడు గొప్ప జ్ఞానవంతుడు, గొప్ప జ్ఞానవంతుడు. మానవుల్లో ఇటువంటి గుణములు ఉండటం వల్ల ఏ అవతారమైనా మనిషిని ఆధారం చేసుకుని భగవంతుడు వచ్చాడు. అందుకని మానవులు అంత విలువ ఉంది. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఉండాలి. అది వదిలిపెట్టేసి అనిమిటీని డెవలప్ చేసుకుంటున్నారు. దానవుడు అయిపో దానవత్వాన్ని పొందుతున్నారు. ఈ అసూయ, ద్వేషం, కోపం ఇవి ఎన్ని రోగం. దీనికి కోపం వస్తుంది. ఇది యానిమల్ క్వాలిటీ. ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ గాడ్ అనుకోండి. ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్. మ్యాన్ కైండ్ ని, ప్యూరిటీని తెచ్చుకోవాలి. ఇంత చెప్పారు వాళ్ళు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చినారే ఇంత ఆ స్పీచ్ ని. సచ్చిత్ ఆనందము, డాక్టర్స్ నెగటివ్, ప్రేమ అనేది దిస్ లవ్ ఈజ్ పాజిటివ్. సర్వీసులు దీంట్లో వస్తుంది. డాక్టర్ ఏమో నెగటివ్, ఈ ప్రేమ అనేది పాజిటివ్. బోత్ ఆర్ ప్రజెంట్ అయినటువంటి హీలింగ్ తొందరగా అయిపోతుంది. సో అవర్ సర్వీస్ టు బి విత్ లవ్ అన్నమాట. అప్పుడైతేనే రెండు తొందరగా జరిగిపోతుందని. దయతో దగ్గరికి చేరాలి, సౌమ్యంగా చెప్పాలి, ప్రేమతో పలకరించాలి. అర్థం జబ్బు దాంతోనే తగ్గిపోతుంది. తర్వాత స్కిన్ డిసీజ్ కోసం చెప్పారు. ఐ థింక్ మెన్షన్ అబౌట్ లెప్రసీ అనండి. భయపడతాను దగ్గరికి వెళ్ళడానికి అన్నట్టుగా. కండిషన్ దగ్గరికి పోవడానికే భయపడతారు. ఎవరికెప్పుడేమొస్తుందో అట్లా అనేసి, ఎవరికెప్పుడు వస్తుందో తెలీదు. అందుకని దగ్గరికి వెళ్ళి నివారణ చెప్పి నయం చేయాలి. కొన్ని లోపల నుండి వస్తాయి, కొన్ని బయట నుంచి వస్తాయి అంటువ్యాధులు కూడా. ప్రేమతో సంభాషించి మనోభావం వాళ్ళ మనసు చేసామంటే రోగ నివారణ అవుతుంది. మంచిగా ప్రేమతో చెప్పాలి. ఇదే ఔషధం. పల్స్ చూస్తూ పెదవి ఇచ్చాడు. మళ్ళీ సేమ్ ఆ రోజు మాదిరిగా అట్లా పెట్టుకుని ఫేస్ ఒక రకంగా పెట్టి సాంగ్ చేయబెట్టుకున్నారు. ఎవరిని పిలవకుండా ఆయన ఇట్లా అంట చూసేటప్పుడని ఆయన చేయని పట్టుకొని ఫేస్ ఇట్లా పెట్టి పెదవి ఇస్తే పేషెంట్ భయపడిపోతాడు. కానీ మన హాస్పిటల్లో డాక్టర్స్, నర్సెస్, టెక్నీషియన్స్ నవ్వుతూ నవ్వుతూ చేస్తారు. హ్యాపీనెస్ ఇస్ ఇన్ యూనియన్ విత్ గాడ్. మందుల కన్నా మాట్లాడడంతోనే నివారణ అవుతుంది ఎక్కువగా. హెడ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గ్రామాల్లో వాళ్ళందరికీ అదృష్టం, వాళ్ళ అదృష్టం వల్ల ఇంటి డాక్టర్స్ వచ్చినారు ఇక్కడికి. మీకెంతో రుణపడున్నాను. సాంగ్ చెప్పడం మనకేదా, వాళ్ళ వీళ్ళందరినీ చూస్తే చెప్తున్నారు వాళ్ళని. వాళ్ళ గ్రామాల వాళ్ళ అదృష్టం. మంచి మంచి డాక్టర్లు దయతో ప్రేమతో చూస్తూ నివారణ చేస్తున్నారు. అందుకని సక్సెస్ అవుతున్నాయి. ఆ కాలంలో ఋషులు వాళ్ళ దగ్గర ఏమి లేదు, ప్రేమాస్త్రం ఒక్కటే ఉండింది. అందుకని క్రూర జంతువులు, పక్షులు, పశుపక్షులు అన్నీ కలిసి ఉన్నాయి. హాని జరిగేది కాదు అప్పుడు. మీకు కావాలంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కుక్క రోడ్లో పడుకొని ఉంటుంది, మీకు గన దాన్ని కొడతారు అనే ఇంక్లీషన్ వచ్చిందంటే అది వెంటనే లేచిపోతుంది. మామూలుగా పోతే అది మామూలుగా పడుకొని ఉంటుంది. మీరే యాక్షన్ చేయకపోయినా మనకు ఆలోచన రాగానే అది కనిపెడుతుంది. కానీ మానవుడు కనిపెట్టడం లేదు, దానికున్న తెలియ అన్నట్టుగా చెప్తున్నాయి అనమాట. సంకల్పం వస్తే చాలు, లేచి పరిగెత్తి వెళ్ళిపోతుంది. మానవుడు గుర్తించలేకున్నాడు. దయ ప్రేమతో కఠిన కార్యాన్ని కూడా సాధించవచ్చు. ఇంతకుముందు కాలంలో థర్మామీటర్ లేదు, పల్స్ చూసి డయాగ్నోస్ చేసేవాళ్ళు. ప్రేమ భావంతో చూడండి, క్యాన్సర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నశ్రేయో సేవ బినా అనేసి చెప్పినారు. తర్వాత ఇప్పుడు అన్ని పాయిజన్ అయిపోయినాయి. ఫుడ్ పాయిజన్ అయిపోయింది, ఎయిర్ అయిపోయింది, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అంతా పొల్యూషన్ అయిపోయింది. అందుకని హార్ట్ కి, కిడ్నీస్ కి, బ్రెయిన్ కి అన్ని పాడైపోతున్నాయి. దీనివల్ల చుండి ఒక చిన్న బిడ్డకి బాగా చేస్తే, ఆరోగ్యం అయిపోతే వాళ్ళ తల్లి ఎంత సంతోషంగా పోతుంది. అది చాలా విలువ, ఆ సంతోషం చాలా విలువైంది మనకు. ఆ రిజల్ట్ అన్నమాట దానికి చెప్తూ ఆ ఎగ్జాంపుల్ చెప్పారు. దేహ సంబంధమైంది ఎంతైనా, మళ్ళీ చెప్తూ ఎంతైనా రుణపడి ఉన్నామని మళ్ళీ అంటున్నారు అప్పుడు అనమాట. మంచి మాట, మంచి పని చేస్తున్నారు, మీకెంతో రుణపడి ఉన్నాను. దేహ సంబంధమైన ఎంతైనా చెప్పచ్చు, కానీ ఉన్నంత వరకు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండి, ఆనందంగా ఉండి సునాయాసంగా పోవాలని కోరుకోండి. సునాయాస మరణం, అనాయాస మరణం అడుగుతా అనమాట. ఆనందంగా ఉండాలి. నవ్వుతూ నవ్వుతూ వచ్చండి. మీరందరికీ కావాలని ఆశీర్వదిస్తున్నాను. నర్సెస్ చాలా కష్టపడుతున్నారు. ఒకే రూమ్లో చాలా మంది ఉండి నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేస్తామని చెప్పాను. ఇది ఆ దాంట్లో ఇదంతా ఇంత రాసే ఇంత తెచ్చారు వాళ్ళు. కానీ క్యాసెట్ల మటుకు తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది. ఇది వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే అందరం తీసుకున్నాం అనమాట. తర్వాత వచ్చి 17th August 2003, ఇది వచ్చి సూయింగ్ మిషన్స్ ఇచ్చిందన్నమాట. ఫారిన్ డాక్టర్స్ వచ్చినప్పుడు మనం అందరం కలిసి ముందు అన్ని రెండు మూడు విలేజెస్ చూసామన్నమాట. ఏ విలేజ్కి అయితే పోతామనుకుంటే సాయినగర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడైతే కొంచెం గలీజ్గా ఉంది, ఇంకా బాగా ఆరోగ్యాన్ని గురించి వాళ్ళకి అంత వివరాలు తెలియలేదు అని చెప్పేసి ఇక్కడ తీసుకుందాం ముందనేసి సండే సండే వెళ్ళామనమాట. ఒక 3-4 మంత్ ముందు నుంచి మొదలు పెట్టాం. అక్కడికి వెళ్ళి అన్ని చూసి రావడం, ప్రతి ఇంటికి పోవడం, ఒక గ్రూప్ గా ఎంతమంది అక్కడికి వస్తాం చూసుకుని నలుగురు నలుగురు డివైడ్ అయ్యేవాళ్ళం. ఒక్కొక్క రోడ్లోకి ఒక్కొక్క రోడ్లోకి కట్టేళ్ళామన్నమాట. ఇల్లు మటుకు ఒక్క రూమ్ అయినా చాలా క్లీన్ గా ఉంది. వంట అంతా బయట చేసుకోండి, తుక్కంతా అయితే వాకిటి ముందు పోసేవాళ్ళు. తర్వాత ఆ నీళ్ళు ఎక్కడ వస్తే అక్కడంతా గలీజ్ చేసిండేవాళ్ళు. రూమ్ ఒకటి క్లీన్ ఉండేది, టీవీ లేని ఇల్లు లేదు. కానీ అందరు పిల్లలు ఒకసారి ఫెయిల్ అయినారంటే చాలు, ఆ టీవీల దగ్గర కూర్చొని ఉన్నారు. 10 ఇయర్స్ వాళ్ళు, 12 ఇయర్స్ వాళ్ళు పిల్లలు, వీళ్ళు పెద్దవాళ్ళేమో పనులకు వెళ్ళున్నారు. అప్పటికి కొంతమంది పనులు పోనవాళ్ళకి కొంచెం చెప్పామన్నమాట, ఇవన్నీ ఆరోగ్యం సంగతి కొంచెము, తర్వాత సేవింగ్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఇట్లా పెట్టుకోవాలా, రేపు అనేది ఒకటి ఉంది అట్లా అని చెప్పి అందరికి ఒక్కొక్క నోట్బుక్ ఇచ్చి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏమన్నారు, బాగాలేని వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళమన్నా, లేదా వెళ్ళినప్పుడు ఈ బుక్ తీసుకెళ్ళమని అట్లా. వీళ్ళందరినీ అట్లా అన్ని చూసుకున్న తర్వాత నోట్ చేసుకున్నాం. యంగ్స్టర్స్ పని లేకుండా, ఏం లేకుండా, స్కూల్కి పోకుండా, ఖాళీగా ఉండి ఎట్లా టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పి అక్కడ కూడా చెప్పొచ్చాం. ఇవన్నీ ఇంత దగ్గర చూడకూడదు, ఇట్లా చేయకూడదు, ఇవన్నీ చెప్పి వాళ్ళందరినీ ఒక లిస్ట్ తీసుకున్నాం అన్నమాట. లేడీస్ వరకే, గర్ల్స్ వరకే తీసుకున్నాం ముందు. అన్ని తీసుకొని వచ్చి చూస్తే ఒక విజయమ్మ అని ఒక బ్యాంక్ ఆఫీసర్ భార్య అనమాట. నాకు చదువు రాదు, నాకు తెలిసిందంతా ఈ విద్యే, నేను ఫ్రీగా చెప్తానని ఆమె వాలంటరీగా వచ్చింది, టైలరింగ్ నేర్పిస్తాను ఎవరికైనా. ఆమెను పిలిచి ఇంకొక ఆమె సుదర్శనమ్మను, ఒక ఆమె ఎంబ్రాయిడరీ, వీళ్ళిద్దరిని పెట్టి వీళ్ళందరినీ ఎవరెవరు రాగలరో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుని ఒక 30-40 మంది దాకా తీసుకున్నాం అందరినీ. కరెక్ట్గా ఇట్లా అందరికీ చెప్పిన తర్వాత ఒకరోజు ఇక్కడ ఎగ్జామ్ పెట్టాం. మళ్ళీ వాళ్ళకి సరిగా చేసి వాళ్ళలో 30 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారన్నమాట. నేర్చుకున్న వాళ్ళు సరిగా రాని వాళ్ళు లేకుండా రెగ్యులర్గా వెళ్ళి నేర్చుకుంటున్న ఎంబ్రాయిడరీ నేర్చుకున్నారు అట్లా అనమాట. వాళ్ళని సెలెక్ట్ చేశాం ఇవ్వడానికని 30 మెంబర్స్కి. మిషన్స్ అన్ని తెప్పించి అన్ని ఆ రోజు అడిగితే స్వామి సరేనన్నారు. ముందేమంటే ఇస్తానన్నారు. ఆల్రోజు సరే పాపం అన్నిటికీ వెళ్ళి అన్ని రెడీగా ఉన్నాయి స్వామి ఎక్కడా ఎక్కడని చివరి వరకు చెప్పలేదన్నమాట. వెళ్ళి ఆఫీసులో అడగమంటే ఎవరిని అడుగుతా, ఆఫీస్ తెలియలేదు. చిరంజీవి రావు గారు ఉన్నారు భజన యాక చిరంజీవి. మరోజుకి ఇంకా అప్పుడు దాకా ఎక్కడ పెట్టుకోవాలా, ఏం చేయాలి, అన్ని హాస్పిటల్లో ఉన్నాయి. చిరంజీవి గారు చెప్పినారు రేపు పొద్దున కృష్ణుడి దగ్గర, లేడీస్ సైడ్ కృష్ణుడి దగ్గర అక్కడ పెట్టుకోండి అన్నారు. పొద్దున షిఫ్ట్ చేయలేం కదా, రాత్రి వచ్చి మళ్ళీ ఇవన్నీ అక్కడ ఒక రూమ్ తీసుకొని ఈ సౌత్లో ఆ రూమ్లన్నీ పెట్టేశారు. వాళ్ళకి బ్యాడ్జెస్ ఇచ్చేవాళ్ళకి మళ్ళీ మిషన్స్ దగ్గర బ్యాడ్జెస్ ఎన్ని పెట్టుకొని అన్ని రెడీ చేసుకున్నాము. పొద్దున పాప సేవ చాలా బాగా చేశారు, అన్ని అక్కడికి దిగి షిఫ్ట్ చేశారన్నమాట లేడీస్ సైడ్ కృష్ణ. కానీ ఎవరు మాకు జెంట్స్ సైడ్కి రాకూడదు కదా, మన స్టాఫ్ వాళ్ళు కూడా పెద్ద యంగ్స్టర్స్ లేరు అప్పుడు, అందుకని వీళ్ళకి చిన్నది చేశాము, చేయించి పెట్టాను అనమాట. దాని మీదకి మిషన్ పెట్టి పుష్ చేసుకోబోదు, ఒక 10 చేయించాం అట్లా, 10 ఎంత అనుకుంటా, 9 or 10 గుర్తులు. ఒక 2-3 అయ్యే లోపల ఖాళీ దొస్తుంది కదా, మళ్ళీ ఇది పెట్టచ్చు అట్లా అనుకుని. అంటే స్వామి ఐడియా మాకు తెలియలేదు, పెట్టమంది ఇక్కడ ఇక్కడ ఇక్కడి పక్కకు వచ్చి నిలబడి ఇస్తారు కావాలా అట్లా అనేసి. తర్వాత ఏమో పేరెంట్స్ని కూడా పిలిచాం, వాళ్ళ మదరు ఫాదర్ ఎవరుంటే వాళ్ళు, వాళ్ళకి మళ్ళీ బ్యాడ్జెస్ ఇట్లనమాట. అవన్నీ చేసి పొద్దున వాళ్ళందరికీ ఒకే కలర్ శారీస్, మళ్ళీ స్వామి చేత ఇప్పించడానికి మళ్ళీ వేరే ఒకటి కొనేసి. అంటే అందరికీ ఛాన్స్ వస్తుంది, స్టాఫ్ కూడా ఒకరు చీర పట్టుకొని ఒకరు కార్డు పట్టుకొని అది ఇచ్చేదానికి, అమ్మాయిని తీసుకెళ్ళడానికి అట్లా, ఇద్దరు స్టాఫ్ లో ఒక దానికి. సో ఆల్మోస్ట్ ఆల్ 60 మెంబర్స్ 70 మెంబర్స్ సరిపోయిందన్నమాట వెళ్లేదానికి, అందరికీ ఛాన్స్ వచ్చేటట్టు. బ్యాడ్జెస్ ఎత్తుకొని వస్తున్నాను వాళ్ళకి ఇచ్చేదానికి, దారిలో పడిపోయింది. ఎక్కడ పడిపోయింది తెలియదు, చూస్తే నా చేతిలో బ్యాగ్ లేదు. ఎట్లా అనుకుంటే సేవాదని ఎర్లీ మార్నింగ్ ఇది 3:30, 4 ఆ ప్రాంతాల్లో అడిగితే అమ్మా ఎవరు ఎత్తుకుని సెక్యూరిటీ ఆఫీస్కి వెళ్ళారు, మాకు బ్యాగ్ ఎత్తుకోబోతుంటే చూసామని. పాపం గాయత్రి ఇంకొక ఇద్దరు ఎవరు పరిగెట్టారన్నమాట అక్కడికి. మళ్ళీ వాళ్ళు ఎక్కడన్నా పెట్టేస్తారమ్మా అనేసి చూస్తే బ్యాగ్ ఉండింది అక్కడ, కింద పడిపోయింది, వాళ్ళు ఎత్తుకొచ్చారు. సరే అన్ని వాళ్ళందరికీ అరేంజ్ చేసేసి అక్కడ కూర్చున్నాం. స్వామి వచ్చేటప్పటికి ఏం చెప్పారు, ఏం చెప్పించారో మెసేజ్ మా తెలియదు. ఇవన్నీ ఎంట్రన్స్ దగ్గర సింహాలు ఉన్నాయి చూడండి, అక్కడికి షిఫ్ట్ చేయమన్నారు. ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నారు, గబగబన్నీ వాళ్ళు ఏం చెప్పరు కదా మాకు. డాక్టర్ హేమాద్రి వాళ్ళ దగ్గర ఉన్నారు, స్వామి చెప్పారు ఇక్కడ షిఫ్ట్ చేయమన్నారు, ఇవన్నీ అక్కడ తీసుకెళ్లిపోయినారు. మళ్ళీ కాన్వెంట్ వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు కదా బాయ్స్, మళ్ళీ వాళ్ళందరినీ సర్దారు. ఒకళ్ళు ఇక్కడి నుంచి పుష్ చేయమంటే స్థలం ఉండాలి కదా అనేసి అక్కడ ఇప్పుడు సరే మళ్ళీ ఆల్రోజే సరే ఒక చైర్ తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఇనిపెట్టి మళ్ళీ మేము మిస్సెస్ చౌరీని అడగాలి కదా అక్కడికి వెళ్ళడానికి, పర్మిషన్ కావు కదా. మళ్ళీ ఆమె అడిగి సరే అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. అక్కడికి వెళ్ళి కూర్చున్నాక ఆమె ఏం చెప్తారంటే ఇక్కడి నుంచే మైక్లో మాట్లాడమా, ఇక్కడి నుంచే మాట్లాడమంటారు, అంటే చెప్పమంటారు పేర్లు. ఇక్కడి నుంచి నేను చెప్తే అక్కడ ఎక్కడ వినిపిస్తాయో నాకే తెలియలేదు, అంత పెద్దగా ఎక్కడ మాట్లాడేదా అనుకుంటా. నేను లిస్ట్ నా దగ్గర ఉందనమాట, ఒక లిస్ట్ ఆల్రెడీ చిరంజీవి దగ్గర ఇచ్చేసాం, స్వామి దగ్గరికి ఒక లిస్ట్ వెళ్ళింది. అక్కడికి వచ్చి గబగబా ఆయన మైక్ స్టేజ్ దిగుతాడు, రా రా అని అక్కడి నుంచి అరుస్తున్నారు. ఈ మమ్మ ఇక్కడ అంటుంది, నాకు ఒక పేరు చదివాను, నాకు ఏం చేయాలో తెలియదు, ఇటు అటు చూశాను. స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం కూడా పెట్టుకోలేదు ఆ కన్ఫ్యూజన్ లో, అంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళక్కడ. ఆయన అక్కడ చేరి రా రా రా అని పిలుస్తున్నారు. సరే ఇంకెందుకు అంత చెప్పి ఆయన పిలుస్తున్నారు అనేసి, సరే అంటే లేడీస్ సైడ్ తట్టు ఉంది, సరే అక్కడికి వచ్చాను అనమాట. స్వామి వచ్చారు, అక్కడ నిలబడ్డారు, ఇంకా పాదాలకు నమస్కారం చేసుకొచ్చి చెప్దాం ఏంటి ఇంకా వెయిట్ చేస్తున్నాం అన్నట్టుగా చూశారు. ఏమి ఇంకా అన్నారు అంటే అనౌన్స్ చేయలేదు అప్పటికి, ఆల్రెడీ అక్కడ ఒకటి అనౌన్సెస్ వచ్చేసాను కదా, అది ఎవరికి వినిపించలేదు అసలు. సరే ఇక్కడికి వచ్చి నమస్కారం పెట్టుకోలేదు ఏం లేదు, అట్లా ఊరికి దండం పెట్టేసి ఇంకా మొదలు పెట్టాను. పెట్టి ఫాదర్ పేరు చెప్పాలా పడలేదా, పేరు ఒకటే పిలిచాను, డాక్టర్ ఆఫ్ అంటున్నారు స్వామి. అంటే పేరెంట్స్ కూడా హ్యాపీనెస్ ఉంటుంది, మా ఇది స్వామి దగ్గర కదా అనిపిస్తుంది. అది రాసుకొని పోయి నేను దేవుడి దయవల్ల ఇంకా డాక్టర్ ఆఫ్ సోన్స్ అంటే వరుసగా చెప్తుంటే మన వాళ్ళందరూ ఈ బాయ్స్ నెట్టుకొచ్చేసేవాళ్ళు మిషన్ మటుకు. వీళ్ళు పక్కన ఒకరు ఫ్లవర్ ఒకరు పట్టుకుంటే అమ్మాయి చేతికి ఇచ్చాడు పాదాల దగ్గర ఫ్లవర్ పెట్టేదానికి, అట్లా మన వాళ్ళే ఒకటి చీర తాకిస్తే అమ్మాయికి స్వామి చీర ఇచ్చేసేది అట్లా అనమాట. అందరికి బాగా చేస్తారు. ఒకటి బై మిస్టేక్ అనమాట, స్వామి తాకేలోపు పక్కకు తీశారు, మళ్ళీ పిలిచి ఆ మిషన్ తాకి పంపిస్తున్నారు. అది బాగా దాంట్లో దీంట్లో సిడీలు బాగా కనిపిస్తుంది. అది ఇది అన్ని ఇచ్చేసిన తర్వాత వచ్చేటప్పుడు కూడా వాళ్ళని ఒక్కొక్కరిని మాట్లాడిస్తా కూడా ఉన్నారు. ఒక ఆ అమ్మాయి లేదు నర్స్, ఇప్పుడు ఫారిన్ నర్స్ ఒక అమ్మాయి అమ్మాయి వీళ్ళిద్దరూ ఇట్లా ఇచ్చేసి పోతున్నారు అనమాట. స్వామి విభూతి క్రియేట్ చేశారు, వాళ్ళు చూళ్ళు అడు తిరుగుతున్నారు, మైక్లో మాట్లాడితే పెద్దకి నిపిస్తుంది చేయడం పెట్టి స్వామి తెలుస్తున్నారు అని అనమాట. వాళ్ళిద్దరికి మటుకు ప్రసాదం పెట్టారు అనమాట. హెల్త్ బాగాలేదు తనకి అప్పుడు. వాళ్ళు పోయాక నిలబడ్డారు అక్కడ. ఇంకా మార్నింగ్ 7 o'clock ఇది, పొద్దున అప్పుడు 7 o'clock అటు వచ్చేసేవాళ్ళు. ఇంకా భజన అంతా ఇంకా 9 o'clock కదా, ఇంకా కాలేదనమాట. అప్పుడు వేదం చదివేవాళ్ళు కాదనుకుంటా, వేదం లేదు అప్పుడు. స్వామి కొంతసేపు నిలబడి వరుసగా నిలబడి అందరూ అక్కడే కూర్చున్నాం. మళ్ళీ ఇది అయిపోయాక అయిపోయాక ఏం చేశారు, అందరికి తలా ఒక్కొక్కటి చెప్పారు కదా, ఒకరు హారతి ఇచ్చేదని ఒకటి, నేను చెప్పి హారతి ఇచ్చేదానికి నేను వస్తాను అనేసి ఈ లాస్ట్ నేమ్ పిలిచే లోపల హారతిలిగి ఇచ్చేశారు. మళ్ళీ స్వామికి థ్యాంక్స్ కూడా చెప్పడానికి లేకుండా, అంత ఇచ్చినారు థ్యాంక్స్ చెప్దామని కూడా లేకుండా హారతిలిగి ఇచ్చేశారు. ఇంకెందుకంటే గబగబా దిగి వెళ్ళిపోయి హారతి పట్టుకున్నాను. అది అయిపోయాక అక్కడ వెళ్ళి కూర్చున్నాం అనమాట. స్వామి అట్లా వచ్చి ఎంతమంది ఏంటి అట్లా అట్లా అడుగుతా ఉన్నారు. అడిగి మళ్ళీ అక్కడ వచ్చినప్పుడే కూడా ఆ అబ్బాయి పట్టుకుంటా వచ్చాడు. స్వామి రేలింగ్ పట్టుకున్నారు, లోపల ఆపిల్స్ ఉన్నాయనుకుంటా, అందుకని ఎన్నున్నాయని సరిపోతాయా లేదని అని తెలుసున్నాయని, కానీ మనకి తెలుసు ఆ అబ్బాయి వెళ్ళి లోపలికి చూసి వచ్చి ఉన్నాయని చెప్పి మళ్ళీ పోయి తీసుకురమ్మన్నారు. అవన్నీ తెచ్చాక స్వామి ఒక్కొక్కరికి ఆ రేలింగ్ పట్టుకొని కిందకు పట్టుకొని అట్లా రేలింగ్ దగ్గర నుంచి అట్లా కిందకి దిగారు. అందరికి ఇసిరేస్తున్నారు అనమాట, ఒక్కొక్కసారి మాట్లాడుతా అట్లా ఫుల్ ఆర్చంతా అట్టే తిరిగారు. ఆ రేలింగ్ ఉంది కదా, రేలింగ్ బయట అది పట్టుకుంటూ అట్లే వేసుకుంటా వేసుకుంటా అట్లా రో థర్డ్ రో వాళ్ళకి అట్లా అంతా వేసుకుంటా. ఒకరిద్దంటే అక్కడ మాట్లాడిచ్చినారు నమస్కారం చేసుకుంటప్పుడు అని. అంత అయిపోయాక మళ్ళీ అల్లరి వచ్చేసరికి ఇంకెవరికో ఇద్దరు డాక్టర్స్కి ఇచ్చారు. అక్కడ కూడా ఎవరో ఇంకొక డాక్టర్కి ఏదో క్రియేట్ చేసి కూడా ఇచ్చారు, చేయను నాకు ఏదో గుర్తు లేదు. అది అంతా ఇచ్చేసి బాగా సంతోషంగా అన్నట్టుగా అంతా అల్లిపోయిన తర్వాత మరోజు చెప్పామన్నమాట. ఇంకా స్వామి ఇచ్చేసి అయిపోయింది, థ్యాంక్స్ చెప్పలేదు కదా ఆ రోజు, ఇంకా అనేసి మరో థ్యాంక్స్ లెటర్ రాసి పంపించామన్నమాట. స్వామి ఏమో లోపలికి వెళ్ళిపోయారు, ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చి ఇంకా పోయి మా ప్లేసెస్కి వెళ్ళిపోమని, ఎందుకంటే ఇక మీతో అందరూ వచ్చి కూర్చుంటారు కదా, మేము వెళ్ళిపోయాం అనమాట. తర్వాత భజన అంతా మొదలైంది. ఆ రోజు సత్యతికి ఇచ్చామన్నమాట, ప్రేమదాయి దయామయి మా సాయి మాత దివ్య పద పంకజములకు మా హృదయపూర్వక ప్రణామములు. మేము ఊహించని విధంగా కుటుంబిషన్లు పంపిణీ స్వామి ఆశీస్సులతో వారికి అందచేసి ఈ చిన్న సేవా కార్యక్రమను ఘనంగా జరిపించి అందరికీ ఆనంద సముద్రంలో ముంచివేసినారు. మా సాయి మాత రుణం ఎలా తీర్చుకోను, కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియచేయాలో తెలియడం లేదు. ఆ తల్లి ప్రేమతో మా మనసులు మూగబోయినవి, శ్రమ కలిగించినందుకు మన్నించేది. మా అందరిది ఒకే ప్రార్థన, తప్పక తీర్చుతారని మరీ మరీ కోరుకుంటున్నాము. శివశక్తి స్వరూపులను ధరించిన ఈ శరీరము ఆరోగ్యంతో చక్కగా నడయాడాలని, అందరూ ఆనందించాలని మా ప్రార్థన. అది ఇలాకైనా ఎవరిచ్చారు ఈ లెటర్? నీకు ఎవరు రాశారు? మేము ఆయనతో చెప్పాలో ఎవరు రాశారు ఏమిది, జీహెచ్ లెటర్ అంతేనని. అట్లే ఆయన అదే చెప్పారు రెండు మూడు సార్లు. నాది ఇందిరానామని తెచ్చిచ్చినారు నా చేతికి. ఎవరు ఆయన ఏం చెప్పొద్దు అనేవాళ్ళం అనమాట. ఎవరు రాశాడు అందరం కలిసేవాళ్ళం, అంటే ఫైనలైజ్ చేసేవాళ్ళం అనమాట. ఆ చదివి మళ్ళీ వాళ్ళందరూ సంతోషపడ్డారా, కుటుంబీషన్ తీసుకున్న వాళ్ళందరూ సంతోషపడ్డారా, మళ్ళీ వాళ్ళకి భద్రంగా తెచ్చిన అంతే. వాళ్ళన్నీ తెచ్చి ఒక లారీ పెట్టి అందరికి ఇళ్లలోకి పంపించాలి కదా, అవన్నీ బయట వచ్చి అవన్నీ చేసి తర్వాత వెళ్ళిపోయా అనమాట.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: సోపానత్రయం. ఒక గ్రామంలో ఒక పశువుల కాపరి ఉండేవాడు. అతడు పరమభక్తుడు, అక్షరశూన్యుడు. పగటిపూట పశువులను మేపి సాయంకాలం పశువులను ఇండ్లకు చేర్చి పురాణం వినడానికి వెళ్లేవాడు. ఆ గ్రామంలో ఒక పౌరాణికుడు ప్రతి సాయంకాలం పురాణం చెప్తూ భక్తి మార్గాన్ని బోధిస్తూ ఉండేవాడు. ఒకనాడు పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూపమును, లక్షణములను వివరిస్తూ, నల్లెనివాడు, తెల్లని గద్ద నెక్కేవాడు, తెల్లని నామం ధరించేవాడు భక్తుల కోర్కెలు తీరుస్తాడని, భక్తులు పెట్టే నైవేద్యం స్వీకరిస్తాడని, నమ్మిన వారికి తప్పక దర్శనమిస్తాడని, అనుగ్రహిస్తాడని బోధించాడు. పశువుల కాపరి దీనిని శ్రద్ధగా విన్నాడు. పండితుడు వర్ణించిన విష్ణు రూపము పశువుల కాపరి హృదయంలో హత్తుకున్నది. పౌరాణికుడు భక్తుల ప్రార్థనలు, గానము భగవంతుడు వింటాడని, గానమునకు భగవంతుడు వశుడవుతాడని కూడా చెప్పటం పశువుల కాపరి విన్నాడు. ఏ విధంగానైనా భగవంతుని చూచి తీరవలనని సంకల్పించుకున్నాడు. పశువుల కాపరి ప్రతిదినము ఉదయమే మధ్యాహ్న భోజనమును మూటకట్టుకుని ఇంటి నుండి తీసుకుని వెళ్లేవాడు. భగవంతుని చూడాలని సంకల్పించుకున్నప్పటి నుండి తాను తెచ్చుకున్న చెల్లకూడును నారాయణునికి నైవేద్యం పెట్టి, తెల్లగద్దనెక్కిన నల్లనయ్యా, చల్లతాగ మెల్లగాను రావయ్యా అని ప్రార్థించటం ప్రారంభించాడు. పశువులను మేతకు తోలి తాను ఒక చెట్టు నీడలో కూర్చుండి ఈ విధంగా పాడుకుంటూ తాను తెచ్చుకున్న దానిని తినటం కూడా మర్చిపోయేవాడు. ఒక్కొక్కరోజు భగవంతుడు ఆరగించని చెల్లకుడును తాను తినకూడదని నిశ్చయించుకుని తినకుండానే ఇంటికి తిరిగి వెళ్లేవాడు. ఈ విధంగా 10-11 దినములు గడిచినాయి. పశువుల కాపరి కృంగి కృశించి బలహీనుడైపోయాడు. కాని ధ్యానము మానలేదు. తనలో తాను, నా గానము సరిగాలేదేమో, భగవంతుని ప్రీతి కలిగించే విధంగా పాడలేకపోయానేమో అని పరితపించాడు. పశువులని తోలుకొని సొక్కుతూ సోలుతూ అరణ్యానికి వెళ్లాడు. బాగా ఆకలి వేసినప్పటికీ భగవంతునికి అర్పించకుండా ఆరగించడం ఇష్టంలేక తనకు వచ్చినట్లుగా, తెల్లగద్ద నెక్కిన నల్లనయ్యా, ఈ చల్లతాగ మెల్లగాను రావయ్యా అని పాడటం మొదలుపెట్టాడు. అతని నిష్కలంక భక్తికి, నిరంతర ధ్యానానికి కనికరం కలిగి మహావిష్ణువు ఒక ముసలి బ్రాహ్మణుని రూపంలో ప్రత్యక్షమైనాడు. అతను చూసి భగవంతుడు అన్న భావము పశువుల కాపరికి కలగలేదు. ఆ ముసలి బ్రాహ్మణుని, అయ్యా మీరెవరు, ఎక్కడ్నుండి వచ్చారు అని ప్రశ్నించాడు కాపరి. ఆ బ్రాహ్మణుడు, నేను నారాయణుణ్ణి, నీవు ప్రార్థించటం వలన వచ్చాను అన్నాడు. పశువుల కాపరికి పౌరాణికుడు వర్ణించినట్లుగా నల్లని ముఖం, తెల్లని గద్దెనికి రావటం కనిపించలేదు. తెలిసిన రూపంతో చూడాలని ఆశిస్తాడు సాధకుడు. అందువలన బాపనయ్య చెప్పినట్టి రూపులేదే, నీ అందచందములు చూడ అతడు కాడే అని పాడుతూ ఆ బ్రాహ్మణుడితో, బాపనయ్య, నీవు రేపు 7 గంటలకు రావయ్యా అన్నాడు. అట్లే వస్తాను అన్నాడు నారాయణుడు. పశువుల కాపరి పండితుని పిలుచుకువచ్చి ఇతరు దేవుడా కాడా అనే విషయం తెలుసుకోవటం మంచిదనుకున్నాడు. వెంటనే పశువుల కాపరి పౌరాణికుని ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి, రేపు 7 గంటలకు ఏటి ఒడ్డునకు రావాలి స్వామి అన్నాడు. పౌరాణికుడు పరిహాసం చేసి, ఒరే, నీకు పట్టిన వెరి నాకు పట్టలేదు, నేను రాను పోరా అన్నాడు. పాపము ఈ భక్తుడు బ్రతిమాలాడు. విధిలేక పశువుల కాపరిని వదిలించుకోవడానికి పౌరాణికుడు ఏటి ఒడ్డుకు రావటానికి ఒప్పుకున్నాడు. ఈ విషయము ఆ గ్రామంలోని వారందరికీ తెలిసింది. ఆ బ్రాహ్మణుడు ఎవరో, ఆ కథ ఏమిటో చూద్దామని అందరూ తెల్లవారకమునిపై ఏటిగట్టున చేరారు. 7 గంటలైంది. అందరూ ముసలి బ్రాహ్మణుని రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ముసలి బ్రాహ్మణుడు రానే వచ్చాడు. పశువుల కాపరి ఉత్సాహముతో, ఇదిగో ఇదనే నిన్న వచ్చింది, ఈ బ్రాహ్మణుడే అని అందరికీ చెప్పాడు. కాని అక్కడే చేరిన గ్రామస్తులకు ఎవ్వరికీ బ్రాహ్మణుడు కనపడలేదు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అంతా బూటకమని ఈ భక్తుని మతిమాలిన చేష్టలకు గేలిచేశారు. వారందరికీ బాగా కోపం వచ్చి పశువుల కాపరిని కొట్టడం ప్రారంభించారు. అప్పుడు పశువుల కాపరికి ఒళ్ళు మండింది. బాపనయ్యా, నాకు ఈ గతి పట్టించటానికా నీవు వచ్చావు? నాకు కనపడినట్లు అందరికీ ఎందుకు కనపడవు అని గట్టిగా అరుస్తూ ఆ బ్రాహ్మణుని చెంప అదిరేటట్లు గట్టిగా కొట్టాడు పశువుల కాపరి. వెంటనే జగన్మోహనాకారముతో, చిరునవ్వులలుకు నిమ్మగముతో, ధగధగ మెరిసే మణిభూషణాదులతో, పీతాంబర శోభతో గరుత్మంతుని అధిరోహించి మహావిష్ణువు కనిపించాడు. ఈ భక్తుడు ఆనందంతో గంతులు వేస్తూ, తెల్లగద్దనెక్కిన నల్లనయ్యా, నా కన్నతండ్రి కరుణించి వచ్చినావా అని మ్రొక్కాడు. ఇంతలో ఆకాశము నుండి విమానమొకటి కిందకొచ్చింది. భగవంతుని ఆజ్ఞానుసారం ఈ భక్తుడు అందులో కూర్చుండి ఎగిరిపోయాడు. అక్కడ చేరిన వారందరూ ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. భగవంతుడు తన పట్ల గాఢమైన భక్తి విశ్వాసములు కలిగి ప్రార్థించిన వారి మొరలను తప్పక ఆలకించి అనుగ్రహిస్తాడు. భక్తుని ప్రార్థన వెనుక దాగిన ఆవేదననే గ్రహిస్తాడు. బాహ్యాడంబరమును చూడడు. సాధకుడు మొట్టమొదట శాస్త్రం ద్వారా, గురువుల వలన దైవం యొక్క స్వరూప స్వభావములను వింటాడు. ఇది జ్ఞాతుం అంటే తెలుసుకోవటం. వినిన స్వరూప లక్షణాలను మనన నిధి ధ్యాసల ద్వారా కొంతకాలమైన తర్వాత ప్రత్యక్షంగా దర్శించగలుగుతాడు. కొంతవరకు తృప్తి పడతాడు. ఇదే ద్రష్టుం. కాని పూర్తి సంతృప్తిని చేకూర్చేది భగవంతునిలో చేరిపోవటం. ఇదే ప్రవిష్టం. ఇదే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత స్థితులని చెప్పవచ్చు.

0: శ్రీ సాయిరాం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను పురస్కరించుకుని రేడియో సాయి శ్రోతలకు ప్రేమభరిత సాయిరాం. 2 రోజుల ఈ వేడుకలో భాగంగా నిన్న సహానుభూతే సంస్కృతి శీర్షికన పిల్లలు సమర్పించిన కార్యక్రమాలను విన్నారు.
1: ఈరోజు పరమపద సోపానత్రయం గురించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం. దేహము, ఇంద్రియాలు, మనసు అనే సోపానత్రయం గురించి భగవాన్ శ్రీ సత్యసాయి తమ సుమధుర శైలిలో ఇలా వివరించారు. ప్రకృతి మాయల చేత బంధింపబడుటచే నేను బ్రహ్మంబను ఎరుకపోయే, పంచేంద్రియంబులచే వంచింపబడుటచే జీవుడే దేవుడన్ తెలివిపోయే, మమతాద్యహంకార మాయల బడుటచే ఏకత్వభావంబు లేకపోయే, దేహాభిమానంబు మోహానబడుటచే ఆత్మదర్శనముపై నాశపోయే, బ్రహ్మలో నీవు నీలోన బ్రహ్మయుండ నీకు బ్రహ్మకు భేదము లేకపోయే, నేనే బ్రహ్మముననుట ఇప్పుడెరుగు సాయి ప్రేమబోధల గ్రోరి హాయిమీర.
0: జీవిత పరమావధిని సాధించడానికి దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనసును త్రుంచు అనే సందేశంతో నేటి కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. జీవిత పరమావధి చేరడానికి అవరోధాలుగా నిలిచే దేహము, ఇంద్రియాలు, మనస్సులే పరమపదం చేరే సోపానాలు కావడం దైవ చమత్కారం.
1: ప్రేమామృతం పరమపద సోపానత్రయం గురించి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ భాషణంతో నేటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం.
2: సత్యంగుణం నుండి

సర్వం సృష్టించే సత్యం నందనగే సర్వ సృష్టి

0: சுத சத்தமதியே சுடரங்கி. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, పుడమని అవతరించిన ప్రతి మానవులకు సత్యమే ప్రత్యక్ష దైవము. ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు. కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే. భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు. న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు. ప్రతి మానవుడు కూడా సత్యధర్మములకు వారసులే. సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై, సత్యాచరణకై తగిన కృషి చేయాలి. లోకహితమే భారతీయుల యొక్క అభిమతము. అది ఏ యువకుల యొక్క వ్రతము, అది ఏ మన మతము. కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును, సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత, దేశ సమైక్యతను మనం సాధించలేకపోతున్నాం. సత్యము ధర్మము దేనికి నీ లొంగదు. భుజబలము, బుద్ధిబలము, అధికార బలము, ఆయుధ బలము కూడాను సత్యధర్మమునకే లొంగవలసినది. కాని సత్యధర్మము దేనికి నీ లొంగునవి కావు. విజయము ఎల్లప్పుడూ సత్యధర్మములనే వరిస్తూ ఉంటుంది. మానవ జీవితంలో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం. ఎన్ని విద్యను నేర్చినా, ఎంతటి అధికారములు నేరినా మానవతను కూడా మనం మరువకూడదు. భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది. అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు. ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను కావిస్తూ వచ్చింది. ఇది మానవ సమాజమును, మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది. నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే. కానీ పారలౌకికము, నిస్వార్థము, దివ్యత్వము, ఆత్మతత్వాన్ని ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది. ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వాన్నే కూలదోస్తూ వచ్చింది. కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు. స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు. దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం సలుపుతూ వస్తున్నది సమాజమునందు. ఆధ్యాత్మిక గురుపీఠమని పేరుగాంచినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛా విహారం సలుపుతూ ఉన్నవి. ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా చింతించక, సత్యధర్మములను పాటించక తమ యొక్క లౌకికమైనటువంటి జీవితం లక్ష్యం నందించుకుని ప్రవర్తిస్తున్నారు. ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు, సత్యధర్మమును మాత్రమే రక్షించాలి. సత్యధర్మములే దేశమును రక్షిస్తాయి. కేవలం సత్యధర్మములను విస్మరించి దేశరక్షణ, దేశరక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు. విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కారు. కేవలం జీవనోపాధి నిమిత్తమై విద్యలను అభ్యసిస్తున్నారే కాని జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు. జీవిత పరమావధిని కూడా లక్ష్యం అందించుకోవాలి. గొప్ప చదువులుండి గుణము లేకున్నను విలువ ఏమి వాని ఫలమదేమి, పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు, కొంచెమైన చాలు మంచి భూమి. గొప్ప విద్యావంతుడు అవుతుంటే గుణవంతుడు కావటం అత్యవసరం. ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడాను అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు. కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు. శాశ్వతముగా సత్య మార్గమును నిరూపించినది గుణము. గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి. లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు. ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? ఇది అసాధ్యం. పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతీ యువకులు చెప్పనక్కరలేదు. నాయకులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు సరి అయినటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు. మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి? వారి ధార్మిక వృత్తియే. చాతుర్వేద పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు. కానీ ఈనాటి యువతీ యువకుల యందు తల తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు. ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు. సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది. శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే. మానవుని ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే. విద్యార్థులారా, మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు. అది ఏ భారతీయుని యొక్క ప్రాణము. ప్రాచీన కాలము నుండి దేశమునిగా కాక అనేక దేశములకు ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయు యొక్క రత్నములు. కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది. ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య. గడిచిన 50 సంవత్సరములకు పూర్వము యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు. ఆనాటి దేశ నాయకులు, గురువులు, పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు. వారి మాట ఆచరణ ఏకంగా ఆవిస్తూ వచ్చారు. త్రికరణ శుద్ధితో కార్యములను ఆచరిస్తూ వచ్చారు. అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు. ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు, పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు కాని కనిపించటం లేదు. వారు చెప్పునది ఒక్కటి, చేయనిది మరొకటి. అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది. ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు. ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణమేమిటి? కేవలము భారతీయ సంస్కృతి ఎందు సరి అయిన విశ్వాసము కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణము. భారతీయ యొక్క సంస్కృతి వేషభాషల యందే కాక ఆచార విచారములు ఎందే కాక అడుగడుగున కూడాను తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిది అంతా కూడాను భారతీయ సంస్కృతి. సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశమునందు. ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు. ది వే ఆఫ్ లైఫ్, ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము. ప్రతి వ్యక్తి కూడా సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు. ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. దినములకు 4 పర్యాయములు భుజించటము, చక్కగా నిద్రించటము, 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము, ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు. తినటము, త్రాగటము, నిద్రించడము, ప్రపంచాన్ని మరచటము మానవుడిగా పుట్టవలసి వచ్చిందా? పశుపక్షి మృగాదులు కూడా నువ్వు తినటం లేదా, నిద్రించటం లేదా, ఆరోగ్యాన్ని మార్చటం లేదా? ఇంత మాత్రానికి మానవుడిగా జన్మించవలసిన అవసరం ఏమిటి? జంతువునాం నరజన్మ దుర్లభం. అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం. కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా నువ్వు ప్రయత్నించలేకపోతున్నారు. భారతీయ సంస్కృతి ఎందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా నువ్వు చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము సంస్కృతం. సంస్కృతి, ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడాను ఆవిర్భవించినటువంటిది. ప్రపంచమును సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడాను సంస్కరించి అనుభవించినటువంటిదే సంస్కృతి. చిన్న ఉదాహరణ, మనం నిత్యము బియ్యమును భుజిస్తున్నాము. అయితే ఈ భుజించడానికి, ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది? గడ్డితో ఉండేటువంటి వడ్లను వేరు చేయటము, ఆ వడ్లపైన ఉండేటువంటి పొట్టును విడదీయటము, విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టడము, ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము. ఇన్ని రకములైనటువంటి సంస్కారములు జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉంటుండాలి. ఈ బియ్యము సంస్కారం చేత తమ విలువను కూడా నువ్వు పెంచుకుంటున్నాయి. ఒక మూట వడ్లు ఉంటుంటే 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము. దాన్ని సంస్కరింపజేసి, దాని పొట్టును వేరు చేసి, సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించడానికి యోగ్యతకు తెప్పించడం చేతనే 1 మూట 600 రూపాయలుగా పెరుగుతూ ఉండాలి. 1 మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు 1 మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం? ఈ వడ్లను సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ. మన చేతి ఒక గడియారం కట్టుకుంటుంటాం. ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు. కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం? సంస్కారమే దీనికి కారణం. దీన్ని సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్కూస్, పిన్స్, గంటలు అన్నింటినీ సక్రమంగా సవరించటం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగటం. ఇదే విధంగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు. ఇది ఒక వస్త్రము. అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది? గంటగా ఉంటుండి తదుపరి నూలుగా మారి ఈ నూలు నేయటం చేత ఇది వస్త్రంగా తీర్చిదిద్దాం. కనుక ప్రతిని ప్రతిగానే మనం అనుభవించటం లేదు. అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము. అదే విధంగానే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించటం వ్యర్థము. మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి. ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చెయ్యాలి. కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు వివేకంతో పాటు వినయము, వినయంతో పాటు విద్యక్షణ, ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది. మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం. నాటినటువంటి విత్తనము చిన్నగా 2 ఆకులతో మొక్క బయలుదేరుతుంది. ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది. తదుపరి ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది. ఇదే విత్తనం యొక్క పరిపూర్ణత్వం. కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది. దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది. తదుపరి శాంతి భద్రతలనే ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది. అది మానవుని యొక్క పరిపూర్ణత. ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు. ఈ ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి. ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి. ఈ భావాన్ని విస్మరించి, విశాల భావాన్ని అభివృద్ధిపరచి, తనకు తాను అనుభవించి 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు. వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధం గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడాను గుర్తించడానికి, దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి. ఈనాటి మానవత్వములో జగత్తు ఏ విధంగా రూపొందినది నీకే తెలుసు. మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను ధర్మం తప్పుతున్నది. ప్రతి పలుకులో కూడాను సత్యం సడలిపోతుండాలి. ప్రతి ఆలోచన ఎందుకు కూడాను దూరదృష్టి నశించిపోతుండాలి. ప్రతి దృష్టి ఎందుకు కూడాను ప్రేమ తరిగిపోతుండాలి. అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి. ఆధ్యాత్మిక ఆశాస్పదమైపోతుండాలి. కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి. ప్రాంతీయ ద్వేషమానములు ప్రయోజనమైనటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుండాలి. మానవుని ఎందుకు చైతన్యం చల్లబడిపోతుండాలి. ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి. దీనికంత కారణమేమిటి? కారణాన్ని మనం విచారించడం లేదు. ఈ కేవలం ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: పాపభీతి లేని పామరత్వము పట్టి దైవప్రీతి లేని దాని బట్టి మానవత్వం అడగే మానవులందున విశ్వశాంతికి విప్లవము.
0: ఈనాడు విశ్వశాంతికి అంత విప్లవం సంభవిస్తుండాలంటే కారణం ఏమిటి?
1: పాప భీతి దైవ ప్రీతి సంఘ నీతిని కొనుపోయినాము. కేవలం మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము. ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు. ఆచార విచార మానవుడిగా రూపొందాలి. ఆచార విచారములు లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
0: మీరు చదువుతో పాటు దేశం యొక్క విశ్వాసమును దేశ కళ్యాణమును దృష్టి అందించుకోవాలి. మన ప్రాచీన కాలం నుండి హైందవ సాంప్రదాయము లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క హైందవ సాంప్రదాయం. ఆధ్యాత్మిక సంపత్తి వల్ల ఈ దేశములకు సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం. భారతీయులకు ప్రధాన గ్రంథము వేదము. ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర. సత్యమును ఉచ్చరించు, ధర్మమును ఆచరించు. దురదృష్టవశాత్తు ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు, ధర్మమును ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు. ధర్మమును ఆచరించాలి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే మనల్ని రక్షించేటువంటిది. ఈ ధర్మం అంటే ఏమిటి? కేవలం మన ఆచారాలు, మన సాంప్రదాయాలు ఇవి మాత్రమే కాదు. మనస్సేకం వచస్ ఏకం కర్మణ్ ఏకం, ఇదే మానవుని యొక్క ధర్మం. ఈ మూడింటిని ఏకత్వం గావించాలి, అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. ఇదే మన ధర్మం. ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మము క్షీణించిపోయింది.

0: వేద ధర్మము సత్యం వద ధర్మం చెర
1: చెప్పాయి
0: సత్యాన్న ప్రవధవ్యం. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రవధవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టవద్దు. ఎలాంటి పరిస్థితులు ఎందుకు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు. హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి. సత్యమునకే విజయము అని ఇలాంటి విజయాన్ని సాధించవలసినటువంటి వాడు ధర్మాన్ని అనుసరించాలి. ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు. సంజయ, పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధభూమిలో చేరారు, వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు కానీ డిన్నర్ను చూస్తూ వస్తుంటారా? మహారాజా, యుద్ధము సంభవించింది, యుద్ధం చేస్తున్నారు అని చెప్పాడు. నీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న సంజయుడు. సంజయుడనగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు. యత్ర యోగీశ్వర కృష్ణ

वो महाराजा, यत्र योगीश्वर कृष्ण, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. ఇంకా పురాణములు ఏమి చెప్తూ వచ్చాయి? పురాణములు కూడాను ఈ సత్యధర్మంలో ప్రబోధిస్తూ వచ్చాయి. సత్యన్నాస్తి పరో ధర్మ, ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి, దీనికంటే మించినటువంటిది లేదు. ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ, పలికి బొంకుట కన్నా పాపమున్నా, పలికి బొంకుట కన్నా పాపమున్నా, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది. కనుక సత్యమే ఈ జగత్తును కాపాడుతున్నది, ధర్మమే ఈ సత్యమును ఆశ్రయించినటువంటిది. సత్య ధర్మంలో రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము. భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి. చదువులన్నీ చదివి తాళ వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు, ఎంత చదువు చదివి

చదువు చదివి చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువవలయు. అదియే సత్య చదువు, అదియే ధర్మ చదువు. ఆ ధర్మము సత్యమే సత్పురుషుల చెంత ఉంటుంటది. ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారో, ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో, ఎవరి ఎందుకు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో వారికి సన్నిధి ఎందే ఉంటుంటది సత్యం. కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు. ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు. సర్వుల ఎందు ఉండనటువంటిది అది ఒక్కటే. అన్ని మార్పు చెందినవే, విషయము కాని పదార్థం కాని కదిలిపోయే మేఘములే. చదువు చదవద్దని చెప్పని కాదు. ఈ చదువులతో పాటు ఆ చదువును కూడా మనము చదవడానికి తగిన కృషి చేయాలి. ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు, ఎంత ప్రఖ్యాతులను పొందలేదు, కానీ అవన్నీ ఎంతకాలం ఉంచగలిగాయి? అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి. దేహమే అస్థిరమైనటువంటిది. అయితే దేహించినా కూడా మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి. ఆదర్శం కోసం మనం జీవించాలి, కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. ఆదర్శం శాశ్వతమైనటువంటిది. ఉత్తమ ఆదర్శం చేత ఎంతమంది అయినా కూడా ముందు అభివృద్ధి కాగలరు. ఈ వగుచు కలకాలము తిరుగక హంసమై చెడమే ఆడుముగా. మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా ఒక 10 సంవత్సరాలు బ్రతికినా మనకు చాలు. కనుక మనం ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించడానికి దేశాభిమానము ఆత్మాభిమానం అత్యవసరం. మొట్టమొదటి గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని. నా దేశం అంటే ఎలాంటిది? ఎంత పవిత్రమైన దేశము, ఎంత దివ్యమైన దేశము, ఎలాంటి ఆదర్శవంతమైన దేశం, ఎంతటి ప్రేమపూరితమైనటువంటి దేశము, ఎంతటి విశాలమైన దేశము. దేశం యొక్క విశిష్టతను మొట్టమొదటి గుర్తించాలి విద్యార్థులు. భారతదేశం ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణమనే వెళ్తున్నారు. భారతే తన్న భారత, భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేదు. భవ్య భావాలు కలిగిన భారతీయ

0: వాట్
1: గ్రేటర్ అంటే నువ్వు దౌర్భాగ్యమేమీ కలదు.
0: ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయినటువంటి భారతదేశం నుండి పుట్టినటువంటి యువకులైన మీరు భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని, పండితులు కాని, తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం. విద్యార్థి విద్యార్థిని ఇలారా, ఈ 15 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని, ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటినీ సమన్వయపరచి సత్యమార్గమును విడుక, ధర్మ మార్గమును విసర్జించక, న్యాయ మార్గం లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి. మనకు అధికారం ప్రధానం కాదు, అధికారం కేవలం కదిలిపోయే మేఘములు. దాని నిమిత్తమై మీరు గర్వించనక్కరలేదు.

0: సర్వం.
1: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యవనం. ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం. క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలమునకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు. ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము, పవిత్రమైన కాలము. ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు. వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు. విద్యార్థులారా, సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి. ధర్మం అనేటువంటిది ఒక దేశములకు ఒక కాలములకు ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. కాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి. దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు. మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ దీనిని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు. ఈనాడు నిజముగా విద్యార్థులకు ఇది అత్యవసరం. తానెవరూ తెలుసుకొనక బయట ప్రపంచాన్ని తెలుసుకున్నందుకు ప్రయత్నిస్తున్నాడు. తనను తాను తెలుసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి. కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి. జగతిని జీవించువాడు మనుజుడు కావాల మొదట. ధనుజుల దుష్కృతుడు నెల్లా పొగడుతుండు వాడే చెవట. బ్రహ్మజ్ఞానం నేర్చి ఇచ్చిన ఆత్మజ్ఞానం తెలుసుకుంటారు. ఇదే మానవ జీవితం నువ్వు రాజబాట. ఈ బాటను మొట్టమొదట మనం గుర్తించాలి. ఈ బాటను మనం నేర్చాలి. ఈ మాటలో మనం అంకితం కావాలి. ఈ పవిత్రమైన అన్నింటికి సారమైనటువంటి వేద ఊటను మనం గోలాలి. ఈ పవిత్రమైన కాలమును పవిత్రమైన భావము చేత మన హృదయాలు నింపుకొని ఈ విద్యార్థినీలందరూ కూడా విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి. అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం. దైవ భక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించలేము. అనుకుంటారు నేను సాధిస్తున్నాను, నేను సాధిస్తున్నాను. ఇది కేవలము అహంకారం యొక్క వికార స్వరూపమే. ఆత్మవిశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి

పాంచభౌతికమైన దేహాన్ని గమ్యం చేర్చే అశ్వంతో పోలుస్తుంటారు. గమ్యం చేరే వరకు ఎంతవరకు అవసరమో అంతవరకు దానిని సంరక్షించుకోవాలే తప్ప దానిపై మమకారం పెంచుకోరాదని చెప్తారు. అలాగే దేహాన్ని రథంతోనూ, ఇంద్రియాలను అశ్వాలతోనూ, కళ్ళాన్ని మనసుతోనూ, బుద్ధిని రతుకునితోని కూడా పోలుస్తుంటారు. భగవాన్ సమక్షంలో అవన్నీ ఏకోన్ముఖమవుతాయి. భగవాన్ ముఖత ఆ విషయాలను తెలుసుకున్న స్వామి పూర్వ విద్యార్థులు శ్రీయూతులు వైశ్రీ రంగనాథరాజు గారు, వి శ్రీనివాసులు గారు, ఎస్ రవికుమార్ గారు, అశ్వత్నారాయణ గారు, అనిరుద్ధ్ గారు, సిజి సాయి ప్రకాష్ గారు ఇప్పుడు ప్రసారం చేయబోతున్న శ్రీ సత్యసాయి గీతాంజలి కార్యక్రమం ద్వారా తమ అనుభవాలను మనతో పంచుకోబోతున్నారు.

0: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగును, సత్య సంకల్పముల చేత సాధువగును. సకల సంకల్పరహితుడే శాంతి పొందు, ఉన్నమాట తెలుపుచున్నమాట అన్నారు భగవాన్ బాబావారు. మనం స్వామిని కోరవలసింది ఏమిటి? ప్రార్థించవలసింది దేనికి? పుత్రమిత్ర భరణ వ్యాపారముల నిమిత్తమా? ధనధాన్య భోగ యశస్సుల నిమిత్తమా? ఇవన్నీ ప్రపంచంలో మనకు లభిస్తూనే ఉన్నాయి. కాస్త కృషి చేస్తే అవి మనకు లభ్యమవుతున్నాయి. అయితే కృషి చేసిన స్వామి కృప లేనిదే శాంతిని ఆనందాన్ని మనం పొందలేము. మరి స్వామి కృపని పొందే మార్గమేమిటి? స్వామే సూచించారు, మెండ్ ది బాడీ, మెండ్ ది సెన్సెస్ అండ్ ది మైండ్. అనగా దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనస్సుని త్రుంచు, అంటే మనోలయం గావించు. దేహాన్ని వంచు అంటే కేవలం శారీరకమైన కసరత్తు అనుకుంటే పొరపాటే. అహంకారాన్ని త్రుంచుకో, వినయ విధేయతలను పెంచుకో, కష్టపడి పనిచేయి, ఇష్టపడి సేవ చేయి. ఇన్ని అర్థాలున్నాయి దేహాన్ని వంచు అనడంలో.
1: ఒకసారి ఒక విదేశీ భక్తుడు స్వామివారిని ఒక ప్రార్థన చేశాడు. స్వామి, నేను దేశ దేశాలు తిరిగాను, నేను ధన ధాన్యాలను సంపాదించాను, కానీ నాకు శాంతి మాత్రం లేదు. స్వామి, ఐ వాంట్ పీస్ అని ఆయన ప్రార్థించాడు. వెంటనే స్వామి నవ్వుతూ, శాంతి దానిలోనే దాగుంది. ఐ అంటే అహంకారాన్ని తొలగించు, వాంట్ అంటే కోరికను తొలగించు, అప్పుడు పీస్ శాంతి దానికదే నీకు అందుతుంది అని సెలవిచ్చారు.
0: అహంకారం అంటే స్వామి చెప్పిన నిర్వచనం, అహం ప్లస్ ఆకారం ఈజ్ అహంకారం అన్నారు స్వామి. అంటే ఈ దేహమే నేను అన్న దేహాభిమానమే అహంకారానికి మూలమని సెలవిచ్చారు. ఈ దేహాభిమానాన్ని తొలగించుకోవడానికి స్వామి సూచించిన సులువైన విలువైన మార్గం సేవ. సేవా దృక్పథమే భక్తుణ్ణి స్వామి కృపకు పాత్రుని చేస్తుంది.

0: అయితే అసలు సేవ ఎలా చేయాలి, సేవ యొక్క సూత్ర నియమావళి ఏమిటి అనే విషయాల్ని స్వామి పలుమార్లు ప్రబోధించారు. ఎవరికి సేవ చేసినా నీకు నీవు సేవ చేసుకున్నట్లే అని సెలవిచ్చారు. అంతేకాదు, ఎవరికి సేవ చేసినా అది నీ ఆరాధ్య దైవాన్ని సేవించుకున్నట్లే అనే భావనతో చేయమన్నారు. అంతేగాక మనం చేసే సేవ కేవలం మన తృప్తి కొరకే కాక ఎదుటి వాళ్లకది ఉపయోగపడుతోందా అనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అన్నారు.
1: సార్, మీరు ఈ విషయాలు తెలుపుతుంటే నాకొక చక్కని సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామివారి ఆధ్వర్యంలో నారాయణ సేవ జరుగుతుంది. స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతుండటంతో అక్కడున్నటువంటి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో కూర్చున్నటువంటి భక్తులందరికీ ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. దానిలో భాగంగా ఒక స్త్రీ, ఒక తల్లి ఒక 2 సంవత్సరాల బిడ్డను తన ఒడిలో కూర్చుని ప్రసాదం స్వీకరించడానికి సిద్దమవుతుంది. ఆ విద్యార్థులు ఉత్సాహంతో ఆ తల్లికి ఆ బిడ్డకు కూడా 2 విస్తరాకులు వేసి దాంట్లో పులిహోర పెడుతున్నారు. దూరంగా దీన్ని గమనిస్తున్నటువంటి స్వామివారు వెంటనే వచ్చి ఆ విద్యార్థిని నవ్వుతూ మందలిస్తూ, ఏమి చిన్న బిడ్డ ప్రసాదం స్వీకరిస్తుందా అని చెప్పి వారిని హాస్టల్లోంచి పాలు తీసుకురమ్మన్నారు. వారు పరుగు పరుగున వేడి పాలను తీసుకుని వచ్చి ఆ బిడ్డకు అందించడంతో స్వామి మరొక మారు మందలిస్తూ, చిన్న బిడ్డ వేడి పాలు ఎలా తాగుతుంది అంటూ మరొక గ్లాసు తీసుకుని ఆ పాలను చల్లార్చి ఆ చిన్న బిడ్డకు అందిస్తూ నవ్వుతూ చెప్పారు, సేవ చేయడం కేవలం ఒక పని చేయడం కాదు, సేవ చేస్తున్నప్పుడు ఎదుటి వారు ఏ విధంగా లాభపడుతున్నారు, వారికి ఏ విధంగా సంతృప్తి చెందుతున్నారు అనేటువంటి భావనతో సేవ చేస్తే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని సెలవిచ్చారు.
2: ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. మన పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1991 స్టార్ట్ అయినప్పుడు 1992 ఒక విద్యార్థి ఇక్కడ మన MBA చదువుతూ బ్లడ్ డొనేషన్ చేయడానికి హాస్పిటల్కి వెళ్లాడు. బ్లడ్ డొనేషన్ చేశాడు. అప్పుడు బ్లడ్ బ్యాంక్ బయట వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఆ రోజుల్లో స్వామి చాలా ఆఫెన్ హాస్పిటల్కి వచ్చేవారు. అప్పుడు సో స్వామి వచ్చారు హాస్పిటల్కి, ఈ పిల్లోడిని చూశారు స్వామి. స్వామి అప్పుడు ఆయనతో వచ్చిన
1: వారికి ఏ విధంగా సంతృప్తి చెందుతున్నారు అనేటువంటి భావనతో సేవ చేస్తే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని సెలవిచ్చారు.
2: ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది.

0: సో స్వామి వచ్చారు హాస్పిటల్ కి, ఈ పిల్లోడిని చూశాడు, చూశారు స్వామి. స్వామి అప్పుడు ఆయనతో వచ్చిన భక్తులతో ఇంట్రొడ్యూస్ చేశారు, ఇది మా స్టూడెంట్ ఇక్కడ వచ్చాడు బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చాడు అని స్వామి అన్నారనమాట. సో స్వామి అడిగారు ఈ పిల్లోడిని, ఏమ్రా బ్లడ్ డొనేషన్ చేశావా అని. ఈయన, అవును స్వామి బ్లడ్ డొనేషన్ చేశాను అని అన్నాడు. అప్పుడు స్వామి ఆయన చూసి నవ్వుతూ అడిగారట, నాకు అందలేదే అని అన్నారట స్వామి అని చెప్పేసి నవ్వేసి వెళ్ళిపోయారట స్వామి. అప్పుడు ఈ పిల్లోడు కూర్చొని ఆలోచించాడు, ఏమిది ఇలా చెప్పారు స్వామి అని. అప్పుడు కొంచెం డీప్ గా ఆలోచిస్తే అర్థమైంది ఏమంటే, ఈయన ఏదో ఎవరో పేషెంట్ కి నేను బ్లడ్ ఇస్తున్నాను అని ఆ భావంతో బ్లడ్ డొనేషన్ చేశాడు, కానీ ఆ పేషెంట్ లో ఉన్న స్వామికి నేను బ్లడ్ ఇస్తున్నాను అని ఆ భావంతో చేయలేదు. అది ఆయనకి ఆ ఇన్సిడెంట్ తో చక్కగా లెసన్ దొరికింది.
1: కరెక్ట్. యాక్చువల్గా ఎవరికి సేవ చేసినా వారిలో ఉన్న భగవంతుణ్ణి సేవిస్తున్నాము అనుకుంటే మనకెంతో ఆనందం కలుగుతుంది. ఈ సందర్భంలో నాకు మదర్ థెరసా గారి మాట ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఆవిడ ఒక పర్యాయం ఒక కుష్ఠురోగి గాయాల్ని తుడిచి మందు రాస్తోంది. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, అమ్మా నాకు లక్ష మిలియన్ల డాలర్లు ఇచ్చినా ఈ పని నేను చేయను అన్నాడాయన. అప్పుడు ఆవిడ, నాయన నేను కూడా లక్ష మిలియన్ల డాలర్లు ఇస్తే ఈ పని చేయను, ఇది కేవలం జీసస్ కొరకు చేస్తున్నాను అని చెప్పిందట.
2: ఓహో సార్, మీరు భగవంతుని కొరకు సేవ చేస్తు ఒక రోగిలో భగవంతుని చూసి సేవ చేయడం మదర్ థెరిసా గారు చేసినటువంటి విషయం మీరు చెబుతుంటే ఒకసారి మాకు జరిగినటువంటి ఇంకొక సంఘటన గుర్తుకొస్తుంది సార్. సాయికులోని సభా మండపంలో మాట్లాడడానికి, ఏ విధంగా మాట్లాడాలో సూచించడానికి, ఆశీర్వదించడానికి స్వామి మా ఇద్దరిని, ఒక ఇద్దరు విద్యార్థుల్ని లోనికి పిలిచారు. పిలిచి మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ దాదాపు గంట సేపు సూచనలు అందించి కుర్చీలోంచి లేవబోతున్నారు. లేస్తున్న సమయాన ఇరువైపులా కూర్చున్నటువంటి మేము స్వామికి సహాయపడదామనేటువంటి ఉద్దేశంతో మా చేతులు అందించాము. ఒకవైపు నేను, మరొక వైపు మా స్నేహితుడు. ఆ స్నేహితుడిని చేయిని స్వామి చూస్తూ ప్రేమతో అలా పట్టుకున్నారు. స్వామి ఒక్కసారి పట్టుకోగానే ఆ విద్యార్థి కల్లోంచి ఆనంద బాష్పాలు కావడం ప్రారంభించారు. నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. స్వామి ఆ విద్యార్థిని చూసి చెప్పు అని అన్నారు. అప్పుడు ఆ విద్యార్థి చెప్పినటువంటి సంఘటన, ఆ విద్యార్థికి ఆయన తల్లిగారు చేసేటువంటి వేడి రొట్టెలు, నేతి పూసినటువంటి వేడి రొట్టెలు చాలా ఇష్టం. బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటి వారి ఇంటికి వేసవి సెలవుల్లో వెళ్లినప్పుడు ఆ తల్లి తన కొడుకు వస్తున్నాడని వేడి రొట్టెలు చేసి దాని మీద నేతి పూసి ఆ విద్యార్థి లోపలికి ప్రవేశిస్తూనే ఆ తల్లిగారు ఆయన చేతిలో పెట్టారు. ప్రేమతో ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ తిండి నోట్లో పెడుతున్న సమయాన ఇంటి బయట ఆరు బయట ఒక భిక్షగాడు వచ్చి భవతి అని అడిగాడు. ఈ విద్యార్థికి ఏం చేయాలో తెలియలేదు. అయితే ఈ వేసవి సెలవులకు వెళ్లే ముందు స్వామి విద్యార్థులందరూ ఉద్దేశిస్తూ, మీరందరూ ఎవరిని చూసినా ఏం చేసినా స్వామి కొరకే చేస్తున్నాము, స్వామి కొరకే చేస్తున్నాము అనేటువంటి భావంతో చేయండి అని సూచించారు. స్వామి చెప్పినటువంటి ఆ మాట అతనికి అప్పుడు గుర్తుకొచ్చింది. తిరిగి ఆ భిక్షగానికి ఈ తిండినిద్దామనేటువంటి ఉద్దేశంతో తిరిగి వెళ్లి ఆ భిక్షగాని చేతిలో ఈ తిండిని పెడుతున్నప్పుడు ఆ భిక్షగాడు నవ్వుతూ ఆ తిండిని స్వీకరిస్తూ ఈ విద్యార్థి చేయి వెనుక భాగాన్ని స్పృశించాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి ఈ విద్యార్థి చేయిని పట్టుకోవడంతో ఆ స్పర్శ ఈ స్పర్శ ఒక్కటే అని విద్యార్థికి తెలిసొచ్చింది. స్వామి నా దిక్కు చూసి నవ్వుతూ, వీళ్ళ అమ్మ రొట్టెలు చాలా బాగా చేస్తుంది అని సెలవిచ్చారు.
1: అంటే మనం ఎవరికి సేవ చేసినా, ఎవరికి సహాయపడినా అది అంతర్యామి అయిన స్వామిని చేరుకుంటోందని ఈ అనుభవం మనకు రుజువు చేస్తోంది. నిజానికి జీవితం కేవలం సేవ ద్వారానే ధన్యత పొందుతుంది అన్నారు స్వామి. సేవ చేసే అవకాశం అందరికీ ఉంది, ఆసక్తి ఉండాలే తప్ప. సేవ చేయడానికి భగవంతుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. మన జీవితాన్ని ధన్యత చేయడానికి ఈ అవకాశాలు ప్రసాదిస్తున్న భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రణామాలు అర్పిద్దాం.

0: సేవ ద్వారా అహంకారం తొలగిపోవడం ఇంద్రియ నిగ్రహానికి తులిమెట్టు అని స్వామి చెప్పారు. మరొక సందర్భంలో ఇంద్రియాలు మనస్సుకి భార్యల వంటివని అన్నారు. ఇరువురు భార్యలున్న ఉత్తానపాదుడు కుమారుడైన ధ్రువుణ్ణి అరణ్యానికి పంపించవలసి వచ్చింది. ముగ్గురు భార్యలున్న దశరథుడు శ్రీరాముణ్ణి అరణ్యానికి పంపించవలసి వచ్చింది. ఇక 10 మంది భార్యలున్న మనస్సు గతి ఏమిటి అంటూ స్వామి చమత్కరించారు. ఇంతేకాదు, మనస్సు ఇంద్రియాలకు యజమాని. యజమాని పరిచారకుల వెంట పరుగిడితే సులకనైపోతాడు అని హెచ్చరించారు. ఇంద్రియాలు అడిగిన వల్ల ఇవ్వకూడదని, నియంత్రణ పాటించాలని సూచించారు.
1: ఈ విషయం మీరు చెబుతుంటే స్వామి చెప్పినటువంటి ఒక చక్కని పద్యం నాకు గుర్తుకొస్తుంది సార్. కన్నులను ఇచ్చినదెందుకో తెలుసా, అన్నీ చేసేటందులక కాదు కాదు, దేవదేవుడైన కైలాసవాసిని చూచేటందులకు. చెవులను ఇచ్చినదెందుకో తెలుసా, శబ్దం వినేటందులక కానే కాదు, భగవానుని కీర్తన వినేటందులకు. నోటిని ఇచ్చినదెందుకో తెలుసా, మాటలు పలికేటందులక, ఆర్తామనుడవు దేవదేవుని కీర్తన పాడేటందులకు. చేతులను ఇచ్చినదెందుకో తెలుసా, మూతికి ముద్దను అందించుటక, పతిత పావనుడవు శివుని పూజలు చేతులార చేసేటందులకురా. పొందుక పాదములు నిచ్చినదెందుకు, సందులు గొంతులు తిరుగుటక అందుకు కాదు, నందివాహనుని మందిరమ్మున తిరుగుటకు. దేహమునిచ్చినదెందుకు తెలుసా, దేశములన్నీ చుట్టుటక, పరోపకారార్థం ఇదం శరీరం అను పదమును ఆచరణలో పెట్టుటకు.
0: ఇంద్రియాలను అరికట్టడానికి భగవన్నామ స్మరణ ఒక సులభమైన మార్గం అని సూచిస్తూ స్వామి పాడిన పాట ఇప్పుడు విందాము.

0: ఈ చక్కని పాట వింటుంటే నాకు మరొక రెండు సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ఒక గొప్ప పారిశ్రామికవేత్త స్వయంగా చెప్పినటువంటి అనుభవం ఇది. ఆయనకు సిగరెట్ తాగేటువంటి అలవాటు ఉండేది. అయితే ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి ఆయనకు ప్రసాదం అందిస్తున్నారు. అంతకు మునుపే సిగరెట్ కాల్చి వచ్చినటువంటి చేతులతో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ఇష్టం లేక ఒక అపరాధ భావంతో స్వామి ఇస్తున్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించడానికి ఆయన కొంచెం సంకోచిస్తున్నారు. అప్పుడు స్వామి నవ్వి, ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగితే, స్వామి క్షమించండి, నాకు పొగ తాగే అలవాటు ఉంది, సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఆ చేతులతో నేను మీరు ఇచ్చేటువంటి ప్రసాదం స్వీకరించడానికి ఇష్టపడట్లేదు అని ఆయన చెప్పారు. వెంటనే స్వామి నవ్వుతూ, ఏమీ పర్వాలేదు, ప్రతిసారి నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు స్వామి ఇది నీ కొరకే కాలుస్తున్నాను, స్వామి ఇది నీకే అర్పణం, స్వామి ఇది నీకే అర్పణం అనేటువంటి భావనతో నువ్వు సిగరెట్ కాల్చు, కొద్ది రోజుల తర్వాత దానికదే పోతుంది అని సెలవిచ్చారు. ఆయన అదే విధంగా ప్రతిసారి ఆ ధూమపానం చేస్తున్నప్పుడు స్వామి ఇది నీకే అర్పణం, స్వామి ఇది నీకే అర్పణం అంటూ చేస్తూ వచ్చారు. ఒక్కరోజు ఉన్నట్టుండి సిగరెట్ అంటే ఆయనకు ఇష్టం పోయింది. ఆ సిగరెట్ ని ముట్టుకుంటేనే ఒక రకమైనటువంటి ఒళ్ళు కంపన మొదలైంది. ఇంకా సిగరెట్ అలవాటు పోయిందని చెప్పి స్వామికి చెప్పడానికి మరలా పుట్టపర్తికి వస్తే స్వామి పిలిచి ఇంటర్వ్యూలో, ఏమీ పోయిందా సిగరెట్ అని అన్నారు. ఇది భగవంతునికి దురలవాటు కూడా సమర్పణ చేస్తే మాయమయ్యేటువంటి విషయం. ఇంకొక సంఘటన సార్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్య పారిశ్రామిక పట్టణంలో జరిగినటువంటి సంఘటన ఇది. అక్కడ కారాగారంలో ఒక ఖైదీ చాలా ఆగ్రహంగా ఉండేటువంటి వాడు. ఆయన యొక్క కోపాన్ని కంట్రోల్ చేయడానికి, ఆయన యొక్క పరివర్తనలో మార్పు తేవడానికి అక్కడి సూపరింటెండెంట్ గారు, జైలు సూపరింటెండెంట్ గారు భయపెట్టారు, బాధ పెట్టారు, కొట్టారు, తిట్టారు, ప్రార్థించారు, బుదగరించారు. కానీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అయితే అదే కారాగారంలో ప్రతి గురువారము అక్కడి సత్యసాయి సేవా సమితి సభ్యులు భజన చేయడానికి వెళ్లేవారు. ఆ సమితి పెద్దకు ఈ సూపరింటెండెంట్ గారు తన బాధ చెప్పుకున్నారు. ఈయనలో ఏమైనా పరివర్తన మీరు తీసుకురాగలుగుతారా అని ప్రార్థించారు. అప్పుడు ఆ సమితి పెద్ద స్వామిని ప్రార్థించి ఆ పిల్లవాని దగ్గరికి వెళ్లి ఆయనను పిలిచి, నాయన, నీ కోపాన్ని నీవు ఆపుకోవడానికి ప్రయత్నించకు, నీవు చేయవలసిందల్లా ఒక్కటే అంటూ ఒక చాక్ పీస్ ఇచ్చి, ఈ చాక్ పీస్ తో ప్రతిరోజు స్వామి చెప్పినటువంటి బోధనలు జైల్లో ఉన్నటువంటి బోర్డు మీద రాయి అని సెలవిచ్చారు. ఆ పిల్లవాడు అదే విధంగా శ్రద్ధతో భక్తితో ప్రతిరోజు పొద్దున స్వామి చెప్పేటువంటి బోధన రాస్తూ వచ్చాడు. 18 రోజులు రాశాడు. ఆ చాక్ పీస్ 18 రోజులు వచ్చింది. చాక్ పీస్ రోజు తరుగుతున్నట్టు అతనిలో కోపం కూడా తరుగుతూ వచ్చింది. 18 రోజు చాక్ పీస్ అయిపోయింది. ఈ ఖైదీ లోపల సంపూర్ణమైనటువంటి మార్పు వచ్చింది. 7 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తిలో వచ్చినటువంటి మార్పు వలన వారు అతని 3.5 సంవత్సరాలకే విడుదల చేశారు. ఇప్పుడు ఆయన ఆ పట్టణంలో ఒక చిన్న షాప్ పెట్టుకుని తన జీవితాన్ని సాగిస్తున్నారు. ఇది భగవంతుని యొక్క ప్రేమ, భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క సూచనలో తెచ్చేటువంటి పరివర్తన.
1: ఆహా, ఇది వింటుంటే నాకు ఇంకొక సంఘటన గుర్తొస్తోంది. కరుణాకర్ గారని స్వామి ఒక భక్తులు. పెళ్లైన కొత్తల్లో ఆయనకి మత్తు పానీయాలు తీసుకునే అలవాటు ఒకటి ఉండేది. అది ఎలాగన్నా వదులుకుందాం అని ప్రయత్నిస్తుంటే అది వదలట్లేదు. చివరికి ఆయన స్వామి దగ్గరికి వచ్చి ప్రార్థించి, స్వామి, నాకు ఈ మత్తు పానీయాలు తీసుకునే అలవాటు ఉంది, అది వదలటం లేదు, మీరే నాకు ఏదో ఒకటి ఉపదేశించండి అని స్వామిని ప్రార్థించారు. అప్పుడు స్వామి, చూడు కరుణాకర్, నేను నీకు 7 నాణేలు ఇస్తాను. నువ్వు ప్రతిరోజు కూర్చుని మందు తాగుతావు కదా, ఆ గ్లాసులో ఈ 7 నాణేలు వెయ్యి. అది ఎంత ఎత్తు వస్తే అంత మందు పోసుకుని తాగు. ప్రతిరోజు ఒక్కొక్క నాణం తగ్గించుకుంటూ 6వ రోజున 6 నాణేలు, 5వ రోజున 5 నాణేలు అలా 7 రోజులు తాగు, చిట్ట చివరికి అది వదిలిపోతుంది అని చెప్పారట. సో కరుణాకర్ గారు ఆయన ఇంటికి వచ్చి స్వామి చెప్పినట్టే తూచా తప్పకుండా అలాగే ఒక్కొక్క నాణం తగ్గిస్తూ 7 రోజుల పాటు అది చేశారట. 7 రోజు అయ్యేసేపటికి ఆయనకి విచిత్రంగా అనిపించింట, స్వామి ఇదేమి ఇంద్రజాలమా, నాకు అసలు ఇప్పుడు మందు కూడా తాగాలనిపించట్లేదే, ఆ వాసనే పడట్లేదే అనుకుని, ఇది ఏంటిది మాయ అని గబుక్కుని స్వామి దగ్గరికి మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి చాలా విచిత్రంగా ఇది ఎలా వదిలిపోయింది నాకు అని అడిగారట. అప్పుడు స్వామి అన్నారట, చూడు కరుణాకర్, నువ్వు స్వామి మాట తూచా తప్పకుండా సంపూర్ణంగా దాన్ని పాటించావు, కేవలం దాని ప్రతిఫలమే ఈ చెడులవాటు నీ నుంచి దూరం అయిపోయిందని స్వామి చెప్పారట.
2: నిగ్రహం లేకపోతే అనుగ్రహం లభించదు అని స్వామి పలు సందర్భాల్లో సెలవిచ్చారు. నిగ్రహము పొందాలంటే స్వామి ఆదేశాల్ని అనుసరించాలి, ఫాలో ది మాస్టర్. అప్పుడు ఈ దుర్బుద్ధులు, దురభ్యాసాలు, దుర్భావములు అనే డెవిల్ని ఎదుర్కోవడానికి మనకు శక్తి కలుగుతుంది. ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్ అన్నారు స్వామి. వీటితో పోరాడి మనం చివరికి విజయం సాధించే అవకాశం కూడా లభించాలని, దానికి తగిన శక్తిని, భక్తిని, యుక్తిని ప్రసాదించాలని మనం స్వామిని ప్రార్థిద్దాం.

0: మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహ అన్నట్లుగా బంధనకు మోక్షానికి మనస్సే కారణం అని సెలవిచ్చారు భగవాన్. అదేవిధంగా మనస్సు ఇంద్రియాలకు లోబడినప్పుడు ఇంద్రుడవుతుంది, ఇంద్రియాలను లోబర్చుకున్నప్పుడు రుద్రుడవుతుంది అని కూడా సెలవిచ్చారు స్వామి. అయితే మనస్సు ఇంద్రియాలని లోబర్చుకోవాలంటే మనస్సుని దైవానికి అర్పితం గావించాలి అంటూ, కాయ కష్టము లేదు, కాసు ఖర్చు లేదు, లేదు చదువు సాధనాది బాధ, మనసొకింత ఇచ్చి మరి సాయి కడనున్న అందరాని ఫలము పొందుడయ్యా అని ఉద్బోధించారు.
1: మనసు ఒకంత ఇచ్చి మరి సాయి కడనున్న అంటుంటే నాకు మరొక సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి ప్రొఫెసర్ నందంజయ్య గారు దర్శనంలో కూర్చున్నారు, కూర్చొని ఆలోచిస్తున్నారు. అప్పుడు స్వామి దర్శనానికి వస్తూ ఆయన ముందు నుంచి వెళ్తున్నారు. స్వామి, ఇన్ని సంవత్సరాలుగా నేను పుట్టపర్తికి వస్తున్నానే, మరి నాలోపన ఏమైనా మార్పు వచ్చిందా అని ఆలోచన ఆయన్ని లోపల తెలుస్తుంది. స్వామి రెండు అడుగులు వేసి ఒక్కసారి వెనక్కు తిరిగి, ఏయ్ ప్రొఫెసర్, నీ మనస్సును నాకు అర్పించు, అప్పుడు దాని యొక్క ప్రవర్తనలో పరివర్తన నేను తీసుకొస్తాను అని సెలవిచ్చి ముందుకు సాగిపోయారు.
0: మనస్సు అర్పించడం అంటే నాకు ఇంకొక సంఘటన జ్ఞాపకం వస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ఒక విద్యార్థి, స్వామి నా మనస్సు మలినంగా ఉంది, దాన్ని నేను ఎలా శుద్ధిపరచుకోవాలి అన్నాడు. స్వామి తమ హ్యాండ్ కర్చీఫ్ చూపిస్తూ, నాయన మనస్సు ఈ హ్యాండ్ కర్చీఫ్ మాదిరిగా చాలా తెల్లనిది, పరిశుద్ధమైనది, మీరు వాడుకోవడం వల్ల అది మలినమవుతోంది. మలినమైన కర్చీఫ్ నేం చేస్తావు, దోబికి వేస్తావు. అలాగే మలినమైన నీ మనస్సుని నాకు అర్పించు, నేను దాన్ని శుద్ధం చేస్తాను అని సెలవిచ్చారు. మరొక సందర్భంలో స్వామి మనస్సుని ఒక ఈగతో పోల్చారు. ఈగ అన్నిటిపై వాలుతుంది కానీ అగ్నిపై వాలదు, అగ్నిపై వాలితే అది మరణిస్తుంది. అలాగే మనస్సు అన్నిటి మీద వాలుతుంది కానీ ఆత్మపై వాలదు, ఆత్మపై మనస్సుని కేంద్రీకరించినప్పుడు అమనస్కమవుతుంది అని సెలవిచ్చారు. నీటి నుండి వేరైన చేపపిల్లని డన్ల పరుపుపై పడుకోబెట్టి వేడివేడి కాఫీ పోస్తే అది బతుకుతుందా? అలాగే ఆత్మ నుండి వేరైన మనస్సుని ఆత్మతో చేర్చినప్పుడే దానికి శాంతి విశ్రాంతి అన్నారు భగవాన్. అదే మనోలయం, అదే దుఃఖ నివృత్తి, అదే ఆనంద ప్రాప్తికి మార్గం.

0: శ్రీ సత్యసాయి గీతాంజలి కార్యక్రమం ద్వారా స్వామి పూర్వ విద్యార్థులు శ్రీయుతులు వి శ్రీనివాసులు, ఎస్ రవికుమార్, అనిరుద్ధ్, సిజి సాయి ప్రకాశ్, నరసింహారావు, రంగనాథరాజు, భగవాన్ ముకుత తాము గ్రహించిన విషయాలను చక్కగా వివరించారు. ఉత్తేజకరమైన గోష్ఠి అనంతరం శ్రోతలు ఇప్పుడు ఒక చర్చను వింటారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అంతపురం క్యాంపస్ లో ప్రొఫెసర్ గా రిటైర్ అయిన శ్రీమతి పద్మావతి గారు పరమపద సోపానత్రయమనే నేటి శీర్షికను విశదంగా వివరిస్తూ జరిపే చర్చను విందాం.
1: వాసు వాసు, అమ్మ వాసంతి ఎక్కడున్నావు? అవును, మధ్యాహ్నం కాలేజీలో ఉంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. త్రిషకు బాగాలేదు, ఇంటికి పంపిస్తున్నామని స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు. ఇంటికి వచ్చేసిందా? ఏమైంది? ఎలా ఉంది? ఎక్కడుంది?
2: వచ్చేసింది వదిన, కడుపు నొప్పి, వాంతులట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. గ్యాస్ అని పాంటాప్ టాబ్లెట్స్ ఇచ్చి పంపించారు.
1: అయ్యో రామ, ఈ వయస్సులోనే ఈ పిల్లలకు ఇలాంటి మందులా? ఏది త్రిష, త్రిష ఇలా రామ్మా.
3: వస్తున్నా పెద్దు.
1: ఈరోజు ఏం తిన్నావు తల్లి?
3: దోశలు బాగున్నాయి కదా అని 3 తిన్నాను. ఆ తర్వాత చెక్కిలం, మిక్సరు, బొరుగులు, లడ్డూ తిన్నాను. మా క్లాస్మేట్ నూడిల్స్ తెచ్చింది, చాలా బాగుందని అది కొంచెం తిన్నాను.
1: చూసావా త్రిష, నిన్న కూడా బాగా ఎక్కువగా తిన్నావు. రుచిగా ఉన్నాయి కదా అని ఎక్కువగా తినకూడదమ్మా. అందుకే స్వామి అంటారు, మితాహారం హితాహారం తీసుకోవాలి, సాత్వికాహారం తినాలి, జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకూడదు, మాంసాహారం తినకూడదు, శాకాహారం సాత్వికాహారమే తినాలి, మసాలాలు కారం ఉప్పు పులుపు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం దెబ్బతింటుంది అని. చూసావా ఎలా ఢీలా పడిపోయావో. దీనివల్ల నీ చదువు దెబ్బతింటుంది, స్కూల్కి వెళ్ళలేవు కదా.
3: అవును పెద్దు, నేను అలా అనుకుంటూనే అనుకుంటాను, కానీ చూస్తే చాలు తినేయాలనిపిస్తుంది. ఇంకా తర్వాత నువ్వు చెప్పినట్లే చేస్తానులే.
1: సరే తల్లి, వెళ్ళి పడుకో.
4: వదిన, త్రిష వరకు ఎందుకు? నాకే ఎంతో చాపల్యం, మితంగా తినాలి అనుకుంటూనే తినేస్తాను. కారణమేమో అర్థం కాదు.
1: అది మనస్సు యొక్క లక్షణం తల్లి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సే బంధమోక్షాలకు కారణమంటారు స్వామి. ఇక తిండిదో లెక్క. ఈ మనస్సును 3 విషయాలు మలినం చేస్తున్నాయమ్మా. దాన్నే స్వామి మలం, విక్షేపం, ఆవరణ అంటారు.
5: అక్కయ్యా, నేనిప్పుడే కాలేజీ నుండి వచ్చాను. ఏమిటమ్మా మలం, విక్షేపం, ఆవరణ అని అంటున్నావు?
1: ఏం లేదు ప్రభా, వాసంతికి మనస్సు, ఇంద్రియాలు, దేహం వీటి గురించి మన స్వామి చెప్పిన మాటలు చెప్తున్నాను. మన మనస్సు అనేది అద్దం లాంటిది. దానిమీద పూర్వజన్మల్లో మనం చేసిన కర్మల తాలూకు ముద్రలు దుమ్ములాగా ఆవరించుకుని ఉంటాయట. ఆవరించుకున్న ఆ దుమ్ము వల్ల మనం మన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అందువల్ల మన బుద్ధి పనిచేయకుండా పోతోంది. మనకు అసలు ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ మలం అనే దుమ్ము పోవాలంటే క్షాళనం జరగాలి అంటారు స్వామి. అంటే కడిగివేయాలి దాన్ని.
5: ఎలా మరి అక్కయ్య?
1: ఎలాగంటే ఆహారాన్ని నియంత్రించడం మొట్టమొదటిది. సరైన వేళల్లో క్రమబద్ధంగా మితాహారం, హితాహారం, శాకాహారం, సాత్వికాహారం తీసుకోవాలి.
5: సాత్వికాహారం అంటే పాలు పండ్లు ఇవేనా?
1: స్వామి దృష్టిలో సాత్వికాహారం అంటే పాలు పళ్లతో పాటు ఉప్పులు, పులుసులు, మసాలాలు అతిశయంగా లేని ఆహారం అని అర్థం. అది కూడా మితంగా తీసుకోవాలి. మత్తు పదార్థాలు తీసుకోరాదు. రజోగుణాన్ని, మోహాన్ని అభివృద్ధి చేసే ఆహారం తీసుకోకూడదు. అంతేకాదు, ఆహారంతో పాటు విహారాన్ని కూడా కలుపుకుంటేనే సాత్వికాహారం అవుతుంది అంటారు మన స్వామి.
4: విహారం అంటే ఏంటోదినా?
1: 5 జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకునేది విహారం కిందికొస్తుందమ్మా.
4: అంటే ఏంటోదినా?
1: కంటితో, చెవులతో, ముక్కుతో, చేతులతో, నోటితో ఇలా అన్ని ఇంద్రియాలతో చేసే పనులు కూడా సాత్వికమైనవి, మంచివి కావాలి. టీవీలు, సినిమాలు విపరీతంగా చూడడం కంటికి చెడుపు. ముక్కుతో చెడు వాసనలు పీలిస్తే రోగం, మంచి గాలిని పీలిస్తే ఆరోగ్యం. చేతులతో సత్కార్యాలు చేయాలి, నోటితో మంచి మాటలు, పవిత్రమైన మాటలు మాట్లాడాలి. పరనింద, చాడీలు చెప్పడం, వెనక గోతులు తీసే మాటలు మాట్లాడడం ఇవన్నీ నోటికి చెడుపు. అందుకని ఈ ఇంద్రియాలతో చేసే పనులన్నీ కూడా ఉత్తమమైనవిగా ఉండాలి అంటారు స్వామి.
5: ఉత్తమమైనవి అంటే ఏంటక్కయ్య?
1: చేతులతో పరోపకారంలో పాల్గొనడం ఇప్పుడే చెప్పాయి కదా, అతిగా మాట్లాడక నోటితో మంచి మాటలు మాట్లాడడం, దైవ నామస్మరణ చేయడం ఇలాంటివి.
5: అవును, స్వామి అంటారు అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి అని.
1: అవును, ఇదంతా సాత్వికాహారం కిందికే వస్తుంది. అలాగే ఆహారాన్ని వండేటప్పుడు దైవనామస్మరణతో పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాక శుద్ధితో పాటు వండడం, వండిన దాన్ని దైవార్పణ చేయడం, వడ్డించేటప్పుడు లోనున్న ఆత్మకు అంటే ఆ దైవానికి నిలయమైన ఈ శరీరం అనే ఈ ధర్మ సాధనం క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని బ్రతకడానికి తినే దృష్టితో బ్రతకడం.
5: తినడానికి బ్రతికే దృష్టి ఉండకూడదు, అవునా?
1: అవునమ్మా, అందుకే స్వామి అంటారు ఒక పూట తినేవాడు యోగి, రెండు పూటలు తినేవాడు భోగి, మూడు పూటలు తినేవాడు రోగి అని.
5: అందుకే కన్నడ భాషలో ఒక సామెత ఉందట, మా ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది.
1: ఏమిటది?
5: ఒందు పూట యోగి, ఎరడు పూట భోగి, మూడు పూట రోగి, నాలుగు పూట ఎత్తుకోని డోగి అని. అంటే నాలుగు పూటలా తింటే ఎత్తుకుని పోవాలి అని అర్థం.
4: ఎక్కడికి? శ్మశానానికేనా?
1: అవునమ్మా, స్వామి అంటారు అలా ఆహార విహారాల వల్ల మన మనస్సుపై దుమ్ముగా ఏర్పడిన మలాన్ని శుభ్రపరచవచ్చు అని. ఫుడ్, హెడ్, గాడ్ ఈ మూడింటికి సంబంధం ఉంటుందని అంటారు స్వామి. తిండి ఎలాగో భావాలలాగా, భావాలెలాగో మనిషి చేసే కార్యాలలాగా, కార్యాలెలాగో ఫలితం అలాగా అని. కాబట్టే మాంసాహారం తినరాదు అంటారు స్వామి. పాశవికమైన తిండి తింటే పాశవికమైన భావాలు కలుగుతాయి, పాశవిక కార్యాలే చేస్తారు, పాప ఫలం అనుభవించక తప్పదు. ఇక సాత్వికమైన ఫుడ్ లో సాత్వికమైన భావాలు, దానివల్ల మంచి కార్యాలు, తద్వారా పుణ్యఫలం లభిస్తాయి. పుణ్యఫలం ఉన్న చోట దైవం ఉండడం జరుగుతుంది.
5: అందుకే కదా ఈ మాంసాహారం దాని ఫలితం మీద ఓ సూక్తి కూడా ఉంది. ఆకులు తినే మేక గుట్టలెక్కు, మేకలు తినే మనిషి మంచమెక్కు అని. సరే, ఆహార విహారాల వల్ల మనోమాలిన్యం అయిన మలం అనేది కడిగి వేయబడుతుంది కదా, మరి ఇంకో మలినం మాటేమిటి?
1: అది విక్షేపం, అంటే చంచలత్వం. దీనివల్ల మనస్సనే అద్దంలో బింబం కదిలిపోతూ ఉంటుంది.
4: ఇది పోవాలంటే ఏం చెయ్యాలి?
1: స్వామి అంటారు జప తప ప్రార్థనాది కార్యక్రమాల్లో పాల్గొనడం, నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒకటెంచుకుని ఆ మార్గంలో పురోగమించడం చేయాలి, లేదా సంఘసేవా కార్యక్రమాల్లో తలమునకలుగా పాల్గొనడం ద్వారా ఈ విక్షేపం అనే చంచలత్వం అణిచివేయబడుతుంది.
5: ఇంకా మూడవది ఏదక్క?
1: ఆవరణ. ఇది ఎలాంటిది అంటే మనస్సుని అద్దాన్ని కప్పి ఉండే బట్టలాంటిది. అష్టవిధ మదాలు అహంకారాలు ఇవి ఆవరణ. ఈ బట్ట కప్పితే అద్దంలో బింబం యొక్క ప్రతిబింబం కనిపిస్తుందా? తన స్వస్వరూపాన్ని మనిషి గుర్తించకపోవడానికి ఈ ఆవరణ అనే వస్త్రం మనస్సనే అద్దాన్ని కప్పి ఉంచడం కారణం.
5: అర్థమయ్యింది. మలం, విక్షేపం, ఆవరణ ఈ మూడు ఉన్నంత వరకు మనస్సు అనే అద్దంలో బింబం ప్రతిఫలించదు. వీటిని మన ఆహార విహారాల ద్వారా, జపతపాది ప్రార్థనలు, నవవిధ భక్తుల ద్వారా అరిషడ్ వర్గాలను, అహంకార మమకారాలను అరికట్టుకోవడం ద్వారా శుభ్రపరచుకోవాలి. అప్పుడు శుభ్రమైన అద్దంలో స్వచ్ఛంగా బింబం ప్రతిఫలిస్తుంది. అంతే కదా అర్థం అక్కయ్య?
1: బాగా చెప్పావు ప్రభా. కానీ వదినా, అన్నింటి
4: బాగా చెప్పావు ప్రభా కానీ వదినా అన్నిటికీ మనసే మూల కారణం అన్నారు కదా స్వామి, అదేనా అసలు దొంగ?
1: కానీ దానితో పాటు దేహేంద్రియాదులు కూడా మూలమైనవి. ఇంద్రియాలు ఎప్పుడూ ఈ దేహాన్ని సంతృప్తిపరచడానికే ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ దేహాల ద్వారా, ఇంద్రియాల ద్వారానే మనిషి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, అనుభవించగలుగుతున్నాడు. ఇంద్రియాల ద్వారాలు బహిప్రపంచం వైపుకు అభిముఖమై ఉంటాయి. ఇంద్రియాలు బహిప్రపంచాన్ని దర్శిస్తూ ప్రపంచంలోని వాటిని స్వంతం చేసుకోవాలని, అనుభవించాలని తహతహతో మనస్సుతో కలిసి దేహాన్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నించడమే ప్రవృత్తి మార్గం. దాన్ని వదిలి నివృత్తి పథంలోకి రావాలంటే నిశ్చయాత్మక బుద్ధిని ఉపయోగించుకోవాలి అని అంటారు స్వామి.
3: పెద్దు, ఏం భాష మాట్లాడుతున్నావు? అది అసలు తెలుగేనా?
1: స్కూల్ నుంచి ఎంతసేపు అయింది? వచ్చి నోమిత, మా మాటలు వింటున్నావా?
3: బూట్లు విప్పుతూ విన్నాను, నాకు ఏమీ అర్థం కాలేదు.
5: నీకేమిటి, మాకే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఏంటక్క ప్రవృత్తి నివృత్తి అని ఏవేవో చెప్పేశావు, కొంచెమైనా అర్థమయ్యుంటే ఒట్టు.
3: నోమిత, వచ్చేసావా స్కూల్ నుండి?
1: సరే సరే, నేను మీకు అర్థమయ్యేలా చెబుతాను. కానీ నోమిత, కాళ్లు కడుక్కొని వచ్చి పాలు తాగమ్మా. త్రిష, నీవు కాస్త కషాయం తాగు తల్లి.
4: అవి ఎప్పుడో వాళ్ల కోసం నేను రెడీగా పెట్టేశాను వదినా.
5: సరే గాని ప్రవృత్తి, నివృత్తి, ఇంద్రియాలు, దేహం అంటూ ఏమేమో అన్నావు కదా, కొంచెం విడమర్చి చెప్పవా అక్కయ్య?
1: పిల్లలు, నిన్న సాయంకాలం మనం ఏం చేశాం చెప్పండి.
4: నిన్న కిరాణా సరుకులు కొనాలని నేనంటే దగ్గరున్న మాల్కి వెళ్ళాం, పిల్లలు కూడా వెంటపడి వచ్చారు.
1: అప్పుడేం చేశాం?
3: ఏముంది, మీరు సరుకులు కొంటుంటే నేను అక్కడ ఐస్ క్రీమ్, పానీపూరి కావాలన్నాను, మారం చేశాను, అమ్మ ఇప్పించింది. మంచి మంచి జుంకీలు, ఉంగరాలు, గొలుసులు చూశాను నేను, అవి కావాలని గొడవ చేస్తే చిన్న తవి నాకు ఇప్పించింది.
1: చూసావా త్రిష, నిన్న అవన్నీ తిని తర్వాత ఈరోజు ఇంకా ఎక్కువ తిని రోగం తెచ్చుకున్నావు. చూసావా నమిత, నీ దగ్గర ఎన్నో ఇయర్ రింగ్స్, చైన్స్ ఉన్నాయి, అయినా కొనాలని గొడవ చేశావు, అనవసరమైన ఖర్చు పెట్టించావు కదా.
4: వాళ్ల దాకా ఎందుకు వదినా, నేనే కొన్ని కిరాణా మెచ్చులు కావాలని వెళ్లి అనవసరమైనవెన్నో కొనుక్కొని వచ్చాను, బోలెడు డబ్బు ఖర్చు అయిపోయింది.
5: మీ దాకా ఎందుకు, నేను కూడా ఒక చీర కొనలేదా, అనవసరమైన ఖర్చు చేశాను.
1: టోటల్ గా మన ఇంటికి బాగా ఖర్చు వచ్చింది ఈ నెలలో, ఎంతో అదనపు ఖర్చు. మనం వెళ్లేటప్పుడు కాసిన సరుకులు తెచ్చుకుందామని వెళ్లాం, కానీ బోలెడు డబ్బు ఖర్చు పెట్టి అనవసరమైన వస్తువులన్నీ తెచ్చుకున్నాం.
3: ఇలా ఎందుకైంది పెద్దు?
1: కోరిక పుట్టింది, మన కళ్ళు కావాలన్నాయి, మనసు అంది, డబ్బు ఖర్చు అయింది, నీకు రోగం వచ్చింది, మాకు ఖర్చు వచ్చింది.
3: ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
1: మన బుద్ధి పనిచేయాలి, వివేచన పనిచేయాలి.
3: బుద్ధి అంటే
1: ఇది మంచి ఇది చెడు అని చెప్పే జ్ఞానం.
3: మరి నాకు జుంకీలు కొనుక్కోవడం మంచిదే అనిపించింది కదా.
1: నువ్వింకా చిన్నదాని వినోమిత, పెద్దవాళ్ళు ఏది మంచో ఏది చెడో చెబుతారు, తెలుసుకుని వాళ్ల మాట వినాలి, నెమ్మదిగా నీ వివేచన ఎదుగుతుంది.
4: మరి పెద్దవాళ్లకు వివేచన ఎలా ఎదగాలి?
5: మన శాస్త్ర గ్రంథాలు, ఉత్తమ కావ్యాలు చదవడం, మత గ్రంథ పఠనం, మహానుభావుల ఉపన్యాసాలు వినడం, వీటి వల్ల మన వివేచన పెరుగుతుంది. అన్నిటికంటే మనకు మన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి వచనామృతం చాలు దారి చూపించడానికి.
1: కరెక్ట్ గా చెప్పావు ప్రభా, అందుకే స్వామి సీలింగ్ అండ్ డిజైర్స్ అంటారు, కోరికల మీద అదుపు సాధించాలి.
4: అన్ని వస్తువులు ఆ మాల్లో అలా కనిపిస్తుంటే మనసు లాగేస్తోంది కదా.
1: లేదమ్మా, మన మనస్సును బుద్ధి పాలిస్తే, అంటే వివేచన పాలిస్తే అది జరగదు. అందుకే స్వామి చెప్తారు, కనిపించిన వస్తువునంతా మన స్వంతం చేసుకోవాలనే లక్షణం చెడ్డది, కళ్ళున్నందుకు చూసి ఆనందించండి, భగవంతుని సృష్టిలో ఎన్ని వస్తువులున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో అని చూడండి, ఆనందించండి అంటారు స్వామి. అలా కోరికల మీద అదుపు సాధించాలి అంటారు మన స్వామి.
5: అవునక్కయ్య, మనం మాల్కి పోకుండా ఉండి ఉంటే చూసి ఉండేవాళ్లమే కాదు, కాని కొని ఉండేవాళ్లం కూడా కాదు కదా.
4: అంటే వదిన, కండ్లు వస్తువులను చూస్తాయి, మనసులో కోరిక పుట్టింది, కోరిక మీద అదుపు లేక కొనేశాం కదా.
1: అదే వాసంతి నేను ఇందాక చెప్పింది, ఇంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెవి మొదలైనవి. ఎప్పుడు వాటి ద్వారాలంటే వాకిళ్లు ప్రపంచం వైపుకే ఉంటాయి, అవి ప్రపంచాన్ని చూస్తాయి, వింటాయి, అనుభవించాలనుకుంటాయి. కోరిక పుడుతుంది, అది నెరవేర్చుకోవడానికి మంచి మార్గం ఉంటే నెరవేరుతుంది, లేదంటే చెడ్డ మార్గాలు తొక్కుతుంది మనస్సు. కాబట్టి ఇంద్రియాలు ప్లస్ ప్రపంచం ప్లస్ మనస్సు ఇజ్ ఈక్వల్ టు కోరికలన్నమాట. ఇది ప్రవృత్తి. అంటే
4: చెడ్డ మార్గాలు తొక్కడం అంటే
1: మన దగ్గర కాస్త డబ్బుంది కాబట్టి కొనగలిగాం వస్తువులు, డబ్బు లేకపోతే, కోరికలు బలీయమైతే, దాన్ని అణిచే బుద్ధి కూడా లేకపోతే దొంగతనం లేదా లంచగొండితనం, ఇలా ఏదో ఒకదానికి లోబడి పాపకోపంలోకి పడిపోవచ్చు.
5: కాబట్టి ఇంద్రియాలు, మనస్సు, కోరిక వీటిని నిగ్రహించాలంటే బుద్ధికి బుద్ధి చెప్పాలన్నమాట కదూ.
1: ఇంద్రియాలను ప్రపంచం వైపుకు ఉండనీయకుండా అంతర్ముఖం చేసుకుంటే అది కూడా నెరవేరుతుంది, అది బుద్ధిలో భాగమేనుకో.
5: అంతర్ముఖం అంటే ఏమిటి?
1: భగవంతుని వైపు ఇంద్రియాల్ని మరల్చడం, పూజా జప ధ్యానాది కార్యక్రమాల్లో లగ్నమవడం, మన దైనందిన జీవిత కార్యకలాపాల తరువాత మిగిలిన కాలాన్ని ఇలా సద్వినియోగం చేయడం. ఇంతకంటే స్వామికి ప్రీతిపాత్రమైనది సంఘ సేవ. మానవ సేవే మాధవ సేవ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంద్రియ ప్రాబల్యం నశిస్తుంది, ఇది నివృత్తి మార్గం. సంఘసేవ చేయాలన్నా, పూజాది కార్యక్రమాలలో దైవస్మరణలో లగ్నం కావాలన్నా, మనిషి మొదట వంచాల్సింది తన శరీరాన్ని. శరీరాన్ని వంచితే ఇంద్రియాల మీద అదుపు సాధించగలవు. బుద్ధికి పదను పెట్టి ఇంద్రియాలను అంతర్ముఖం చేసి మనస్సు నాశనం చేయగలవు. ఆకారం ఉన్న ఇంద్రియాలు ప్రపంచాన్ని చూసి ఆకారం లేని మనస్సును ప్రేరేపించి దేహంతో అనేక ఆకార్యాలు చేయిస్తాయి.
5: ఓ, కాబట్టి ఈ దేహాన్ని వంచి సంఘసేవా కార్యక్రమాల్లో ప్రవేశపెట్టు. నిరంతరం మంచి కార్యాల్లో లగ్నమై ఉండు. నారాయణ నామస్మరణ చెయ్యి. బుద్ధిని బలపరుచుకో. మనస్సును నాశనం చెయ్యి అని అంటారు కదా అక్కయ్య మన స్వామి.
1: అవునమ్మా, దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనస్సును త్రుంచు అనేది స్వామి సూక్తి. దేహాన్ని వంచకపోతే ఇంద్రియాల విజృంభణం అధికమవుతుంది. అన్ ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్ షాప్ అనేది సూక్తి కదా. ఊరికే కూర్చుంటే అనేక రకాల ఆలోచనలు వస్తాయి.
4: అవునో దినా, ఊరికే కూర్చుంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. తేనెటీగల్లాగా ఆ ఆలోచనలు కమ్ముకుంటూనే ఉంటాయి.
1: అవునమ్మా, అందుకే మనస్సుకు అసలు స్వరూపం అనేది లేదంటారు స్వామి. వచ్చిపోయే తలుపులు ఆలోచనల సమాహారమే మనస్సు. రుమాలంటే ఖర్చీఫ్ ఉంటుంది కదా, దానిలో నిలువునేత అడ్డనేత ఉంటుంది. దాన్ని పడుగు పేక అంటాం మనం. ఆ నిలువునేతను అడ్డనేతను తీసేస్తే ఖర్చీఫ్ కి ఇక రూపమే ఉండదు. అలాగే వచ్చిపోయే ఆలోచనలు తీసేస్తే రూపమే ఉండదు ఆ మనస్సుకు.
5: అంటే అక్క, ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి?
1: నీవు నీ ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని, వస్తువుల్ని చూస్తున్నావు, అనుభవిస్తున్నావు. నేను ఇందాకే చెప్పాను, ప్రపంచంలోని ఇతర వ్యక్తులతో కలిసి జీవిస్తున్నావు, సంబంధాలు ఏర్పరచుకుంటున్నావు. కలిసి జీవిస్తున్నప్పుడు ఘర్షణలు పడుతున్నావు. ఇవన్నీ మన ఆలోచనలకు మూలం.
5: ఘర్షణలు ఎందుకు కలుగుతున్నాయి మనిషికి? ఘర్షణ లేకుండా వ్యక్తి ఇతరులతో జీవించలేడా?
1: లేడు ప్రభ. ఘర్షణలకు కొట్లాటలకు మూలమైనది మన అహంకార మమకారాలు, అరిషడ్ వర్గాలు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాదులు. వీటికి మూలమైన లక్షణం స్వార్థం. నేను, నాది, నేనే పొందాలి, నేనే అనుభవించాలి అనే మనిషి లక్షణం. ఆ స్వార్థం నుండి బయటపడ్డామనుకో, ఇక కోరిక ఉండదు. కోరిక తీరడం వల్ల కలిగే అహంకారం ఉండదు. తీరకపోతే కలిగే వేదన ఉండదు. కోరిక తీరడం వల్ల ఆనందాన్ని అనుభవించే వారిని చూసి ఈర్ష్యపడే లక్షణమూ ఉండదు. ఈ స్వార్థం, కోరిక, ఆశ, వీటిని మనిషి జయించగలిగితే ఇక అతనికి ఆలోచనలుండవు. ఉన్నా అవి లోక కళ్యాణానికి సంబంధించినవై ఉంటాయి. అందుకే స్వామి అంటారు, చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు. పెక్కు చీమలు గుమికూడి మెక్కుచుండా దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు కలుగదేటికి చిత్రమీ కలియుగమున అంటూ చీమలు, కాకులు ఒకదాన్నొకటి ఆహ్వానించుకుని ఉన్న చక్కెరను, మెతుకులను కలిసి తింటాయి. కాని మానవునికి తాను మొదట తన సుఖం ప్రథమం, తర్వాత తన కుటుంబం, తన బంధువులు. వాళ్లు కూడా తనకు సహకరించినంత వరకే వారిపై ప్రేమ. తనను సమర్థించి తన అనుకూలాలకు, తన అహంకార మమకారాలకు అనుగుణంగా ఉన్నవారిపైనే ప్రేమ. ఈ స్వార్థ లక్షణం వల్ల మనిషి రకరకాల ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. డబ్బెలా సంపాదించాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఇంకెవరు దానిపై కన్నేయకుండా ఎలా కాపాడుకోవాలి, ఇలా ఒకటి వెంట ఒకటిగా వచ్చే ఆలోచనలతో సతమతమైపోతున్నాడు.
5: అంటే అక్కయ్య, మనం మన జీవిత ప్రయాణంలో డబ్బు సంపాదించరాదా? మరి జీవిత ప్రయాణం సాగాలి కదా.
1: స్వామి డబ్బు వద్దని లేదమ్మా, సంపాదించవద్దని చెప్పలేదు. కాని అదే జీవిత పరమార్థంగా స్వార్థంతో తన సుఖమే తానుగా బ్రతికే తత్వం మంచిది కాదంటున్నారు. దేహానికి ప్రాముఖ్యం ఇమ్మంటున్నారు. ఎంతవరకు అది లోనున్న జీవునికి, అంటే ఆత్మకు, అంటే పరమాత్మకు అది మందిరం. అందుకే దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోమంటున్నారు. దేహం ధర్మ సాధనలకు మూలం. అందుకే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దేహమే పరమావధి కాకూడదు అంటున్నారు. జీవన ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో, దైవ విశ్వాసంతో గడపాలంటున్నారు. ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ద ఎండ్, ఫినిష్ ద గేమ్ అంటున్నారు. ఇహలోక జీవన ప్రయాణంలో మానవుడు తనకు అందుబాటులోని సమస్త సుఖాలు అనుభవించవచ్చు. స్వామి వద్దనడం లేదు, కానీ అందుబాటులోనివి అంటున్నారు. వాటి కోసమే ప్రాకులాడవద్దంటున్నారు. తన సుఖమే కాదు, ఇతరుల సుఖం కూడా చూడాలంటున్నారు. మానవుని చరమగమ్యం వేరే ఉంది అని తెలుసుకోవాలి అంటున్నారు.
4: అంటే వదిన, విషయ వాంఛలన్నీ మనిషి మునిగి తేలరాదు అనేది స్వామి బోధ కదా.
1: అవునమ్మా, భగవద్గీతలో కాళీయమర్దనం గురించి విన్నారు కదా.
3: అవును, మా టీచర్ చెప్పారు. నాకు ఆ కథ అంటే చాలా ఇష్టం.
1: ఆ కథ ఏమిటో చెప్పు.
3: నేను చెప్తా నేను చెప్తా.
1: సరే ఇద్దరు చెరి సగం చెప్పండి.
3: కాళీయుడు ఎన్నో పడగలు గల ఒక పెద్ద సర్పం. అతడు యమునా నదిలోని నీటిని విషపూరితం చేస్తాడు. అప్పుడు గోపికలు వచ్చి ఆ విషయాన్ని శ్రీకృష్ణునితో చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కాళీయుని పడగల పైకెక్కి నాట్యం చేస్తాడు. ఆ నాట్యానికి తట్టుకోలేక కాళీయుని పడగలన్నీ విరిగిపోతాయి. కాళీయుని భార్యలు వేడుకుంటే కృష్ణుడు అతన్ని క్షమించి వదిలేస్తాడు.
5: నీవు చెప్పే విషయానికి ఈ కథకు ఏమిటి సంబంధం?
1: అవునమ్మా, సంబంధం ఉంది. స్వామి చెప్పారు, విషయమే విషం అంటే విషయ వాంఛాపూరితుడైన మానవుడు విషం వెళ్లగక్కుతాడు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మలినం చేస్తాడు. అటువంటి మానవుడు మనసులో భగవంతుని తాండవింపచేస్తే లోనున్నటువంటి ప్రాపంచిక విషయ విషజ్వాలల నుండి బయటపడి స్వస్థతను పొందగలడు. అదే కాళీయుని కథ చెప్తుంది. ఇక్కడ కాళీయుడు అంటే మానవుడు, వాటిలో విషయ వాంఛలనేవి విషం. చుట్టూ ఉన్న మడుగుని విషపూరితం చెయ్యడమంటే మమకారం, అహంకారం, విషయ వాంఛలు అనే వాటితో నిండిపోయేటట్లు చేశాడు అని. భగవంతుడు అతని తలపై నాట్యం చేయడం అంటే మానవుడు తన తలలో భగవంతుని ప్రతిష్ఠించుకోవడం అని అర్థం.
4: మరి మొదట కృష్ణుడు చెప్పినప్పుడు కాళీయుడు వినలేదు కదా, దానికి కారణం ఏమిటి, దానికి అర్థం ఏమిటి?
1: శరీర బలగర్వమే కారణం తల్లి, అది ఉన్నవాళ్లు భగవంతుని లక్ష్య పెట్టరు. అందుకే స్వామి అంటారు, అందము ప్రాయం ఇంద్రియ శక్తి ఉందని నిక్కకురోరన్నా, ముందున్నది తొందరలోనే ముసలితనమ్మను మొసళ్ల పండగ. మసలలేవు కనుమసకలు మోమున మడతలు పడి తల నెరసెనుగా, ముసలికోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా, కసరే బొమ్మ తై తై తై తై బొమ్మ, దీని తమాష చూడర మాయ బొమ్మ అంటారు స్వామి.
5: ఆ అర్థమైందక్క. యవ్వనం, అందం, ఇంద్రియ శక్తి బాగా ఉన్నంత వరకు మనిషి అహంకారంలోనే జీవిస్తాడు. అవి శాశ్వతం కాదు. అవన్నీ ఉన్న సమయంలోనే భగవంతుని ఎదలో నిలుపుకో, శరీరాన్ని వంచు, విషయ సుఖాలే ప్రధానం కాదు, ఇతరుల కోసం బ్రతుకు అని అర్థం కదా అక్కయ్య?
1: బాగా చెప్పావమ్మా.
4: మరి ఈ విషయ సుఖాలను ఎలా అరికట్టుకోవాలి వదిన? స్వామి చెప్పారు ఈ విషయంలో.
1: మన ఇందాకే మాల్లో మన అనుభవం గురించి మాట్లాడుకున్నాం కదా, అన్నింటినీ స్వంతం చేసుకోవాలనే తత్వాన్ని వీడడం కోరికల మీద అదుపు సాధించడానికి మార్గం.
4: తిండిని చూస్తే నేనే నిగ్రహించుకోలేను వదిన, బాగా తినేయాలనిపిస్తుంది. ఆ తర్వాత గ్యాస్ ప్రాబ్లంతో సతమతం అవుతాను. దానికి మార్గం ఏమైనా చెప్పారా స్వామి?
1: నీకే కాదమ్మా, నాకు అంతే. నీకు నాకు తిండి దౌర్బల్యం, అయితే ఇంకోరికి ఇంకోటి ఉండొచ్చు. ఇలా ఇంద్రియాల దౌర్బల్యంతోనే మనిషి చెడిపోతున్నాడు. దీనికి ఒక కథ చెప్పారు స్వామి.
3: ఏమి కథ చెప్పు చెప్పు.
1: నేను మీకు ఇదివరకే చెప్పాను ఆ కథ.
3: ఏది పెద్ద?
1: రాజుగారు, అమ్మాయి, మేక, ఆకులు కథ.
3: మాకు తెలుసు, మేము చెప్తాం.
1: సరే సరే, ఇద్దరు చెరిసగం చెప్పండి.
3: ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయన మంత్రి చర్చించుకుంటూ ఉండగా ఇద్దరు మధ్య ఒక భేదాభిప్రాయం వచ్చింది. వాళ్ళిద్దరూ ఒక పోటీ పెట్టదలిచారు. తాను పెట్టే పోటీకి సిద్ధమయ్యే వాళ్ళందరినీ తన సభకు రప్పించాడు. వచ్చిన వాళ్ళందరికీ తలకొక మేక ఇప్పించాడు. ఒక నెల తరువాత వాళ్ళందరూ తమ తమ మేకల్ని తన దగ్గరకు తీసుకుని రావాలని చెప్పాడు మహారాజు. అలా వచ్చినప్పుడు వాళ్ల వాళ్ల మేకలు ఆకులు ముట్టకుండా ఉండాలని, అలా వాటిని తయారు చేయాలని చెప్పాడు. వాళ్లలో ఒకరనుకున్నారు, మేకకు మంచి తిండి పెడితే ఆకులు తినడం మర్చిపోయి అది తినదనుకొని మంచి భోజనం పెట్టాడు. ఇంకొకరు మంచి గింజలు పెట్టారు. మరొకరు గుగ్గిళ్ళు తయారు చేసి పెట్టారు. అలా వచ్చిన వాళ్లలో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఇంక నేను చెప్తాను. ఆ అమ్మాయి ఆకులు మేక ముందు పెట్టడం, అది తినబోతే దాని బెత్తంతో కొట్టడం, ఆ తరువాత వేరే తిండి పెట్టడం, ఇలా చేసింది. ఇలా ప్రతిరోజు చేసేది. నెల తర్వాత అందరూ రాజుగారి దగ్గరకు వచ్చారు. అన్ని మేకల ముందు ఆకులు వేశారు. అన్ని మేకలు గబగబా ఆకులు తినడం ప్రారంభించాయి. మేకలకు ఆకులు తినడం లక్షణం కదా. ఆ అమ్మాయి తన మేక ముందు బెత్తంతో నిలబడి ఉంది. ఆ మేక అమ్మాయిని పెత్తాన్ని ఆకులను చూస్తోంది, కానీ ఆకులు తినడం లేదు. రాజుగారు కారణం అడిగారు. ఆ అమ్మాయి చెప్పింది, బెత్తం భయంతో ఆకులు తినడం లేదని రాజుగారు విషయం గ్రహించారు. ఇది కథ.
1: ప్రభా, ఇక్కడ మేక మన ఇంద్రియాలకు చిహ్నం. ఈ ఇంద్రియాలు వాటికి ఇష్టమైన అలవాటైన వాటి వెంబడే పోతాయి. వాటిని మొదట మందలించాలి, క్రమశిక్షణలో పెట్టాలి, మంచి ఉత్తమ మార్గం వైపు మళ్లించాలి.
5: దీనికంతా కారణమయ్యేది బుద్ధే కదా అక్కయ్య. బుద్ధిని వినియోగించి ఆలోచిస్తే విపరీతమైన తిండి వాంఛ మనిషికి ఎంత చెడుపో తెలుస్తోంది. అప్పుడు మనం ఇంద్రియాలను మందలించి క్రమశిక్షణతో మంచి మార్గంలోకి ప్రవేశపెట్టాలన్నమాట.
1: ఇందాకే అనుకున్నాం కదా, ఉత్తమ గ్రంథ పఠనం, మహామహుల ఉపన్యాసాలు, బోధనలు వింటూ ఉంటే మన వివేచన, బుద్ధి బలపడుతుంది, ఇంద్రియాల ప్రాబల్యం తగ్గుతుంది అని. అన్నింటికంటే మనకు, అంటే సాయి భక్తులకు, మన స్వామి మాటే రాచబాట.
5: మనం అలా స్వామి బాటలో నడుచుకుంటూ ఉంటే జీవితం నందనవనమైపోతుంది కదూ.
1: ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఈవేళ పూజకు భజనకు వేళయింది, అందరం కలిసి భజన చేద్దామా?
6: సరే సరే.
7: మీరు ఇంతవరకు పరమపద సోపానత్రయం గురించి శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపూర్ క్యాంపస్ లో ప్రొఫెసర్ గా రిటైర్ అయిన సి పద్మావతి గారు నిర్వహించిన చర్చలో విన్నారు. ఈ చర్చలో పాల్గొన్నవారు త్రిషాసాయి, నమితాసాయి, సూర్య ప్రభావతి గారు, వాసంతి, సి పద్మావతి గారు. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి డైరెక్టర్ శ్రీ సుధీర్ భాస్కర్ గారి సందేశం ఇప్పుడు మీకు అందిస్తున్నాం.
8: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఈ 6వ వార్షికోత్సవ మహోత్సవానికి శ్రోతలందరికీ మా రేడియో సాయి తెలుగు విభాగం తరఫున, మా అందరి తరఫున పెద్దలకి, పిల్లలకి, అందరికీ హృదయపూర్వక సాయిరామములు. మీ అందరి ఆదరణ, ప్రోత్సాహం, సలహాలు, సూచనలు, అభిప్రాయాలతో పాటు మేము ఈ 6 ఏళ్ళు నౌక ఏ విధంగా గోదావరి మీద సాగిపోతుందో ఆ విధంగా మేము కూడా స్వామికి దగ్గరయ్యేటట్టు మన జీవిత నౌకని తీసుకెళ్తున్నాం. మీరు గమనించే ఉంటారు, పోయిన సంవత్సరం నుంచి కొన్ని కార్యక్రమాల్లో మార్పు చేశాము. ఈ మార్పులన్నీ మీ అందరి దగ్గర నుంచి వచ్చిన సందేశాలను బట్టి, అభిప్రాయాలు బట్టి, సూచనలు బట్టి మేము మార్చాం. ఇంకా మిగతా విషయాల్లో కూడా మేము శ్రద్ధ తీసుకుని కొత్త ప్రోగ్రాములు తయారు చేస్తున్నాం. మీ అందరికీ అవి నచ్చుతుందని, మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ మేము ముందుకు సాగుతున్నాం. గత ఏడాదిగా 2 నూతన ప్రోగ్రాంలు ఆరంభించాం. ఒకటేమో మహిళలకి వర్తించేటట్టు స్వామివారు చెప్పిన విషయాలు ఏ విధంగా గృహిణులకి, మిగతా మహిళలందరికీ ఉపయోగపడి వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఏ విధంగా వాళ్ళు సార్థకం చేసుకోగలుగుతున్నారో, అది మీ అందరి సూచనలు బట్టి మేము ప్రారంభించాం. చాలామంది ఈ ప్రోగ్రాం గురించి మంచి అభిప్రాయాలు మాకు సూచించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఒక నూతనమైన ప్రోగ్రాం ఏంటంటే స్వామివారి పద్యాల మీద ఏ విధంగా మనందరికీ మన నిత్య జీవితంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్లగలమో అనుభవం ఉన్నవాళ్ళ చేత ప్రోగ్రాంలు తయారు చేసి మీ అందరికీ ప్రసారించబడింది. సో ఇవి కూడా చాలామంది హృదయాలకి హత్తుకుందని మాకు అభిప్రాయాలు పంపించారు. మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ ఏడాది స్పెషల్గా ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ముఖ్యంగా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం. కొంతేమో ప్రయత్నించాం పోయిన ఏడాది, దాని అనుభవం మీద ఇంకా మార్పులు చేసి ఇంకా బాగా వచ్చేటట్టు మేము మొదలెడుతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, రేడియో సాయి తెలుగు విభాగంలో పుట్టబర్తులో చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ మీరు చూస్తే మీరు వినే ఉంటారు ప్రతిరోజు 24 గంటలకి మన ప్రసారం నిరంతరంగా అవుతోంది. ఈ కృషి ఏ విధంగా మేము సాధించగలిగామంటే మాకు చాలామంది భక్తులు పురుషులు, ఎక్కువగా స్త్రీలు హైదరాబాద్లో, విశాఖపట్నంలో, విజయవాడలో, తిరుపతిలో, బెంగళూరులో, చెన్నైలో, మిగతా ప్లేసుల నుంచి కూడా చాలామంది వాలంటీర్ చేశారు. హైదరాబాద్లో మాకు స్టూడియో ఉంది, విశాఖపట్నంలో ఒకటి ఉంది, తిరుపతిలో ఉంది. వీళ్ళందరూ అక్కడ చేరి నిత్య నూతన ప్రోగ్రాంలు తయారు చేసి పంపిస్తూ ఉంటారు, అవి మేము మీకు ప్రసారం చేస్తున్నాం. అందుకోసం ఈ అవకాశం తీసుకుని వాళ్ళందరికీ పేరు పేరు చెప్పాలి, కానీ అది చాలా మంది ఉన్నారు, ఏ ఒక్కరిని మనం మర్చిపోయినా బాగుండదని చెప్పి అందరికీ మా హృదయపూర్వక సాయిరాం చెప్తూ, మీ వల్లనే రేడియో సాయి తెలుగు విభాగం ఇంత ముందుకు రాగలిగిందని మనవి చేస్తున్నాను. ఈ 2 రోజుల లైవ్ ప్రోగ్రాంలో ఒక రోజు మొత్తం పిల్లల కోసమే మేము కేటాయించాం, దాంతో వాళ్లకు కూడా ఇక్కడికి వచ్చి ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళకి కాకుండా విన్నవాళ్లకు కూడా, వాళ్ళ అమ్మా నాన్న వాళ్లకు కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళ నిత్య జీవితంలో ఏ విధంగా వాళ్ళు అనుభవించి ముందుకు సాగగలరో ఫోకస్ చేసుకుంటూ మేము చేశాం. అది కూడా మీ అందరికీ నచ్చుతోందని చెప్పి అనుకుంటున్నాం. మీరు ఈ 2 రోజుల ప్రోగ్రాంలు కూడా విని ఏ ప్రోగ్రాంలు నచ్చలేదో వాటి గురించి కూడా చెప్తే అటువంటి తప్పులు సరిదిద్దుకునేందుకు మాకు అవకాశం దొరుకుతుంది. మంచిగా మేము చేస్తున్నామని చెప్పి మీరంటే ఆ ప్రోత్సాహం ఉంటుంది, కానీ మేము ఇంకా ముందుకు వెళ్లాలంటే ఇంకా బాగా చెయ్యాలంటే ఏది సరిగ్గా లేదో కూడా చెప్తే మేము దాన్ని బట్టి మేము ఇంకా మంచి ప్రోగ్రాం చేయగలుగుతాం. అందుకోసం మీరెవ్వరూ మీ అభిప్రాయాలు తెలియపరచడానికి మీరు వెనుకాడకండి, ఏ విధంగా అపార్థం చేసుకో. ఆఖరి మాటగా మనందరికీ స్వామి ఇంటో వంట జంట ఉంటారని చెప్పి అన్నారు, అదేవిధంగా మీ అందరం రేడియో సాయిలో తెలుగు విభాగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్వామి ప్రతి విషయంలోనూ మార్గదర్శనం చేస్తున్నారు, ఇంకా చేయమని చెప్పి మేము ప్రార్థిస్తూ మీ అందరి సెలవులు తీసుకుంటున్నాం. సాయిరాం.
7: రేడియో సాయి డైరెక్టర్ శ్రీ సుధీర్ భాస్కర్ గారి సందేశం విన్నారు.

మీరు వింటున్నది రేడియో సాయి తెలుగు స్ట్రీమ్. తెలుగు విభాగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్వామి ప్రతి విషయంలోనూ మార్గదర్శనం చేస్తున్నారు. ఇంకా చేయమని చెప్పి మేము ప్రార్థిస్తూ

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపురం క్యాంపస్ విద్యార్థినులు ఉపాధ్యాయులు అందించిన ప్రత్యేక కార్యక్రమం స్త్రీధర్మ బోధిని 3వ

సనాతన ధర్మోద్ధరణం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార ఉద్దేశాలలో ప్రధానమైనది. సనాతన ధర్మ పరిరక్షణలో ముఖ్యంగా స్త్రీలు ప్రధాన బాధ్యత వహించాలని బాబావారు పలుమార్లు ఉద్ఘాటించారు. స్త్రీలకుండవలసిన గుణగణాలు, వారు పాటించవలసిన ధర్మాలు, నిర్వర్తించవలసిన బాధ్యతలు, ప్రవర్తించవలసిన తీరు మొదలైన వాటిని గురించి స్వామి అనేక దివ్యోపన్యాసాలలో వివరించారు. స్వామి భక్తులు కొందరు ఈ విషయాలను సేకరించి పుస్తక రూపంలో అందించారు. శృతి సుభగంగా ఉంటుందనే ఉద్దేశంతోనూ స్వామి కార్యక్రమంలో మావంతు సేవను కలిపి ధన్యులం కావాలనే కోరికతోనూ, దేవభాష అయిన సంస్కృతం మీద ఉన్న గౌరవంతోనూ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపురం కళాశాల అధ్యాపక విద్యార్థిని బృందమైన మేము స్వామి స్త్రీల గురించి చేసిన బోధనలను సంస్కృత శ్లోకాల రూపంలో స్వరబద్ధంగా అందించాలనే సంకల్పంతో ఈ స్త్రీ ధర్మ బోధిని సంగీత కదంబం సమర్పిస్తున్నాం. సముద్రపు నీటిని సముద్రానికే అందించినట్లు భగవదనుగ్రహంతో మేమందించే ఈ స్వరపుష్పం చంద్రునికో నూలుపోగులా మా ప్రియతమ దైవం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణకమలాలకు అర్పితం.

సర్వ కాలాల్లో సర్వ దేశాల్లో సౌభాగ్య సుఖశాంతులకు గాని అన్యాయ అక్రమాలకు గాని స్త్రీ ప్రవర్తనమే మూలం.

ప్రపంచాన్ని తాను దర్శించవచ్చును కాని ప్రపంచపు దృష్టిలో తాను పడని రీతిగా స్త్రీ ప్రవర్తన ఉండాలి. ఇదే భారత స్త్రీలకు సనాతన ధర్మం.

స్త్రీ వేషభూషాదులచే నరుల చెడు దృష్టిలో పడడం గాని, తన్ను గురించి ప్రజలు చెడుగా అనుకోవడానికి గాని ఆస్కారం ఇవ్వకూడదు.

ఈనాడు స్త్రీలు ఆడంబర వేషభూషాదులతో దాంభిక ప్రవర్తనతో గృహకృత్యాలను విస్మరించి వస్తు సంచయాపేక్షతో బజార్ల వెంట తిరుగుతూ కాలాన్ని వ్యర్థం చేస్తూ ఇచ్ఛానుసారంగా ప్రవర్తిస్తున్నారు.

గృహ కార్యాలు తాము చేయక స్త్రీలు సేవకుల మీద ఆధారపడుతూ సోమరులై లేని రోగాలను తమలో ఊహించుకుంటూ ఔషధాలు సేవిస్తూ బ్రతుకుతున్నారు.

గృహిణి, గృహలక్ష్మి, ధర్మపత్ని అనే పేర్లతో పిలువబడే స్త్రీ నిర్మల చిత్తురాలై గృహపాలనం చేయాలి. ప్రేమ స్వరూపిణి అయి గృహంలో శాంతిని పెంపొందించాలి. అలా ఆ కుటుంబం సాయంతో లోకంలో నీతిని నిలబెట్టాలి.

స్త్రీలు సత్యవాక్ పరిపాలకులై శీల దయా సమన్వితులై ధైర్యంతో చరిస్తే సంసారంలో సుఖశాంతులుంటాయి.

పురుషులతో పాటు యథేచ్ఛగా సంచరిస్తూ అపరిమితంగా మాట్లాడుతూ గృహ కార్యాల్లో సోమరితనంతో బ్రతికే స్త్రీలు శ్లాఘనీయులు కారు.

స్త్రీలకు లజ్జయే పరమభూషణం, గౌరవదాయకం. ఇది లేని స్త్రీలు ఆపదల పాలవుతున్నారు. కోమలత్వం, మాటల్లో మధురిమ, వినయ వినమితాది మృదుభావాల సమ్మిళిత గుణమే లజ్జ.

నొసటన కుంకుమ తిలకం, శరీరాన్ని నిండుగా కప్పే వస్త్రం, ముడివేసిన జుట్టు, ఇవి స్త్రీల సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తాయి.

ఆత్మజ్ఞాన ప్రదాయిని అయిన విద్య స్త్రీలకు ఆవశ్యకమే. అది సమాజంలో వ్యవస్థను సుదృఢం చేయడానికి వారికి తోడ్పడుతుంది.

స్త్రీలకు చక్కని శిక్షణ కోసమే ఈ కళాశాల స్థాపించబడింది. సచ్చీలానందించే ఈ విద్యను పొంది స్త్రీలు సద్గృహిణులు అగుదురుగాక.

భగవంతుని ఈ వాణికి అనుగుణంగా ఏ స్త్రీ ప్రవర్తిస్తుందో ఆ స్త్రీకి సాయిమాత కృప వల్ల ఆనందం కలుగుతుంది. ఇందులో సంశయం లేదు.

ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపురం క్యాంపస్ విద్యార్థినులు ఉపాధ్యాయునులు అందించిన ప్రత్యేక కార్యక్రమం స్త్రీధర్మ బోధిని 3వ భాగం విన్నారు.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం 20, 21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. అనంతపురం కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం 1971లో జరిగింది. దానికి భారత అధ్యక్షులు శ్రీ వివి గిరి, ఆయన సతీమణి శ్రీమతి సరస్వతీగిరి, విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసంతో పాటు పలువురు ప్రముఖుల ప్రసంగాలు, భవన నిర్మాణ సమయంలో సేవ చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రుడైన వారిలో కొందరి అనుభవాలను ప్రారంభోత్సవ సంరంభం శీర్షిక పేరిట 21వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సై శ్రోతలకు సాయిరాం. తల్లి ఒడి తొలిబడి అన్నది ఆర్షవాక్యం. సాధారణ మానవుణ్ణి మహానుభావునిగా తీర్చిదిద్దిన ఎందరో మాతృమూర్తుల గురించి స్వామి ఒక పద్యంలో ఇలా చెప్పారు.

0: అలాంటి అత్యున్నత గుణగణాలు గల మాతృమూర్తులు నేటి సమాజానికి ఎంతో అవసరం. అందుకోసం భగవాన్ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కళాశాలను ప్రారంభించాలని సంకల్పించారు. ఫలితంగా 1968 సంవత్సరంలో జూలై 8న అనంతపురంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రారంభమైంది. 1969లో కళాశాల సొంత భవంతికి శంకుస్థాపన జరిగింది.
1: అంతేకాదు స్వప్న, కేవలం 18 నెలలు కూడా పూర్తి కాకుండానే భగవాన్ దివ్యాశీస్సులతో ఒక అద్భుతమైన కళాశాల భవనం, వసతి గృహం, గ్రంథాలయం కూడా రూపుదిద్దుకున్నాయి. వాటికి 1971 జూలై 8వ తారీఖున లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం జరిగింది.
0: ప్రారంభోత్సవ సందర్భంగా దివ్యోపన్యాసమిస్తూ స్వామి విశ్వశ్రేయస్సు కోసం ధర్మాన్ని పునరుద్ధరించే నిమిత్తం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

జాత్యవీరుల పరదోలినియు స్వాతంత్రమును గన సమర భూమి పాండిత్యమున కాల ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ఆసక్తి చూపిన అమర భూమి

యోగాంచి ఉత్తలీబాయసం ప్రోధితంబున కదా గాంధీ మహాత్ముడై ఘనత నుందే జీవకోటికి మక్కువ జీవమగుచు ఆహార కందును పెంచడి అమ్మ కంటే ఆదరం తగు వస్తువు అవని కలదే అమ్మ

పవిత్రాత్మ స్వరూపులారా, ఈనాడు మహాపర్వదినంగా పరిగణించుకున్నటువంటి ఈ ఉకార ప్రేముల యొక్క చేరికను మనం ఎంత ఆనందంతో అనుభవిస్తున్నామనేటువంటిది మన అనుభూతికే గోచరం కాని వాక్యములకు అది అతీతమైనటువంటిది. ఆలోచించగల ప్రతి వ్యక్తి కూడాను అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు అన్ని రంగముల యందు కూడాను విచ్చలవిడిగా తాండవమాడుతుండటము అందరికీ విదితమైన విషయమే. జీవితములకు ప్రధానమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకునే నిమిత్తమై వ్యక్తి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకునే దానికి బదులు వ్యర్థము గావించుకోవటం మానవత్వానికి సార్థకం కానేదని కూడాను మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు జీవితములకు సంబంధించినటువంటి ప్రతి రంగమును కూడాను పుష్టివంతంగాను దానికి ప్రయోజనకరంగా మనము తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే మన భారతీయుల యొక్క ప్రధమ కర్తవ్యము. ఈనాడు మానవత్వంలో చెలరేగినటువంటి అశాంతి, అన్యాయ, అక్రమ, అనాచారము అనేటువంటి ఈ వైశాచిక ప్రవర్తులు మన యొక్క సమాజం నందు ప్రణయ తాండవము జరుపుతున్నటువంటి ఈ సమయం నందులో మనం శాంతి సహనముతో, భక్తి ప్రేమలతో, ఆనందమైనటువంటి సహనముతో దీనిని ఎదుర్కొని తద్వారా మన భారతదేశమునకు భద్ర శాంతులు పొందించుకోవడానికి తగిన కంకణం కట్టుకోవటము భారత పుత్రులైనటువంటి ప్రతి వ్యక్తికి కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమని కూడాను మీరు విశ్వసించవలసినటువంటి విషయము. విద్యను ఈనాడు ధర్మతో కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇది కేవలం గుణంతో మనకు లభించవలసినటువంటి పవిత్రమైనటువంటి సార చూస్తే రసమే కాని ధనముతో బలముతో మనం సాధించడానికి వీలు కాదు. కనుకనే ఈనాడు విద్యారంగములు అనేక రకములైనటువంటి క్రమశిక్షణను కోల్పోయి తద్వారా ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఆనందమును కూడాను అది దూరమై ఇందులో వీరు గుర్తించవలసినటువంటి యొక్క గుణమును, క్యారెక్టర్, ఈ శీలమును సరైనటువంటి మార్గంలో మనం అర్థం చేసుకోకపోవటం చేతని మన భారతదేశము ఈనాడు అన్ని దేశములకు కూడాను తల ఒక్కవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సరస్వతీబాయి గారు చెప్పినట్టు కేవలం వివేకంతోనే మన యొక్క జీవితాన్ని ఆనందకరమైనటువంటి రీతిగా మనం దిద్దుకోగలమే కానీ విద్య వల్ల మాత్రం ఏమాత్రం కూడా సాధ్యం కానేరదు. విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై మనకు కొంతవరకు సహాయం చేయవచ్చును. కానీ ఈనాడు మనం విద్యను నేర్చుకుని ఉద్యోగం నిమిత్తమై మనం ప్రాపలాడుతున్న చేత పురుషులకు కూడా ఉద్యోగములు లేక వారు స్త్రీల కంటే హీనమైనటువంటి స్థితిని అందుకోవడానికి కూడా సంసిద్ధులై ఉంటున్నారు. కనుక మనం విద్యను నేర్చుకోవటం మొట్టమొదట మనం దేనిని మనం చక్కదిద్దుకోవటం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడే మన యొక్క వ్యక్తిత్వం కూడా సార్థకం అవుతుందని కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఉద్యోగము చేయను విద్యలందరూ పోగా గృహ కృత్యములు తీర్చు గృహిణి వేరి ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా బిడ్డల పోషించు తల్లులేరి పుస్తకాచే

ఇంటిలోని కొరతలెంతయో అయుందినా సుఖము చూడబోవ సున్నయే ఉద్యోగి పదవి అందిచున్న పడతికి కొడు. నిజముగా ఈయన ఉద్యోగం చేసేటువంటి యొక్క పడతికి అనేక సమస్యలంతా కూడా చేరి ఆమెను ఉక్కిరి విక్రి చేస్తున్నటువంటి విషయము ఉద్యోగం చేసేటువంటి వనితలకంతా కూడా చక్కగా చేసిన విషయమే. కానీ ఉద్యోగమే మన యొక్క జీవితాధారంగా మనం భావించకూడదు. తమ గృహమును తమ పిల్లలను తమ పదవులను సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుని వర్తించేటువంటి యొక్క సత్యాన్ని వాడు గుర్తించాలి. అప్పుడే మన యొక్క విద్య కూడా దానికి తగినటువంటి త్యాగానికి గుణానికి శీలానికి సత్యానికి నిజానికి నీతికి కూడా సరైనటువంటి ఆధారంగా కూడా ఉంటుంది. కావున ఈనాడు మన కళాశాలలో అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు అలజడులు బయలుదేరి ఏ రకమైనటువంటి యొక్క దృష్టికి మనం తీసుకుని పోతున్నామో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే కనుక దానిని గుర్తించి ఈ రాయలసీమలో అనేక రకములైనటువంటి కష్ట నష్టములకు గురి అయినటువంటి వ్యక్తులకంతా కూడా ఈ స్త్రీ సరైనటువంటి విద్యను మనం అభ్యసించడము చాలా అవసరమైనటువంటి యొక్క సత్యాన్ని నేను గుర్తించి ఈ అనంతపురంలో ఈ విధమైనటువంటి యొక్క స్త్రీ కళాశాల అవసరమని కూడా నేను భావించి దానిపైన ఎంత ప్రేమతో నేను కార్యదీక్షయందు మాత్రమే నా యొక్క ఆనందము కాని కేవలం మీకు ప్రసంగములు చేసి కోటి మాటలు చెప్పి లక్ష వ్రాతలు రాసేదానికంటే ఒక్క క్రియారూపంలో మనకు సత్య స్వరూపాన్ని సాక్షాత్కరింప చేయటమే వ్యక్తిత్వం యొక్క సరైనటువంటి కర్మకను కూడా మీరు గుర్తించవలసినటువంటి విషయంలో ఈనాడు సరస్వతి నిలయమైనటువంటి యొక్క ఈ కళాశాలల యందు లక్ష్మీదేవి వచ్చి తిష్టం వేసుకుని కూర్చోవటం చేతనే ఈనాడు ఈ విద్యకంతా ఇంత అప్రతిష్ణ పాలకడానికి ఒక ఆధారం అయితే ఏర్పడిపోయింది. లేకపోతే అటెండెన్స్ కు డబ్బు, అడ్మిషన్ కు డబ్బు, పాస్ కు డబ్బు, ఇంకా డబ్బు, ఇలాంటి డబ్బులతో ఈ జీవితం అనేటువంటి దాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయడము ఇది సరైనటువంటి విద్య కూడా కాలేదని కూడా మీరు గుర్తించవలసినటువంటి విద్యము. ఇది నైతిక ధార్మిక ఆధ్యాత్మికానికి సరైనటువంటి యొక్క ఆధారాన్ని అందించేటువంటి యొక్క మూలమైనటువంటి యొక్క గురుకుల ఆశ్రమంగా మీరు విశ్వసించవలసిందే. కానీ ఇది కళాశాలని కానీ మేము ఏదో ఒక విశ్వవిద్యాలయం కూడా అభివృద్ధి చేస్తామనేటువంటి యొక్క విషయం నాకు ఏమాత్రం కూడా ఆనందం లేదు. ఇది గురుకుల ఆశ్రమంగానే ఉంటుంది. స్త్రీలకంతా కూడా సరి అయినటువంటి యొక్క నీతి ఈ నిజాయితీలను బోధించి తమ పిల్లలను ఈ భావి భారతోద్ధారకులుగా తీర్చిదిద్దేటువంటి యొక్క ప్రయత్నానికి ప్రతి మాట కూడా దీనిని కట్టడి కట్టుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క అశాంతికి అలజలకు ఇంకా సమ్మెలకు ఇంకా కొన్ని విధమైనటువంటి భూకంపముల వలె జరిపేటువంటి యొక్క ఈ అనాచారములకు కూడా మూల కారణమంతా కూడా అమ్మలే అని కూడా నేను చెప్పడానికి ఆధారం ఉంటుండాలి. కారణం ఏమంటే అమ్మలకు సరి అయినటువంటి విద్యలు వివేకములు అనుభూతులు సరిగా లేకపోవడం చేతని పిల్లలు సరి అయినటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి ఆధారం లేకపోతుంటుండాలి. కనుక ఈనాడు చక్కని బాలలుగా తయారు చేసేటువంటి దానికంటే చక్కని మాటలుగా తీర్చిదిద్దడము ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా అవసరమని కూడా నేను ఆశిస్తున్నాను. మన దేశములకే ప్రెసిడెంట్ అనగా రాష్ట్రపతి గారైనటువంటి వారు, తరువాత మైసూరు రాష్ట్రానికి తాను రాజ్యపాలకులైనటువంటి వారు, మన ఆంధ్రప్రదేశ్ కంట ముఖ్యమంత్రి అయినటువంటి వారు, తదుపరి విద్యామంత్రి అయినటువంటి వారు, వీరందరే కాకుండా వసతి గృహానికి సరస్వతి గిరి వచ్చి ప్రారంభం చేసుకోవటం చాలా ఆనందమైనటువంటి విషయము. ఇంతే కాకుండా వారికి ఏ విధమైనటువంటి ప్రతిపత్తి ఎందు సరైనటువంటి శ్రద్ధలు ఉంటుంటారో అలాంటి శ్రద్ధా విషయంలో కూడా ఆ యొక్క వసతి గృహంలో ఉండేటువంటి యొక్క పిల్లలు వారి కూడా తగినటువంటి యొక్క ఆదర్శంగా కూడా ఉంటుంటారని పలాది వారు చేసినటువంటి ప్రారంభం లోపల ఆ వసతిలో నివాసం చేసేటువంటి వ్యక్తులమైన మనము కూడా ఇలాంటి చక్కని హోదా స్థానంలో పోవటము వారికి సరైనటువంటి యొక్క బోధలు తెలపటము వారి వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క సత్ప్రవర్తనంతా కూడా అభివృద్ధి చేసుకోవటము చాలా అవసరమని కూడా ఇందులో చేరేటువంటి యొక్క విద్యార్థులను కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఈనాడు మన భారతదేశం అనేటువంటిది అనాది కాలం నుంచి ఇప్పుడు వేద విహితమైనటువంటి శాస్త్ర నీతులంతా బోధించి మన యొక్క స్వరూపానికి తగినటువంటి సద్గుణాలను కొన్ని అందించినటువంటి యొక్క భారతదేశం సర్వదేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి మహా పవిత్రమైనటువంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అనేటువంటి మన భారతదేశంలో ఈనాడు భోగభూమిగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడము ఇది మానవత్వానికి అవమానం అని కూడా మీరు భావించుకోవాల్సినటువంటి విషయము. మన కర్తవ్య కర్మను మనం ఆచరించినప్పుడే మనం వ్యక్తులము అనేటువంటి యొక్క సాత్విక నామాన్ని కూడా మనం అందుకోవడమే కానీ మానవతో కాలహరణం చేసి మనమంతా పవిత్రమైనటువంటి ఈ కాలాన్ని కార్యాన్ని కూడా కర్మను కూడా అపవిత్రం చేయడము వ్యక్తి యొక్క సాత్వికత్వం కాలేదని కూడా మీరు విశ్వసించవలసినటువంటి విషయము. ఈనాడు కఠినమైనటువంటి ఎండలో మీరు కరిగిపోతున్నటువంటి సమయంలో మేము అధికంగా కాలము తీసుకుని మిమ్మల్ని శ్రమ పెట్టడము మాకు సరి అయినటువంటి యొక్క ఇది కానేది. కనుక
ప్రేమపూర్వకంగా మీరందరూ ఇక్కడ చేరి ఈ పవిత్రమైనటువంటి యొక్క ఈ గురుకుల ఆశ్రమాన్ని సరైనటువంటి రీతిగా దర్శించి ఆనందాన్ని అనుభవించి అందించినటువంటి విషయాలంతా కూడా రసంగా మీరు స్వీకరించినటువంటి మీ హృదయాలు ఈ పవిత్రమైనటువంటి ఆనందంతో కూడా నింపుకొని మీరు ఈ ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణం నందు ఈ యొక్క కళాశాలకు తగినటువంటి యొక్క ఆదర్శాన్ని కొన్ని రకమైనటువంటి అనుకూలాన్ని కూడా మీరు కల్పించి ఏదో ఈనాడు మేము ప్రారంభోత్సవం చేసినామే కానీ దీని యొక్క బాధ్యత అంతా కూడా అనంతపురం వారిది అనేటువంటి యొక్క దీనిని నేను తప్పక చెబుతున్నాను. ఎందుకంటే ఈనాడు వేసినటువంటి విత్తనము అది వృక్షమై పరమలుగా వికసించి తద్వారా మానవ కోటికి అందించేటువంటి యొక్క సరైనటువంటి శాంతి భద్రతలే మానవ జాతి, అదే మన జ్యోతి, అదే మన కీర్తి. ఇలాంటి జాతి యొక్క వ్రతాన్ని మన యొక్క కర్మరీతిగా మనం ఆచరించి ఈ ఆనందాన్ని అందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈనాడు గురు పౌర్ణమి ఒకటి, గురువారం మరొకటి, గురుకుల ఆశ్రమం ప్రారంభం చేయడం మరొకటి. ఈ మూడింటి యొక్క చేరికను ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత వికాసమైనటువంటిదో, వివేకమైనటువంటిదో మీరందరూ కూడా యోచించుకోవాల్సినటువంటిది. ఈ గుకార ప్రేమ యొక్క చేరికనే మానవుల యొక్క వికాసముల కట్టాపడము మూలాధారమైనటువంటిది. కనుక సాయంకాలము గురు పౌర్ణమి యొక్క సమావేశం కూడాను ఈనాడు మీరందరూ రావటం చేత ఈ కఠినమైనటువంటి ఎండల్లో మీరు చాలా బాధపడుతూ ఉండటం చేత ఇంకా ఎక్కువగా మిమ్మల్ని శ్రమ పెట్టేటువంటి యొక్క దీంతో మేము ఏమాత్రం కూరుకోవటం లేదు. కనుక నా ఆనందమైనటువంటి హృదయంతో మీరు వచ్చినటువంటి యొక్క ఆనందాన్ని నేను ఆరగించి మా ఆనందాన్ని మీరు ఆరగించి అతి ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు తిరిగి మీ వసతులు తిట్టకూడదు. ప్రశాంతంగా ఎవరికి ఎట్టి ఇక్కడను లేక మా యొక్క కార్యక్రమాన్ని ఇంత ప్రశాంతంగా జరిపించినటువంటి మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఆనందములతో మీరు విజ్ఞాన వివేక విచక్షణలతో కొన్ని విధమైనటువంటి భగవత్ అనుగ్రహ కటాక్షానికి మీరు గురి అయిపోయి మీకు ఉన్నటువంటి యొక్క కష్ట నష్టములు కూడాను అతి శీఘ్రంగా మీరు తీర్చుకుని ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు అనుభవించి మన భారతదేశానికి తగినటువంటి శాంతి భద్రత కంటా కూడా సర్వులు కూడా సంసిద్ధులై ఉండాలని చెప్పింది. ఆనందంతో ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. సరస్వతిబాయి గారు, ఈనాడు స్వామి వారు కూటికి గుడ్డకు నివాసములకు ఈ మూడు ఏర్పరిచినప్పుడే నాకు ఆనందం కలుగుతుంది అనేటువంటి రీతిగా ఆమె ఒక ఆశయాన్ని కూడా అందించింది. కేవలము స్వామి యొక్క ఆనందం అనేటువంటిది నా యొక్క ఆశయం అనేటువంటిది అది ప్రధానమైనటువంటిది. సర్వలు కూడా కొట్టకు గుడ్డకు తలకు నివాసంగా ఉండేటువంటిది ఉండవలసినటువంటి అవసరమే. కానీ కొట్టకు గుడ్డకు నివాసములకు ఉన్నటువంటి వారి మాత్రము శాంతిగా ఉంటున్నారా అని నా యొక్క ఆనందం ఆశయం. శాంతి కావాలనుకున్నప్పుడు కేవలం తిండికి గుడ్డకు కొన్ని విధమైనటువంటి వసతులకు మాత్రమే కాదు మన యొక్క

0: ఇంకా మనకు కావలసినటువంటి వస్తువులు చాలా అవసరమే. కానీ నేను చేసేటువంటిది నేను చేసినప్పటికీ వారు రాష్ట్రపతి సతిగా ఉండటం చేత వారు ఇంతలో ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి కనుక తగిన రీతిగా వారికి కూడా ఈ తాను పుట్టినటువంటి యొక్క ఇది కనుక గ్రామం కనుక ఈ గ్రామంలో వేదవారులకందరికీ సరస్వతి నగరము అనేటువంటి రీతిగా కట్టిస్తే ఇంకా బాగుంటారు.
1: కళాశాల భవనాన్ని ప్రారంభించిన నాటి రాష్ట్రపతి శ్రీ వివి గిరి దేశానికి దిశానిర్దేశం చేయటంలోనూ దేశ పునరుజ్జీవనంలోనూ మహిళలు ప్రముఖ పాత్ర పోషించాల్సిన తరుణం వచ్చిందన్నారు.
2: Has been his watchword in many institutions that have sprung up over their existence through zeal, compassion, and on the standing example of his spirit of social service. I believe in all humility that humanism is the essence of all religions and faith. There can be no nobler aim than serving the needy and the downtrodden. I congratulate Sri Satya Sai Baba. His vision and foresight in starting this women's college, which I understand is the first women's college in this region. I am sure this institution will play a crucial role in spreading education among women in this fast developing area and thus enabling them to make a valuable contribution to the national development. I am convinced that women's education is much more important than man's education. As Gandhi stated and used to say, man's education is education for an individual, while woman's education is education for the whole planet.
3: హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన భారత ప్రథమ మహిళ శ్రీమతి సరస్వతి గిరి భారతదేశం ఆత్మ భారతీయ నారీమణుల్లోనే ఉందని అన్నారు.
4: భారతదేశం ఎవరిలో ఉందంటే భారత నారీమణిలో ఉంది. విద్య వల్ల కాదు, వివేకం ఉండవలసింది. వ్యక్తిగతంగా విద్య ఉంటే లాభం లేదు, దాని సాధకుల్లో పెట్టి దాన్ని సాధన రీతిగా సిద్ధి పొందాలని స్త్రీలకు ఇది అని ఆ భక్తి మార్గాన్ని మన సాయిబాబా గారు మార్గదర్శకుగా నా జన్మ భూమిలో నా కన్నుల పండుగా ఏనుల విందుగా విన్నానంటే ఇది నేను చాలా శుక్రవైన దినం.
1: కళాశాల ఆడిటోరియం భవనాన్ని ప్రారంభించిన నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ భారతీయ సంస్కృతికి కేంద్రం కాగలదనే ఆశాభావం వ్యక్తం చేశారు.
5: అనాది నుంచి భారతీయ సంస్కృతికి భారతీయ మహిళ పట్టుకొమ్మగా ఉన్నదని ఒక ఆర్యోక్తి ఉంది. ఏ దేశంలో ఏ సంఘంలో మహిళలకు గౌరవ స్థానం ఉంటుందో ఆ దేశంలో ఆ సంఘంలో దేవతలు నివసిస్తారని, దానికి అన్ని విధాల అభ్యున్నతి కలుగుతుంది అని ఒక ఆర్యోక్తి ఉంది. మన దేశంలో స్త్రీ విద్యను గురించి గాని, స్త్రీల హక్కులను గురించి గాని, స్త్రీలకు మనం సంఘంలో ఇచ్చేటువంటి గౌరవాన్ని గురించి గాని, స్థానాన్ని గురించి గాని, కొంతవరకు మన సంఘం తన కర్తవ్యాన్ని మరిచిపోయిన సందర్భంలో మన దేశానికి అవనతి వచ్చింది. ఇది చరిత్ర చెబుతూ ఉన్నది. అందుకనే ఏనాడు బాబా గారికి స్త్రీ విద్యను గురించి పట్టుదల ఉత్సాహము కలిగిందో ఆనాడే ఈ కార్యక్రమంలో ఒక విప్లవం రాబోతున్నది అని చెప్పి నాబోటి కొందరు అనుకున్నారు. అది ఈనాడు మనకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నది. ఇది కేవలం అనేక కళాశాలల్లో ఒక కళాశాల మాత్రమే కాదు, మహిళా కళాశాలలు తక్కువగానే ఉన్నప్పటికీ వాటి సంఖ్య ఈనాడు పెరుగుతూ ఉంది. నానాటికి మన దేశంలో మన రాష్ట్రంలో కూడా పెరుగుతూనే ఉంది. కానీ ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాదు, ఏ కార్యక్రమాన్ని బాబా గారు చేపట్టినప్పటికీ అది చిన్న ప్రమాణంలో జరగదు, అది చాలా పెద్ద ప్రమాణంలో జరుగుతుంది. గారి చేతి మహిమ మా అందరికీ తెలిసినటువంటి విషయం. కనుక ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాకుండా ఇది భారతీయ సంస్కృతికి ఒక మహా కేంద్రంగా ఇది రూపొందుతుంది అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు దీనిని విశ్వవిద్యాలయంగానో లేక ఆ పేరు ఉన్నా లేకున్నప్పటికీ ఈ కళాశాల కన్నా చాలా ఎక్కువ పెద్ద ప్రమాణంలో ఉన్నటువంటి ఒక సంస్థగాను రూపొందించవలసినటువంటి అవసరం ఉంది. దానిని రూపొందించడం జరుగుతుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు. మనం చాలా పెద్ద చొక్కా కుట్టించుకున్నాం, తర్వాత అబ్బాయి పెరిగి పెరిగి పెరిగి ఆ చొక్కాకు సరిపోయేంత సైజుకు వస్తాడు అని చెప్పి మనం ఆశించాలి. అందుకని ఒక విశ్వవిద్యాలయంతో చేతి మహిమ మా అందరికీ తెలిసినటువంటి విషయం. కనుక ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాకుండా ఇది భారతీయ సంస్కృతికి ఒక మహా కేంద్రంగా ఇది

0: లోక మహాసంస్థతో కావలసినటువంటి ఏర్పాట్లతో ప్రారంభించిన ఈ కళాశాలలో ఇప్పుడు 300 మంది బాలికలు ఉన్నప్పటికీ బాబా గారి చొరవ వల్ల, వారి అనుగ్రహం వల్ల ఈ ప్రాంతంలోని బాలికలందరికీ కూడా అదృష్టం ఈనాడు పండింది అని, వారు చాలా అదృష్టవంతులని నేను వారందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో, భారతదేశంలో ఈ భాగంలో ఇది ప్రముఖమైనటువంటి విద్వత్ కేంద్రంగా, ప్రముఖమైనటువంటి సంస్కృతి కేంద్రంగా రూపొందాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ కళాశాల పైకి రావడంలో, దీని ప్రారంభ దశల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విద్యామంత్రిగా ఉన్నవాడిని అప్పుడప్పుడు నా చేతనైనంత సేవ చేస్తూ ఉండి ఈ కళాశాల ఎలా పైకి వస్తున్నది అనేది ఎంతో ఉత్సాహంగా, ఎంతో భక్తితో నేను చూస్తూ దానికి సహాయం చేయడం అనేటువంటి ఒక అవకాశం నాకు కలిగినందుకు నేను దాన్ని అహోభాగ్యం అని అనుకుంటూ ఉన్నాను. బాబా గారికి నా నమస్కారాలు, నా యొక్క అభివందనలు నేను సమర్పిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ ఆకాంక్షతో వచ్చినటువంటి ఈ ప్రజలు, ఈ బాలికలందరికీ కూడా వారికి మీరు తమ యొక్క ఆశీర్వచనమిచ్చి ఈ సంస్థను మరింత ఇతోధికమైనటువంటి ఔన్నత్యానికి తీసుకురావడంలో మీ ఆశీర్వచనం మాకు ఉండవలే, ఈ బాలికలందరికీ ఉండవలే అని చెప్పి నేను మళ్లీ ఒకసారి వారికి నా నమస్కృతులు తెలుపుతూ ఈ దీనికి సంబంధించినటువంటి అందరినీ అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఛాయశక్తుల ఈ కళాశాల యొక్క ఉన్నతిలో సహకారం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు శ్రీ విద్యను గురించి, ఇతర కళాశాలను గురించి కాస్త అప్పుడప్పుడు ముక్కు విరిచినప్పటికీ స్త్రీల కళాశాల, మహిళల కళాశాల అంటే మాత్రం చాలా తొందరగా ఒప్పుకునేటువంటి ఒక పరిపాటి మన రాష్ట్రంలో వారిప్పుడు ప్రారంభించినారు. కనుక ఈ సందర్భంలో ఈ కళాశాలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది అనడంలో సందేహం లేదు. ఆ విషయంలో మా తరఫున ఏ విధమైన లోపం లేకుండా చేస్తామని మళ్లీ ఒకసారి బాబా గారికి, రాష్ట్రపతి గారికి, మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
1: కళాశాల గ్రంథాలయ భవనాన్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి జగన్నాథరెడ్డి ప్రారంభించారు.
2: ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వామి స్వయంగా ఆహ్వానించిన కుప్పం భక్తురాలైన శ్రీమతి విజయమ్మ గారు నాటి విశేషాలను గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు.
3: జూలై 7, 1971 లో నేను, అమ్మ, నాన్నగారు పర్తిలోనే ఉన్నాం. స్వామి మా దగ్గరికి వచ్చి, రేపు అనంతపురం కాలేజ్ ఓపెనింగ్ ఉంది, మీరు వచ్చేయండి అని పర్సనల్ గా మమ్ము ఆహ్వానించారు. మరునాడు మేము జూలై 8 బస్సులో బయలుదేరి అనంతపురం చేరాం. అనంతపురం చేరగానే నేరుగా ప్రభు సన్నిధికి వెళ్లాం. ప్రభు చిరునవ్వులతో మమ్మల్ని ఆహ్వానించారు. ప్రక్కనే నిలబడి ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వివి గిరి గారితో మమ్ము చూచి, వీరు చాలా పాత భక్తులు, చాలా కాలంగా నా దర్శనానికి వస్తున్నారు అని చెప్పి మమ్మలను లోనికి వెళ్లమని చెప్పారు. లోనికి వెళ్లగానే పుట్టపర్తి నుండి కూడా చాలా మంది భక్తులు వచ్చి ఉండినారు. వివి గిరి గారు సత్యసాయి బాబా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓపెన్ చేశారు. తరువాత శ్రీమతి సరస్వతి గిరి గారు ఉమెన్స్ హాస్టల్ కు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇవి అన్ని మేము దగ్గర ఉండడానికి, చూడడానికి మాకు ప్రభు ఎంతో అవకాశాన్ని ఇచ్చినందుకు ఎంతో మేము ఆనందించాం. అయితే అనంతపురంలో అగ్నిగుండంలా ఎండలు మాడిపోతూ ఉంటే తాగడానికి నీరు చిక్కలేదు. వెంటనే ప్రభు కూల్ డ్రింక్స్ తెప్పించి అందరికి ఇచ్చారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్రభు ఆజ్ఞత పొంది మేము మరలా పర్తి చేరుకున్నాం. ఫంక్షన్ మాత్రం చాలా చాలా వైభవంగా జరిగింది.
4: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20, 21 తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
2: స్వామి స్వయంగా ఆహ్వానించిన మరొక భక్తులు శ్రీ అప్పయ్యరెడ్డి గారి అనుభవం కూడా ఇక్కడ ఇప్పుడు మనం విందాం.
5: స్వామి, నాకు రజాలుంది, నేను రజాలు వేసారు, అటు వచ్చి ఏమైనా పని చేస్తాను, నాకు కొంచెం ఎలక్ట్రీషియన్ పని అంతా తెలుసుంటే లీవ్ ఎక్కువ ఉంది, నేను అది యూటిలైజ్ చేసేలేదు. దానికి వచ్చి ఏమైనా పని చేస్తాను అంటే, ఉద్ర బంగారు, అది చిన్న పెద్ద బిల్డింగ్, అది నీ వచ్చి పని చేసేది ఏం లేదు. ఓపెనింగ్

0: నేను చెప్తాను, నేను వస్తువు అప్పుడు అంటాడు. సో ఆ రోజు ఎప్పుడు వస్తున్నాను అనుకోంటే, ఓ రోజు స్వామి పొద్దున్నే పై తెలుసు మా కింద, ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోతుంది, పై బ్యాగులు అంతా తీసుకొచ్చి కార్ లో పెడితే డిక్కీలో బయలుదేరుతుండారు. అందరికి పాద నమస్కారం ఇచ్చింది, నేను పొద్దు పాద నమస్కారం చేసుకుంటుని నన్ను ఇట్లా తట్టేసిందే, ఈ బంగారు నువ్వు అనంతపుర్ కాలేజీకి వచ్చే 5 బస్సులు పర్చేస్ చేస్తున్నావు బెంగళూరులో, ఇంకా ఉండే లగేజ్ అంతా వేసుకుని నీ అనంతపురికి వచ్చేయి అట్లన్నారు. రామ్ బ్రహ్మ కొబ్బరికాయ ఇచ్చినారు చార్కి ఇట్లా దృష్టి తీసికి, పుట్టినాక స్వామి నమస్కారం ఇచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ 3 రోజులు ఎప్పుడు పోతా ఉండి కదా, ఒక రోజు వస్తే 5 బస్సులు వచ్చి పార్క్ అయిండే బృందావన్ లాగా. రామ్ బ్రహ్మ చెప్పినారు రేపు మార్నింగ్ ఒక 3-4 డ్రెస్సులు ఎక్స్ట్రా ఎత్తుకొచ్చేయి, బస్సులు రెడీగా ఉంది తీసుకొని పోవాలట్లా. నేను అనుకుంటే ఎవరో భవిష్యత్ పెద్ద ఎవరు ఆఫీసర్ ఎవరు ఉండొచ్చును ఇన్ఛార్జ్ అనుకుంటుని, సరే వస్తే మార్నింగ్ అంతా బస్సులో స్వామి అక్కడ ఇచ్చేవాళ్ళకి బెడ్షీట్స్ శారీస్ దండిగా తీసి పెట్టినారు, అంతా లోడ్ చేసింది బుట్టి బుట్టిల స్వీట్స్ అక్కడ ఫంక్షన్ కి అంతా ఎత్తి పెట్టినాము. ఎళ్ళు అట్లా అన్నారు, ఎవరని లేదంటే లేదు స్వామి నీకు చెప్పారు నీవే మాత్రం పోవాలి అనంతపురికి, ఇంకెవరికి లేదు అట్లా అన్నారు. నాకు ఏం తెలియదు స్వామి అంటే అనంతపురికి దావ తెలియదు, ఎవరిని అడుగుకొని పోవట్లన్నారు. సరే బా వస్తే బస్సులు బస్సులకంతా టెంకాయ కొట్టి ఆరి తెచ్చేసిందే భగవంతా, నిర్విఘ్నంగా మమ్మల్ని తీసుకుని పప్ప అనంతపురికి అని వస్తే బాగా పిల్లలు అందరికీ డ్రైవర్లకంతా భోజనాలు ఇప్పించేసి వస్తే అప్పుడు తెలుగు ఆంధ్ర బార్డర్ లో ఆక్ట్రాయళ్ళు ఆపేశారు బస్సులంతా. ఆక్ట్రాయళ్ళు మీరు ట్యాక్స్ కట్టాలి, ఏం బస్సుల్లో ఏం లగేజ్ అట్లా అట్లా. నేనేం లేదు చెప్పులు సైడ్లో వదిలేసి సాయిరామ్ ఇది అనంతపురం కాలేజీకి స్వామి కాలేజీకి ఎట్లాంటిని, ఆయనకి ఏమైందో తెలియదు, ఆయన చెప్పులు వదిలేసి గేట్ ఉండదు గేట్ తీసేసినాడు సాయిరామ్ అని ఆయన వదిలేసినాడు మమ్మల్ని. మాకు ఆశ్చర్యమైంది ఏం స్వామి పేరు చెప్తాను, ఇంత అడిగినాడు కదా డీటెయిల్స్ ఆర్సీ బుక్ ఇన్సూరెన్స్ ఏం అడిగలే. సరే వెళ్ళిపోతూ వస్తే చూస్తే ఎక్కడ స్వామిని కనబట్టి ఇంత వేలు జనాలు డెకరేషన్ చేస్తాండరు, చాలా బ్రహ్మాండమైన కాలేజు, కాలేజ్ బిల్డింగ్ హాస్టల్ ఆడిటోరియం 3 బిల్డింగ్స్ ఉంది. సరే అన్ని బస్సులంతా పార్క్ చేసి ఎవరో పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు అడిగితే స్వామి ఎక్కడంటే అనంతపురంలో ఉన్నారు, సాయంకాలం 4 గంటలకు వస్తారు అట్లా అన్నారు. సరే అని చెప్పి అంతా లైన్ చేస్తాం మేమంతా మగవాళ్ళంతా వస్తుంటూ డ్రైవర్లంతాను లేడీస్ వంగ లైన్ స్వామి వస్తుండే ఇంకొక 6-7 అడుగులు దూరంలో ఉన్నారు. స్వామి నన్ను చూశారు, చూసి దగ్గరకు వచ్చింది ఇట్లా నన్ను తప్పుకొని బంగారు ఎప్పుడు వస్తుంది ఇట్లా తప్పుకున్నారు ఇట్లా ఎంబ్రేస్ చేసుకున్నారు. ఎంబ్రేస్ బంగారు ఎప్పుడు వస్తుంది ఎట్లాంటి సోమ మధ్యాహ్నం వస్తుంది అంటే భోజనంకి ఏం చేసుకుంటే అంటే ఫస్ట్ అడిగి అంత ప్రీతిని కా మా ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంత ప్రీతిని కాదు స్వామి అన్న దీంట్లో బాగేపల్లిలో డ్రైవర్లకంతా భోజనం ఇప్పిస్తుంది నీ దగ్గర డబ్బు ఉండింది అట్లా ఉండింది స్వామి ఎట్లంటే నేను మళ్ళా ఇస్తాను అట్లా అన్నారు. మళ్ళీ అదంతా అయిపోయింది అనుకుంటే ఆ జోగారావు వస్తా ఉంటు బ్యాక్ సైడ్ జోగారావు పిలిచి జోగారావు వీళ్ళు అలసిపోయినారు బెంగళూరునికి వచ్చినారు వీళ్ళకంతా భోజనాలకు అరేంజ్ చేయట్లన్నారు డ్రైవర్స్ మమ్మల్ని పిలుచుకొచ్చారు. సరే ఇంకా స్వామి కాంటాక్ట్ అంతే అనుకుంటుని జోగారావు భోజనం అంతా పెట్టించాక రెడ్డి నీకు స్వామికి జాబ్ ఇచ్చినారు అట్లన్నారు. ఏం స్వామి అంటే రా అని చెప్పి పిలుచుకోమని పెద్ద హాల్ ఒకటి, ఆ హాల్లో ఈ బిల్డింగ్ కట్టిన సైకిల్స్ కొత్త సైకిల్స్ శారీస్ బెడ్షీట్స్ అన్ని దండిగా బేల్స్ బేల్సే లాట్ ఉంది వాళ్ళకందరికీ బీదోళ్ళకి ఇచ్చేకి ఇక్కడ అట్లన్నారు. నీకు భోజనం వస్తుంది ఇక్కడ టిఫిన్ వస్తుంది ఇక్కడ వదిలి నువ్వు ఎక్కడ పోకూడదు స్వామి చెప్పినారు నీకు ఈ డ్యూటీ ఎట్లా అని చెప్పినారు. చాలా సంతోషం అట్లన్నారు అట్లా అంటే స్వామి అంత చూసుకొని మా హాల్కి వచ్చినారు. ఎవరు విఐపీస్ ఎందరు వస్తారు ఏమి ఎట్లా ప్రోగ్రామ్స్ ఎట్లా నడవాలా డైలీ రోజు ఏమేమి ప్రోగ్రామ్ అంతా చెప్తా ఉంటారు బ్రీఫింగ్స్ చేస్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటూ ఉన్నారు. అదే అక్కడే మళ్ళీ మాట్లాడింది అక్కడే డిస్కషన్స్ అందరూ రాసుకుంటా ఉండ్రి. వివి గిరి వస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే వాల్డ్ మిస్సెస్ అనంతపురం ఎడ్యుకేషన్ మినిస్టర్స్ గవర్నర్స్ ఎందెందు వస్తా అంతా చెప్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటా ఉన్నారు. నాకు ఎక్స్పీరియన్స్ ఏమిటంటే స్వామి చేతిలో ఉండే ఇట్లా అకేషన్స్ లో ఏదైనా స్పెషల్ గా మెటీరియలైజ్ చేస్తారు అనుకుని జ్ఞాపకం ఉండే దానిక నేను స్వామి ఇట్లా చెయ్యి తిప్పుతా ఉన్నారు నేను లేచి నిలబెడుతూ ప్లేట్ ఉండే పెట్టుకుని నిలబెడితే అంటే స్వామి ఇట్లా చూసినారు ఒక 6 ఇంచులు గోల్డ్ సిజర్ వచ్చింది పడపడపడ అంటుంది సిజరు ఆ ప్లేట్ లో పెట్టినారు. నేను చెయ్యి వెనక్కి తీస్తే తాళు అట్లన్నారు తాళు అంటే వెయిట్ చేయట్లండి వెయిట్ చేయట్లండి. ఆమె వచ్చి అనంతపురము ఎవరు గిరి మిస్సెస్ ఆయనకి ఏమైనా స్పెషల్ ఇవ్వాలని ఒకే మాట ఇట్లయితే 2 డైమండ్ కమ్మలు వచ్చింది స్వామి సృష్టి ఇచ్చినారు అది కత్తిరిపక్కన పెట్టినారు. నేను ఖర్చీఫ్ తీసి దానిపై క్లోజ్ చేస్తే రెడ్డి బంగారు హుషారుగా ఉండు ఇంకా 3 డేస్ ఉంది ఓపెనింగ్ సెరమనీ ముందు తొట్టు రౌండ్ కాలమ్స్ కట్టింటారు 2కి మధ్యలో టేప్ కట్టింటారు ఆ రౌండ్ కాలం వెనుక తోటి వచ్చి నిలబడాల. నేను బయట ఇంకా ఎస్సీ జొత్తుల ఏపీ జొత్తుల నేను వస్తాను. అక్కడ వచ్చిన తట్టు ముందు చేస్తే నేను సిజరు ఆయనకి ఇచ్చేస్తాను, ఆయన కట్ చేస్తాను, ఆ కమ్మలు ఆయనకి ఇచ్చేస్తాను. నువ్వు వచ్చి కిటికీని ఇంకా ఈ విండోలో చూడు, నీకు అన్ని ప్రోగ్రామ్స్ కనిపిస్తుంది, నీకు టైం టైంకే ఫుడ్ ఇక్కడ వస్తుంది, ఎక్కడ వచ్చేట్లేదు రూమ్ వదిలి ఇక్కడే ఉండాలి, పోయి తోడు చెప్పేసి.
1: అంటే ప్రతి చిన్న విషయం కూడా స్వామి అంత బాగా ప్లాన్,
0: అంత బాగా ప్లాన్. 3 డేస్ మొదలే మెటీరియల్ వేసేసి మళ్ళా నాకేం చెప్పారంటే ఇక్కడ ఎవరిని చేర్చొద్దు, భద్రము అట్లా అన్నారు. అయి స్వామి ఇట్లా భద్రం అట్లా అన్నారు. మూడో రోజు కోసం ఎదురు చూస్తా ఉండి, మధ్య మధ్యలో నేను లేసిన నైట్ టైమ్స్ ఖర్చు పెట్టి చూస్తే ఆ డైమండ్స్ లైట్ ఆ ఫోకస్ కొడతా ఉండింది సీలింగ్ కి, రూఫ్ కి, పడ పడపడాను. అంత పవర్ఫుల్ డైమండ్స్ అది. ఆ రోజు పొద్దున్న స్నానం చేసి నేను డ్రెస్ చేసుకుని వచ్చి ఆ రౌండ్ కాలమ్స్ టేప్ కట్టిండ్రు కదా, దాని ఇంకొక చిందిస్తుంది, రెండు కండ్లు సాల్దు ఆనందం చూసేకి. సాయి గీత ఎలిఫెంట్, ఆమెకి వేద చాంటింగ్ వాళ్ళు, ఆమెకి నాదస్వరము, స్వామి వస్తా ఉండరు, అంత ఆనందంగా ఉండేది. దగ్గర వచ్చినాడు స్వామికి ఇట్లా తట్ట ముందు ఇచ్చేస్తాను, కత్తరిత్తి వాళ్ళకి ఇచ్చేస్తాను సీజరు. ఆయన కండ్లు కొత్తకొని కట్ చేసి ఇచ్చేకొస్తే నీవే పెట్టుకోవట్లన్నారు. ఆయన పియ్య దగ్గర ఇచ్చేస్తున్నారు. ఆమె కాళ్ళకు నమస్కారం చేసుకుని ఆ కమ్మలు తీసుకుని కండ్లు కొత్తుకునింది. నాది తట్ట ఖాళీ అయింది, నేను వాపస్ వచ్చేస్తున్నా ఫంక్షన్ కి. ఇదే రోజులు 5-6 రోజులు అయిపోయింది, నాది లీవ్లు అయిపోయింది. నేను ఈ రోజు నైట్ వెళ్లే వెళ్లాలా స్వామి అడుగుదామని అందిద్దయింది. ఏం బంగారు అట్లాంటి స్వామి 8 రోజులు అయిపోయింది, వచ్చి నాకు లీవ్ లేదు, ప్రైవేట్ కంపెనీ, నేను ఈ రోజు నైట్ ఏడిస్తే మార్నింగ్ బెంగళూరు చేరుకుంటాను, జాబ్ పోయి ఎట్లా పోతావు అంటే 10:30 అనంతపురం ఇక్కడ ట్రైన్ ఉంది, పొద్దున్నే నేను బెంగళూరు చేరుకుంటాను, కంపెనీకి పోయి టైం సరిపోతుంది అంటే భోంచేసి పండుకో చూస్తాం అట్లన్నారు. వెళ్ళిపోయినారు. నాకు మనసులో నిద్రే రాలేదు, ఏమి స్వామి పర్మిషన్ ఇవ్వకుంటే నేను పోయట్లేదు, అక్కడ రజాలు వేరే అయిపోయింది, ప్రైవేట్ కంపెనీ ఏం యాక్షన్ తీసుకుంటారు ఏమో అని చెప్పేసిందే. ఇట్లే నాకు నిద్ర ఇంట్లో పనుకుంటున్నారు, ఎవరో 4 o'clock ఉండొచ్చు అందాజు, ఎవరు డోర్ ట్యాప్ చేస్తున్నారు. డోర్ ట్యాప్ చేసి ఓపెన్ చేసి చూస్తే ఎవరు ఎట్లంటే ఎవరు రెడ్డి అన్నారు. నేను ఎట్లంటే మీరు వైట్ ఫీల్డ్ కంపెనీలో పనిచేస్తారా అట్లంటే అవును అట్లంటే, మిమ్మల్ని స్వామి వదిలేసి చెప్పిండారు వైట్ ఫీల్డ్ మిమ్మల్ని అట్లన్నారు.
1: వైట్
0: రమ్మని అన్నారు. నేను ఇమ్మీడియట్ గా నాకు చాలా సంతోషం పోయి ఇమ్మీడియట్ గా స్నానం చేసిందే. నాకు 2 జత డ్రెస్ ఇచ్చినారు స్వామి, నా బాగంత ఎత్తుకుని లాడ్జ్ సిక్కి ఎత్తుకొచ్చి సెక్రటరీ రూమ్ వచ్చి కార్ లో కూర్చు కళ్ళు మూసుకొని స్వామి ఎట్లా నేను క్లౌడ్స్ లో తేలుతూ ఉన్నాను సంతోషంలో, అంత సంతోషంలోకి. తర్వాత వాళ్ళ డ్రైవర్ సార్ వైట్ ఫీల్డ్ వచ్చేసింది ఎట్లా అన్నారు. అప్పుడు కళ్ళు తీసి చూస్తే వైట్ ఫీల్డ్ వచ్చేసింది. నాకు వచ్చిందే 2.5 hours అనంతపురం ఇంకా జ్ఞాపం ఏం లేదు. అప్పుడు ఎక్కడ దిగాలంటే ఆ గుడ్డు దగ్గర తీసుకుపో జాయసం గుడ్డు దగ్గరని ఆడ దిగింది. ఎక్కడ పోతామంటే స్వామి మీకోసం పంపించండి వైట్ ఫీల్డ్కి, నిన్ను మిమ్మల్ని వదిలేకే నేను తిరిగి అనంతపురం పోతా ఉన్నాను అట్లా అన్నారు. సాయిరామ్ అని చెప్పేసిందే వచ్చి డ్యూటీ చేసుకుంటుంది స్వామి. 3 నెలలు అయిన తర్వాత వస్తారని తెలిసిండే, నేను రోజు పోతా ఉంటా సాయంకాలము. సో సాయంకాలం డ్యూటీ ముగించుకుని పోతే అమ్మకి సరే స్వామి బయట వచ్చారు, అంత గేట్ తీసి పెట్టి నిల్కుండి స్వామి వచ్చినారు. ఏం బంగారు డ్యూటీకి టైం సరిగ్గా పోతే ఆ రోజు అంటారు, అంత భగవంతుడు నా పైన అంతొట్టు పెట్టుకుంటారు. నేను అప్పుడు అడిగితే స్వామి నాకు అంత యోగ్యత ఉందా మీ కారులో వచ్చేంత, ఎందుకు బెంగళూరుకి ఎందుకు పిలిపించుకుంది నిన్ను, నాకు అక్కడ ఉండలేదు అనంతపురం అన్నారు అమ్మ ఈ మాట. స్వామి నాకు అండ నీళ్లు వచ్చేసింది, అంత సంతోషం అయిపోయింది నా పైన, అంత అభిమానం పెట్టినారు స్వామి. ఇది 68లో దొరికే ఇది అయింది.
2: భగవాన్ బాబావారి ప్రత్యేక ఆహ్వానంపై వచ్చిన హైదరాబాద్ సేవాదళ్ సభ్యులు శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారు సేవాదళ్ అందించిన సేవలను, తమ అనుభవాలను ఇలా వివరించారు.
3: ఫైనల్ డే జూలై 8వ తేదీ 1971, అది యాక్చువల్ బిల్డింగ్ ఓపెనింగ్ డే అన్నమాట. మరి ఆ టైంలో మీ గ్రూప్ ఎట్లా వచ్చింది, స్వామి ఎట్లా ఇన్వైట్ చేశారు, అప్పుడేం జరిగింది చెప్పండి.
4: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి అక్కడ పనులు సరిగా జరగట్లేదు మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి ఒకసారి అంటే అందరినీ కాదండి ఒక 10 మందో ఎంతమందో గ్రూప్ గా ఒక 1 or 2 రోజులు ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బివి పట్టాభిరామ్ గారు, రోమెల్ గారు, నేను, కైలాస్ ప్రసాద్ గారు, అంటే వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు సెలవులు పెట్టుకుని వెళ్తే 1 or 2 రోజులు స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం, మరి నువ్వు పాటరా నువ్వు పాటరా నువ్వు పాటరా అంటాం, మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా, మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడు రా, అట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మీరు చేసిన సేవ చాలా తక్కువ, స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. అలా అయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టు ఓపెనింగ్ సెరమనీకి వివి గిరి గారు ప్రెసిడెంట్ గారు, సరస్వతి గిరి గారు మేడం ఆవిడ, ఆయన శ్రీమతి సరస్వతి గిరి గారు కూడా అనంతపూరుట పేపర్లలో కూడా వచ్చింది, అందరూ వచ్చారు. మేము 5 రోజులు ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు, అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు, అది అంతా కొద్దిగా చేసి సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీలుగా చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పే వాళ్ళ డైరెక్షన్. ఆ రోజు రేపొద్దున ఇనాగరేషన్ రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు, అవన్నీ అవన్నీ చేస్తున్నాం. 10 ఇంటికి స్వామి వెళ్లిపోయారండి, కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లి వెళ్లిన స్వామి మళ్ళీ రాత్రి 12 ఇంటికి వచ్చారండి, అర్ధరాత్రి. ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి వచ్చి చూసి మళ్ళీ సంతోషం చేసి మళ్ళీ ఆయన మళ్ళీ అక్కడికి వెళ్లి మళ్ళీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరు క్రౌడ్స్ వచ్చారు కదండి, విలేజ్ క్రౌడ్స్ వాళ్ళందరూ, పాపం అంజలిదేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలిదేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలిదేవి అంజలిదేవి అని చుట్టూ మావడం గారు సినిమా యాక్టర్ కదా, వస్తే స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామాను రా అని, ఈశ్వరమ్మ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆవిడ్ని కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ్ని అక్కడ ఉంచి ఎవరు రాష్ట్ర వాళ్ళని మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా అన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివి గిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయించి మా సేవాదాల్లో విఎస్ఆర్ కి ప్రసాద్ ఇద్దరు ముగ్గురిని స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానంద గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, ఆయన వివి గిరి గారు అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు. స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదళ వాళ్ళు వచ్చి 4 రోజులు ఇక్కడ ఉండి ఇవంతా సేవలు చేశారు, అంతకుముందు ఈ రోడ్డు ఇది ఉండేది కాదు చక్కగా చేశారు అని మమ్మల్ని సభాముఖంగా, అంతకన్నా ఇంకేం కావాలి. మర్నాడు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో 1 గంట గడిపి మధునమస్కారాలను ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి, ఎలా వివి గిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన 5 గంటలు ఉండి వెళ్ళాడు, 11:12 వచ్చాడు, 5 ఇంటికల్లా వెళ్ళిపోయారు అన్నాయి. అయితే మీరెన్నాళ్ళు ఉన్నారా ఇక్కడ అని అన్నారు. అంటే మేము 5 రోజులు ఉన్నాం స్వామి చెప్పాము. అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతురా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులు అంటే స్వామి ఆశీర్వదించారు. అలా అలాంటి కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పుడు మేము గడపగలగటం, ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 ఏళ్ళు అయింది, ఆ తీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవానుడు ప్రసాదించినటువంటి అవకాశం అది. అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
3: చాలా బాగుంది.
2: స్వప్న, ఈ విషయాలన్నీ వింటూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంది కదా మనకు కూడా.
5: అవును లలిత,
2: ఇంకొక సంఘటన కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. స్వప్న, హైదరాబాద్ సేవాదళ వాళ్లు ఇప్పుడే ఈయన మనకి వివరించినట్టు భవన సముదాయ నిర్మాణంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారట. రాళ్లతో నిండిన నేలను చదును చేయడం కోసం చాలా కష్టపడ్డారట వాళ్లు. వాళ్లందరికీ చేతులు బాగా బొబ్బలెక్కాయట, మరి అంత స్ట్రెన్యూస్ వర్క్ ఇదంతా చేయటం వల్ల అనమాట. సేవంతా పూర్తయిపోయిన తర్వాత వారందరూ బస్సులో పుట్టుబర్తికి చేరుకున్నారు. సేవాదళ లీడర్ అయిన బీవి రమణారావు గారు ఇంకా పనేమీ ఉండదులే అనే ఉద్దేశంతో వాళ్లందరినీ రెస్ట్ తీసుకోమని చెప్పారట. ఇదంతా గమనిస్తున్న స్వామి రమణారావు గారిని పిలిచి ఈస్ట్ ప్రశాంతి ముందర ఉన్న రాళ్లను వాళ్లందరి చేత సౌత్ ప్రశాంతి వెనకాలకి తరలించమని ఒక ఆజ్ఞ ఇచ్చారట. ఆ పని కూడా పూర్తి చేసి వచ్చాక సేవాదళ వాళ్లతో స్వామి మాట్లాడారనమాట. వాళ్లు బస్సులో వచ్చారని తెలిసి కూడా మీరందరూ ఎలా వచ్చారు అని అడిగారట. అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగారట.
5: బస్సులో వచ్చిన వాళ్ళందరినీ చెయ్యి పైకెత్తమన్నారట స్వామి. అందరూ పైకెత్తారట, కాని ఒక్క ఆయన మటుకు ఆ బృందంలో అదేం పెద్ద విషయంలే అనే ఒక చిన్న నిర్లక్ష్య భావంతో చెయ్యి పైకెత్తలేదట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా స్వప్న? ఆ చెయ్యి పైకి ఎత్తిన వాళ్లందరికీ అదే క్షణంలో చేతికి ఉన్న బొబ్బలన్నీ మాయమైపోయాయట. చెయ్యి ఎత్తని ఆయన చేతిలో మటుకు బొబ్బలు అలాగే ఉండి కొన్ని రోజులు అయ్యాక నెమ్మదిగా తగ్గాయట. చూసారా మరి?
2: అదే లలిత, స్వామి సరదాగా చెప్పే చిన్న మాటను కూడా మనం అశ్రద్ధ చేయకూడదని దీని బట్టి అర్థమవుతున్నది. ఇలా కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం స్వామి ఎన్నో లీలలకి వేదిక అయ్యిందని చెప్పుకోవచ్చు.
5: అవును స్వప్న.
2: శ్రీ నారాయణ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి వచ్చిన సేవాదళ సభ్యులు. దేహబాధని అధిగమించి ఎంతో కష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా స్వామి వారిని అనుగ్రహించారు. వారి అనుభవాన్ని ఇప్పుడు విందాం.
3: అనంతపూర్ క్యాంపస్ ఓపెనింగ్ రోజు జరిగిన విషయాలు చెప్తారా కొంచెం?
6: చెప్తానండి. అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కర్ గారు మాకు లీడర్ అన్నమాట. ఆయన పంపించారు బస్ లోనే వచ్చాం. గుర్తు బస్సు ఉండేది ఎందుకంటే అక్కడ చేసిన తర్వాత మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్ లోనే వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళం అన్నమాట. అప్పుడు మేమేమో ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం. ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గ్రూప్ ఆ పని చేసేవాళ్ళం.
3: ఓకే.
6: స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి పలకరిస్తాం. అప్పుడు చాలా జరిగేది అన్నమాట.
3: ఓకే.
6: అది వివిగిరి గారు ఓపెనింగ్ అండి అది.
3: ఓకే.
6: అప్పుడు వివిగిరి గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇది కదా, ఆయన ఆయనకి మన ఎస్కార్ట్ వాళ్ళంతా ఉండే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేదన్నమాట. వాళ్ళందరూ వద్దు మా పెళ్ళే ఉంటారని స్వామి చెప్పారు.
3: ఓకే.
6: ఆ స్వామి పాపం ముందు ఇదంతా మంగళ వాద్యాలు తేలుతుంటే అలా ఆయన్ని రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారన్నమాట. మర్నాడు ఓపెనింగ్ అనగా ఆ ఆడిటోరియం లో ఆ పైన గద్దర్స్ కి రంగే చేశారు.
3: ఓకే.
6: ఇక్కడే స్వామి మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది తెల్లారంతా కూర్చుని చేసేద్దాం అనుకుని ఆ సిల్వర్ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికేమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి.
3: ఓకే.
6: ఎక్కి గబగబ వేసేస్తున్నాం. మరి సిల్వర్ పెయింటే కదా పెద్ద నీట్ గా ఉంది లేదా అక్కడ హీట్ పామేదే కదా. అలా చేస్తున్నాం. మరి చేస్తుంటే ఆ హాల్లో పెద్ద లైటింగ్ కూడా బాగా ఇంకా మాకు కనపడడానికి లైట్లన్నీ వేసుకున్నాం అన్నమాట.
3: ఓకే.
6: సరిగ్గా 11:30 అండి ఒక ఆడమ్ వచ్చి వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీగా అడిగింది
3: అన్నమాట.
6: పైన వాళ్ళ పైన మేము ఉన్నాం. పాప ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెమ్మదిగా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్జియస్ గా అడుగుతున్నాం అక్కడ ఈ రైస్ బ్యాగ్స్ వచ్చినాయి. 11 రైస్ బ్యాగ్స్ అండి, 11 రైస్ బ్యాగ్స్ వచ్చినాయి. లోపల వేయాలి, పెద్ద వాన్ వచ్చేట్టుందని అడిగింది మాట.
3: ఓకే.
6: అప్పుడు బాగా మబ్బే చేసింది సార్, మబ్బే చేసి కుంభరుషి పడిదట్టుందన్నమాట. అప్పుడు నేను అన్నాను, నేను ఏదేసినా సరే స్వామి మీద బేరం, ప్రతిది స్వామి మీదే ఆయనే అనమాట. పాపం చాలా సార్లు అన్నారు నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు. ఇప్పటికీ నేను దాన్ని బాధపడతాను.
3: ఓకే.
6: అది 100 kgs బరువు ఉండదు.
3: ఓకే.
6: బస్తా ఒకటి, ఆ బస్తా అదే నేను నువ్వు డ్రైవర్ ఏదంటున్నాడు, ఆడు ఏమంటున్నాడు కోఆపరేట్ చేయట్లేదు. నేను బాబు నువ్వు నాకు ఏం కోఆపరేట్ చేయకల్లా, నేను నా ఈట్ మీద వేసాయి ఒక బస్తా ఎత్తేసి నేనేం మోయక్కల్లా, దాన్ని లాక్కొచ్చి నా ఈట్ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్పి అన్నాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు. వేస్తే నేను 3 bags లోపల వేసాను సార్, 100 kgs లోపల వేసేసా.
3: ఆ
6: స్వామి మీరే చేయాలి, ఆ బలం అంతా నేను ఉట్టి జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే సార్, అంతా చేసేది ఆయనే నాకు తెలిసింది బాగా. అప్పుడు నేను వేస్తే 3 bags వేసేటప్పటికి స్వామి వచ్చారండి. స్వామి వచ్చి ఇందిరాదేవి గారు స్వామి పక్క పక్క నిలబడ్డారు. నేను 1 bag వేస్తుంటే చూస్తున్నాను అన్నమాట.
3: ఓకే.
6: 11 bags వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాద నమస్కారం తీసుకోవాలన్న.
3: ఓకే.
6: అని ఆ రోజున 1 kg అనుకుంటాను అండి తెప్పించింది. అప్పుడు 11 వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాద నమస్కారం తీసుకోవాలన్నారు.
3: ఓకే.
6: నేనేమో పాద నమస్కారం తీసుకున్నాను సార్. పాద నమస్కారం తీసిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండదు కదా, నా పనిలో నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార్. మళ్ళీ వెళ్ళిపోయి అంతా అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది, స్వామి ఇంకా పుట్టుపక్కల ఉన్నారు బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మర్చిపోయిందండి, నేను పాద నమస్కారం స్వయంగా తీసుకున్నాను సార్. ఆయన పాదాలు టచ్ చేశాను, ఆయన పాపం ఎత్తున చేయి పెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు. తర్వాత తెలిస్తే ఉంది ఇంకా బయలుదేరలేదు, బయలుదేరతారు అని చెప్తాన్నారు. అప్పుడు అనిపించింది అన్నమాట సర్వాంతర్యామి స్వామి అని చెప్పేసి. నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్ అది.
5: స్వప్న, ఈ సంఘటన వింటూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొస్తోంది.
2: చెప్పండి.
5: రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రోజు యుద్ధం అంతా అయిపోయాక సాయంకాలం పూట వానరులందరూ లైన్లో వచ్చి రాముడి దర్శనం చేసుకునేవారట. అప్పుడు శ్రీరాముల వారు వారందరికీ చేతుల్ని అరిచేతుల్ని నిమిరేవారట. వాళ్లు మన్నాటికల్లా వాళ్లకున్న అలసటంతా తగ్గి వాళ్ల గాయాలన్నీ మానిపోయి ఇంకా ఎక్కువ ఎనర్జీతో యుద్ధానికి రెడీగా సిద్ధమై ఉండేవారట. అలాగే కృష్ణావతారంలో కూడా కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు శ్రీకృష్ణుల వారు యుద్ధం అయిపోయిన వెంటనే ప్రతిరోజు సాయంకాలం గుర్రాలకి, ఆయన మరి రథసారథి కదా, ఆ గుర్రాలకి ఎక్కడైనా దెబ్బలు తగిలాయా ఎలా ఉన్నాయి అని చూసుకుని వెతికి వెతికి మరి వాటికి మందు రాయటం, వాటిని కొంచెం ఉపశమన చేయించటం ఇలాంటివన్నీ చేసేవారట. భగవంతుడి చేతి స్పర్శతో అందరూ ఆరోగ్యాన్ని పొంది ఇంకా రెట్టించిన ఉత్సాహంతో స్వామి కార్యంలో పాల్గొనేవారట. ఇప్పుడు ఈయన చెప్పేది వింటూ ఉంటే మన స్వామి ఆ అలవాటును ఇంకా కొనసాగిస్తున్నారని అనిపిస్తూ ఉంటుంది కదా. సేవాదల్ వాళ్లు ఎక్కడ పనిచేసినా స్వామివారిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించడం అనేది మనలో ఎందరికో ఎంతో మందికి అనుభవిక వైద్యమే. భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా వాటికి రంగులు వేయించడం, తోరణాలు కట్టించడం, వంటకాలను సిద్ధం చేయించడం, ఇలా ఒకటేంటి అన్ని పనులు స్వామి దగ్గరుండి చూసుకునేవారట, అన్నింటినీ పర్యవేక్షించేవారట. ఆ సమయంలో స్వామితో తమకున్న అనుభవాలను గురించి బివి రమణాగరావు గారు ఏమన్నారో విందాం ఒకసారి.
2: తప్పకుండా వెళ్తా.
7: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరాజ్ సత్యనారాయణ గారిని, ఆయన రిటైర్డ్ సూపర్ ఇంజనీర్. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ వ్యూ ఆఫ్ హిస్ ఎఫిషియన్సీ యాజ్ అన్ ఇంజనీర్ ఆయనకి రికగ్నైజ్ చేసి రావు సాహెబ్ టైటిల్ ఇచ్చారు. అనంతపూర్ కాలేజీ కన్స్ట్రక్షన్ లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ఎక్స్క్లూజివ్లీ, ఇట్ వాజ్ ది కన్స్ట్రక్షన్ వాజ్ కెప్ట్ ఇన్ చార్జ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గిరి గారు, సరస్వతి గిరి గారు, ఇనాగరేషన్ అది వచ్చారు వాళ్ళు. అంచేత స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 20 సేవాదళ మెంబర్స్ ని ఇనాగరేషన్ కి 20 డేస్ ముందరే తీసుకురమ్మన్నారు. అంతే 20 సేవాదళ మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 పీపుల్ ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మజమంజన్ స్వామి వచ్చేవారు, వచ్చి సేవాదళ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత చాలా, హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడల్లా పలకరించేవారు, మమ్మల్ని భజనలా తీసేమనేవారు. తర్వాత స్వామి యూస్ టు డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్ ఇవన్నీ ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దే ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్. అందరు వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొనడం. అసలు ఇనాగరేషన్ ఒక పెద్ద మెరికల్ ఏం చేద్దంటే అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది. ఒక 2 డేస్, 2 డేస్ దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి, సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకర్, షీజ్ ఆల్సో సపోజ్ బి పోయిటెస్, మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి షామియానాలు అవన్నీ వేయాలి. అప్పుడు షామియానాలు వెళ్ళలేవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే ఇదేం కాదు కానీ 4 పాపులర్ స్వామికి కొన్ని కలర్స్ ఉన్నాయి, గ్రీన్ బ్లూ రెడ్ అది ఆరెంజ్ తర్వాత మెజెంటా కలర్ సెలెక్ట్ చేసి తాన్లు తాను తెప్పించేసి కుట్టింగ్ చేసేసి పెద్ద షామియానాలాగా తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి మేము పోల్స్ అవన్నీ పాతి దట్స్ అబౌట్ సే 40 ఫీట్ బై 100 ఫీట్ ఒకటే లాగా, దాని చుట్టూరా చిన్న కణా వేలాడేది డెకరేషన్ కి వెళ్తాను. అంతా స్వామి చెప్పారు ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి, దాన్ని ఎలా చేయాలి, దాని ప్రకారం అంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెగి మేము దాన్ని నిలబెట్టారు. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి గడపాలు గడపాలు చేసుకుని సోన్ సెవెన్ చేసి గోతులు తవ్వి ఇవన్నీ పాతి మేము 20 పీపుల్ 20 డేస్ అంతా ప్రమిసెస్ అంతా క్లీన్ చేయడం. చాలా రెగ్యుట్ టెరైన్ ఎలా పడితే అలా ఉండేది. అంతా మేమే చదువుని గిదినంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా అలా బై ట్రయల్ అండ్ ఎర్రర్ మీద సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ అలా లేవదీయడం, మళ్ళీ దాన్ని మళ్ళీ దివిసారి పెట్టి ర్యాంప్ చేయడం, మళ్ళీ నిలబెట్టడం, అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యేలాగ రాత్రి అరౌండ్ 10:30 11 o'clock షేక్పు తీసుకొచ్చి నీట్ గా పెట్టాం. ఎందుకండి మధ్య మీద శాగ్ అయిపోతే సాగు చూసి ఏమైనా ఉందంటే అప్పుడు మళ్ళీ మేము మళ్ళీ సాగదీసి మళ్ళీ పెట్టడం, ఇవన్నీ జరిగాయి. అసలు మిరకలు ఎక్కడ జరిగిందంటే రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది, 2 o'clock హోర్నింగ్ గాలివాన, టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టే అన్ని పోల్స్ క్లాత్ గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఫంక్షన్. సరే మాకు మతిపోయింది, మాకు ఏంటి స్వామి దీన్ని ఏం చేయాలి, ఏంటి స్వామి సంకల్పం ఏంటి. అప్పటికింకా స్వామి మిరకల గురించి అంత ప్రచారం లేదు. అంతే ఏమిటి ఏం చేయాలి, మనకి మేము భయపడిపోతున్నాం, ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30, 6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి, వాళ్ళంతా బండి షామ్యాన్ అది కట్టాలి కదా, మాకు అసలు నర్వస్ గా ఉన్నాం. మేము వచ్చేటికి ఏం స్వామి స్వామ్యానం పడిపోయింది, సర్లే మళ్ళీ ఎంత లావదు ఇద్దరు కానీ నేను చెప్తాను కదా మీరు ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చాడు స్వామి స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి బిలీవ్ మీ ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టి మళ్ళీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్ళీ ఆ క్లాత్ అనేది నిలబెట్టేటప్పటికి 8 అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గొడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 hours వాటి ఒరిజినల్లీ మేము 11 గంటలకు మాకు పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్ళీ మేము లేదు ఆ శక్తి మాకు ఎలా ఇచ్చారో అవి మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా దట్ ఇట్స్ ఇస్ ఎ గ్రేట్ మిరకల్.
5: ఇదే సందర్భంలో శ్రీ ఇంద్రేశ్వరరావు గారు ఏమన్నారో కూడా విందామా స్వప్న?
2: తప్పకుండా.
8: ఒక వారం రోజుల ముందు స్వామి వెస్ట్ గోదావరి భాస్కర్ గారు ఫోన్ చేసి ఈ సేవదంతా రండి అక్కడికి చక్కగా మహిళా కళాశాల ఓపెనింగ్ అవుతుంది కాబట్టి రండి అని చెప్పి మీరు కూడా అంటే సేవ కాకుండా స్వామి ఏంటంటే విన్నది అతిథులు మీరు కూడా రండి అని చెప్పి ఫోన్ చేశారు స్వామి. సరే నేను కొంతమంది అంతా వెళ్ళాం. అప్పుడు 2 days టైం ఉంది. మేము వెళ్ళిన తర్వాత అక్కడంతా గ్రౌండ్ క్లీన్ చేయడం, కొంత కలర్స్ అయ్యి వేయడం అక్కడ, తర్వాత అక్కడ జరగబోయేటువంటి ఈ కార్యక్రమం అన్నదానానికి ఈ బియ్యం బాగు చేయడం, ఈ కూరగాయలను సేకరించడం, పప్పులు బాగు చేయడం, ఇవన్నీ కూడా ఆ రోజులు అంతా కూడా సేవలు చేసేవాళ్ళు అంతా కూడా. ఆ సేవలన్నీ కూడా ఈ 2 days చేశాం. స్వామి యొక్క అవతార కార్యక్రమంలో అత్యద్భుతంగా ఉంటాయి అన్నీ కూడా. ఆ టైం గేజ్ అవ్వదు కానీ అరగంట ఉండగా అన్నీ అయిపోతాయి పూర్తిగా. అది స్వామి యొక్క అనుగ్రహం దైవశక్తితో ఏంటో తెలియదు. మొత్తం ఏంటంటే చేసే స్వామి కానీ నిమిత్తం మాత్రంగా ఏదో రామాయణంలో వానరుని తీసుకెళ్లి అక్కడ విజయం చూపించినట్టుగా రామచంద్రమూర్తి స్వామి కేవలం కూడా మాకు ఆ ప్రాప్తిని ఇచ్చి అక్కడ సేవ చేసిన ప్రాప్తిని మాకు ఇచ్చి ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించేవారు మమ్మల్ని అందరినీ కూడా. రేపు ఓపెనింగ్ అనగా స్వామి అంటే ప్రతి కూడ ఉండేవారు ఆయన భక్తులకి. బియ్యం బాగు చేయాలి తెల్లవారేటప్పటికి అని కొన్ని బస్తాలు అక్కడ వేశారు. ఈ మహిళా విభాగం అంతా కూడా సేవాదళ్ళు బియ్యం బాగు చేస్తున్నారు, అక్కడ శుభ్రం చేస్తున్నారు. రాత్రి 11 అయింది, అవలేదు తెల్లవారు అయిపోవాలంతా కూడా 12 అయింది. స్వామి చెవుడు కూర్చున్నారు. ఆ టైంకి స్వామి సాధారణంగా 8:30, 9 రిటైర్ అవుతారు ఆయన. కానీ అప్పుడు ఏమంటే కోడ ఉండి బియ్యం బస్తాలు తిరిగి మాలు అందరం అటు తిరుగుతూ కాలేజీ పై రూమ్కి కింద రూమ్కి ఆ రంగులు బాగా అయినాయి బాగా చేస్తున్నారు ఇలాగ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఉత్సాహపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ఆ దగ్గర ఉన్నారు ఆయన. ఆ బియ్యం బాగు చేస్తుంటే ఈ బయోడాబాకి ఎంత స్వామి వచ్చారంటే ఇక అనంతరం ఆనందం. ఆ శక్తి ఎంత శక్తి అంటే బ్యాటరీకి ఫుల్ ఛార్జ్ అయితే అంత దైవశక్తి మళ్ళీ ఉంది. ఆ దైవశక్తే మనకి స్వామి దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్క హృదయాలు ఉప్పొంగిపోతాయి. అంతా కూడా స్వామి దగ్గరకు వచ్చారు కదా చక్క ఆనందంగా చేస్తారు అంతా కూడా. స్వామి అన్నారు కొంత ఉత్సాహం ప్రోత్సాహం ఇచ్చారు స్వామి. ఏ మీరేం చేస్తున్నారు అన్నారు స్వామి. స్వామి మేము బియ్యం బాగు చేస్తాం స్వామి, బియ్యం బాగు చేస్తాం స్వామి అన్నారు వీళ్ళు. స్వామి అన్నారు మీరు బాగు చేస్తున్నారా భోజనం చేస్తున్నారా అన్నారు స్వామి. చక్కగా నవ్వుకున్న ఇంకా శక్తి వచ్చింది అందరికి కూడా. తెల్లవారేటప్పటికే పక్క బియ్యం బస్తాలు ఉంటే ఆ బస్తాల మీద కూర్చున్నారు అక్కడ స్వామి ఈ సేవా కార్యక్రమం దగ్గర. ఇంకా స్వామినారాయణ ఉత్సాహంతో ఉత్సాహంతో ఆనందంగా చేసాం కార్యక్రమం అంతా కూడా. పొద్దుట ఎవరికెవరు నియమించినటువంటి కార్యక్రమం వాళ్ళు ఆ సేవలన్నీ సక్రమంగా చేశారంతా కూడాను ఈ అన్నదానంతో జరిగింది. ఆ రాజకీయ నేతలు తెలిపారు. తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే మేము ఆ రాత్రి ఆనందం ఉండి శుభ్రపరిసరం అంతా కూడా క్లీనింగ్ మొత్తం అంతా ఆ పరిసరాలు తర్వాత కాలేజీ తర్వాత స్వామి ఒక్కొక్కరిని పిలిచి సేవాదారు కూడా నమస్కారం ఇచ్చి పంపించి తర్వాత మేము మమ్మల్ని మేము అక్కడే ఉన్నాం అదే మకం కూడా మాకు అక్కడే. స్వామి ఆ సాయంత్రం పిలిచారు నన్ను పిలిచి ఏరా ఎప్పుడు పోతున్నావు అన్నారు. స్వామి తమ ధైర్య తమ్ముడు ఎప్పుడు వెళ్ళమంటే పెడతాను నువ్వు పొడపట్టి వస్తావా ఇంటికి పెడతావా అన్నారు. స్వామి తమ్మరు ధైర్య తమ్ముడు ఎక్కడ వస్తాను లేదు ఇంటికి పో అమ్మా నాన్నని కోసం చూస్తుంటారు అని చెప్పానని ఆ స్వీట్స్ అన్ని కూడా ఒక పేపర్ తెమ్మని చెప్పిన పేపర్లో లడ్డూండ్లు స్వామి ఎక్కడికైనా అవి పంచి పెడతారు ఆ లడ్డూని పొట్లం కట్టి ఇదిగో మీ మీ అమ్మకి మీ నాన్నకి మీ ఆవిడికి అని చెప్పి పొట్లం కట్టి చాలా అన్నారు స్వామి సరిపోతే స్వామి అన్నాను. పొట్లం కట్టి ఎంత అంటే నీ చెప్పేటువంటిది ఇక్కడ వారి అపార దయ ఒక బిడ్డని ఏ విధంగా తల్లి తండ్రి ఆప్యాయతతో చూస్తారు వాత్సల్యంతో చూస్తారు ప్రేమతో చూస్తారు అది తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ప్రపంచమైన భగవంతుడి ప్రేమ అదంతా కూడా మాకు పంచిపెట్టాం. చేత జీవితంలో స్వామి కోసం ప్రాణం ఇవ్వడానికైనా ఏదంటే స్వామే ప్రాణం స్వామే ప్రాణమే స్వామి ఆ రకమైన భావంతో భక్తుల అప్పుడు మేము ఆ విధంగా సేవ చేసేవాళ్ళం. తర్వాత అక్కడి నుంచి అందరినీ పంపించేసి అప్పుడు తను అక్కడి నుంచి బయలుదేరి ప్రసాదం వెళ్ళారు. ఇది అనంతపురం కాలేజీ ఓపెన్ చేసేటప్పుడు జరిగినటువంటి విశేషం. సాయిరామండి అందరికీ కూడాను.
9: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
2: లలిత, ఇలా ప్రారంభోత్సవ సంరంభం ఉదయం కార్యక్రమం ముగిసింది. ఆనాటి సాయంకాలం కూడా జరిగిన భజన కార్యక్రమంలో స్వామి కూడా పాల్గొని అక్కడున్న భక్తులందరికీ తమ దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదించారట. స్వామి ఆంతరంగికుల్లో ఒకరైన రాజారెడ్డి గారు తదితరులు కూడా ఆ సాయంత్రం ఎంతో మధురమైన భజనలు పాడుతూ ఉంటే భక్తులందరూ స్వామి సమక్షంలో భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఆనందంలో మునిగి తేలిపోయారట. మరి ఆనాటి రాజారెడ్డి గారి భజన్ని ఒకటి విందాం.

0: సత్యం ధర్మం భగవంతుని నేత్రద్వయం, సత్యాన్ని పలుకు ధర్మాన్ని ఆచరించు అన్న ఉపనిషత్ వాక్యం జయకేతనంగా డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగిన అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వామి ప్రబోధించిన మహోన్నత విలువలతో మహిళా సాధికారతకు దేశాభ్యుదయానికి బాటలు వేస్తోంది. ఈనాడు అనంతపురం కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొని స్వామికి తమ కృతజ్ఞతను తెలుపుకోవటానికి 2,000 మందికి పైగా కళాశాల పూర్వ విద్యార్థినులు, అధ్యాపకులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు.
1: శ్రోతలు, అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు వింటున్నారు. కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ అనుభవాలను ఇప్పుడు మీరు వింటారు. తిరిగి కలుసుకుందాం. సాయిరాం.
0: సాయిరాం.

0: సాయి రామ్, నా పేరు కరుణ మున్షి. నేను కశ్మీర్ నుండి వచ్చాను. నేను అనంతపూర్ స్వామి కాలేజ్లో 1980 నుండి 1985 వరకు బీఏ ఎంఏ చదివాను. కాలేజ్ స్వర్ణ జయంతి ఉత్సవాలు ప్రశాంతి నిలయంలో జరుగుతున్నాయి. అందులో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞురాలై ఉంటాను. ఇటువంటి దివ్యమైన అద్భుతమైన వేడుక చూడడానికి దేవతలు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 50 ఇయర్స్గా ఇక్కడ చదువుకున్న అమ్మాయిలపై స్వామి దయా ప్రేమలు అపారం. మేమంతా కలిసి స్వామి దగ్గరికి ఎప్పుడూ వచ్చినా స్వామి ఎంతో ఆనందించేవారు. ఆ అనుభూతులు ఎన్నటికీ మరవలేం. నా చిన్న అనుభవం, అనంతపూర్ కాలేజ్లో నేను చదివేటప్పుడు ఒకసారి స్వామి వచ్చారు. ఎందుకో నేను శాడ్గా ఉన్నాను. ఇంకా స్వామి కూడా ఇగ్నోర్ చేశారు. చాలా బాధపడ్డాను. సడన్ గా స్వామి నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గుడ్ గర్ల్ అన్నారు. నాకు చాలా చాలా ఆనందం కలిగింది. అప్పటి నుండి జీవితంలో దేనికి భయపడకుండా ముందుకు దూసుకుపోతున్నాను. మరొకసారి సాయిమాకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, వి లవ్ యూ స్వామి. స్వామి సారీ నాకు తెలుగు సరిగా రాలేదు, కానీ నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాను. సాయిరాం స్వామి, జై సాయిరాం.
1: ఓం సాయిరాం, ప్రణామములు. నా పేరు భూపాలం విజయలక్ష్మి. ప్రస్తుతం నేను అనంతపురం రామచంద్ర నగర్లో మా వారితో పాటు నివసిస్తున్నాను. అనంతపురం స్వామివారి కళాశాలలో ఇంటర్మీడియట్ బీఏ ఎంఏ 1969-76 వరకు చదివాను. 7 సంవత్సరాల విద్యార్థి జీవితం నాకు చాలా విషయాలు నేర్పించింది. చిన్నప్పటి నుంచి నాకు వక్తృత్వ వ్యాసరచన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే అలవాటు ఉంది. అదేవిధంగా డిగ్రీలో ఉన్నప్పుడు స్వామివారి సతీసక్కుబాయి నాటకం ప్రదర్శించినాము. అందులో నేను మగవేషం వేశాను. స్వామి వచ్చి నన్ను చూసి, ఏ ఈ అబ్బాయి ఎవరు, బయటికి పంపించండి, పో బయటికి పో అన్నారు. వెంటనే సుధా మేడం వచ్చి, ఆ స్వామి అమ్మాయి మన స్టూడెంట్, అంటే భలే మేకప్ చేశారని మెచ్చుకున్నారు. అలాగే డిగ్రీలో ఉన్నప్పుడు ఒకసారి మాతృభాషలో విద్యాబోధన అనే అంశం గురించి వక్తృత్వ పోటీలో మన కాలేజ్ తరఫు మాట్లాడడానికి ఇంకో కాలేజ్కి వెళ్లవలసి వచ్చింది. ఆ సందర్భంలో నాకు కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. డాక్టర్ హేమలత మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసినప్పుడు అలాగా ప్రైజ్ వచ్చిందా, ఏం చెప్పావు చెప్పు చూద్దామన్నారు. ఏం మాట్లాడాలో తెలియలేదు, కానీ ఏం మాట్లాడానో కూడా నాకు తెలియదు. స్వామి నా చేత మాట్లాడించి చాలా బాగా మెచ్చుకున్నారు. అలాగే 1972లో మొట్టమొదటి సమ్మర్ కోర్సు జరిగింది. ఆ సమ్మర్ కోర్సులో లలితాంబ మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసి, స్వామి ఈ అమ్మాయి విజయలక్ష్మి అంటే నాట్ పండిట్ అన్నారు. రెండోసారి చెప్తే కూడా అలాగే అన్నారు. అప్పుడు మేడం అన్నారు, అమ్మా స్వామినాటి నుంచి నాట్ పండిట్ అని వచ్చింది, కానీ నువ్వు పండిట్ అయి తీరాలి అన్నారు. స్వామివారి అనుగ్రహం చేత నేను తెలుగు టీచర్ ఉద్యోగంగా తెలుగు లెక్చరర్ గా చేసి గ్రేడ్ 1 ప్రిన్సిపల్ గా రిటైర్ అయినాను. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ నా జీవితంలో అవి మరపురానివి నిలిచినాయి. నేను షిరిడి సాయిని ఎక్కువగా పిలుస్తాను, కానీ చాలా సార్లు స్వామి నన్ను ఓదార్చి నాకు దర్శనమిచ్చి నా చిక్కాకులను పటాపంచలు చేశారు. అప్పుడు అర్థమైంది ఇద్దరు ఒకటే అని. స్వామి కళాశాలలో చదివిన నేను నా వృత్తి ధర్మంలో నైతిక విలువలను పాటించి క్రమశిక్షణతో మెలిగి అధికారుల మెప్పు పొందినాను. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా నాకు మినిస్టర్ ద్వారా దొరికింది. స్వామివారు అపర భగీరథులు. ఆ స్ఫూర్తితో నేను దాదాపు 15 పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా వేయించగలిగాను. కాబట్టి నా అనుభూతులను చెప్పుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అనంతపూర్లో పుట్టపర్తికి రెండు చోట్ల రావాలని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఓం సాయిరాం.
2: సాయిరాం, నేను డాక్టర్ అనుపమ, తహసీల్దార్ కలెక్టర్ వారి కార్యాలయం అనంతపురంలో పనిచేస్తున్నాను. అనంతపురం కళాశాలలో 1982-84లో ఇంటర్మీడియట్ చదివాను. నేను అనంతపురం కాలేజీలో చదివే సమయంలో స్వామివారు 1983లో అనంతపురం కాలేజీకి వచ్చారు. అప్పుడు స్వామివారి సన్నిధిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం నా జీవితంలో నేను మరచిపోలేని మధురానుభూతి. మరియు స్వామితో కలిసి మేమందరం హాస్టల్లో ప్రేయర్ హాల్లో భోజనం చేయడం కూడా మరువలేని ఘట్టం. మేము పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామి మాకు ప్రేయర్ హాల్లో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇంటర్వ్యూస్ సమయంలో మహిళలు విద్య ఆవశ్యకత గురించి మాకు చాలా చక్కగా వివరించి చెప్పేవారు. మధ్యలో రామాయణ మహాభారత ఘట్టాలలోని కొన్ని ఉదాహరణలు చెప్తూ సీత మరియు ద్రౌపది గురించి, ఆ మహిళా మండలి యొక్క విశిష్ట గుణాల గురించి మాకు తెలియపరుస్తూ అవి నిజ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో మాకు తెలియచేశారు. అలాగే ఇంటర్వ్యూ ముగియగానే స్వామి పాద నమస్కారం ఇచ్చేవారు మాకందరికి. స్వామి పాద నమస్కారం అంటే నాకు గుర్తొస్తుంది స్వామివారి పాదపద్మములు. నిజంగా పద్మం కూడా అంత మెత్తగా ఉంటుందో లేదో తెలియదు, కానీ స్వామి పాదాలు ఇప్పటికి కూడా తలుచుకుంటే ఆ సాఫ్ట్నెస్ ని నేను అనుభూతి పొందగలను. అలాగే పుట్టపర్తికి వెళ్ళినప్పుడు స్వామిని చూడగానే అది ఏదో తెలియని శక్తి వస్తుంది, ఒక అద్భుతమైన శక్తి వచ్చేది మాకందరికి. అన్నీ కూడా మర్చిపోయేవాళ్ళం, ఏమి గుర్తుండేది కాదు. స్వామి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, నా సర్వస్వం. ఈరోజు నేను జీవించి ఉన్నాను అంటే అది స్వామివారి లీల. నాకు పొత్తి కడుపుకు 8 శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రతి శస్త్రచికిత్సకు కూడా స్వామి నాకు ముందు రోజే స్వప్నంలో కనిపించి, బంగారు నేనున్నాను, నీకేం కాదు అని హామీ ఇచ్చేవారు. నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మా శ్రీవారి పేరు రమేష్ చంద్ర. ప్రస్తుతం డీఈగా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జలవనరుల శాఖలో పనిచేస్తున్నారు. మా ఆయన స్వామివారి సంకల్పంతో పుట్టపర్తిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 1.5 పనిచేశారు. ఆ సమయంలో హంద్రనివా జలాలతో బుక్కపట్నం చెరువు నిండడం, చిత్రావతి నదికి నీరు రావడం నిజంగా స్వామివారి అద్భుతం. నాకు 3 అమ్మాయిలు. 3 బీటెక్ పూర్తి చేసిన తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఆ సమయంలో నా ద్వారా పుట్టపర్తి యొక్క విశిష్టత తెలుసుకుని అక్కడే ఉండి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. అనుకున్నదే తడవుగా వాళ్లు పుట్టపర్తిలో నివసించాలని అనుకున్న వెంటనే మందిరానికి దగ్గర ఇల్లు దొరకడం జరిగింది. వారు పుట్టపర్తిలో 1 ఉండి చదువుకున్నారు. ఆ సంవత్సర కాలం కూడా స్వామి వారిని ప్రతి అడుగులోనూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. ఇటీవల వెలువడిన ఎపిపిఎస్సి ఫలితాలలో మా పెద్దమ్మాయి హర్షిత డీఎస్పీగా, మా 2వ అమ్మాయి సన్నిహిత డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. మా 3వ అమ్మాయి సుష్మిత కూడా స్వామివారి దయతో రాబోయే పరీక్షలలో తప్పక విజయం సాధిస్తుంది. 1 జూలై పుట్టపర్తిలో జరగబోయే అనంతపురం కళాశాల స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాను. సాయిరాం.
3: స్వామి చరణారవిందాలకి నా ప్రణామాలు. నా పేరు షర్మిలా శంక. 19 నుంచి నేను యుఎస్ లో ఉంటున్నాను. నేను స్వామి స్థాపించిన అనంతపూర్ సత్యసాయి యూనివర్సిటీలో 1991 నుండి 96 వరకు బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ చేశాను. మొట్టమొదట అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ గురించి వినగానే నా కళ్ళు ఎంతో ఆనంద బాష్పాలతో నిండిపోయా. స్వామి అనుభవాలన్నీ మదిలో అలా మెలిగాయి. స్వామి స్టూడెంట్స్ కి పంచిన ప్రేమ వర్ణనాతీతం, స్వామి పలుకులు జీవిత పాఠాలు, ఎన్నో అద్భుతమైన అనుభవాలు, అవన్నీ ఒక్కసారిగా మదిలో మెలుగుతున్నాయి. పర్తీ గాని, స్వామి అడుగుపెట్టి స్థాపించిన అనంతపూర్ యూనివర్సిటీ గాని మా స్టూడెంట్స్ కి ఒక భూతల స్వర్గం. ఆ రోజులే వేరు. ప్రొద్దున్నే 5 లేచి సుప్రభాతం చేసి గ్రౌండ్ కి వెళ్లి యోగాసన చేసి యూనివర్సిటీలో ఆడిటోరియంలో మా మార్నింగ్ ప్రేయర్స్ తో మా చదువు ప్రారంభించేవాళ్ళం. బాహ్యమైన ఆధ్యాత్మికమైన విద్యని ఎంతో నేర్చుకున్నాం. పెద్దల పట్ల గౌరవం, తల్లి, తండ్రి, గురువు, అతిథులను దైవంగా భావించడం, చిన్నల పట్ల ప్రేమ, అచంచలమైన సేవా దృక్పథం, వేదశాస్త్రాల విద్య, ఆచరణ పట్ల విశ్వాసం, ఇవన్నీ స్టూడెంట్స్ అందరికీ వెన్నతో పెట్టిన విద్య. అదే మా జీవన విధానం అయింది. సాయంత్రం భగవంతుని నామస్మరణతో, అందరికీ మేలు కలిగించే త్రయంబక ప్రార్థనలతో, నిస్వార్థమైన టీచర్స్ తో ఎంతో ఆనందమయంగా, విజ్ఞానమయంగా జీవితం గడిచేది. దీనంతటికీ కారణం స్వామి మాత్రమే. అటువంటి స్వామికి
4: ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? 1991 స్టూడెంట్ గా దర్శనానికి భర్తీ వెళ్లినప్పుడు స్వామి పుట్టినరోజు వేడుకలు ఇంకా కొద్ది రోజుల్లో ఉన్నాయి అనగా స్వామి అందరికి చీరలు పంచిపెడుతున్నారు. 500 ఉన్నాం. అదే నా మొదటి అనుభవం. నవరసాలు పొంగి పొల్లాయి స్వామిని చూడగాని. నా అజ్ఞాన మనస్సు ఇలా ప్రార్థించింది, స్వామి ఒక్కసారి నాతో మాట్లాడతారా, మీ కనుసన్నల్లో మెలిగే అర్హత నాకుందా అని ప్రార్థించాను. సో స్వామి దర్శనానికి వచ్చారు. అందరూ లైన్స్ లో కూర్చున్నాము, 500 విద్యార్థులు అందరూ. సడన్ గా స్వామి నేనున్న లైన్లో కూడా వచ్చారు. అందరికి చీరలు పంచిపెడుతున్నారు. అందరి ఒళ్ళో చీరలు విసురుతున్నారు. మొహం కూడా చూడట్లేదు స్వామి, ఎందుకంటే 500 మంది ఉన్నాం. సో ఎంతమంది నన్ను చూస్తారు? సో అందరికి చీరలు అలా విసిరేస్తూ వెళ్లిపోతున్నారు ముందుకి. స్వామిని దగ్గర నుంచి చూడగానే ప్రపంచాన్ని మైమరిచిపోయాను. సుందర వదనారవిందాన్ని చూడగానే ఆనందంలో మునిగిపోయాను. నా ప్రార్థన కూడా మర్చిపోయి స్వామిని చూస్తూ ఉండిపోయాను. నన్ను దాటి ముందుకు వెళ్లిపోయారు. స్వామి నన్ను అడిగేంత వరకు కూడా నాకు చీర రాలేదన్న సంగతి కూడా గ్రహించలేకపోయాను. స్వామి వెనక్కి నా వైపు తిరిగి, నీకు చీర ఇచ్చానా అని అడిగారు. ఆయన పట్ల ప్రేమతో నా గొంతు మూగపోయింది. ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఒడిలో క్రిందికి తిరిగి కూడా చూడలేని పరిస్థితి. నేను ఆన్సర్ చెయ్యకుండానే స్వామి వచ్చి చీర ఇచ్చి వెళ్లిపోయారు. మీరు నాతో మాట్లాడడానికి నాకు అర్హత ఉందా అని అడిగినందుకే ఒక దివ్య అనుభవాన్నిచ్చారు స్వామి. అలా అప్పటి నుండి ఇప్పటిదాకా దివ్యమైన అనుభవాల పరంపర నా జీవితాన్ని ధన్యవంతం చేసింది. మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ, నా విద్యార్థులే నా ఆస్తి అని అనేవారు స్వామి. ఆయన మాటల్ని సదా మనసులో గుర్తుపెట్టుకుని జీవిస్తున్నాను, నా పిల్లలకి అందిస్తున్నాను. ప్రపంచంలో ఏ మూలను ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగినా వినమ్రతతో ఆయన మాటల్ని సదా గుర్తుపెట్టుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాను. మా శ్వాస భగవాన్, ఆయన ఆశమేమి, అందుకే తలెత్తి ధర్మ మార్గంలో నడుస్తా. స్వామి కోసమే నా జీవనం. ఆయన దర్శన స్పర్శన సంభాషణ ముక్తిదాయకం. మరొక్కసారి స్వామికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను. అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ, జూలై 21, 22, 2018లో పర్తీలో జరుగుతుంది. ఆయన అనుగ్రహంతో ఈ వేడుకకి స్వామి సన్నిధిలో నేను ఉండాలని ప్రార్థిస్తూ షర్మిల.
5: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. నా పేరు సురేఖ. నేను అనంతపూర్ క్యాంపస్ పూర్వ విద్యార్థిని. ఇప్పుడు ప్రస్తుతం నేను అనంతపూర్ క్యాంపస్ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్పంచుకోవడానికి వచ్చాను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు స్వామికి శతకోటి ప్రణామాలు. 1997-2000 బ్యాచ్ లో చదువుకున్నా నేను. 2000 పాస్డ్ అవుట్ బ్యాచ్. నేను స్వామి దగ్గర చదువుకున్నంత కాలము చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. అండ్ మా పేరెంట్స్ చిన్నప్పటి నుండి స్వామి డివోటీస్. సో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుండి స్వామి లైన్లోనే పెంచారు. లైక్ స్వామి అష్టోత్తరం చదవడము, సుప్రభాతం చదవటము ఇవన్నీ చెప్పేవారు. అవన్నీ చిన్నప్పటి నుండి నాకు తెలుసు. ఆ కారణం చేత నేను అనంతపూర్లో జాయిన్ అవడం నాకు చాలా ఈజీగా అనిపించింది. కష్టమేం అనిపించలేదు. స్వామి కాలేజ్లో చాలా ఆనందంగా జాయిన్ అయ్యాను నేను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా స్వామికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం నేను మా పేరెంట్స్. కాలేజీలో చదువుతుండగా స్వామి మమ్మల్ని అక్కడ లెక్చరర్ల ద్వారా అమ్మాయిలందరినీ చాలా బాగా చూసుకునేవారు. 3 ఇయర్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను అక్కడ, మ్యాథమెటిక్స్ మేజర్. సో ఫైనల్ ఇయర్ లో స్వామి బెంగళూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఉంది, ఎక్స్టూడెంట్స్ కావాలి మాకు హాస్పిటల్ ICU లో OT లో వర్క్ చేయడానికి ఎక్స్టూడెంట్స్ కావాలి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ పేర్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది లెక్చరర్స్ ద్వారా. డ్యూరింగ్ సమ్మర్ కోర్స్ టైం అట్లా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసేసరికి సరే కొంతమంది అమ్మాయిలు హాలిడేస్ కి ఇంటికి వెళ్లిపోయడం జరిగింది. నేను మాత్రం అక్కడ సమ్మర్ కోర్స్ కి ఇక్కడ బృందావనలోనే ఉండిపోయాం కొంతమంది అమ్మాయిలం సమ్మర్ కోర్స్ టైంలో. అప్పుడు స్వామి ఓకే సెలెక్ట్ చేశారు కొంతమంది అమ్మాయిల్ని, ఫేమ్ ఇంట్రెస్ట్ అని 50 మెంబర్స్ ఇచ్చారు నేమ్స్. అందులో 13 గర్ల్స్ ని స్వామి సెలెక్ట్ చేశారు. స్వామి 13 గర్ల్స్ ని టిక్ చేశారు. అది కూడా మమ్మల్ని పిలిచి చూపించి టిక్ చేశారు, నువ్వు సెలెక్ట్ అయ్యావు నువ్వు సెలెక్ట్ అయ్యావు అని టిక్ చేశారు. తర్వాత ఇంకా మిమ్మల్ని నేను ట్రైనింగ్ కి పంపిస్తాను ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రైనింగ్ కి అని చెప్పడం జరిగింది. 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మీకు ఢిల్లీలో. 6 మంత్స్ ట్రైనింగ్ అయిపోయాక ఇక్కడ వచ్చి పర్తి సూపర్ హాస్పిటల్లో వర్క్ చేసిన తర్వాత బెంగళూరుకి పంపిస్తాను అని చెప్పడం జరిగింది స్వామి. సరే అని అప్పుడు ట్రైనింగ్ కి వెళ్లడానికి ముందు స్వామి బృందావన్ లో ఆ రోజు రాజధాని ఎక్స్ప్రెస్ లో టికెట్స్ బుక్ చేశారు ఢిల్లీకి. రాజధానిలో టికెట్స్ బుక్ చేశాక ఇంటర్వ్యూ ఇస్తున్నాను, రండి మీరు నా దర్శనానికి ముందు రండి, మీతో మాట్లాడాలి, ఢిల్లీ గర్ల్స్ తో మాట్లాడాలి, రండి అని ఇంటర్వ్యూకి పిలిచారన్నమాట. ఇంటర్వ్యూకి పిలిస్తే సరే అందరం అప్పుడు లగేజ్ కూడా ప్యాక్ చేసుకుని వచ్చేయండి, ట్రైన్ కి వెళ్ళాలి కదా, మళ్ళీ మీకు టైం ఉండదు, నా దర్శనం అయిపోయాక టైం ఉండదు, లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేసేయండి అని లగేజ్ అంతా తీసుకుని స్వామి దర్శనం రమేష్ హాల్ దగ్గర లగేజ్ పెట్టేసుకున్నాము. వచ్చి అప్పుడు కూర్చున్నాము అందరం, బయట కూర్చున్నాము. బయట కూర్చుంటే స్వామి ఇంకా దర్శనం టైం కాలేదు అప్పుడు. కాకపోతే ఇంకా సరే నేను మీతో మాట్లాడాలి, రూమ్ లో మాట్లాడతాను సపరేట్ గా, ఈ 13 గర్ల్స్ రూమ్ లోకి రండి నేను మాట్లాడతానన్నారు. అనేసరికి అందరం లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి స్వామి అందరం కూర్చున్నాం లైన్ లో. స్వామి అన్నారు, మిమ్మల్ని నేను ఢిల్లీకి పంపిస్తున్నాను ఎయిమ్స్ కి, అక్కడ వేణుగోపాల్ అని ఇన్ఛార్జ్ ఉంటారు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్, నాకు మంచి పేరు తీసుకురండి, మంచిగా పని నేర్చుకోండి అని చెప్పడం జరిగింది స్వామి. స్వామికి మంచి పేరు తీసుకొచ్చి మంచిగా పని నేర్చుకోమన్నారు. తర్వాత పాకెట్ మనీ ఇస్తాను మీకు నేను, అది జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పారు. పాకెట్ మనీ 500 రూపీస్, 4 నోట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత విభూతి ప్యాకెట్స్ ఇచ్చారు, శారీస్ ఇచ్చారు, అక్కడ కట్టుకోవడానికి మీకు శారీస్ ఉంటాయి, విభూతి నా ప్రసాదం, ఈ డబ్బులు మీ ఖర్చులకు వాడుకోండి అని ఇచ్చారు. ఎస్పెషల్లీ నా దగ్గరికి వచ్చి ఇచ్చారు డబ్బులు. ఇస్తున్నప్పుడు నాకేంటనిపించింది, ఓన్లీ 3 నోట్స్, అందరికి 4 నోట్లు ఇస్తున్నారు, నాకేమో ఓన్లీ 3 నోట్లే, ఒక్క 3 నోట్లే ఉన్నట్టు అనిపించి, స్వామి నాకు 3 నోట్లే ఇచ్చారు స్వామి మీరు అన్నా. అనేసరికి లేదు బంగారు చూడు 4 ఉన్నాయి అన్నారు. కావండి మళ్ళీ లెక్క పెట్టి చూసేసరికి 4 నోట్లున్నాయి అందులో. 4 నోట్లుండగా మళ్ళీ చెప్పారు స్వామి నాతో, ఇవి 500 రూపాయల నోట్లు, నువ్వు 100 రూపాయల నోట్ అనుకుని ఎవరికి ఇచ్చేయకు, ఇచ్చే మాకు బంగారు అని కూడా అన్నారు. ఎవరికి ఇచ్చే మాకు బంగారు, ఇవన్నీ 500 రూపాయల నోట్లు, జాగ్రత్తగా పెట్టుకో అన్నారు. 500 రూపీస్ నోట్ స్వామి నాకు ఇచ్చి, ఇది 100 రూపాయల నోట్ అనుకుని నువ్వు ఎవరికి ఇచ్చేకి బంగారు అన్నారు. అనుకోకుండా ఒకసారి అక్కడ బయట, అక్కడ క్యాంటీన్ లేవు మనలాగా, ఇక్కడ క్యాంటీన్స్ అవి ఏం లేవు, బయట కాఫీ షాప్ కి వెళ్లి కాఫీ తాగాల్సిందే. సో అప్పుడు నేను ఒక కాఫీ షాప్ కి వెళ్లాను, నేను ఒక్కదానే వెళ్లి, ఎయిమ్స్ హాస్పిటల్ ప్రెమిసెస్ లోనే ఉంది అది ఆ కాఫీ షాప్, వెళ్లి కాఫీ షాప్ ఆయనకి, సార్ ముజ్కు ఏ కాఫీ చాయి, హిందీలో చెప్పాలి వాళ్ళకి, ఏ కాఫీ చాయి అని 500 రూపీస్ నోట్ ఇచ్చేయడం జరిగింది. 500 రూపాయల నోట్ చూసి ఆయన అన్నాడు, హిందీలోనే అన్నాడు తిరిగి, ఇది 100 రూపాయల నోట్ కాదు, 500 రూపీ నోట్, యు ప్లీజ్ గివ్ 100 రూపీ నోట్ టు మీ. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది అనమాట, ఓ స్వామి అందుకే నాకు చెప్పారేమో, నువ్వు ఇది 100 రూపాయల నోట్ అనుకుని ఎవరికి ఇచ్చేకు, నేను ఆల్రెడీ ఇచ్చేస్తానని స్వామి, నా పిచ్చితనం స్వామికి తెలుసు, ఇది కంగారు మనిషి, నాకు కొంచెం టెన్షన్ అందుకే ఇది ఇట్లా చేస్తుందని స్వామికి అర్థమై, స్వామికి ముందే తెలుసు కాబట్టి నన్ను ముందే హెచ్చరించడం జరిగింది. స్వామి 500 రూపాయల నోట్లని జాగ్రత్తగా అట్టు పెట్టుకుని ఉంచు, ఖర్చు పెట్టుకుని కూడా చెప్పారు. నేను జరిగింది. ఆ తర్వాత స్వామి పాద నమస్కారం ఇచ్చారు, అందరికి పాద నమస్కారం తీసుకుని బయటకు వచ్చేసాము. నా దర్శనం చేసుకుని మీరు ట్రైన్ కి వెళ్ళండి అన్నారు. ఆ రోజు దర్శనం ఇంకా 5:00 ట్రైన్ స్వామి, 3:00 కి, అప్పుడు ఆ రోజు గురువారం కూడా, గురువారం 3:00 వరకు రాహుకాలం కరెక్ట్ గా అప్పుడు అయిపోయింది. అన్ని జరిగింది. మేము ఇంకా చాలా హడావిడిగా ఉన్నాం, రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి, ట్రైన్ మిస్ అయిపోతే కష్టం అని అమ్మాయిలందరం టెన్షన్ పడుతుంటే, లేదు ప్రశాంతంగా నా దర్శనం చేసుకుని వెళ్ళండి అని స్వామి చెప్పారు. వెళ్లి లోపలికి వెళ్లి స్వామి, ఆ రోజు హారతి కూడా తొందరగా 10 మినిట్స్ బిఫోర్ హారతి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయి స్వామి దర్శనం చేసుకుని హారతి తీసుకున్నాక అప్పుడు స్టేషన్ కి బయలుదేరి వెళ్లాము. అక్కడ స్టే లో కూడా స్వామి సెపరేట్ గా అకామిడేషన్, గర్ల్స్ కి సెపరేట్ అకామిడేషన్ ఇచ్చారు. అక్కడ ఫుడ్ అవన్నీ స్వామి అరేంజ్ చేసేవారు. ఢిల్లీలో, ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో స్వామి అకామిడేషన్, ఫుడ్ సెపరేట్ అరేంజ్ చేశారు. చాలా బాగా చూసుకున్నారు స్వామి మమ్మల్ని. నేను అనంతపూర్ క్యాంపస్ లో చదువుకుతూ ఉండగా నా రూమ్మేట్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేవారు, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఉండేవారు. అందరితో పాటు నేను ఎట్లా కలిసిమెలిసి ఉండాలి, అందరితో ఎలా వాళ్లతో బిహేవ్ చేయాలి, మనకి తెలియని కొత్త వాళ్లతో నువ్వు ఎట్లా వాళ్లతో మింగిలైపోయి మౌల్డ్ అవ్వాలి, అదంతా స్వామి నాకు కాలేజ్ లో చదువుతుండగా 1, 2, 3 ఇయర్స్ నేర్పించారు. నాకు అసలు చిన్నప్పటి నుండి ఇట్లాగా కలిసిమెలిసి ఉండడం నాకు రాదు, నేను ఒక్కదానే ఉండేదాన్ని అట్లా. అందుకే కాలేజీకి వచ్చాక నాకు ఇట్లా అందరితో కలిసిమెలిసి ఉండడము, అందరితో ఎప్పుడు స్మైల్, నవ్వుతూ మాట్లాడడం స్వామి నేర్పించారు నాకు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా స్వామి స్వామి స్వామి అని నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, ఎప్పుడు నా ఫేస్ ఉండేవారు. అందరితో పాటు నేను ఎట్లా కలిసిమెలిసి ఉండాలి, అందరితో ఎలా వాళ్లతో బిహేవ్ చేయాలి, మనకి తెలియని కొత్త వాళ్లతో

0: కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా స్వామి స్వామి స్వామి అని నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా. ఎప్పుడు నా ఫేస్ లో సాడ్నెస్ అనేది రానివ్వం స్వామి అని స్వామికి నేను ప్రామిస్ చేసుకున్నా. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా కష్టం వచ్చినా. అది నేర్చుకున్నా నేను కాలేజీలో ఉండగా. ఎంత సార్ వచ్చినా ఎంత హ్యాపీనెస్ వచ్చినా స్మైలీ ఫేస్. తర్వాత ఇదే నాకు ఎయిమ్స్ లో స్వామి నాకు ఢిల్లీ ఎయిమ్స్ లో పంపించేసరికి అక్కడ డిఫరెంట్ కమ్యూనిటీ అయిపోయింది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన అమ్మాయిలు ఎవ్వరూ లేరు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ నుంచి నేను ఒక్కదాన్నే సెలెక్ట్ అయ్యాను, ఇంకా మిగతా వాళ్ళు బీకామ్ బీఏ వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు. అక్కడ కాకుండా ఇంకా స్కూల్ నుంచి వచ్చిన కొత్త అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్. బేసికల్లీ నేను తెలుగు అమ్మాయిని, నాకెవ్వరూ తెలుగు వాళ్ళు లేరు అక్కడ, అందరూ డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళే. సో అనంతపూర్లో చదువుకోవడం వల్ల నాకు వేరే భాష అమ్మాయిలతో కలిసిమెలిసి పనిచేసి అక్కడ చాలా ఆనందంగా ఎంతో హ్యాపీగా, అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. అనంతపూర్ క్యాంపస్ లో చదవడం వల్ల ఎయిమ్స్ ఢిల్లీలో చాలా ఆనందంగా స్వామి బ్లెస్సింగ్స్ తో వర్క్ చేయగలిగాను నేను.
1: ఓం శ్రీ సాయిరాం. నా పేరు డి మీరారాణి. నేను 1969 నుంచి 1974 వరకు శ్రీ సత్యసాయి ఉమెన్స్ కాలేజ్ అనంతపూర్ క్యాంపస్ లో చదివినాను. సైన్స్ గ్రూప్ స్టూడెంట్ని. మేము అప్పుడు 1969-70 నుంచి 72 వరకు క్యాంపస్ అనంతపూర్ టౌన్లో ఉండింది. అప్పుడు మేము ఇంకా చాలా చిన్నవాళ్ళము, ఇంకా స్వామి గారిని మేము చూడలేదు. మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒకసారి మధ్యాహ్నము 3 గంటలు ఆ టైంలో స్వామిగారు ఓపెన్ జీప్లో ఊరేగింపుగా వస్తున్నారనే సమాచారము మా టీచర్స్కు తెలిసింది. వెంటనే వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి స్వామిగారు ఇలా వస్తున్నారు కాబట్టి మీరు మెయిన్ గేట్కి ఇరువైపులా నిలుచుకొని స్వామివారికి స్వాగతం పలకాలని చెప్తే మేమంతా ఎంతో ఉత్సాహంగా వెళ్లి ఇరువైపులా నిలబడి ఉన్నాము. అప్పుడు 4 గంటల సమయంలో స్వామిగారు వచ్చినారు ఊరేగింపుగా. మేమందరము జై స్వామి జై స్వామి అని అంటుంటాము. అటువంటప్పుడు ఆయన అందరికీ మాకందరికీ ఇట్లా చేతులు ఊపుతూ మమ్మల్ని అందరినీ ఆశీర్వచనం చేసినారు. ఆ సంఘటన ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తు ఉంది. అది ఒక మధురానుభూతి, స్వామిని మొదటిసారి చూసినటువంటి ఒక మధురానుభూతి నాకు. తర్వాత 1972 నుంచి క్యాంపస్ కొత్త క్యాంపస్ లోకి మేమే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ మేము ఎంటర్ అయింది క్యాంపస్ లోకి. క్యాంపస్ లోకి ఎంటర్ అయినప్పుడు మధ్యలో ఒకసారి మమ్మల్ని మేము ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా టీచర్స్ ఫీల్డ్ స్టడీ అని చెప్పి తీసుకెళ్లారు. అలా మొక్కలు అవి అంతా చూసుకుంటూ వెళ్లి మేము వెళ్ళినప్పుడు క్యాంపస్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే స్టేర్ కేసుకి ఈ వైపులా అటువైపు ఇటువైపు ఇద్దరు ఫారినర్స్ చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ వేసినారు. ఆ పెయింటింగ్స్ వాళ్ళు వేయడం ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. అది ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా కాలేజీకి వెళ్తే ఆ పెయింటింగ్స్ తప్పకుండా చూస్తాను. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి చూసినప్పుడంతా ఒక విధమైనటువంటి ఆనందం మాకు. తర్వాత స్వామిగారు మేము ఒక విధంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్వామిగారు తరచుగా కాలేజీకి వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడల్లా మాకు మంచి ప్రసంగం ఒకటి చేసేవారు. అవన్నీ విని మేము చాలా ధన్యులమైనాము. అలా ఒక ఆయన ప్రసంగించినప్పుడు చాలా నిశ్శబ్దంగా, ఎంత నిశ్శబ్దంగా కూర్చునే వాళ్ళం అంటే అంత కూర్చునే వాళ్ళము. ఒకసారి ప్రసంగం చేసినప్పుడు స్వామిగారు ఒక తమాషా అయినటువంటి సంఘటన ఒకటి చెప్పినారు మాకు. అదేమంటే స్వామిగారు దగ్గరికి ఒకసారి ఒక తమిళ ఆయన పాట కచేరి చేసేదానికి వచ్చినారంట. వచ్చినప్పుడు ఆయన చాగరా స్వామి కుర్తి రామా నే పొగడుకుంటే నీకేమి అనే పాటను, రామా నే పకోడా తింటే నీకేమి పాడినట్లు చెప్పినారు. స్వామి చెప్తే ఒక్కసారి హాల్ అంతా గట్టిగా నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఆ సంఘటన, ఇటువంటి సంఘటన చెప్తూ ఎంతో విధమైనటువంటి ప్రసంగము స్వామిగారు మాకు చేసేవారు. అవన్నీ ఇప్పటికీ మాకు బాగా గుర్తున్నాయి. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడే మాకు మా కాలేజ్ డ్రెస్సులు ఒక వైట్ శారీ మీద గ్రీన్ బార్డర్ ఉండే చీరలన్నీ స్వామిగారు మాకు చేతికి అందించినారు. అది కూడా మాకు ఇంకా బాగా గుర్తు ఉంది. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఒక విధంగా మా జీవితం ధన్యమైందని చెప్పాలి. 21-22 తేదీల్లో పుట్టపర్తిలో జరిగేటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు మేము అందరము రావాలనుకుంటున్నాము. జై సాయిరాం.
2: అందరికీ సాయిరాం. నా పేరు సాయిలీలా.

నేను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపించిన అనంతపురం విశ్వవిద్యాలయ విద్యార్థినిని. నేను ఈరోజు బాబావారి ఆఫీసులతో కొనసాగుతూ ఉన్న నా జీవిత ప్రయాణాన్ని గూర్చి మరియు స్వామివారి లీలలను గూర్చిన వివరాలు కొన్ని మీతో పంచుకుంటున్నాను. కొన్ని మాత్రమే అని ఎందుకన్నానంటే, అనంత విశ్వవ్యాపకులైన శ్రీ సత్యసాయిబాబా వారి లీలలు అనంతం. స్వామి ప్రతిక్షణం భక్తుల పరిరక్షణార్థం మరియు ధర్మ సంస్థాపనార్థం ఎన్నో మహత్యాలు చూపుతూ తమ బిడ్డలను ఉద్ధరిస్తూ ఉంటారు. నేను సాయి బిడ్డనవ్వడం నా అదృష్టం. ఇలా ఎన్నో మహత్యాలు ఈ కొద్ది సమయంలో వివరించడం కష్టతరం కావున కొన్ని అని ప్రస్తావించాను. నేను మొట్టమొదటిసారిగా నా 10వ ఏటనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యచరణములు స్పృశించడానికి ఉరవకొండ బాల వికాస్ వేదిక అయ్యింది. ఇలా నేను శ్రీ సత్యసాయిబాబా వారి నీడలో చిన్న చిన్న అడుగులు వేస్తూ పెరిగాను. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురువే ఈ జగత్తుకు మూలం. దేవతలకు సైతం గురువు చాలా అవసరం. శ్రీ సత్యసాయిబాబా లాంటి మహనీయులు నాకు తల్లి తండ్రి గురువు దైవంగా లభించడం నా మహద్భాగ్యం. ఏ రాగం ద్వారా స్వామివారి అనురాగాన్ని పొందానో ఆ రాగం ఇప్పుడు ఆలపిస్తున్నాను. పార్తిపురి మే జనుమలియా ఓ సాయి రామ నామ హై, మైర ముకుట దర మురళి మనోహర సాయి శ్యామ నామ హై. హే శివ శంకర.

0: पातिपुरी में जन्म लिया वो साई रामा नाम है।
1: श्री बाबा वारी మహాసంకల్పం చేత నేను అనంతపురం బాలికల విశ్వవిద్యాలయంలో విద్యార్థినిగా ప్రవేశించగలిగాను. ఆ రోజు నాకు శుభదినం. నేను తల్లి ఒడిలో నుండి సాయి అమ్మ ఒడిలోకి చేరుకున్నాను. బీఎస్సీ మరియు ఎంఎస్సీ హోమ్ సైన్స్ 5 ఏళ్ల కోర్సు పూర్తి చేశాను. ఈ పరిధిలో కేవలం చదివే కాకుండా ఎన్నో గొప్ప విషయాలు, సూత్రాలు, ఆధ్యాత్మికత తెలుసుకున్నాను. లౌకికంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ అలౌకికంగా ఆ పరమాత్మ పాదాలను చేరుకునే వాతావరణం మన సాయి విద్యాలయంలో ఉండడం అమోఘం. విద్యార్థి దశలోనే చదువుతో పాటు వేద పఠనం, భజన లాంటి సాధనల ద్వారా భగవంతుని కృపకు పాత్రులయ్యే మార్గాన్ని బాబావారు తమ విద్యా సంస్థల ద్వారా చూపుతున్నారు. నాకు శ్రీ బాబావారికి ఉన్న గురు శిష్య సంబంధం దినదిన ప్రవర్ధమానమైంది. జ్ఞాన సముపార్జన ఎంత ముఖ్యమో ఆ జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగించడం అంతే ముఖ్యం అంటారు. నేను స్వామివారి దగ్గర చదువుకున్న హోమ్ సైన్స్ వలన ఎంతో మంది రోగులకు తగిన న్యూట్రిషన్ మరియు డైట్ ప్లాను ఇవ్వగలిగాను. మానవ సేవయే మాధవ సేవ అని శ్రీ బాబావారి ఆశీస్సులతో నా చదువును, విజ్ఞానాన్ని మానవ సేవకు పై విధంగా ఉపయోగించగలిగాను. సాయిబాబా వారి అనుగ్రహం వర్ణనాతీతం. స్వామి తమకు 2 సార్లు పుష్పగుత్తం సమర్పించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఒకసారి స్వామి 60వ జన్మదిన వేడుకల సందర్భంగా, మరొకసారి 2017 అవతార్ డిక్లరేషన్ రోజున. ఈ 2 రోజుల్లో నాకు లభించిన సువర్ణావకాశానికి నేను ఎంతో సంతోషపడ్డాను. శ్రీ సత్యసాయి బాలికల విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హోమ్ సైన్స్ చదివిన తర్వాత విద్యార్థినులకు స్వామివారితో ముఖాముఖి జరిగింది. అప్పుడు స్వామి నాతో, "నువ్వెక్కడికి పోతావులే" అన్నారు. స్వామివారి అమృత వాక్కులో గల అంతరార్థం అప్పుడు నాకు అర్థం కాలేదు. తరువాత నేను ఎంఎస్సీ హోమ్ సైన్స్ అనంతపురం స్వామి విశ్వవిద్యాలయంలోనే చదవడం, ఆ తర్వాత నాకు వివాహమయ్యి కదిరిలోనే అనగా ప్రశాంతి నిలయానికి దగ్గరగా ఉండడం ద్వారా స్వామి వాక్కు ఫలించిందని, స్వామివారు ఏం చెప్పినా అది నా మంచికేనని, స్వామి అమృత వాక్కు నిగూఢమైన అర్థాలు ఎన్నో ఉంటాయని తెలిసింది. ఈ రోజు నేను, నా కుటుంబం సంతోషంగా ఉండడానికి కారణం శ్రీ సత్యసాయిబాబా వారి ఆశీస్సులు అనడంలో అతిశయోక్తి లేదు. స్వామి, మీ కృప లేనిదే నేను లేను. బాబావారు ప్రత్యక్షంగానే కాక పరోక్షంగానూ, కలల రూపంలోనూ ఎన్నో విధాలుగా నాకు అభయమిచ్చారు. ఇటువంటి అభయ ప్రదాత అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపించిన అనంతపురం విద్యా సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం సాయి బిడ్డలందరికీ ఆనందకరమైన విషయం. జూలై 21వ తేదీన శ్రీ సాయి బిడ్డలందరూ కలిసి దివ్యమైన సాయి మాత సమక్షంలో వేడుకలు జరుపుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. శ్రీ సాయి లీలలే ఈ సాయి లీల. జయ సాయిరాం.
2: సాయిరాం, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చాను, నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. వీ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్. మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది, బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడి హ్యాస్ టు బి విత్ మదర్. మై స్వామీ కేమ్ టు మై మదర్స్ డ్రీమ్ అండ్ హెల్ప్ గివ్ 2 స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయింట్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేమిద్దరం ఇక్కడ ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్లే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను జయమామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, అక్షింతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్టెడ్ గా రమాక కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామికి ఏం డైరెక్ట్లీ తుమి వచ్చి అక్షింతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక మీద వేస్తారు. సో నేను అనుకున్నాను అక్కనే బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటూ స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమాకదా. సో అక్కడ స్వామి ఎస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్ నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ ఎంఎస్సీ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటు అయిపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంతవరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాపం ఎప్పుడు డీడీలు పంపుతూ పుట్టుపర్తికి అవెస్ట్ 9D4D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ రమ్మనండి వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే, స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు, ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావన్ డ్యూటీ చేస్తున్నాం, మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం, అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వి హావ్ టు గో టు హాస్పిటల్. అక్క వెళ్ళండి, ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వి వెంట్ అక్కడ వెళ్లి ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాం. బయటకు వచ్చే టైంలో ఏమైంది అంటే, సడన్ గా స్వామికి కారు వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదారు లేరు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీ వర్ బోత్ ఆఫ్ అస్ అంటే స్కార్ఫ్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్ఫ్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూసారు, ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గాట్ ఎ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్. ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్, అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్ళు పడుతున్నాయి, భయం వేస్తుంది, స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంత. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, ఐఎమ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట, ద టీచర్స్ విచ్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. దట్స్ అ థింగ్. సాయిరామ్.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో మూడో భాగం ప్రారంభోత్సవ సంరంభం విన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ప్రత్యేక భజన్ అంతాక్షి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో హైదరాబాద్ లో వివిధ సమితుల నుండి యువతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా శైలజ గారు వ్యవహరిస్తారు. మన ఈ కార్యక్రమంలో రెండు టీమ్స్ ఉన్నాయి. మొదటి టీం సత్య టీం, రెండోది ప్రేమా టీం. సత్య టీంలో పాల్గొనేవారు అపర్ణ, యామిని, శ్యామరూప. మరి ప్రేమా టీంలో పాల్గొనేవారు ఆరాధన, దుర్గా, సాయి ప్రసన్న. మరి ఈనాటి మన కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభిద్దాం.

0: ఈ కార్యక్రమాన్ని మరి ఉత్సాహంగా ప్రారంభిద్దామా?
1: ప్రారంభిద్దాం.
0: మన ఫస్ట్ రౌండ్ ఏంటంటే అంత్యాక్షరి. ఈ అంత్యాక్షరిలో ముందుగా ఒక భజన్ మేం పాడతాము. ఆ భజన్లో చివరిగా ఉన్న అక్షరంతో ముందు సత్య టీం వాళ్లు ఒక భజన్ పాడతారు. ఆ భజన్లో చివరి అక్షరంతో ప్రేమ టీం వాళ్లు మరో భజన్ పాడతారు. ఇలాగా 5 సార్లు పాడడం జరుగుతుంది. ప్రతి భజనకి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. పాస్ చేస్తే 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఆలోచించడానికి 10 సెకండ్లు మాత్రమే టైం. మరి అందరూ రెడీయా?
2: రెడీ.
0: శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమాన్ని స్వామివారు పాడిన చక్కటి రాములవారి పాట.
3: ప్రేమముదిత మనసు

0: చాలా చక్కగా పాడారు అందరూ. ఎవరూ ఎక్కడ తగ్గకుండా పోటాపోటీగా పాడారు. మరి ఫస్ట్ రౌండ్ అయ్యాక మీ స్కోర్స్ ఎలా ఉందో మన జడ్జ్ గారు శైలజ్ గారు చెప్తారు. శైలజ్ గారు,
1: ఫస్ట్ రౌండ్ అయ్యాక సత్య టీం 50 పాయింట్స్ స్కోర్ చేశారు. మరి ప్రేమ టీం 50 పాయింట్స్.
0: ఫస్ట్ రౌండ్ కదా చాలా చక్కగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. మరి సెకండ్ రౌండ్ లో రాను మనకి టఫ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. మరి మన సెకండ్ రౌండ్ భజన గుర్తించండి. శైలజ గారు ఒక భజన మధ్యలో ఒక లైన్ చెప్తారు, ఆ భజన్ని గుర్తించి పాడాలి. ఈ రౌండ్ బజర్ రౌండ్. ఎవరైతే ఫస్ట్ సాయిరాం చెప్తారో వాళ్లకి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్స్ లేవు. ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారో వాళ్ళకి 10 పాయింట్స్, పాస్ అయితే 5 పాయింట్స్. అందరు రెడీనా?
2: రెడీ.
0: శైలజ గారు, మరి ఫస్ట్ భజన ఏంటండి?
1: జనని జానకి జీవన రామ్,
0: సాయిరాం. సత్య టీం ముందుగా సాయిరాం చెప్పారు, మీరు పాడండి.

0: రెండో భజన్ చెప్పండి శైలజ గారు.
1: రఘుపతి రాజా రామ రామ్
0: సాయిరామ్. మళ్ళీ సత్య టీం వాళ్ళు ముందుగా సాయిరామ్ చెప్పారు, పాడండి.

0: వెరీ గుడ్. సత్య టీం వాళ్ళు మళ్ళీ ఇంకొక 10 మాటలు గెలుచుకున్నారు. మీరు కూడా ప్రేమ టీం వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ గా, కొంచెం త్వరగా బజర్ ఇచ్చేసేట్టుగా ఉండాలి. సరే, నెక్స్ట్ భజన ఏంటంటే
1: భజమన సీతారామ రామ్, భజమన సీతారామ
2: సైరామ.
0: మళ్ళీ సత్య టీం వాళ్ళు కొంచెం ఒక్క సెకండ్ ముందుగా సాయిరామ్ చెప్పేశారు, పాడండి.

0: చాలా చక్కగా పాడారు. అగైన్ 10 మార్క్స్ ఫర్ సత్య టీమ్. ప్రేమ టీం వాళ్ళు కొంచెం జోష్ గా ఇంకా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చాలా టఫ్ అవుతోంది. మరి ఇంకొక భజన చూద్దాము, ఎవరు ముందు చెప్తారో చూద్దాం.
1: జయ కృష్ణ హరే, జయ కృష్ణ హరే, జయ రాధా కృష్ణ హరే.
0: ఈసారి ప్రేమ టీం వాళ్ళు ముందుగా చెప్పారు, పాడండి.

0: వెరీ గుడ్ ప్రేమ టీం వాళ్ళు ఇలాగే ముందుకు రావాలి. అండ్ నెక్స్ట్ పాట శైలజ గారు చెప్పండి.
1: సీతావల్లభ సుందర
0: రామ. అగైన్ ప్రేమ టీం జోష్ కనిపిస్తోంది, ఇప్పుడు పాడండి.

0: వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక పాట.
1: సాయిరామ పరమ దయాళ
2: సాయిరామ్.
0: అగైన్ ప్రేమ టీమ్ పాడండి.

0: మరొక పాట.
1: మధుర మనోహర
2: మంగళధారం.
0: సత్య టీం వాళ్ళు ముందుకొచ్చారు, పాడండి.
3: మధుర మనోహర మంగళనాం.
0: రాంగ్ అండి, ఇంకో పాట ఉంది, ఇంకొక భజన ఆలోచించండి.
3: మధుర మనోహర,
0: ఇంకొకసారి మీరు భజన చెప్పండి ఒకసారి.
1: మధుర మనోహర మంగళధామ.
0: టైమ్ అప్. ప్రేమ టీమ్ కి వెళ్తుంది పాట.
3: మధుర మనోహర
0: ఒకసారి ఆ లైన్ నుంచి మీరు ఏదైనా పాడుకుంటూ వస్తుంటే మీకు పాట రావచ్చు.
1: 3 సెకండ్స్ ఏముంది ఇంకా. టైమ్ అప్.
0: శైలజ గారు, కరెక్ట్ భజన ఏంటో మీరు చెప్పండి ఒకసారి.

0: చాలా చక్కగా పాడారు శైలజ గారు. మీరు ఈ పాటని ఇప్పుడు గుర్తించుంటారు. మరి నెక్స్ట్ ఏంటో చెప్పండి.
1: అవతార సాయి అవతార
2: సాయిరాం.
0: ఇద్దరు ఒకేసారి ఉత్సాహంగా చెప్పడం వల్ల మీ ఇద్దరులో ఎవరు చెప్పారో మాకు కన్ఫ్యూజన్ గా ఉంది. సో మా టెక్నికల్ టీమ్ ని ఒకసారి రివైండ్ చేయమని చెప్పి విని మేము ఎవరు పాడబోతున్నారో చెప్తాం. సో టెక్నికల్ టీమ్ ని కన్సల్ట్ చేశాక మాకు తెలిసింది ఏంటంటే ఇద్దరు ఒకేసారి రెండు టీమ్స్ ఒకేసారి సాయిరాం చెప్పడం జరిగింది. ఎవరు ఏ పాట అనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. సత్య టీం మీరు ఏ పాట అనుకుంటున్నారు?
3: కళ్యాణరామ ఆనందరామ.
0: ప్రేమ టీం మీరేమనుకుంటున్నారు?
4: కళ్యాణరామ.
0: మీరు కూడా అదే అనుకుంటున్నారా? సరే, ఇద్దరికి 5-5 పాయింట్స్ ఇస్తాము. ఒకసారి పాడేసేయండి ఆ కళ్యాణరాముణ్ణి తలుచుకుందాము. పాడండి.

0: పూర్ణ అవతార సత్యసాయిరామ, చాలా చక్కగా ఉంది కదా పాట. మరి నెక్స్ట్ పాట ఏంటో శైలజ గారు చెప్పండి.
1: ప్రేమ స్వరూప ప్రశాంతి నికేతన.
2: సాయిరామ్
0: ప్రేమ టీం వాళ్ళు ముందుగా సాయిరామ్ చెప్పారు, పాడండి.

0: మరి లాస్ట్ భజన్ ఎవరు గుర్తుపడతారో చూద్దాము. చెప్పండి.
1: యుగ అవతార పరమేశ్వర రామ
2: సైరం.
0: సత్య టీం వాళ్ళు ముందుగా సైరం చెప్పారు, పాడండి.

0: వెరీ గుడ్ సత్య టీమ్, చాలా చక్కగా పాడారు. ఈ రౌండ్ చక్కటి పాటతో ఎండ్ చేసుకున్నాం. మరి స్కోర్స్ ఎలా ఉన్నాయో శైలజ గారు ఇప్పుడు చెప్తారు.
1: ఈ సెకండ్ రౌండ్ స్కోర్స్ లో సత్య టీమ్ 45 పాయింట్స్, మరి ప్రేమ టీమ్ కూడా 45 పాయింట్స్.
0: వెరీ గుడ్. ముందర ఈ రౌండ్ ప్రారంభంలో ప్రేమ టీం వాళ్ళు కొంచెం వెనుకబడి ఉన్నారు, తర్వాత మళ్ళా పుంజుకుని మొత్తానికి ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారనమాట. సో థర్డ్ రౌండ్ లో మరి ఎవరు ఎక్కువ స్కోర్ చేసుకుంటారో చూద్దాము. ఈ థర్డ్ రౌండ్ ఏంటంటే అష్టోత్తర నామం చెప్పడం జరుగుతుంది. ఆ నామం చెప్పగానే ఎవరు ఫస్ట్ సాయిరాం చెప్తారో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ అష్టోత్తర నామం వినగానే దానికి అర్థం చెప్పి, ఆ నామం వినగానే ఏ భజన స్ఫురించిందో అది పాడాలి. దీనికి 10 పాయింట్స్ ఉంటాయి, పాస్ అయితే 5 పాయింట్స్. మరి థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసుకుందామా? రెడీయా?
2: రెడీ.
0: వెరీ గుడ్. సో ఫస్ట్ నామం ఏంటో శైలజగా చెప్తారు, వినండి.
1: ఓం శ్రీ సాయి సత్య స్వరూపాయ నమః.
0: సత్య టీం ముందుగా సైరం చెప్పారు, చెప్పండి.
3: సత్యాన్ని ఆకారంగా ధరించి భూమి మీదకి వేంచేసినటువంటి సత్యసాయి నాథుడికి నమస్కారము అని ఈ నామానికి అర్థం.
0: వెరీ గుడ్. మరి భజన మీకేంటి స్ఫురించిందో చెప్పండి.

0: చాలా చక్కగా పాడారు. మరి నెక్స్ట్ అష్టోత్తరం ఏంటో శైలజ గారు చెప్పండి.
1: ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ
2: నమః.
0: మళ్ళీ సత్య టీం వాళ్ళు ముందుగా సైరం చెప్పారు, పాడండి.
2: త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రయం మన స్వామి కాబట్టి అటువంటి స్వామికి నమస్కారము అని అర్థము.
0: చాలా చక్కగా చెప్పారు. మరి భజన.

0: వెరీ గుడ్. సత్య టీం వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ప్రేమ టీం వాళ్ళు కొంచెం మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుని ముందుకు రావాలి. మరి నెక్స్ట్ అష్టోత్తర నామం ఏంటో శైలజ గారు చెప్తారు, రెడీగా ఉండండి.
1: ఓం శ్రీ సాయి సుందర రూప.
0: ఈసారి ప్రేమ టీం వాళ్ళు ముందుకు వచ్చారు, చెప్పండి.
2: సుందర రూప శ్రీ సాయి రామ. మన స్వామి ఎంతో అందంగా సుందరంగా ఉంటారు, ఆ సుందర రూపం అయిన మన స్వామికి నమస్కారం అని అర్థం.
0: చాలా చక్కగా చెప్పారు. మరి భజన ఏది మీకు గుర్తుకొస్తుందో చెప్పండి.

0: చాలా చక్కగా పాడారు. మరి ప్రేమ టీం వాళ్ళు కూడా 10 మార్క్స్ వచ్చాయి, ఇంకా మీరు కూడా ముందుకు రావాలి. మరి నెక్స్ట్ అష్టోత్తర నామం ఏంటో చెప్పండి.
1: ఓం శ్రీ సాయి సర్వమత సమ్మతాయః.
0: సత్య టీం వాళ్ళు ముందుకొచ్చారు, చెప్పండి.
2: సకల మతాల సారము మన సాయి మతము. మన స్వామికి అన్ని మతాలు సమ్మతమే. అటువంటి సాయినాథునికి నమస్కారము అని ఈ నామానికి అర్థము.
0: ఓకే, మరి భజన

0: వెరీ గుడ్, చక్కగా పాడారు. మరి నెక్స్ట్ నామం చెప్పండి.
1: ఓం శ్రీ సాయి రత్నాకర సాయిభవాయ నమః.
2: మన స్వామి రత్నాకర కుల వంశానికి చెందినవారు, అందుకని ఆ రత్నాకర కులవంశంలో పుట్టిన మన స్వామికి నమస్కారం అని అర్థం.
0: ఓకే, భజన.

0: వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. మరి
1: ఈ నామానికి ఇంకొక పాట చెప్పచ్చు, ఎవరైనా చెప్పగలరా?
0: నేను చెప్తా.
2: నేను చెప్తా.
0: దీనికి మార్క్స్ లేవు, చెప్పండి. ఓకే, ప్రేమ టీం వాళ్ళు చెప్తా ఉన్నారు, పాడండి.

0: అందరం చక్కగా పాడుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంది. మరి లాస్ట్ నామం ఎవరు ఫస్ట్ సాయిరామ్ చెప్తారో చూద్దాం.
1: ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః.
0: సత్య టీం వాళ్ళు ముందుగా చెప్పారు, చెప్పండి పాడండి.
2: సాక్షాత్తు భగవంతుడే సత్యసాయిరాముడై అవతరించినటువంటి మన స్వామికి నమస్కారము అని ఈ నామానికి అర్థం.

0: చాలా చక్కగా స్వామినామాన్ని స్మరిస్తూ ఈ రౌండ్ ని మనం పూర్తి చేసుకున్నాం. మరి స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ గారు చెప్తారు.
1: థర్డ్ రౌండ్ పూర్తయ్యాక సత్య టీం 40 పాయింట్స్ స్కోర్ చేశారు. ప్రేమ టీం కాస్త తగ్గారు, బట్ పర్వాలేదు, ప్రేమ టీం 20 పాయింట్స్.
0: మరి ఇదే ఉత్సాహంతో మరి లాస్ట్ రౌండ్, ఈ రౌండ్ లోనే మనకి విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. దీని రూల్స్ ఏంటంటే చిట్స్ ఇస్తాం మేము. ముందర సత్య టీం వాళ్ళ దగ్గరికి చిట్స్ తేవడం జరుగుతుంది. వాటిలో ఏ వర్డ్ అయితే వచ్చిందో, మీరు సెలెక్ట్ చేసుకున్న చిట్లో ఏ వర్డ్ అయితే వచ్చిందో ఆ వర్డ్ మీద పాటలు పాడాలి. ఆ వర్డ్ మీద వచ్చే భజన్స్ 2 మినిట్స్ లో ఎన్ని పాడగలిగితే అన్ని పాడాలి. మీరు పాడే ప్రతి పాటకి 10 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. రిపీట్ అయిన పాటలకు మాత్రం పాయింట్స్ ఉండవు. లాస్ట్ రౌండ్, 4th రౌండ్ స్టార్ట్ చేసుకుందామా? రెడీయా?
2: రెడీ.
0: సో శైలజ గారు మరి వాళ్ళకి చిట్స్ అందజేస్తారా?
1: తప్పకుండా అండి.
0: సత్య టీం వాళ్ళకి ఏ వర్డ్ వచ్చిందో చూద్దాం.
3: శంభో
0: అనే వర్డ్ వచ్చింది. ఈ వర్డ్ మీద ఎన్ని భజన్లు మాక్సిమం పాడగలుగుతారో అన్ని పాడండి. మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.

शंभो महादेवा, शिव शंभो महा।

0: టైం అయిపోతుంది.
1: టైం అప్.
0: సత్య టీం వాళ్ళు 10 భజన్స్ పాడారు. 10 లో ఒక రిపీట్ ఉంది. దట్ మీన్స్ 9 భజన్స్ పాడారు. 90 పాయింట్స్. మరి నెక్స్ట్ చిట్స్ ప్రేమ టీం వాళ్ళకి కూడా జరుగుతుంది. ప్రేమ టీం వాళ్ళకి ఏ వర్డ్ వచ్చిందో చూద్దాము.
2: గోవింద.
0: గోవింద చక్కటి వర్డ్. పాడండి, మీ టైం స్టార్ట్ అవుతుంది.

0: టైం అయిపోతుంది, త్వరగా
1: టైం అప్.
0: ప్రేమ టీం వాళ్ళు 13 భజన్స్ పాడారు, రిపీట్స్ కాకుండా 13 భజన్స్ పాడారు. దట్ మీన్స్ 130 పాయింట్స్. మరొక చిట్ సత్య టీం వాళ్ళు తీసుకుంటారు, చూద్దాం ఏ వర్డ్ వస్తుందో.
2: కృష్ణ
0: కృష్ణ. సత్య టీం వాళ్ళకి కృష్ణ అనే వర్డ్ వచ్చింది, పాడండి. మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.

0: Murali Krishna, Mukunda Krishna, Mohana Krishna, Krishna Krishna.
1: సత్య టీం వాళ్ళు 10 సాంగ్స్ కరెక్ట్ గా పాడారు. మిగతా కొన్ని రిపీట్స్, కొన్ని నామం లేని భజన్లు పాడడం జరిగింది. సో 10 భజన్స్ పాడారు కాబట్టి 100 పాయింట్స్. మరి లాస్ట్ చిట్ ప్రేమ టీం వాళ్ళు తీస్తున్నారు, ఏ వర్డ్ వస్తుందో చూద్దాం.
2: రామ
1: రామ శ్రీరామనవమి రోజు రామ నామం మీద పాడండి. రెడీ?

0: తాయిమా.
1: చాలా చక్కగా పాడారు, హోరా హోరిగా సాగింది ఈ రౌండ్. మరి ఈ రౌండ్ స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ గారు చెప్తారు.
0: సత్య టీమ్ 190 పాయింట్స్. ఇక ప్రేమ టీమ్ 330 పాయింట్స్.
1: మరి యాక్చువల్గా ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, సెకండ్ రౌండ్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా, కొంచెం వెనకబడిన ప్రేమ టీం వాళ్ళు మొత్తానికి ఈక్వల్ అయిపోయారు. అండ్ థర్డ్ రౌండ్ లో ప్రేమ టీం వాళ్ళు కొంచెం వెనకనున్న, ఫోర్త్ రౌండ్ లో చాలా చక్కగా ఆడి మరి స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ గారు చెప్తారు. టోటల్ స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ గారు చెప్పండి.
0: ఫోర్ రౌండ్స్ కి కలిపి సత్య టీం 325 పాయింట్స్ అండ్ ప్రేమ టీం 445 పాయింట్స్.
1: ప్రేమ టీం వాళ్ళు చాలా చక్కగా ఆడి చాలా. మరి యాక్చువల్గా ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, సెకండ్ రౌండ్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా, కొంచెం వెనకబడిన ప్రేమ టీం వాళ్ళు మొత్తానికి ఈక్వల్ అయిపోయారు. అండ్ థర్డ్

పాయింట్స్. ప్రేమ టీం వాళ్ళు చాలా చక్కగా ఆడి చాలా, సత్య టీం ప్రేమ టీం చాలా ఉత్సాహంగా వారికి వచ్చిన భజనలన్నీ చాలా చక్కగా పాడారు. కానీ ప్రేమ టీం వాళ్ళు థర్డ్ రౌండ్ లో కొంచెం వెనుకబడినా ఫోర్త్ రౌండ్ లో చాలా చక్కగా ఉత్సాహంగా పాడి ఈ కార్యక్రమంలో విన్ అయ్యారు వాళ్ళు. వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ అలాగే సత్య టీం వాళ్ళు కూడా చాలా చక్కగా చాలా స్పోర్టివ్ గా చాలా ఉత్సాహంగా ఆడారు, మంచి కాంపిటీషన్ వచ్చారు వాళ్ళకి. సో వారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈనాటి కార్యక్రమాన్ని చక్కటి భజనతో ఎండ్ చేద్దాం.

ఇవాల్టి శ్రీరామనవమి ప్రత్యేక అంతాక్షరి కార్యక్రమం చాలా చక్కగా జరుపుకున్నాము. అందరూ ఎంతో స్పోర్టివ్ గా, మనం యాక్చువల్ గా స్వామి నామాన్ని తలుచుకుంటూ రాముల వారిని అలాగే మన సాయిరాముడిని తలుచుకుంటూ చాలా చక్కగా ఈ గేమ్ ని పూర్తి చేశాము. మళ్లీ వచ్చే ఎపిసోడ్ తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాము.

0: అది 1978 గురు పౌర్ణిమ మహాపర్వదినం. సాయిచంద్రుడు షోడశ కళా పరిపూర్ణుడై ఆధ్యాత్మికానందాన్ని అందరికీ అందిస్తున్నారు. జనప్రవాహం ఆ ఆనందరస ప్రవాహంలో తలమునకలవుతూ ఆనంద సాయిని కీర్తిస్తున్నారు. ఇలాగునా
1: సాయి రామా.

타이랑 야이브로 서치사이나 다카가 అలా పరవశంగా గానం చేసి తరి ఆస్ట్రేలియా దేశస్థుడకు ద విల్సన్ అనే భక్తుడు స్వామిని తదేకంగా చూడసాగాడు. కొంతవడికి చిత్రంగా స్వామి ముఖబింబంలో మార్పులు గోచరింపసాగాయి. క్రీస్తుగా, జొరాస్ట్రన్గా, బుద్ధునిగా స్వామిని దర్శించుకున్నాడు విల్సన్. కాని తన ఇష్టదేవత దర్శనం కానందుకు వేదన పడచొచ్చాడు. సాయి అద్భుత లీల. స్వామిలో శ్రీ రమణ మహర్షుల వారు విల్సన్కు దృగోచరమైనారు. పట్టరాని మహదానందంతో దిక్కున లేచి కన్నులు గంగా భాగీరథులై ప్రవహింప శ్రీ సాయి పదవనజనాలు వనజాలను కన్నీట అభిషేకించాడు. సాయిప్రభో సాయిప్రభో, అజ్ఞానాంధకారం ఆవరించిన నా హృదయాకాశంలో సత్యసూర్యుడవై భాషించావు. భగవాన్ సాయి భగవాన్, ధన్యోస్మి ధన్యోస్మి అని పరవశించు శుభవేళ సాయి వాత్సల్య సాగరుడవుట విల్సన్ తలనిమిరి శ్రీరామచంద్రునిగా, విఘ్నేశ్వరుని విఘ్నేశ్వరునిగా, షిరిది సాయిగా తదుపరి దశావతారముల ప్రదర్శించి విల్సన్ను ధన్యుని గావించారు. జై బలో సత్యసాయి మహారాజ్. రాబర్ట్ సిల్వర్ అమెరికా సంయుక్త రాష్ట్రములలోని కాలిఫోర్నియాలో న్యాయవాది. అతడు సతీ సమేతంగా హవాయి ద్వీపమునందరి సముద్ర తీరంలో ఒక నిండు పున్నమిరేయి చల్లని వెన్నెలను కురిసే వేళ విహరిస్తూ తాను భారతదేశంలో చూచిన శ్రీ సత్యసాయి భగవానుని అద్భుత లీలలను తన ధర్మపత్నికి వివరిస్తూ యథాలాపంగా ఆకాశం వైపు చూపు సారించాడు. పూర్ణ చంద్రునిలో పరిపూర్ణ సాయి చంద్రుని దివ్య దర్శన భాగ్యం కలిగింది. ఏమాతని పురాకృత సుకృతం, ఏమి అతని పురాకృత సుకృతం! పరమాశ్చర్యంతో భార్యకు ఆ కమనీయ దృశ్యం చూపించాడు రాబర్ట్ సిల్వర్. అలా పలుమార్లు శ్రీ సాయినాథుడు చంద్రునిలో కన్పట్ట పరవశించారు ఆ పాశ్చాత్య దంపతులు.

గాయత్రిని తలపగానే సావిత్రిగా మారినావు, సావిత్రిగా మారినావు.

అమెరికాలో నింగీ నేలాకలియు హారిజోన్ ప్రదేశమున భానుదయ వేళలలో సంపూర్ణ చంద్రుడు సైతం దర్శనమిచ్చునట. అటురిటు ప్రకాశించే సూర్యచంద్రులలో రాబర్ట్ సిల్వర్ దంపతులు శ్రీ సాయిప్రభు దివ్య దర్శనము పలుమార్లు పొందిరట. హృదయాకాశమున జ్ఞానభాస్కరుడై భాషించు సాయికి సూర్యచంద్రులలో తానై ఉండుట ఏమంత వింత. జై బలో సత్యసాయినాథ. బ్రహ్మశ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి, సాయి గాయత్రి మంత్ర ప్రవక్త, వారి కుమారుడు శ్రీ జీవి సుబ్బారావు యుఎన్ఓలో భౌతిక శాస్త్రవేత్త. వారి మూడవ కుమారునకు ప్రాణాంతక వ్యాధి సంభవించింది. బిడ్డడు బ్రతుకుడని అమెరికాలోని ఘనవైద్యులు అన్నారు. జీర్ణకోశం శీర్ణమైనదని కృత్రిమంగా తిత్తిని నిర్మించి అమర్చిన బిడ్డడు మరణించడం ఖాయం అన్నారు. అన్ని ఆశలు ఉడిగిన స్థితిలో ఆ సాయి పదకమలములే గతి అని బెంగుళూరు చేరి స్వామి చరణకమలములపై వ్రాలి.

సాయి. కొనవూపిరితోనున్న కుమరుని స్వామి పదముల చింతపడవయిచి అశ్రుధారలు కన్నుల స్రవింప అంజలించి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష సాయీశ్వర అంటూ కాళ్లబడినారు సుబ్బారావు దంపతులు. సాయి దంపతుల లేవనెత్తి కనుబొమ్మను పైకెత్తి ఏమీ అన్నట్లు చూచి ఆర్తజన బాంధవుడవుట లీలా విభూతిని సృష్టించి తన లోకాభయహస్తంతో బారుని ఉదరభాగంపై నలిమి పులిమి అభయమిచ్చితి భయమేల వ్యాధి బాధ తొలగినది అని పలికినారు. అంతేకాదు మెతుకు మింగలేని ఆ బాలుడి చేత పీకలదాకా విందు భోజనం ఆరగింపచేశారు సాయి. అవును, సాయి సిద్ధసంకల్పులు కదా. నాటి నుండి ఆ బాలుడు పూర్ణాయుర్దాయాన్ని పొంది సుఖించాడు నమ్మిన వారి కొంగు బంగారం స్వామి.

0: மாதவம் அல ஜெய் பரோ சச்ச சாய்நாத மகாராஜ்.
1: అది 1975 సంవత్సరం. మలేషియాలోని ఒక సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్. బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డ శివప్రకాశం చికిత్స కొరకు అచట చేరాడు. వ్యాధి తీవ్రత అధికమైనది. శివప్రకాశం శివైక్యం చెందటం ఖాయమ్మని పెదవి విరిచారు వైద్యులు. తనకు ఇక నూకలు చెల్లాయి అని తెలిసిన శివప్రకాశం అనంతునకు తన కడవటి ప్రార్థన అందించాడు ఆవేదనతో.

నిరాశ నిస్పృహలు తన్నావరింప ఇక తనకు మరణం ఖాయమని భావించి క్షణం క్షణం వ్యాధిబాధను భరించటం కన్నా ఒక్కసారి కన్ను మూయటం మేలని హాస్పిటల్ కారిడార్ నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలని క్రిందికి దూకపోయాడు. త్రుటిలో ఒక అదృశ్య హస్తం శివప్రకాశాన్ని వెనక్కులాగింది. ఆగు అన్న గంభీర వాక్కు వినపడింది. వెనుదిరిగాడు శివప్రకాశం నిర్వేదంగా. అద్భుతం! తన ఆప్తమిత్రుడు సుబ్రహ్మణ్యం ముక్కున వేలు వేసుకుని నిలచి, సోదరా, ఆత్మహత్యా పాపం సుమా, సాయిని మరచితివా, పోయి సత్యసాయి ప్రభుని శరణు వేడు, నీ వ్యాధిబాధ తొలగుతుంది అని అనునయించి పంపాడు. ఆప్తవాక్యాన్ని అనుసరించి బహుదూరం ప్రయాణించి సాయినాథుని దరిజేరి స్వామిని శరణు వేడాడు ప్రకాశం. ఇలా

అలా సాయి పదకంజములకు అంజలించి తన బాధను నివేదించి పహిమాం రక్షమాం సాయిరాం అన్నాడు. ప్రకాశం, విశ్వాసం వీడి ఊపిరి విడువాలని ప్రయత్నించావు. నా రక్షణలోనున్న నీవు అరక్షితుడవు కావు. నీ క్యాన్సర్ క్యాన్సిల్ అంటూ శ్రీ భగవాన్ తన హస్తమును గాలిలో కదలించి ఎర్రని ఒక లేపనాన్ని సృష్టించి దానిని ప్రకాశం ఉదరభాగంపై పులిమి సున్నితంగా భుజం తట్టి, బంగారు భయం లేదులే, ఇక వెళ్లిరా అని అనునయించి పంపారు స్వామి. అనుమానంతో వైద్యుల దరిజేరా. వారు పరీక్షించి, అరే వ్యాధిజాడలే మాయమైనాయే, ఏమీ ఈ మహామాయ, నీవు చచ్చి బ్రతికావు పో అన్నారు ఘనవైద్యులు. అంతేకాదు ఇది మాయాధీశుడగు సాయిలీల సుమా అన్నారు. పరమానందంతో అప్తమిత్రుని చేరి, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం, ఆత్మహత్యాయత్నాన్ని వారించిన నీకు వేలవేల కృతజ్ఞతలన్నాడు శివప్రకాశం. ఆశ్చర్యచకితుడై, సోదరా నేను నిన్ను వారించి తినా, హాస్పిటల్ వైపు నేను రానేలేదే. ఓహో అర్థమైనది, అఖండ వాత్సల్య సాగరుడగు సాయి నిన్నడ్డుకొని అదుకున్నాడు అన్నాడు సుబ్రహ్మణ్యం. సజల నయనాలతో ఆర్తావన సాయిని తలచి శివప్రకాశం ఆనందనర్తనం సాగించి సాయి సంకీర్తన చేశాడు ఇలా.

ఇప్పటిదాకా శ్రీ సత్యసాయి చరితము, లీలలు అనుభవాలు, శ్రీ ధూడిపాడ శివరామకృష్ణ శర్మ గారిచే హరికథాగానం రెండవ భాగం మీరు విన్నారు.

మధుర మధుర మురళి ఘన శ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘన శ్యామ మధుర మధుర

0: శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు నవంబర్ 21వ తేదీ 2001వ సంవత్సరంలో జరిగిన శ్రీ సత్యసాయి విద్యాలయాల సమాఖ్య ముగింపు ఉత్సవాల సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: తలచినటి పనులు తారుమారైనను, తలచినటి పనులు తారుమారైనను, వెనకవలదు ఎవరు తొణకవలదు.

అతని గుండె పండినట్టి గుండె, అతని గుండె పండినట్టి గుండె. ప్రేమస్వరూపులారా, మతమునకు ఆధ్యాత్మికమునకు ఎడ్యుకేర్కు కూడాను ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు మీరు గుర్తించలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటున్నది. మొట్టమొదట రిలిజన్ అంటే ఏమిటి, దీన్ని అర్థం చేసుకోండి. రిలిజన్ మీన్స్ రియలైజ్ ఈజ్ రిలిజన్. దేన్ని రియలైజేషన్ చేయాలి? నీవెవరో మొట్టమొదటి నీవు గుర్తించినప్పుడే ఈ రిలిజన్ నీకు చక్కగా అర్థమవుతుంది. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? కేవలము భజనలు చేయటము, పూజలు చేయటము, ఆరాధనలు సల్పటము, దేవాలయములకు పోవటము, యాత్రలు సల్పటము ఇత్యాది సత్కర్మలన్నీ కూడాను కేవలము ఆధ్యాత్మిక మార్గమునకు సంబంధించినవని భావిస్తున్నారు. ఇది కాదు ఆధ్యాత్మికము. నీ యందు ఏ ఆత్మ కలదో ఆ ఆత్మనే సర్వులయందు ఉన్నది అనేటువంటి ఏకాత్మ భావాన్ని గుర్తించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం. దీనికి ఒక చిన్న ఉదాహరణ. నీవు కన్నులు మూసుకో, కానీ ఒక్క వ్యక్తి కూడా నీకు కనిపించడు. కానీ ఆ కన్నులే ఒక్కతూరి తెరిచి చూడు, అనేక వేల శిరస్సులు కనిపిస్తున్నాయి. ఈ శిరస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ కన్నులు మూసుకున్నప్పుడు ఈ శిరస్సులు ఎక్కడ ఉండినాయి? కన్నులు తెరిచేటప్పటికి ఈ యొక్క శిరస్సులంతా ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి? వీరందరూ ఎవరు? ఈ శిరస్సులు ఎవరివి అని విచారణ చేస్తే ఇన్ని శిరస్సులు నీ యొక్క నేత్రములందే ఉన్నవి, కానీ బయట నుంచి రాలేదు. కనుకనే అన్ని భూతములు కూడాను నీ యందే ఉన్నవి. నీవు అన్ని భూతములు యందు ఉంటున్నావు. కనుక ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసేది ఆధ్యాత్మికము. నేను ఏకుణ్ణి కాదు అనగా నీకు ఒక్కడు కాదు, అనేకత్వంలో నేనొక్కడు అనేటువంటి ఒక సత్యాన్ని మొట్టమొదట గుర్తింపచేస్తుంది ఆధ్యాత్మికం. కనుక ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన ఇలాంటి కర్మలు ఆచరించేటువంటివి ఆధ్యాత్మికములు కావు. ఆది ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ. అది అందరియందు ఒక్కటే ఉన్నది, ప్రత్యేకంగా లేదు. కానీ దీన్ని ప్రత్యేకంగా ప్రపంచమునందు వేరుగా ఉన్నదని భావించి దీనివల్ల మీరు తారుమారైపోయి అనేక సందేహములకు, అనేక అనుమానములకు గురి అయి ఏకత్వాన్ని భిన్నత్వం భావిస్తున్నారు. ఇది అన్నీ కూడాను నీ ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటివి. కనుక మతమునకు అనగా రిలీజియస్ కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమునకు ఎడ్యుకేర్కు ఉండేటువంటి సంబంధం ఏమిటి అని దీని యొక్క క్వశ్చన్ యొక్క ఆ సందేహం. ఈ మూడు కూడాను వేరు కాదు. ఈ మతము అనేటువంటిది రియలైజ్ చేసుకున్నటువంటిది, నిన్ను నీవు రియలైజ్ చేసుకోవటమే, నిన్ను నీవు చూసుకోవటమే ఆధ్యాత్మికము. ఒక చిన్న ఉదాహరణము. ఇది నా కర్చీఫ్, ఇది నా టంబ్లర్ ప్లేట్, ఇది నా దేహము, ఇది నా చెయ్యి, నాది నాది అని అన్నావు. కానీ హూ ఆర్ యూ? నీవెవరో ఒకరు ఉంటే కదా ఇవన్నీ నావి అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు. ఇది నా కర్చీఫ్, కర్చీఫ్ ఇస్ సపరేట్ ఫ్రమ్ మీ. దిస్ ఇస్ మై బాడీ, బాడీ ఈజ్ సపరేట్ ఫ్రమ్ మీ. ఐఎమ్ నాట్ ది బాడీ, బట్ హూ ఆమ్ ఐ? దీన్ని విచారం చేసుకుంటే ఈ అన్నింటికి వస్తువుల యొక్క సమగ్రతకు వేరైనటువంటిదే ఒక వ్యక్తిత్వము. కనుక మొట్టమొదట దీని అన్నిటికీ మాస్టర్ అయినటువంటి వాడు నీవు. ఇవంతా కూడా కేవలము మెటీరియల్స్. కనుకనే మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్. కనుక ఇవన్నీ కూడాను అన్నింటికీ నీవే మాస్టర్. ఆ మాస్టరే ఆత్మ, ఆత్మనే సర్వులయందు ఉన్నటువంటిది, అదే నీలో కూడా ఉన్నది. కనుక ఇందులో ఏకాత్మభావము సులభంగా మనకు అర్థమవుతుంది. ఇంకా ఎడ్యుకేర్ అన్నారు. మీరు ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని తెలుసుకోలేదనుకుంటే మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎట్ అవుతారు? ఇంగ్లీష్ పదం నుంచి ఎడ్యుకేషన్ అని వచ్చింది, విద్య అనే అర్థము. ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము ఒక విద్య.
ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? లాటిన్ లాంగ్వేజ్ లోపల ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఎడ్యుకేర్, ఈ ఎడ్యుకేర్ నుంచినే ఎడ్యుకేషన్ వచ్చింది. ఎడ్యుకేర్, ఎడ్యుకేషన్ రెండు వేరు కాదు, రెండు ఒక్కటే. అయితే ఎడ్యుకేషన్ అనేటువంటిది బయట ప్రపంచం నుంచి మనం సంగ్రహించుకుంటున్నాం, కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది లోపల నుంచి బయటకు తీస్తున్నాం. ఇది రెండు విధములుగా మనం తీయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఒక్కటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి. మనకు తెలిసినటువంటి విషయాన్ని మనం బయట నుంచి తీస్తున్నాం, మనకు తెలియనటువంటిది ఎన్నో లోపల అగోచరంగా ఉంటున్నాయి, వాటిని మనము ప్రయత్నపూర్వకంగా బయటికి తీవాలి. ఇప్పుడు మొట్టమొదట ABCD అని అక్షరాలు నేర్చుకున్నాం. ఇది మనకు నేర్చినటువంటి అక్షరాలు, భౌతికమైనటువంటి యొక్క లక్షణం. అయితే దీనిని క్రమక్రమేణ GOD పెట్టేసినప్పటికీ ఏమవుతుంది? గాడ్ అయిపోయింది. మూడు కూడాను నీవు కూర్చుకున్నటువంటివే. ఈ అక్షరాలు పురమే ఉంటున్నాయి. అక్షరాలను ఒక శబ్ద రూపంలో కూర్చడము అది నీ ప్రయత్నము. అదే విధంగానే ఒకటి మనకు తెలిసినటువంటి విషయాన్ని, రెండవది తెలియనటువంటి విషయాన్ని, రెండింటినీ కూడా మనము లోన్ నుంచి కూడా మనం తీసుకోవాలి. ఎడ్యుకేర్ అనేది ఏమిటి? లోపల నుంచి తివ్వటము అని దీనికి అర్థం. దేనిని వెనుక లోపల నుంచి తివ్వాలి? ఎడ్యుకేషన్ ను ఎడ్యుకేర్ నుంచి తివ్వాలి. అది కూడా మళ్ళీ ఏందే ఉంటున్నది, ఉన్నదాననే మనం తీవటం. కనుక ఈ ఎడ్యుకేషన్ కును, ఆధ్యాత్మికమునకు, మతమునకును ఎట్టి భేదము లేదు. రిలీజన్ అంటున్నారు, రిలీజన్ అనేటువంటిది కేవలము ఒక రియలైజ్ చేసినటువంటిది మాత్రమే కాదు. రిలీజన్, రిలీజన్ అనగా లవ్, ఈ ప్రేమ అనేటువంటి దాని నుంచినే ఒక విధమైనటువంటి ఒక రియలైజేషన్ కలుగుతూ ఉండాలి. నీవు కొన్ని తప్పు పనులు చేసి ఉంటే ఆ తప్పు పనులు చేసిన వాడిని చూసేటప్పటికీ నీలో ఉన్న తప్పులన్నీ బయట వస్తుంటాయి. నీవు మంచి పనులు చేసి ఉంటే ఎదుటి వ్యక్తిని నీవు చూసి మంచివాడుగా కనిపించినప్పుడు, అతన్ని చూసినప్పుడు నీ యొక్క మంచితనం అంతా బయటకు వస్తుంది. కేవలం అతని నుంచి నీవు చూసినట్టు కాదు, నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు బయటపడుతున్నాయి. కనుక మనము ఎవరినో చెడ్డవాడు అని అంటున్నాము, అతను చెడ్డవాడు కాదు. అతని పైన ఉన్నటువంటి నీ భావం చెడ్డది కానీ అతను చెడ్డవాడు కాదు. ఇంకొకరిని మంచివాడు అని అంటున్నావు, కానీ అతని యందు ఉన్నటువంటి మంచితనం నీకు కనిపించడం లేదు. నీకు అతని పైన ఉన్నటువంటి యొక్క మంచి భావమే అది నీకు దాంట్లో రిఫ్లెక్షన్ గా ఉంటుంది. కనుక మంచి చెడ్డలు అన్ని కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. నీ యొక్క రిఫ్లెక్షన్, నీ రియాక్షన్, నీ రీసౌండ్లే. కనుక ప్రతి దానికి కూడాను తన తత్వమే తనకు బయట స్వరూపకంగా కనిపిస్తూ ఉంటుంది. కనుక ఎవరిని కూడా మనము చెడ్డ అని భావించకూడదు. చెడ్డ అని చెప్పడానికి నీకేం అధికారం ఉంటుండాలి? అతని చెడ్డతనం అనేటువంటిది నీకే రీతిగా గుర్తింపజేస్తున్నావు. నీకు కేవలము కొన్ని అపకారం జరగటం వల్ల అతనికి చెడ్డవాడంటున్నావు. ఇంకా ఎంత మంచి ఉన్నాయో నీకేమాత్రము గుర్తించడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు అనిల్ కుమారు అనేటువంటి అతన్ని ఒక గుర్తుగా చెప్పమని చెప్తారు. ఒక క్రీమ్ ఒక కోటు వేసుకున్నాడు, రెండు అద్దాలు పెట్టుకున్నాడు, చేతిలో పెన్ను పట్టుకున్నాడు, 5 అడుగుల 2 ఇంచులున్నాడు. ఇవి మాత్రం చెప్పినంత మాత్రమున అనిల్ కుమార్ యొక్క స్వరూపాన్ని నీవు నిరూపించిన వాడు అవుతావా? ఇవన్నీ నీ నేత్రానికి కనిపించినవే కాని నీ నేత్రానికి కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి అనిల్ కుమార్ లో. అతని కలర్ చూస్తే నీవు కొంచెం క్రీమ్ కలర్ గా ఉంటావు. హైట్, ఫ్యాట్, వెయిట్, కలరు మూడింటిని నీవు చూడగలుగుతున్నావు. కానీ అతని ఎందుకు ఇంకా ఎంత మంచి గుణాలున్నాయో. అతనిలో ఒక దయ ఉండవచ్చును, ఒక ప్రేమ ఉండవచ్చు, అతని ఎందుకు ఒక క్రోధం ఉండవచ్చు, కానీ అవి నీకు కనిపించడం లేదే. కనుక అతనికి ఫ్యాట్, హైట్ ఇవన్నీ చెప్పినంత మాత్రమున అతన్ని నీవు గుర్తించిన వాడు కాదు. గుర్తించినటువంటివి ఎన్నియో అతని ఎందు ఉన్నాయి. ఈ అన్నింటినీ గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే అతని స్వరూపం నీకు అర్థమవుతుంది. కనుకనే ఈనాడు లోకము లోపల ఆకారమును పురస్కరించుకుని, కేవలము తాను చేసేటువంటి యొక్క యాక్షన్ ను పురస్కరించుకుని అతన్ని మంచి చెట్టులుగా నీవు నిరూపిస్తున్నావు. చాలా తప్పు, నీలో ఎలాంటి తప్పులున్నాయో అలాంటి నేత్రంతోనే నీవు అతన్ని చూస్తున్నావు. అతను తప్పుగా నీకు కనిపిస్తుండాలి. తప్పు ఎదుటి వ్యక్తి ఎందుకు కనిపించేటువంటిది కాదు. ఇంటిలోని దోషమే కాని సృష్టిలో దోషం కాదు. నీవు రెడ్ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ రెడ్ కలర్ గా కనిపిస్తారు, కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూగా కనిపిస్తారు. ఇవి వ్యక్తి యొక్క దోషములే తప్ప శక్తుల యొక్క దోషము కాదు. కనుక ఇలాంటి సత్యాన్ని తాను గుర్తించినటువంటి మూర్ఖుడే ఇతరులను విమర్శించడము, ఇతరులను పూజించడము, ఇతరులను దండించడము, ఇతరులను కోపించడము, ఇతరుని ప్రేమించడము ఇలాంటివంతా జరుగుతూ ఉన్నాయి.
కనుక నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు ప్రతిబింబిస్తున్నాయి, కానీ ఎదుటి వ్యక్తి ఎందు ఉన్నటువంటి ఒక మంచి చెడ్డని నీవు చూడలేవు. సహజ మానవత్వం నుండి ఇలాంటి భేదములు ఎన్నియో కనిపిస్తూ ఉండగా మానవాతీతమైనటువంటి దైవత్వమునందు ఇంకా ఎలాంటి గొప్ప ఉంటున్నాయో, భగవంతుని ఎత్తు ఎన్నియో ఉంటున్నాయి, ఎంతనో విలువైనటువంటివన్నీ ఉన్నాయి. అతని స్టోర్ లోపల చెప్పడానికి సాధ్యం కానంత సామాన్ ఉంటుండాలి. కానీ నీవు వచ్చి స్వామి నాకు ఒక లాకెట్ ఇవ్వండి అని అంటారు. ఎందుకు నీవు ఈ లాకెట్ని అడుగుతున్నావు? అతను ఇంకే ఎలాంటి గొప్పది నీకు ఇవ్వగలుగుతున్నాడో గుర్తించుకోలేక చిన్నదాన్ని నీవు కోరుతున్నావు, కాబట్టి నీకు ఎంతో గొప్పది ఇవ్వడానికి ఉంటున్నాడు తాను. అతని స్టోర్ లోపల లేనటువంటివి లేదు, ఎంత విలువైనటువంటివో ఉంటున్నాయి. అలాంటి విలువైనటువంటివంతా ఉండినప్పుడు విలువైనటువంటిది ఇస్తాడో ఏమో. కనుకనే భగవంతుణ్ణి ఏమీ కోరకూడదు. తాను ఇష్టమైనట్టు ఏమిస్తాడో, నా సమయానికి సందర్భంగా ఏమిస్తాడో, కనుక నీ దేశ పాత్ర పురస్కారం చేసుకుని అనుసరించి కర్మలు ఆచరిస్తుంటాడు. కనుక ఒక్కొక్క సమయంలో తానే అడిగి ఇస్తుంటాడు. కనుక దైవత్వం యొక్క విషయంలో ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులే అనర్థాలకు గురి అయిపోయి యథార్థాన్ని మర్చిపోయి వివేకమైనటువంటి దీన్ని ఏమాత్రం గుర్తించుకొనక అర్థాలను పెంచుతున్నాడు. ఇలాంటి దీనికి మనము లోబడకూడదు. మన యొక్క హృదయం నందున్నటువంటి ప్రతిబింబములే మనకు కంటెదురుగా కనిపిస్తున్నాయి. కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది కానీ, ఆధ్యాత్మికమనేటువంటిది కానీ, మతము అనేటువంటిది కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు. ఒక పరిమితమైనటువంటి ఒక స్వరూపాలుగా నిరూపిస్తున్నాం. ఇది ఒక ఉంగరము, ఇది ఒక చైను, ఇది ఒక కమ్మలు, ఇవన్నీ ఒక విధి విధమైనటువంటి ఒక రూపాన్ని నీవు చూస్తున్నావు. కానీ అన్ని చేరి ఒక బంగారుతో కూడినటువంటివి అనే సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ భేదాలు నీకెందుకు వస్తాయి? కనుకనే దైవత్వమైనటువంటి దివ్యత్వం ఒక్కటే. ఈ దివ్యత్వంలో అనేక రూపనామములంతా కూడా నీకు కనిపించవచ్చు. అన్ని రూపనామములకు మూలాధారమైనటువంటిది ప్రేమ ఒక్కటే. ప్రేమను ఇచ్చుకో, ప్రేమను పుచ్చుకో. ఇది నీవు ఇచ్చుకోవాల్సింది, పుచ్చుకోవాల్సింది. అవి రెండింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యమైన శక్తులు మరొక దాని ఎందుకు కనిపించవు. ఒక మతము అనేటువంటి దాన్ని ప్రక్కకు నెట్టు, రిలిజియన్. ఈ రిలిజియన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టు, రిలిజియన్ ఆఫ్ లవ్. ఇంకా ఎడ్యుకేషన్ అనగా ఎడ్యుకేర్, ఎడ్యుకేర్ అనగా లోపల ఉన్నటువంటి దాన్ని తీవటము, అది నీ యొక్క ప్రేమను బయటికి తీవటం. ఆ ప్రేమ స్వరూపమే భక్తి అనే రూపాన్ని పొందుతుండాలి. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఇది మీరు మొట్టమొదటి తెలుసుకుంటే ఏ ఎడ్యుకేర్ ను మనం యోచించనక్కర్లేదు, ఏ మతాన్ని మనము విచారించనక్కర్లేదు. అప్పుడు ఏ జగడాలు కూడా జగంలో ఉండవు, ఐకమత్యంగా కూడి అందరూ ఆనందంగానే ఉంటారు. ఈ డిఫరెన్స్ అంతా ఉండటం చేతనే ఒకరికొకరు భేదములంతా కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడ డిఫరెన్స్ ఉంటాయో అక్కడనే మీకు జగడములు జరుగుతూ ఉంటాయి. కనుక జగడములు జరగకుండా అందరూ ఒక ఆత్మభావంతో ఆనందాన్ని పొందాలనుకుంటే ఈ డిఫరెన్స్ అంతా మనం పక్కకు నెట్టాలి. లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, రిలిజన్ ఆఫ్ లవ్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఇవన్నీ ఒక్కటిగా మనం పూజించుకుంటే, తెలుసుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉండదు. కనుక మానవులు అందరూ ఒక్కటి, మానవ జాతి ఒక్కటే, అదే మతము. ఇది ఏ జాతి అంటే మానవ జాతి. ఈ హ్యూమన్ రైట్ నీవు పెట్టుకుంటే చాలు, అయా నీవే కులం వాడు, ఏ తెగవాడు, ఏ స్థానం వాడు, ఇవన్నీ మనకు క్వశ్చన్ వేయనక్కర్లేదు. యూఆర్ మ్యాన్, ఐఆమ్ మ్యాన్. యూఆర్ హ్యూమనిటీ, ఐఆమ్ హ్యూమనిటీ. ఆ విధమైన యొక్క మానవత్వాన్ని గుర్తించుకుంటే చాలు. ఈ మానవత్వాన్ని గుర్తించుకుంటే మతము అనేటువంటిది వేరే కనిపించదు. మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే. ఈ మార్గాన్ని ఒకదాన్ని మనం వెతుక్కుంటే చాలు, మతములన్నీ ఏకమైపోతాయి. మతులు మంచివైనా మతమేది చెడ్డది? వినుడు భారతీయ వీరసుతుడా, మనల మతి లోపలంతా కూడా భేదాలు పెట్టుకుని మతం లోపల భేదాలు ఉన్నాయనుకుంటాం, చాలా పొరపాటు. మతములేమని చూడకూడదు. మతిని చూడు, స్థితిని చూడు, స్థితిని చూడు, సంపత్తిని చూడు. ఇదే నీవు నేర్చుకోవచ్చు. స్థితి, గతి, స్థితి, సంపత్తి, ఈ నాలుగింటి ఎందే మానవత్వం ఇమిడి ఉంటున్నది. కనుక ఇలాంటి ప్రశ్నలంతా కూడాను మనం పెద్దగా వేయకూడదు. ఇవన్నీ మనం నిత్య జీవితంలో గుర్తించవలసినటువంటివి. మన ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు లిమిట్? కనుకనే ఎడ్యుకేషన్ కును, ఎడ్యుకేర్ కును ఏమాత్రము భేదం లేదు. అనుభూతి లోపల మాత్రము కొన్ని కొన్ని లోపల నుంచి తీసేది, కొన్ని కొన్ని బయట నుంచి నేర్చుకునేది. ఇది బయట నుంచి చూస్తున్నాము, బయట నుంచి నేర్చుకుంటున్నాము. ఇది మొట్టమొదటి చూసినప్పుడు ఇది మనకు క్రొత్తది. తర్వాత ఇది మన హృదయంలో చేరేటప్పటికే అది మన పాతదైపోయింది. అంటేటువంటి దాన్ని తిరిగి మనం తీసుకోవాలి. చిన్న ఉదాహరణము, భగవంతుడు ఒక వ్యక్తికి ముక్తినివ్వాలని అతని దగ్గరికి వచ్చాడు. అతని దగ్గరికి తాను వచ్చే పూర్వంగా యముణ్ణి పంపించాడు. అతను చాలా తెలివితేటలు గలవాడు. అతని దగ్గరికి పోయి
నీవు అతని సమాచారం తెలుసుకునిరా అన్నాడు. ఆ యముడు వెళ్లాడు. నేనెవరో నీకు తెలుసునా అన్నాడు. నాకు తెలియదండి, మీరు కొత్తవారు అన్నాడు. సరే అయితే నీవెవరో నన్ను తెలుసుకున్న తర్వాత నేను వస్తానులేని తిరిగి తాను పోయాడు. మరి 3 దినములైన తర్వాత అదే యముడు వచ్చాడు. నేనెవరో నీకు తెలుసునా అన్నాడు. తెలుసునండి, మొన్న చూచినాను కదా నిన్ను, కాబట్టి నీవు మొదటి దినము కొత్తవాడు, 3వ దినం పాతవాడు. అదే విధంగానే మొట్టమొదట నేర్చుకునే ముందుగా అన్ని కొత్తవే మనకు, తర్వాత అన్ని మనకు పాతవే. కనుకనే మనం తెలియక పూర్వమంతా కూడా అన్ని నూతనంగా మనం విశ్వసిస్తుంటాం. తర్వాత భేదములే దూరం చేస్తాం. భేదములు ఎప్పుడు దూరం అవుతుందో అప్పుడే నీలో ఏకత్వం ప్రాప్తిస్తుంది. కనుక ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోండి. మరి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అని మీరు విశ్వసించండి. అప్పుడే మీకు ఈ అన్ని భేదములు కూడా దూరం అయిపోయి మతం అంటే ఏమిటి, రిలిజన్ అంటే ఏమిటి, ఈ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనేటువంటిది మీకు సులభంగా అర్థమవుతుంది. ఇక్కడ సత్యసాయి ఎడ్యుకేషన్ అని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అని 2 ఎడ్యుకేషన్లు ఉన్నాయా? ఒక్కటే ఎడ్యుకేషన్. అయితే గవర్నమెంట్ దానికి మన దీనికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని మనం యోచన చేయాలి. మన యొక్క సత్యసాయి ఇన్స్టిట్యూషన్ లోపల మనకు రైట్ ఉంటుండాలి. ఎందుకంటే సత్యసాయి అందరి వాడు. కానీ గవర్నమెంట్ దీంట్ లోపల మనకు అందరిది గవర్నమెంట్ కాదు. దాంట్లో కొన్ని డిఫరెన్స్ అంతా ఉంటుంది. వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళ ఆబ్జెక్ట్స్ వేరువేరుగా ఉంటుంది. కనుక గవర్నమెంట్ విరుద్ధంగా పోకూడదు. గవర్నమెంట్ రూల్స్ ను మనం అనుసరిస్తూ పోంది. అనుసరిస్తూ మన దానికి ఏ రూల్స్ లేదు. మన రూల్స్ అంతా ఒక్కటే, లవ్ ఈజ్ రూల్. ఆ ప్రేమ చేత మన రూల్స్ ను మనం ఫాలో చేస్తాం. హృదయపూర్వకంగా ప్రేమించి ఆ యొక్క దీన్ని సాధనలో పెట్టుకుందాం. కనుక నీవు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు కూడాను సత్యసాయి ఎడ్యుకేషన్ కూడా నీవు ఫాలో చేయొచ్చు. సత్యసాయి ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మానవతా విలువలు, ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది మొట్టమొదట నీవు నిలబెట్టుకో. దాన్ని నిలబెట్టుకుని నీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ను ఫాలో చేయి. మనం ఇది వేరు అది వేరు అని దీనికి డిఫరెన్స్ చేయకూడదు. మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ కూడాను దీనికి నాకు అవసరం లేదని చెప్పిన సత్యసాయి ఎడ్యుకేషన్ అని హ్యూమన్ వాల్యూస్ ను మనం ఫాలో చేస్తుంటే గవర్నమెంట్ అంగీకరించదు. గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కాబట్టి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ధిక్కరించకూడదు. ఎందుకంటే ప్రపంచంలో మనం పుట్టాము, చదువుతున్నాము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసినప్పుడే వాడు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని నువ్వు ఏ దేశం పోయినా నీకు కొన్ని ఉద్యోగాలు చిక్కుతాయి. కనుకనే దాన్ని కూడా మనం కొంతవరకు ఫాలో చేయాలి. దాన్ని ఫాలో చేస్తూ కాలం ఎంతో చిక్కుతూ ఉంటుండాలి. మానవులకు దినమునకు 24 గంటల సేపు ఉండాలి కాలం. గవర్నమెంట్ స్కూల్లో ఎంతసేపు చదవగలరు? ఇక్కడంతా చేరితే తెల్లవారి 3 గంటలు, సాయంకాలం 3 గంటలు. 2 గంటలు మాత్రమే నీవు గవర్నమెంట్ దీన్ని ఫాలో చేస్తున్నావు. ఇంకా ఉంది 18 గంటలు. ఆ 18 గంటల లోపల 6 గంటలు నిద్ర తీసుకో. ఇంకా 6 గంటలు నీ యొక్క ఆటలు పాటలకు నీవు తీసుకో టైం. ఇంకా 6 గంటలు ఉంటుండదే. 6 గంటల లోపల నీ మానవతా విలువను పెంచుకో. కనుకనే మానవుడు కాలమును 4 భాగములుగా విభజించాలి. ఒక భాగము స్వార్థమునకు, 2వ భాగము నీ డ్యూటీస్ కు, 3వ భాగము నిద్రాహారములకు, 4వ భాగము ఆధ్యాత్మికమునకు. కనుక నీ ఈ విధంగా 3-4 భాగములుగా చేసుకుంటే ఆధ్యాత్మికము ఏమాత్రము అవకాశం లేకుండా పోదు. కనుక గవర్నమెంట్ చదువుకు, సత్యసాయి చదువుకు దీనికి ఏ భేదము అనేటువంటిది మీరు పాటించకూడదు. మనది సత్యమైన ఎడ్యుకేషన్. అది కేవలం బుకిష్ నాలెడ్జీ. మనదంతా ప్రాక్టికల్ నాలెడ్జీ. ఈ ప్రాక్టికల్ నాలెడ్జికి బుకిష్ నాలెడ్జికి మనం సంబంధం తీసుకోకూడదు. దాన్ని ప్రక్కకు నెట్టకూడదు. దాన్ని కూడా ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య. పరమునకు 2 విద్యలు అత్యవసరము. ఇహమునకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అవసరము, పరమునకు ఆధ్యాత్మిక తత్వం అవసరము. ఈ రెండింటినీ కూడా తీసుకుని రెండు కూడా ప్రత్యేకంగా భావించకూడదు. ఒక కాయిన్ కు 2 సైడ్లు ఉన్నట్టుగా ఉంటుండాలి. ఒకటే కాయిన్, దానికి 2 వైపుల ముఖములు ఉంటున్నాయి. ఆ రెండింటినీ మనం 2 స్వీకరించాలి. కనుక దీంట్లో మనం భేదాలు ఏమి అతను పెట్టుకోకూడదు. ఇంక 3వది, విద్యార్థుల మనసును గుర్తించి వర్తించడానికి విద్యార్థుల మనసు ఎట్ట ఉంటుందో ఏమో తెలుసుకోవాలనుకుంటున్నారు. మొట్టమొదట నీ మనసు యొక్క రూల్స్ నువ్వు తెలుసుకో. తర్వాతనే విద్యార్థి యొక్క మనసును మనం చూడవచ్చును. నీలో మంచి మనసును నీవు అభివృద్ధి పరచుకుంటే విద్యార్థి యందు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అది కూడా నీలో ప్రవేశిస్తుంది. కనుక మైండ్ ను చూడటానికి అక్కడ వీలు కాదు. ఆ విద్యార్థి యొక్క ప్రవర్తన నువ్వు పురస్కరించుకుని ఫాలో చేస్తురా. బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఇంటిలో ఏ విధంగా ఉంటున్నాడు, స్కూల్లో ఏ విధంగా ఉంటున్నాడు, ఇంట్లో చేరినప్పుడు ఎట్ట ఉంటాడు, నీ చక్కగా కొంతవరకు నీవు విచారణ చేయాలి. విద్యార్థి నువ్వు చక్కని మార్గంలో తిప్పడానికి వీలవుతుంది. నువ్వు బయట వారితో ఇంటిలో ఈ క్లాసులో ఏ విధంగా నవర్తిస్తున్నావో నువ్వు గుర్తించుకునలేక కేవలం అతన్ని మార్చాలంటే ఏ రీతిగా మార్చగలవు. ఇంతే కాకుండా ఇంటిలో తల్లిదండ్రులు
మితిమీరిన స్వేచ్ఛనిస్తుంటారు. అక్కడ ఫ్రీడమ్ గా ఉంటుండడం చేత అక్కడ ఫ్రీగా ప్రవర్తిస్తుంటాడు. ఇంకా స్నేహితుల దగ్గర చూస్తే వారు కూడా మరింత ఫ్రీడమ్ గా ఉంటారు, వారు కూడా నీకు అమితమైనటువంటి స్వేచ్ఛనిస్తుంటారు. కానీ స్కూల్కు వచ్చేటప్పటికి అక్కడ కొంచెం కట్టుదిట్టమవుతుంది. కనుక రెండింటి యందు ఏ విధంగా ఉంటున్నాడో దానికి మూడవది కూడాను దానికి తగినట్టుగా మార్చుకోవాలి. కనుక ఇంటి విషయంలో నీవు ప్రవేశించవద్దు. తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ వల్ల వారికి అనేక విధమైనటువంటి స్వేచ్ఛనిస్తుంటారు. అయితే దీన్ని కూడా మనం మొట్టమొదట అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పిలిచి ఈ పిల్లవాడి యొక్క స్థితిగతులను మనం విచారించాలి. ఈనాటి తల్లిదండ్రులు ఇది మోడర్న్ ఏజ్, పిల్లలకు కావలసినంత స్వేచ్ఛనిస్తున్నారు, కావలసినంత ధనం ఇస్తున్నారు. 99% తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు పిల్లలు. ఎందుకంటే నా బిడ్డకు నేను స్వాతంత్రం ఇవ్వాలి, వాడికి ఒక మనసు ఉంది, వాడికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలి, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలని కోరేటువంటి వాడు కొన్ని తప్పు మార్గంలో పోయేటప్పుడు నీవెందుకు ఏడుస్తున్నావు? కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు నీవు సంతోషించాలి కదా, నీవు ఏడుస్తున్నావు తప్పు. కనుక నీ పిల్లల్ని మొట్టమొదటి నుంచి చక్కని కంట్రోల్ చేసుకుంటూ రావాలి. కార్లంతా కూడా మంచి రోడ్డుగా ఉన్నప్పుడు స్పీడ్ గా పోతుంటాము, జనాలు అధికంగా సంచరించేటువంటి సమయంలో ఎక్కువ టర్నింగ్లు జరిగే సమయం లోపల స్పీడ్ బ్రేకర్ పెడతారు. ఎందుకోసము? కొంతవరకు క్షేమం కోసమని. క్షేమము ప్యాసింజర్స్కు క్షేమము. కనుకనే మనం కూడా పిల్లలకు స్వేచ్ఛకు కొంత బ్రేకులు వేయాలి. ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వాలి, ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వకూడదు. వాడు ఏదైనా చెడ్డ మార్గంలో కూడా ప్రవేశిస్తుంటే దానికి కఠినమైన శిక్ష ఇవ్వాలి, వాడికి ఫ్రీడమే ఇవ్వకూడదు. అలాంటి వాడు చచ్చినా పర్వాలేదు కానీ ఫ్రీడమ్ ఇవ్వకూడదు. మంచిదానికా నీకెంతైనా ఇచ్చేసేది, వస్తువులు ఇచ్చేసేది, కానీ వెనక వైపున వాచ్ చేసుకుంటూ పో. అప్పుడే ఆ పిల్లవాడు మనసు సరైన మార్గానికి రాగలడు. కనుకనే పిల్లల్ని మనం సరైనటువంటి రీతిలో తెచ్చుకోవటం మొట్టమొదటి బాధ్యత తల్లిది. ఇక్కడ కూడా కొన్ని భేదములు కనిపిస్తుంటాయి. కొడుకుదేగిన అయిపోతే తండ్రి బాధ్యత, డాటర్ తప్పైపోతే మదర్ మిస్టేక్. కనుకనే ఇక్కడ రెండింటి ఎందు మనం భేదాన్ని గుర్తించాలి. బిడ్డ సరిలేదుంటే ఇది మదర్ మిస్టేక్, ఎందుకంటే మదర్ నీడ లోపల నుంచి సంచరిస్తుంటుంది బిడ్డ. కనుకనే ఈ షాడో లోపల ఉంటుండదు తప్పు. కుమారుడి తప్పు అయినప్పుడు తండ్రిది తప్పు. తండ్రి సరైనటువంటి రీతిలో వాళ్ళని చూసుకోవటం లేదు, ఇష్టం వచ్చినంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు. కనుక ఆ విధంగా చేయకుండా ఉండే కోసం స్కూలు అని మూడవది ఒకటి పెట్టారు. అక్కడ టీచర్స్ వీళ్ళను సరైన మార్గంలో సమత్వానికి తీసుకుని రావాలి. నాయన నీవు బయట ఈ రీతిగా ప్రవర్తిస్తున్నావు, ఇది మంచిది కాదు, నీ పేరు పాడైపోతుంది. పేరు మాత్రమే కాదు తల్లిదండ్రుల పేరు కూడా పాడవుతుంది, పేరే పాడైపోతుంది. నీవు గృహం పేరు నిలబెట్టు, తల్లిదండ్రుల పేరు నిలబెట్టు, ఈ యొక్క స్కూల్ యొక్క పేరు నిలబెట్టి మంచి మార్గంలో మంచి బోధలు చేస్తూ రావాలి. కనుకనే వారి సరైన మార్గంలో తెవడానికి మంచి మాటలతో వారిని మార్గంలో తెచ్చిపెట్టుకోవాలి. అనేక విదేశాల లోపల ఈ పిల్లలకు ఏం వినయం అంటే ఏమిటో, విధేయత అంటే ఏమిటో ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళకందరికీ సత్యసాయి సంస్థల వారు పవిత్రమైనటువంటి మాటలు చెప్పాలి. నాయన నీవు మానవుడిగా పుట్టావు, ఒకరిని భయపెట్టడానికి నీవు మృగం కాదు, ఇంకొకరికి నీవు భయపెట్టడానికి పశువు కాదు. కానీ నీవు భయపెట్టడానికి మృగం కాదు, భయపెట్టడానికి పశువు కాదు, నీవు మానవుడవు. కనుక నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు. కనుక ఈ విధంగా పిల్లలకు బోధించి వారిని సరైన మార్గం లేకు తిప్పాలి. నాయన లైఫ్ ఈజ్ లాంగ్ జర్నీ, కనుక ఈ మధ్య మధ్య చెడిపోయేటువంటివి కాదు ఇవన్నీ. షార్ట్ కట్ అయిపోతే ఎన్ని కుదాల పోయినా పర్వాలేదు. కనుక నీవు ఇంత దీర్ఘకాలం జీవించవలసినటువంటి వాడు కాబట్టి నీవు దివ్యమైన జీవితాన్ని జీవి. దీర్ఘ జీవితాన్ని మనం ఆశించకూడదు, దివ్య జీవితాన్ని ఆశించి ఆ విధంగా వారికి మంచి మాటలతో బోధించి తండ్రి పెట్టినటువంటి మార్గమును కొంతవరకు సరిదిద్దడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీ యొక్క కీర్తి కూడాను అభివృద్ధి అవుతుంది. నీవు ఆచార్యుడవు. ఆచార్య అనగా ఏమిటి? అధ్యాపకుడు కాదు, ఆచరించి బోధించేటువంటి వాడు ఆచార్య. కనుక నీవు ఆచరించి బోధించేటువంటి వాడు కాబట్టి నీకు ఆచార్య అని పేరు వచ్చింది. నీవు అనుసరించి పిల్లలకు బోధించు. ఇంకా పిల్లలకు కొన్ని దురభ్యాసాలు కొన్ని ఉంటాయి, ఆ అభ్యాసాలను మొట్టమొదట అధ్యాపకుడు కంట్రోల్ చేసుకుని తర్వాత పిల్లలకు బోధించాలి. చెరు కాలేజీ లోపల కూర్చొని సిగరెట్ తాగుతూ కూర్చుంటే అప్పుడు రేపటి దినం పిల్లవాడు కూడా తాగుతూ స్కూల్కి వచ్చేస్తాడు. ఎందుకురా నీ స్మోక్ చేస్తావు అని టీచర్ వస్తాడు. సార్ చేస్తున్నారు కదా, దానికి ఏం జవాబు చెప్పగలడు? నో రిప్లై. కనుకనే వీనికి అప్లై చేస్తాడు కానీ రిప్లై నో రిప్లై. కనుక ఆ పిల్లవాడికి నేర్పాలనుకున్నప్పుడు వాడి ముందు నీవు ఈ దురభ్యాసం చేయకూడదు. ఏ ఒక్కటి చెడ్డది నువ్వు చేసినప్పటికీ పిల్లలు దాన్ని అనుసరిస్తూ వస్తారు. కనుక ఏది మంచిదని నీవు తలుచుకుంటావో ఆ మంచిది పిల్లలకు బోధించింది నీవు చేయకుండా ఉండాలి. నీవు మంచి చేసి పిల్లలకు మంచి చెప్పు. ఇది సరైనటువంటి యొక్క ఉపదేశము, సరైన విద్య యొక్క లక్షణము. అప్పుడే విద్యార్థి యొక్క మంచి విత్తనములు తనకు బయటపడుతుంటాయి. ఆ విధమైనటువంటి విద్యార్థి ఏ విధంగా చెప్పుకోగలడు? టీచర్ దగ్గరకు వచ్చి, సార్ నాకు తెలియకుండా నేను ఎన్నో తప్పులు చేశాను సార్, ఇలాంటివి చేశాను అలాంటివి చేశాను అని అన్ని చెప్పుకొని ఇంకా ఆనాటి నుంచి తాను మంచివాడిగా రూపొందుతాడు. చేస్తున్నారు కదా, దానికి ఏం జవాబు చెప్పగలడు? నో రిప్లై. కనుకనే
వీడికి అప్లై చేస్తాడు కానీ రిప్లై నో రిప్లై. కనుక ఆ పిల్లవాడికి నేర్పాలనుకున్నప్పుడు వాడి ముందు నీవు ఈ దురభ్యాసం

తప్పులు చేశాను సార్, ఇలాంటివి చేశాను, అలాంటివి చేశాను అని అన్ని చెప్పుకొని ఇంకా ఆనాటి నుంచి తాను మంచివాడిగా రూపొందుతాడు. ఇది నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎన్నో విధములుగా కూడా పిల్లలను కొంత శిక్షిస్తుంటాను, అరుస్తూ ఉంటాను, ఒప్పుతూ ఉంటాను, ప్రేమిస్తుంటాను, అన్ని ఇస్తూ ఉంటాను. కానీ కొన్ని కొన్ని సమయాల్లోపల నేను చాలా కఠినంగా ఉంటాను. అప్పుడు పిల్లలే వచ్చి, స్వామి నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి, చెప్పింది నేను చేయలేకపోయాను, ఇప్పుడు దాని యొక్క సత్యం నాకు గుర్తింపు చేసుకున్నాను, కనుక నన్ను నేను ఇంక పైన అలాంటి తప్పులు చేయను. స్వామి కరిగిపోతాడు, నాయన ఇంక పైన నీవు బాగుండు, దీనిపైన ఇంకే విధమైనటువంటి మార్పులు రాకుండా చూ, ఏది నేను చేసినా నీ మంచి కోసమే అని చెప్పి ఈ టీచర్స్ కూడా ఆ పిల్లలకి ఆ విధంగా బోధించాలి. అది చాలా ఇంపార్టెంట్. ఈ టీచర్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, అదేవిధంగా ఏది మంచి అని తనకు తెలుస్తుంటాదో దాన్ని పిల్లలకు బోధించి దాన్ని తాను కూడా అనుసరిస్తూ రావాలి. ఇంతే కాకుండా పిల్లలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించి రావాలి. నేను చిన్న చిన్న విషయం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. నేను కమలాపురంలో చదువుతూ ఉంటే, అది ఏమి చదువు, నా చదువు 3వ క్లాసు 4వ క్లాసే, అక్కడ చదువుతూ ఉంటున్నాను. హెచ్ఐఎం గారు అని ఒక టీచర్ ఉండేటువంటి వాడు, ఆయన ఎక్కడైనా బజార్ లో వస్తున్నాడంటే చూసిన పిల్లలంతా భయపడిపోయేవారు. గురువును చూస్తే చాలా గౌరవము, భయము. ఆయన ఆ మార్గంలో కర్ర పట్టుకుని వస్తున్నాడంటే మేము ఈ మార్గంలో తిరిగిపోయేటువంటి వాడు. ఇది మెత్తగా ఏదో కనిపెట్టాడు ఆయన, అరే నేను వస్తున్నాను కనిపెట్టి నువ్వు సందు లోపల పోతున్నావా. కాలేజీకి స్కూల్ కు పోయిన తర్వాత అక్కడ స్కూల్ లోపల క్లాసు మానిటర్ ఎవరు, నేనే. ఈనాడే ఇంత పెద్దగా ఉన్నాను, ఆనాడు ఇంకా చిన్నగానే ఉండేది. ఆ టీచర్ వస్తున్నాడంటే మంచి చింతపరులంతా కూడా ఒక కట్ట తెచ్చి ఒక మూల పెట్టాలి. నేను దిన్నము తెచ్చి పెట్టేటువంటి వాడిని. కర్ర తీసుకున్నాడు, రాజు రా అన్నాడు. నేను ధైర్యంగా వెళ్లాను. కనుక నీవెందుకు నన్ను చూసి ఆ సందులోకి వెళ్ళినావు అన్నావు. మిమ్మల్ని నేను చూడలేదు. అతని ఇంటి లోపల నాకు నోట్బుక్ ఉంటుండాలి, నోట్బుక్ నేను తీసుకుని స్కూల్ పోవాలని వెళ్లాను. నేను మిమ్మల్ని చూడలేదు సార్ అన్నాను. సత్యం చెప్పాను, చూడలేదా అని గట్టిగా అరిచాడు. చూడలేదు అని గట్టిగా నేను చెప్పాను. నిన్ను కొడతానన్నాడు. నిన్ను కొట్టాలంటే మీకు ఆశ ఉంటే కొట్టండి అని నేను చేయి ఇచ్చాను. ఆ మాట లోపల ఆ సత్యాన్ని గుర్తించుకుని హెచ్ఐఎం గారికి కంటిదారలు కారినాయి. ఇచ్చాడు, రాజు నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసును, కానీ నీవే అనుకోని నాకు చాలా కోపం వచ్చింది. ఏనాడు తప్పు చేయనటువంటి వాడు ఇలాంటి తప్పు చేస్తున్నాడని కోపం వచ్చింది, కానీ నీవు ఇలాంటి తప్పులు నీవు చేయవు నాకు తెలుసును అని తర్వాత పిలిచి చాలా సంతోషించి, ఇప్పటి దినము నువ్వు స్కూల్ అంటే ఇంటికి పోయే సమయం లోపల దారి లోపలనే నా ఇల్లు కూడా ఉంటున్నది, ఇంటికి వచ్చి పో అన్నాను. తిరిగి నేను టీచర్ ఆజ్ఞ ప్రకారం పోతూ వచ్చాను. వరండాలో వెళ్ళినాను. ముఖ్యంగా లోపల వెళ్లకూడదు, ఈ లేడీస్ అంతా ఉంటారు కాబట్టి గురువాజ్ఞ లేకుండా నేను లోపల ప్రవేశించకూడదని దారి వరకు వెళ్లాను. భార్యతో చెప్పాడు. ఆమె వచ్చి, నాయన నీవేనా రాజు అని అంది. అవునమ్మా అన్నాను. మీ టీచర్ గారు పిలుస్తున్నారు, లోపల రాండి అని. లోపల వెళ్లాను. ఆయన ప్రేమకు ఇంత అంత హద్దు లేదు. ఒక చిన్న ప్లాస్టిక్ చైర్, ప్లాస్టిక్ కాదప్పుడు అల్యూమినియం చైర్, దాంట్లో రెండు పకోడాలు పెట్టి, రాజు నీ పైన నేను ఈనాడు కోప్పడ్డాను, చాలా తప్పు, మంచి పిల్లవాడైనటువంటి నీ పైన నాకు ఇంత కోపం వచ్చి నిన్ను కొట్టాలని తలుచుకున్నాను, తప్పుకు పరిహారంగా నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నానన్నాడు. చూశారా, మన మంచితనము, మన సత్యవాకులు, మన పవిత్రమైనటువంటి గుణములు ఎలాంటి వారినైనా కూడా కరిగిస్తుంది, కదిలిస్తుంది. ఆ టీచర్ చెప్తున్నాడు, నాయన నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. నేనెక్కడ మీరెక్కడ నాయన, ఈ భేదం నీలో ఉంటుంది కనుకనే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. వయసు ప్రధానం కాదు, మానసిక హృదయం ప్రధానము. చాలా గుడ్ బాయ్, అన్నాడు. నాయన బానే చదువుతున్నావా అన్నాడు. చదువుతున్నా సార్ అన్నాడు. వస్తున్నాయి నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి, చదువుకో చెప్పాడు. సరే మంచి సార్ అని ఆనందంగా జవాబిచ్చి వచ్చాను. ఎగ్జామినేషన్ వచ్చింది, నేను రాస్తున్నాను. ఎగ్జామినేషన్ కు 2 గంటలు మాత్రం ఇచ్చారు టైం, నేను హాఫ్ అన్ అవర్ లోనే అన్ని ఆన్సర్స్ చేసి పెట్టేశాను, వెళ్లిపోయినాను. ఆయన చూస్తున్నాడు, ఈమె రాజు ఈమె రాసినట్టుగా కనిపించలేదే సార్, రేపు మీరే చూస్తారు కదా అన్నాను. నేను రాశాను, కరెక్ట్ గా రాశాను. అసత్యమైనటువంటి నేను ఎప్పుడు రాయను చెప్పను అన్నాను. రేపటి దినం మొట్టమొదటినే ఆ కట్ట లోపల నా పేపర్ తీశాడు, చూచాడు. ఒక్కొక్క క్వశ్చన్ అతనికి తెలియనటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి. అక్కడ తీశాడు, ఆ పేపర్ పైన రాశాడు, వెరీ గుడ్ అన్నాడు. ఆనాడు ఈ క్వశ్చన్ పేపర్స్ ను తిరిగి ఆఫీస్ పంపించే పద్ధతి లేదు, అంతా తన దగ్గరనే పెట్టుకునేటువంటి

0: ఆ విధంగా చేసి రెండవ దినం పిలిచాడు. భార్యతో చెప్పాడు, కాఫీని టిఫిన్ చేసి పెట్టి అన్నాడు. నేను వెళ్ళాను. రాజు ఇంత కాఫీ తీసుకొని పో అన్నాడు. సార్ నాకు అది అలవాటు లేదు సార్ అన్నాను. కాఫీ టీలు అనేటువంటి ఎప్పుడు నుంచి నాకు అలవాటు లేదు అన్నాను. పోనీ ఒక దోశ అయినా తీసుకో అన్నాడు. కాని సమయం లోపల నేను తినటం నాకు అలవాటు లేదు సార్ అన్నాను. నీ టయానికి తృప్తి నేను తీసుకుంటాను సార్, తృప్తి కోసం నువ్వు తీసుకున్నాయినా, ఆయన తృప్తి కోసం నేను తీసుకున్నాను. ఆ విధంగా టీచర్స్ ను ఆనంద పెట్టేటువంటి విధానము టీచర్స్ లోపల పిల్లల లోపల ఎంతనో మందికి అవకాశం ఉంటుంది. కానీ అందరూ టీచర్స్ చూస్తే భయపడిపోతారు. కానీ నాకు భయం లేదు. నో మిస్టేక్, ఎందుకు భయపడాలా? నేను చక్కగానే మాట్లాడాచు. ఈ విధమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ లోపలనే ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి మహబూబ్ ఖాన్, అతను ఇంగ్లీష్ టీచర్, నా క్లాసుకు రావాలంటే చాలా ఆతృత అతనికి. ఎవరో ఒకరు వచ్చి ఉంటే తరతరగా వెళ్లిపోవను అనేది. నేను క్లాసుకు పోయేటప్పటికీ పిల్లలందరూ నన్ను నెట్టేటువంటి వారు, పో ఇంకా అతని దగ్గరికి వెళ్ళు వెళ్ళు అని. నేనేం చేసేది? ఆయన పిలుస్తాడు, రాజు రా అంటాడు. తా నిమురుతూ ఉంటాడు, భుజమంతా పట్టుకుంటాడు, అంతా గిల్లుతాడు. విధంగా ఉండేసేసి ఎంతనో ప్రేమ పాప అతనికి. పిల్లలు లేరు, 50 ఇయర్స్ ఓల్డ్. అప్పుడు ఆయనకు, నాయన నిన్ను చూస్తే నాకెంతో ప్రేమగా ఉంటుంటది, కనుక నీవు మా ఇంట్లో వచ్చి దిన్నం తినుకుని పోతుండు అన్నాడు. ఈ మహమ్మద్ బాదు చాలా ప్రియమైనటువంటి భక్తుడు. ఒకనాడు నేను ఈ యొక్క 11వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను. ఆనాటి వరకు నేనే ప్రార్థన చేసేటువంటి వాడిని. ఈయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆల్సో చెప్పేవాడు, రాజు ఇట్రా అనేవాడు, రేపటి నుంచి నువ్వు ప్రార్థన చెయ్యాలి, నీ ప్రార్థన మాకు అందరికీ హృదయాన్ని కరిగింపజేస్తుంది, నీవు ఒక ప్రార్థనకు నీవే పాట పాడు, నీవే రాయి అన్నాడు. నేనెట్టు కంపోజ్ చేసే అవుతుంది సార్ అన్నాను. నీవేమైనా చేయగలవు, తప్పక చేయన్నాడు. ఇప్పుడు చెప్పాను నేను, అర్హత ఆహ్వాన ప్రచారిత సునిత ఉదారవాణి, హిందూ భౌతిక జైన పారసిక ముసల్మాన క్రిస్తాని, పూర్వ పశ్చిమ ఆసే తన సింహాసన పాసే పూర్వకారగతి ఆధార, జయగణమన అధినాయక జయహే, జయగణమన అధినాయక జయహే చెప్పి మహమ్మదు క్రిస్టియన్స్ అందరి పేర్లు దాంట్లో పేరు పెట్టాను. ఆ పద్యాన్ని చూచి అందరు కూడా ఆశ్చర్యపడ్డారు. ఆనాడే సర్వమత సమతం అనేటువంటిది నేను బోధిస్తూ వచ్చాను. ఆ పాట రాసింది నేనే. ఆ రాసిన తర్వాత రెండో దినం నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను. నేను సాయిని తెలియము నిక్కముగను, మమత బాయము యత్నములు మానుకొనుము, భాష నాకు మీతోటి సంబంధం ఇంకా కాదు, ననబట్ట ఎటువంటి ఘనునకైనా వెళ్ళొచ్చాను. పిల్లలందరూ ఆశ్చర్యపడ్డారు, జస్సంతా ఆశ్చర్యపడ్డారు, రాజు రాజు రాజు నా వెంట పడ్డారు. నేను జవాబు చెప్పలేదు, నేరుగా వచ్చాను. ఆ ఉరవు కొండ లోపల ఆంజనేయులు అనేటువంటి ఒక తోట పెట్టుకున్నాడు. తోట లేక నేను వెళ్ళాను, ఒక గుండు పైన కూర్చున్నాను. వచ్చిన వారందరికీ ఒక బోధ చేస్తూ వచ్చాను. సపచర్య గురు చరణం దుస్తర భవసాగర తరణం. నేను ఇట్లా వచ్చేటప్పటికి ఇంకా అక్కడ టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈనాటి నుంచి రాజు మన స్కూల్కి రావటం లేదు. రాజు లేని స్కూల్లో మేము ఎందుకు ఉండాలా? అక్కడ ఒక తెలుగు టీచర్ ఉంటున్నాడు, ఆయన రిజైన్ చేసేసాడు. నాకు ఈ తెలుగు పండిట పని నాకు వద్దు, రాజు ఇక్కడ లేడు, పోతానన్నాడు. తర్వాత ఈ మహబూబ్ ఖాన్ ఈయన కూడా రిజైన్ చేశాడు, నాకు ఇక్కడ పని లేదు. రాజు ఉండినాడు కాబట్టి అతను చూసుకుంటూ నేను కాలాన్ని ఆనందంగా గడుపుతూ విధంగా ఒక్కొక్క టీచర్ అంతా రిజైన్ చేశారు. రెండవ దినము గొంతు బాగా ఉండదని ఒక మహమ్మదన్ బాయ్ ని ప్రార్థనకు నిలబెట్టారు. ఆ బాయ్ స్టేజ్ ఎక్కాడు, ఎక్కేటప్పటికి స్వామి కనిపించలేదు, ఒకే ఏడుపు. అతను ఏడ్చేటప్పటికే పాట పాడలేదు, అందరూ ఏడ్చారు. ఆనాటి నుంచి ఆ స్టేజ్ ని మానేసేశారు. టీచర్స్ కు పిల్లలకు ఇంత ప్రేమను మాత్రం పంచుకునేటువంటి ఒక ఆప్యాయత పిల్లల్లో ఉంటుండాలి. ఎలాంటి గురువునైనా కూడాను మనము చక్కగా కైవశం చేసుకోవచ్చు, స్టూడెంట్స్ కూడాను మన వశం చేసుకోవచ్చు. మన ప్రేమను బట్టే వారందరూ కూడాను ప్రేమిస్తుంటారు. కనుక టీచర్స్ పిల్లల యొక్క దీనిని ఏ విధంగా కనిపెట్టాలంటే పిల్లల యొక్క మమతను వారి యొక్క చేష్టలను చక్కగా అర్థం చేసుకుని కనిపెట్టాలి. మొట్టమొదట మనలో రావాల్సినటువంటి సత్యం మన భారతీయ సంస్కృతి లోపల కూడాను మొట్టమొదట వీటిని పెట్టారు. సత్యం వద ధర్మం చెర. నేను ఎప్పుడు పోయినా కానీ మంచి వినయంగా చాలా ఇదిగా వినయంతో పరికరేవాడిని. ఇప్పుడు కూడా పిల్లలకు అదే చెప్తుంటాను, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఆ ఒబ్లైజింగ్ లో చెప్పినటువంటి పదములు ఎందరికైనా హృదయాన్ని కరిగింపజేస్తాయి. కానీ కొన్ని విధములైనటువంటి మార్గంలో వాళ్ళని కఠినంగా చెప్పవలసి వస్తుంది. కఠినానికి నేను వజ్రం కంటే కఠినమే, ప్రేమ లోపల వెన్న కంటే చాలా. ఈ రెండింటి ఎందుకు నా యొక్క తత్వము చక్కగా అర్థం చేసుకున్నారు టీచర్స్. జ్ఞాపకులారా, పిల్లలను మనం వశం చేసుకోవాలంటే వాళ్ళని సరైనటువంటి ప్రేమతో వాళ్ళని దగ్గర చేర్చాలి. వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటుంటే వారికి తప్పక చెప్పి వారిని సరైన మార్గంలో పెట్టాలి. అప్పుడే వారు మంచి మార్గానికి వస్తారు. వారు తప్పులంతా మన దగ్గర ఒప్పుకుంటారు, ఒప్పుకున్న తర్వాత తిరిగి అట్లా తప్పులు చేయకుండా ఉండాలి. ఆ విధమైనటువంటి మార్గాన్ని మనము అధ్యాపకులు అనుసరిస్తుంటే ఎంతనో దేశానికి ఉపకారం చేసిన వారు అవుతారు. ఇక దేశమంతా బాగు చేయాలనుకుంటే అధ్యాపకులు పిల్లల పైన మంచి ఆదర్శవంతమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి. అప్పుడు ప్రపంచానికి ఎంతమంది అయినా విద్యార్థులను పంపచ్చు. ఇంకా ఐదవది, ఈ విధమైనటువంటి దాంట్లో మనము కొంతవరకు క్లీన్ చేయడానికి కానీ అదే సేవాదళం అనేటువంటిది పెట్టాను నేను. ఇక్కడ పోయినా కానీ క్లీనినెస్ ఈజ్ గాడ్లీనెస్, క్లీన్ గా ఉంటుండాలి. చిన్నదైనప్పటికీ వారికి కూడా మనం చెప్పాలి, అమ్మా ఈ విధంగా పెట్టుకుంటే మీ పిల్లలకు జబ్బులు వస్తుంది, మీకు జబ్బులు వస్తుంది, చాలా ఈ రోగాల చోత మనం ఎన్నో ప్రమాదాలకు గురి అవుతుంటాం, క్లీన్ గా పెట్టుకోండి, క్లీన్ గా పెట్టుకోండి అని చెప్పాలి. ఇది చదువులో వచ్చే కాదు, స్కూల్ లోపల కూడా వారానికి ఒక దినము సోషల్ వర్క్ అని పెట్టుకుంటే అప్పుడు పల్లె పల్లెకు పోయి ఇవన్నీ క్లీన్ చేయటము, కొంతవరకు వారు శుభ్రం చేయటం చేస్తుంటే వాళ్లే వచ్చి అయ్యో మీరు చేయనక్కర్లేదు బాబు, మేమే చేస్తామని ఎంతనో ఆప్యాయంగా వస్తారు. కనుక ఇవన్నీ కూడా టీచర్స్ ఈ ఒక సోషల్ వర్క్ గా పెట్టుకుని పిల్లలతో చేయించడానికి ఎంతైనా పని చేయొచ్చు. పిల్లలకు ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది చేయడానికి ఇది సాధ్యం కాదు, వారి వయసు చాలా తక్కువది. కాలేజీ లెవెల్ లోపల ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది పెట్టచ్చు. అయితే దానికి పూర్వం అంతా కూడాను నాయన నీ మనసులో ఉన్నటువంటి మంచి భావాలను అభివృద్ధి పరచుకో. కూడాను సత్యవంతుడు సత్యాన్ని పలికాడు, హరిశ్చంద్రుడు సత్యం కోసమని తన ప్రాణాన్ని అంత బలిపితం చేశాడు. పెద్ద పెద్ద అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క కథలంతా వారికి చెప్పాలి. ఏ దేశంలో ఉన్నా కూడాను ఆ దేశం యొక్క ఆదర్శ పురుషుల యొక్క కథలు చెప్పాలి. వాళ్ళదేని కాదు, ఎవరైనా సరే ఆదర్శవంతమైనటువంటి గురువుల యొక్క పేర్లు చెప్పాలి. ఆ విధంగా చెప్పి పిల్లల్లో మనసును మార్చాలి. ఇంకోటి, ఇది చాలా అవసరమైనటువంటిది. తల్లిదండ్రులకు సాయిబాబా విషయం తెలియదు, స్కూల్కి వస్తుంటారు కాబట్టి పిల్లలకు మన విషయం తెలుసును. అలాంటి వాళ్ళ లోపల కొంచెం పిల్లల లోపల మనం చాలా ఎక్కువ స్పిరిట్ పెంచాలి. ఆ పిల్లలను దగ్గర చేర్చి, నాయన మీ తల్లిదండ్రులకు నీ విధంగా చదవటం ఈ విధంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ నీవు వారికి మంచిగా చెప్పు. తల్లిదండ్రులకు నీవు అసత్యం ఆడద్దు, అమ్మా నాన్న మీరు ఏమో చెప్తున్నారు సాయిబాబా దీన్ని నువ్వు మార్గాన్ని అనుసరించవద్దు అని, కానీ సాయిబాబా ఎంత మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు. నిజంగానే సాయిబాబా స్కూల్కే కానీ పోకుండా పోతే ఏ విధంగా పాడేయండేటువంటి వాడను, పోవటం చేతనే నేను ఇంత మంచివాడుగా తయారైనాను. కనుక నా యొక్క పరిస్థితి ఇట్లాంటిదని తల్లికి మంచిగా బోధించాలి. నీవు భోంచేసే సమయం లోపల కూడా బ్రహ్మార్పణం బ్రహ్మవీర్ బ్రహ్మ ఈ విధంగా ప్రార్థన చేసి తిను. అప్పుడు తల్లిదండ్రులు కూడా చూస్తారు, ఏమిట్రా వీడికి ఇంత భక్తి. చెప్పాలి తల్లిదండ్రులకు, అమ్మా భగవంతుడు ఇచ్చినటువంటి ఫుడ్ భగవంతుడికి మొట్టమొదటి అర్పితం చేసి తర్వాత మనం భుజించాలి. కనుక భగవంతుడికి ఇచ్చినప్పుడు అది ఫుడ్గా ఉండదు, ప్రసాదంగా మారిపోతుంది. ఆ ప్రసాదం ఎట్టి దోషములు ఉంటుండవు. ఈ విధంగా తల్లిదండ్రులకు చెప్తుంటే వాడు కూడా ఆశపడి వాడు కూడా ప్రార్థన మొదలు పెడతారు. కనుక తల్లిదండ్రులను సరైన మార్గంలో పెట్టాలనుకుంటే వాళ్ళ పిల్లల ద్వారానే వాళ్ళ మార్గంలో పెట్టాలి. కనుకనే పిల్లలను మంచి మార్గంలో పెట్టుకుని ఆ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు బోధించడానికి ప్రయత్నించాలి. మనం చేసేటువంటివన్నీ మంచిగా చెయ్యాలి. ఇంటికి పోయినప్పటికీ బయట తట్టుపోయి కొంచెం పరిశుద్ధం చెయ్యాలి. ఎవరైనా వస్తే, బంధువులు ఎవరైనా వస్తే వాడు మర్యాదగా మాట్లాడించాలి. వాడు మా నాన్నగారు వస్తారు కూర్చోండి అని కూర్చోబెట్టి ఇంత నీరైనా ఇచ్చివని ఇది ఆనంద పెట్టాలి. ఇంటి యొక్క పరిచర్యల వల్ల తల్లిదండ్రులు కూడా మార్పు కలుగుతుంది. స్కూల్స్ లోపల మనం తల్లిదండ్రులకు అమితంగా మనం బోధించడానికి వీలు కాదు. పిల్లలకే మనం ఆచరణలో పెట్టడానికి తగినంత బోధించి వారి ద్వారానే తల్లిదండ్రులకు తగినటువంటి మార్గాన్ని అందించాం. కనుక మనం తల్లిదండ్రులను మార్చాలనుకుంటే మనం చేత కాదు, మనం పోలేము. నీవు మొట్టమొట్ట పిల్లల్ని మార్చేటప్పటికి ఆ పిల్లలే వెళ్లి తల్లిదండ్రులు మారుస్తారు. చిన్న ఉదాహరణ, ఇంటి లోపల ప్రతి వారం కూడాను అటెండ్ చేసేటువంటి వాళ్ళు హాలిడేస్ లో ఇంటికి పోయినప్పుడు, ఏ నాయన ఒక సంవత్సరం అంతా నీవు పుట్టబెత్తలో కూర్చున్నావు, అసలు కోడే తినలేదు, గొర్రే తినలేదు, చేపలే తినలేదు అని తల్లిదండ్రులు పెద్ద ప్రేమతో వాళ్ళన్ని తెచ్చి పెట్టిస్తారు. వాడు చెప్పాలి, అమ్మా నేను ఈ యొక్క చెడ్డ పని నేను చేయను, ప్రాణం చంపి నేను ఈ ప్రాణాన్ని బ్రతికించుకోవటమా, ఇది నాకు మంచిది కాదు. నీవు దేహాన్ని ఇస్తున్నావు, సమయమైనటువంటి ఈ దేహానికి మాంసాన్ని అందిస్తున్నావు, సమయమైనటువంటి ఈ దేహానికి అమృతాన్ని అందించాలి, అమృతమైనటువంటి యొక్క భోజనం భోజనాలి, అందించినటువంటి అన్నాన్ని మనం భుజించాలి. గుణములు దురాచారములు పెంచేటువంటి యొక్క ఈ జంతువుల యొక్క తిండిని చేసి ఈ విధంగా పిల్లలతోనే వాళ్ళకు బోధించి వాళ్ళు కూడా మానవేస్తారు. చాలా మంది నేను ఇప్పుడు చూశాను, కాలేజీకి వచ్చిన తర్వాత ఆ పిల్లల చేతనే తల్లిదండ్రులు కూడా మాంసభక్షణ మానే చేస్తున్నారు. కనుకనే ప్రతి ఒక్కటి కూడా త్రూ స్టూడెంట్స్ ఆ విధమైనటువంటి మార్పులు తెప్పించడానికి చాలా సులభంగా మార్గం ఉంటుండాలి. పేరెంట్స్ ను ఈ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ లోపల వాళ్ళని ప్రవేశపెట్టడానికి అది కూడా సాధ్యం కాదు. ఇది ఈ ద్వారానే పిల్లలతో ఆచరింపజేసి పిల్లల ద్వారానే వాళ్ళకి నేర్పిస్తూ రావాలి. ఎడ్యుకేషన్ అంటే ఏమిటో తెలియదు, ఇంకా ఎడ్యుకేర్ అని పెడితే వాడికి ఇంకేమర్థం. కనుకనే ఆయన అర్థం తెలిసినటువంటి నీవు దానికి తగినట్టుగా నడుచుకుంటూ పోతుంటే తల్లిదండ్రులు కూడా దీన్ని అనుసరిస్తారు. ఈ టెక్నాలజీ నాకు ఒక టెక్నాలజీగా కనిపిస్తుంటుండదు, ఎందుకంటే ఈ కంప్యూటర్స్ ఇంప్యూటర్స్ ఇవన్నిటిపైన నాకు చక్కని నమ్మకం లేదు. మీకు తెలిసి నేను ఈనాడు కాదు, 5 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను. అన్నిటికీ రోగాలు వచ్చినట్టుగా కంప్యూటర్ కూడా ఒక రోగం వస్తుంది అన్నాను. ఇప్పుడు కంప్యూటర్ కూడా వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, నీవు కంపోజర్ కాని కంప్యూటర్ కాకూడదు. కంప్యూటర్ అనేటువంటిది చెడిపోతుంది. ఎప్పుడు చెడిపోతుంది? కంపోజర్ చెడిపోయినప్పుడే కంప్యూటర్ చెడిపోతుంది. కనుకనే మనము ఈ టెక్నాలజీ అనేటువంటిది అది మీకు సైన్స్ కు తగినట్టుగా మీరు ఏమైనా చేసుకోండి. నా టెక్నాలజీ ఏమిటంటే మొట్టమొదట మన కంప్యూటర్లో ఇంట్లో దాంట్లో పోయే దానికంటే మొట్టమొదట మన కంప్యూటర్ను చక్క చేసుకోవాలి. ప్రతి దానికి కూడాను కంప్యూటర్ను వస్తూ కూర్చుంటారు. ఈనాడు ఆడవాళ్ళు కూడాను ఒక షాపుకు వెళ్తారు, శారీ 2 బ్లౌజ్ 1 టవల్ 2 హ్యాండ్కర్చీఫ్స్ తీసుకుంటే దానికి క్యాలిక్యులేటర్ ఒప్పుతారు. మన కంప్యూటర్ కావలసినంత పెద్దది ఉంటుంది. అదే దీన్ని ఉపయోగపెట్టుకో. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలు దండిగా ఉంటున్నాయి. దాన్ని నీవు ఉపయోగపెట్టుకుని నీవు తప్పక నీవు సాధించే. కనుక ఈ యొక్క కల్పితమైనటువంటి యొక్క కంప్యూటర్స్ మనం పెట్టుకోనక్కర్లేదు. ఈ కంప్యూటర్ తో కూడా జరిగేటువంటి కొన్ని జరుగుతున్నాయి. వద్దని చెప్పను, తేదీ అది చేసుకుంటూ రావాలి. ఏదో కొత్తగా వచ్చినాయని చెప్పని దీనిపైన మోసపడుతున్నాం మనమంతా. నిజంగా మీకు విద్యార్థులందరికీ చక్కగా చెప్తున్నాను, చక్కగా గుర్తించి వర్తించాలి. పూర్వము ప్రతి వ్యక్తి కూడాను నడుమొచ్చి పనిచేసేటువంటి వాడు, వారు మొదలుకొని రాత్రి పరుగునంత వరకు కూడాను పనిచేసేటువంటి వారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? 100 మంది చేస్తున్నటువంటి ఒక పని ఒక కంప్యూటర్ చేస్తా ఉంది. ఒక సింగిల్ కంప్యూటర్ చేయటం వల్ల 100 మందికి పని లేకుండా పోయింది. వీళ్ళకే పని లేకుండా పోవడం వల్ల వీళ్ళే ఒక దొంగలుగాను వరే ఇంకొక మార్గంలో ప్రవేశించి పెడమార్గం పడుతున్నారు. కనుకనే ఇప్పుడు మొట్టమొదటి అందరికీ చేతికి పని ఇవ్వాలంటే కంప్యూటర్ నిలిపెట్టాలి. అప్పుడు అంతా చేతికో పని చేస్తుంటారు. ఇంటికి పని ఇవ్వాలి, పంటకు నీరు ఇవ్వాలి, ఇంటిని కూడాను మనం ఒక విధమైనటువంటి ఇదిగా చేయాలి, ఫ్యాక్టరీగా. ప్రతి ఇల్లు కూడా ఒక విధమైనటువంటి యొక్క వర్క్ షాప్ గా పెట్టాలి. ఇప్పుడే మనం అంతా చాలా బాగుపడతాము. ఈ మిషన్ల పైన మనం ఆధారపడి ఉండకూడదు. ఈ మిషనరీ పైన పోవడం వల్ల చాలా ప్రమాదం వస్తుంటది. అందరూ స్కూల్స్ కట్టడానికి వీలు కాదు. ఎందుకంటే అన్ని దేశాల్లో కూడా స్కూల్ కట్టి నడిపించేంత శక్తి సామర్థ్యం ఉంటుండవు. చిన్న చిన్న బాల వికాసుగా మీరు ప్రారంభించండి. ఆ లెవెల్ నుంచి మీరు పోతుంటే క్రమక్రమేణ ఆ గ్రామస్తులే ఒక స్కూల్ కడతారు. కనుక మీరు స్కూల్ కట్టడానికి లేనిపోని అప్పులు చేసి లేనిపోని బాధలకు గురి అయిపోయి మీరు ఈ చిక్కుల్లో పడకండి. మన శక్తి ఎంతవరకు అంతవరకు దాన్ని చూసుకుందాం. కొంతమంది టీచర్స్ అంతా ఉంటారు ఆడవాళ్లు. ముఖ్యంగా ఈనాడు మీకు చెప్పవలసింది చాలా గొప్పది, స్త్రీలు చేసేటువంటి పని పురుషులు ఎవరూ చేయటం లేదు. కాశ్ లోపల స్త్రీలంతా ఉంటున్నారు. ఎక్కడ ఏ దేశమునకు పోయినా కానీ స్త్రీలు చేసినటువంటి పని చాలా గొప్ప పని చేస్తున్నారు. సంసారం చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంతకు తగిన అనుకూలాలు చేసుకుంటూ ఎంతో అంతో కాలం చిక్కినప్పుడు బాల వికాసం పెట్టుకుని ఆడుతుంటారు. నిజంగా కలియుగం లోపల ప్రారంభం లోపల ఈ యొక్క బాల వికాసం లోపల స్త్రీల యొక్క అదృష్టమే అదృష్టము. చాలా గొప్ప పని చేస్తున్నారు స్త్రీలు. ఆ విధంగా పురుషులు కూడా ముందుకు రావాలి. కానీ కొంతమంది మెన్ను ముందుకు రావటం లేదు. స్త్రీల వలె మెన్ను కూడా ముందు రావాలి. ఇప్పుడు ఎంతైనా బాగుపడుతుంది దేశం. కనుక ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద స్కూల్స్ కట్టించి లేనిపోని బాధలకు ఉరి కావాలి. కనుక తక్కువగానే పెట్టుకుందాం. చిన్న ఇల్లు ఉంటుంటే చిన్న వరండా ఉంటుంటుంది. దాంట్లో 10 మంది పిల్లల్ని పెట్టుకుని వాడికి ఏదైనా మంచి విషయాలు చెప్పండి. నాయన సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, మానవతా విలువలు ఈ మనవులు మనం ఎందు లేకపోతే మనం మానవులే కాదు అని ఈ మాటలతో చక్కగా బోధించి ఈ విధంగా చేసుకుంటూ స్కూల్స్ ను అభివృద్ధి పరచు. మున్ముందు ఏ విధంగా ఉండాలనేటువంటిది మీరు అనుకోనక్కర్లేదు. ఇప్పుడు చేయవలసినవి మీరు చక్కగా చేస్తూ రండి. చేస్తే ముందు ముందుకు అదే చక్కబడిపోతుంది. కనుక ఫ్యూచర్ యోచన చేయకండి. ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్, నాట్ ఇన్ యువర్ హ్యాండ్. ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఆల్సో నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్. ఆమ్ని ప్రెజెంట్ ప్రెజెంట్ గా తీసుకోండి. తర్వాత ఫ్యూచర్ లో అంతా అదే మార్పు జరుగుతుంది. ఈనాడు మీరు ఈ స్థితికి వస్తారని మీరు ఏనాడైనా అనుకున్నారా? లేదు. అదే వచ్చేసేస్తే మీరు మంచి పని చేస్తూ ఉంటుంటే ఆ మంచి పని మీకు ప్రమోషన్లు అంతా ఇస్తుంది. నా ఉద్దేశము మనం మన స్థాయిని బట్టి మనం ప్రయత్నం చేయొచ్చును. కిండర్ గ్రాడర్ నుంచి తీసుకుని రావచ్చు, తీసుకురావచ్చు. కానీ కొంతవరకు 3rd ఫార్మ్ 4th క్లాస్ ఆ స్థాయి నుంచి తీసుకోవాలంటే అతను తీసుకోవచ్చు. మన శక్తిని పురస్కరించుకుని మనం దాన్ని ఎన్నుకోవాలి. కులాలు కూడా తీసుకుని దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. దానికి నిర్బంధం ఏమీ లేదు. ఇది నేను చెప్పను, ఎందుకంటే ఇది ఎవరెవరి ఇష్టం వారికి తగినట్టుగా ఉంటుంటారు. నీ హృదయాన్ని అనుసరించి నీవు అనుసరించు. ఈ గాయత్రి మంత్రం చెప్పడం వల్ల నాకు తగినటువంటి మంచి కలిగిందంటే తప్పక చేస్తున్నాను. గాయత్రి అనేటువంటిది ఒక స్త్రీ కాదు, ఒక విధమైనటువంటి ఒక మతం కాదు, ఒక దేశం కాదు. ఇదంతా ఒక దేవతా స్వరూపమైనటువంటిది. స్వరూపంలో ఒక విధమైనటువంటి పవర్ తో ఉండేటువంటి అదంతా ప్రతి మానవుని ఎందు ఉంటుండాలి. భూర్ భువస్వహ, భూర్ బాడీ మెటీరియల్, భువహ మైండ్ సువహ రేడియేషన్. ఈ మూడింటి యొక్క తత్వమే మానవ. ఇది ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా, ఏ పరిస్థితి వారికైనా ఇది చాలా అవసరమే. తత్ అదే వరేణ్యం అనగా అట్టిదాన్ని నేను వరిస్తున్నాను. అట్టిదాన్ని వరించినప్పుడు నాకెందుకు నాకు మంచి చేయదు, ఓం భూర్భువస్వ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. భర్గో అనగా ఏమి? చీకటి. డార్క్నెస్. డార్క్నెస్ అంటే అజ్ఞానము. భర్గో దేవస్య ధీమహి, నా బుద్ధి నుంచి ఈ చీకటిని తోలివి చోదయాత్, నాకు మంచి బుద్ధిని ఇచ్చేసేయి. ఏ దేశం వారైనా చేయొచ్చును, చేయొచ్చును. అది ఏది భేదం ఏమి లేదు. బుద్ధిని చక్క చేసి మంచి మార్గంలో ప్రవేశపెట్టి నా యొక్క దుర్గుణాన్ని దూరం చేసి సరైనటువంటి వెలుతురుని అందించాలి. ఇది వారి వారి ఇష్టం పురస్కరించుకుని చేసుకోవచ్చు. ఏమాత్రం వదిలినా తప్పు లేదు, చేసినా తప్పు లేదు. ఏది కూడా ఫోర్స్ తో నేను చేయటం లేదు. నాదంతా సోర్స్ మిలిటరీ ఫోర్స్ కనుక ఆ మిలిటరీ పని నేను చేయను. ప్రేమతో సోర్స్ సోర్స్ సోర్స్ కనుక మీరు ఏ విధమైనటువంటి సంతోషపడతారో ఆ విధమైనటువంటి దాన్ని మీరు అనుసరించారు. ఇంకా ముందు కూడా కార్యక్రమం ఉంటుండాలి, కానీ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుండాలి, ఆన్సర్ కూడా ఎంతో ఎక్కువగా ఉంటుండాలి. చిన్న చిన్నదిగా నేను కట్ చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడాను ముఖ్యంగా హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి. పవిత్రమైనటువంటి యొక్క దైవ ఆజ్ఞలను శిరసావహించండి. ఏ దైవమైనా కానీ అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, మహమ్మద్ అనుకోండి, ఏ విధంగా అనుకోండి, తప్పు లేదు. అనుకోండి జొరాస్ట్రియం అనుకోండి, రామానండి, కృష్ణానండి, ఎట్టి భేదములు లేదు. వాటిని మీరు తలుచుకుంటూ మీ గుణములు చక్కగా పవిత్రమైనటువంటి రీతిగా మార్చుకోండి. ముఖ్యంగా స్వామి విషయంలో మాత్రం ఎలాంటి దీనికి అవకాశం ఇవ్వకూడదు. ఈ సత్యసాయి సంబంధమైనటువంటి విషయంలో కాళ్ళ దగ్గర నుంచి తల వరకు స్వార్థమే లేదు. శిరసావహించి చేయండి. ఫర్ యూ గుడ్, ఫర్ యూ గుడ్, ఫర్ యూ అనుసరించి ఆనందించి అందరికీ అంచి పెట్టండి. అది నేను ఆశించేటువంటి
1: ఇప్పటి వరకు మీరు నవంబర్ 21వ తేదీ 2001వ సంవత్సరంలో జరిగిన శ్రీ సత్యసాయి విద్యాలయాల సమాఖ్య ముగింపు ఉత్సవాల సందర్భంగా భగవాన్ బాబావారు ప్రసాదించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: సంకల్పములు ఉద్భవించిన వెంటనే విజ్ఞాన విచక్షణలతో వాటి మంచి చెడులను విచారించాలి. సంకల్పములు అనేక రకములుగా మనలో ఆవిర్భవిస్తూ ఉంటాయి, కాని వీరిని నిత్యానిత్య విషయ పరిశీలన చేతను, విజ్ఞాన విచక్షణల చేతను విచారణ సలిపి ఏది నా భవిష్యత్తుకు ఉత్తమమైనది, ఏది నా గౌరవ మర్యాదలను కాపాడేటటువంటిది, ఏది మానవత్వాన్ని నిలిపేది అని విచారణ సలిపి అనుకూలమైన సంకల్పములనే మనము అభివృద్ధి పరచుకోవాలి. ప్రతికూలమైన సంకల్పములను ప్రతిహితము చేయాలి, అనగా తరిపి కొట్టాలి. వాటిని దూరం చేసుకోవటానికి తగిన కృషి చేయాలి. ఈ విధముగా కాకుండా మనము సంకల్పాలను గోప్యముగా దాచుకోవటానికి ప్రయత్నించినప్పుడు అవి మనల్ని మరింత ప్రమాదకరమైన స్థాయికి గొరిపోతాయి. ప్రతి సంకల్పాన్ని హతము చేయటమో లేక నిర్మూలము చేయటమో లేక వచ్చిన సంకల్పానికి విరుద్ధమైన పవిత్ర సంకల్పాన్ని అభివృద్ధి పరచటమో మనం చేయవలసి వస్తుంది.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. కలియుగావతారమని చెప్పబడే కల్కికి కూడా అశ్వసంబంధం ఉండటం ఇక్కడ జ్ఞప్తికి తెచ్చుకోవాల్సింది. స్వామి అశ్వాన్ని కనిపెట్టి ఇచ్చిన లీల తర్వాత జట్కా వారందరూ సత్య తమ బండిలో ఎక్కితేనే వాళ్లకి కొండంత భాగ్యమని తలచి అతని ఎచ్చటికి వెళ్లినను కాలినడక వెడుతున్నప్పటికీ వెంటనే తమ బండిలో ఎక్కవలసిందని ప్రేమతో అర్థించేవారు. పాఠశాల ఉపాధ్యాయులలో ఒకరి కలం కనిపించటం లేదన్న వార్త తెలిసింది. మన సత్య తన అద్భుత శక్తి వల్ల ఈ దొంగతనం చేసినది ఫలానా పనివాడని పేరు చెప్పి విషయాన్ని వ్యక్తం చేసేశాడు. అయ్యో వాడా, ఎన్నటికీ కానేరదు, వాడు సత్యసంధుడంతటి వాడు అన్నారు ఆచార్యుల వారు. కాదు, అతనే దొంగ అన్నాడు సత్య. పనివాడి ఇంట్లో లేని సమయంలో ఈ ఉపాధ్యాయుడు వాని గదిని పూర్తిగా పరిశోధించాడు, కాని కలం మాత్రం కనిపించలేదు. అది గదిలో ఎలా కనిపించగలదు? అనంతపురంలో చదువు సాగిస్తున్న తన కొడుక్కి దానిని అప్పుడే ఇచ్చి పంపించి వేశాడు ఆ పనివాడు అని చెప్పాడు సత్య. దీనిని నిరూపించటానికి రాయటం చదవటం రానటువంటి ఆ పనివాడు తనచే వ్రాయించినట్టుగా సత్య తానే ఒక జాబు అనంతపురంలో ఉన్న అబ్బాయికి రాశాడు. ఆ జాబులో అలవాటు ప్రకారం యోగక్షేమాలను విచారించి కడపట కొత్తగా పంపిన కలం బాగుగా రాస్తోందా, దానిని జాగ్రత్తగా ఉంచుకో, ఎక్కువ ఖరీదైన వస్తువు కనుక ఎవరైనా దొంగిలించగలరు అని హెచ్చరిస్తూ రాశాడు. తిరిగి బదులు రాయమని కూడా ఆదేశిస్తూ జాబు పంపాడు. నాలుగవ రోజు బదులు రానే వచ్చింది. సత్య చెప్పిన జోస్యం నిరూపణయిందని వేరే చెప్పుకోక్కర్లేదేమో. ఆ రోజుల్లో తన తోటి సహాధ్యాయులెవరైనా తమ వస్తువులను పోగొట్టుకున్నట్టు సత్యతో ఫిర్యాదు చేస్తే ఆ బండారం బయట పెట్టేందుకు దొంగతనం చేసిన వారి పేర్లలో మొదటి అక్షరం చివరి అక్షరం మాత్రమే చెప్పి వారిని ఆట పట్టించి తాను అనుభవించిన ఆనందమును అప్పటి తన చిలిపితనమును ఆ తర్వాతి కాలంలో స్వామి మురిపంతో చెప్తూ ఉండేవారు. ఉదాహరణకు ఎస్ లు అని చెబితే శ్రీనివాసులు అని అర్థం కావచ్చు, అలాగే సెం రా అని చెప్తే శంకర అవ్వచ్చు. ఈ విధంగా కొంతసేపు వారిని తికమక పెట్టి వినోదించేవాడు మన సత్య. అంతేకాదు, ఇంతకన్నా మహాగజదొంగను బయటపెట్టే తరుణం కూడా దగ్గర కావచ్చింది. సత్యనారాయణుడుగా వ్యవహరింపబడుతున్న ఈ బాలుడు రత్నాకర భట్రాజుల బిడ్డ కానే కాదని, వీనిలోనే ఒక పెద్ద మాయావి వేదమునుచ్చరించే తస్కరణాంపతి దాగి ఉన్నాడని తెలియవచ్చే సమయం ఆసన్నమైంది. వాని పేరు కేవలం మొదటి తుది అక్షరాలనే కాక పూర్తిగానే బయటపెట్టబోనున్నాడు. అత్యంత అద్భుత రీతిని తమకు తామే స్వయంగా నామకరణం కావించుకుని పునర్జన్మ పొందబోవు దినము త్వరలోనే ఆసన్నమవుతోంది. 1946 సంవత్సరం మార్చి 8వ తేదీ శివరాత్రికి మరుసటి దినం అమావాస్య. మున్ముందు రాబోయే ప్రతి శివరాత్రికి ఆత్మలింగోద్భవం చేయబోయే సత్య ఆనాడు మరొక విధంగా ప్రదర్శించారు. అవును, తన నుండి తానే ఉద్భవమై శరీరాతీత యాత్ర చేశారు. ఆనాటి సాయంత్రం దరిదాపు 7 గంటల సమయంలో సత్య తనకు తానే ఏదో పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు అకస్మాత్తుగా హా అంటూ తుళ్లి తుళ్లి స్పృహ తప్పి కిందకు వాలిపోయాడు. తన కుడికాలి బొటనవేలు చేత్తో పట్టుకుని పడిపోయున్నాడు. అక్కడున్న వారందరూ కలవరపడ్డారు. తమకు లభించిన వెలలేని మాణిక్యమును పోగొట్టుకున్నదేమేమో అని విలవిల్లాడిపోయారు వాళ్లందరూ. లేదు, సత్య వారి కడుపులను త్వరలో చల్లబరిచారు. వారు ఊహించినట్టు ఎలాంటి విపరీతం కలగలేదు. కొద్దిసేపటికే సత్య కళ్లు తెరిచాడు. మామూలుగా వ్యవహరించాడు. తనకేమీ జరగనట్టు అతి సహజంగా ఉన్నాడు. ఈ విధంగా స్పృహ తప్పి పడిపోవుటకు కారణమేమిటని అడిగితే ఎలాంటి సమాధానం చెప్పక మౌనం వహించేవాడు. మర్నాడు సాయంత్రం సరిగ్గా అదే వేళకు తిరిగి సత్య స్మారకం తప్పిపడిపోయాడు. ఈమారు అతని శరీరం కూడా కట్టెవలే బిగుసుకుపోయింది. ఇంటివారు ఊరివారు చాలా ఆందోళన చెందారు. క్రితం రోజు సాయంత్రం సత్యాను ఏమండగబ్బో పామో కాటేసి ఉండునని, తన దైవశక్తి వల్ల గండం తప్పి ఉండొచ్చు కాని ఆ ఊరికున్న శాప కారణమున
24 గంటల వ్యవధిలో ఆ గ్రామదేవత అతనిపై తన పగ సాధించినదని అక్కడి వాళ్లంతా భావించారు. ఉరవకొండ శిఖరమున 100 అడుగుల ఎత్తున ఒక ఒంటెత్తు రాయుంది. ఆ రాయి పొందిక ఊరంతటినీ ఒక్క పొడుపు పొడిచేటట్టుగా పడగెత్తిన పాము వల్లే ఉంటుంది. అందువలన ఆ గ్రామంలో ఎవరినైనా తేలికుట్టడమో పాము కరవటమో గనక జరిగితే వారికి 24 గంటల కన్నా ప్రాణం నిలవదన్న ఒక గాఢ విశ్వాసం ప్రజలందరిలో బాగా నాటుకుపోయింది. డాక్టర్ వచ్చారు, సూది మందు వేశారు. కాని రాత్రి ఎంతసేపటికి సత్యకు స్పృహ రాలేదు. దాంతో ఇంట్లో వాళ్లంతా భయాందోళనలతో ఉన్నారు. ఇంతలో ఎవరో కొండ దిగున ఉన్న ముత్యాలమ్మకు పూజలు చేయించడం మంచిదని సలహా చెప్పారు. అయితే మరికొందరు ఇంత రాత్రి వేళ అమ్మవారి గుడికి తలుపులు తెరిచి ఉండునా అని సందేహం వెలవుచ్చారు. అక్కడున్న సాహసవంతులు కొందరు మన బంగారు కుట్టి సత్యను కాపాడుటకు ఏమి చేయుటకు వెనుదీయము అంటూ తాడు పేడు నిచ్చెన మొదలైన సామాగ్రి సమకూర్చుకుని గుడి గోడ దూకి ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి ఎలా అయినా సరే పూజా కైంకర్యములు చేసి వస్తామని బయలుదేరిపోయారు. కొద్దిసేపటికి సత్య మెల్లగా తన పెదాలను కదపటం మొదలుపెట్టాడు. అంతవరకు ప్రేతం వలె పడి ఉన్న అతనిలో జీవకళ పొడసూపింది. అది చూసిన వారు నాయనా నాయనా అంటూ ఆందోళనతో అతని దగ్గరికి చేరారు. ముత్యాలమ్మకు కొట్టిన టెంకాయ 3 చిప్పలుగా విరిగింది అంటూ ముచ్చటగా ముత్యాల్లాంటి 3 పలుకులు పలికి తిరిగి స్మారకం లేకుండా పడిపోయాడు సత్య. కోవెలకు వెళ్లిన వారు తిరిగి వచ్చారు. వాస్తవంగానే వారు కొట్టిన టెంకాయ 3 ముక్కలైనట్టు చెప్పారు. ఇదేమిటి, తిరిగి సత్య స్పృహ తప్పిన అలాంటి స్థితిలో కోవెలలో జరిగిన సంభవాన్ని గురించి ఎలా చెప్పగలిగాడు అని కోవెల నుంచి తిరిగి వచ్చిన వాళ్లు విస్మయం చెందారు. నిజంగా ఈ పిల్లవాడు విచిత్రమైనవాడే, మనకు దక్కాలి కాని అంటూ వాపోయి అనేక ప్రార్థనలు చేశారు. మర్నాడు సత్య మామూలుగానే లేచి తిరిగాడు. కాని ఆనాటి నుంచి అతని ధోరణిలో పెద్ద మార్పు గోచరించింది. పాముకాటు అని ఊహించి విషాన్ని లాగివేయటానికి డాక్టర్ ఇచ్చిన మందు తాగించపోయినప్పుడు విషము విషయము నన్నంటగలవా అని ప్రశ్నించాడు సత్య. ఆ కంఠధ్వని ఎంత గాంభీర్యంతో కూడియున్నదో, ముఖ్యంగా విషయము నన్నంటునా అంటున్నప్పుడు వ్యక్తమైన ఆంతరంగిక వేదాంత బోధ చెప్పతరమా. ఇప్పటి వరకు అప్పుడప్పుడు దైవశక్తులను కొన్నింటిని ప్రదర్శిస్తూ వస్తున్నప్పటికీ ఒక సాధారణ మానవ బాలుని వలె అతన్ని పరిగణిస్తూ ఉన్నవారంతా ఇప్పుడు అతన్ని పూర్తిగా దైవత్వమే ఆచరించి ఉందని గ్రహింపగలిగారు. ఆ బాలుడు దైవాంశ సంభూతుడని వారికి తేటతెల్లమైంది. అతన్ని కేవలం తమ తెలుగు పండితుని తమ్ముడిగా భావించుటకిక వీలు కాదని, తమందరికన్నా ఒక అతీత స్థాయిలో అతనున్నాడని భావించగలిగారు.

ఆ బాలుడు తమ ఊహ కందని స్థానమున సంచరించుట స్పష్టంగా అవగాహన చేసుకున్నారు. విషము నన్నంటదని చెప్పిన పిల్లవాడు మరి తన కుడికాలి బొటనవేలుని చేత్తో పట్టుకుని ఒక్కమారుగా స్మారకం కోల్పోయి అచేతనంగా ఎందువల్ల పడిపోయినట్టు, అంతేకాక 24 గంటల తదుపరి విషం తలకెక్కినట్టు ప్రేతం వలె ప్రజ్ఞలేక పడి ఉండుటన్నది అక్కడి వాళ్లెవ్వరికీ బోధపడలేదు. అతను వారికి బోధపరచలేదు కూడా. కారణం తెలియపరచమని అడిగే ధైర్యం కూడా వాళ్లెవ్వరికీ లేకపోయింది. ఎచ్చటనో భక్త సంరక్షణార్థమై తాను తనని తన శరీరము నుండే ఉద్భవింపచేసుకుని ప్రాణాన్ని పైకిలాగి శరీరాతీత యాత్ర సలిపి ఆర్తుని రక్షించి వచ్చేటటువంటి మహదానుగ్రహం ఇక ముందు అసంఖ్యాకంగా ప్రదర్శించబోతున్న ఈ పిల్లవాడు దానికి ధ్వజారోహణమే ఆనాడు ప్రదర్శించిన లీలయని అచ్చటి వారికి ఎలా బోధపడుతుంది? ఇతన్ని స్మరించి తమను ఆపదల నుంచి కాపాడమని ఆర్తనాదం చేసే భక్తులు అప్పుడే ఏర్పడినారా అని ప్రశ్నించవచ్చు. అది న్యాయమైన ప్రశ్నే. కాని ఆ తరువాతి కాలంలో మన బంగారు స్వామి జీవితాన్ని పరిశీలించినట్టయితే సత్యసాయిబాబా అన్న పేరుతో రూపముతో ఉన్న వీరిని గురించి లవలేశములైనా వినియుండని వారు ఎవరైనను సరే, లేక ఈ ఆకారాన్ని ఆరాధించని వారైననూ సరే, ఎవ్వరైనప్పటికీ వారు సద్గుణ సంపన్నులై భక్తి ప్రపత్తులు గలవారై యోగ్యులై వ్యవహరించు ఎవ్వరైనా ఆపదల పాలైనప్పుడు స్వామి ఈ విధంగా శరీరాతీత యాత్రలను సలిపి వారిని రక్షించి వచ్చినట్టు తేటతెల్లమవుతుంది. చాలా అరుదుగా కొద్ది సమయాల్లోనే స్వామి తన శరీరాతీత యాత్ర ఎక్స్ట్రా కార్పొరల్ జర్నీ గురించి ప్రస్తావించుట కద్దు. ప్రప్రథమంగా ఉరవకొండలో ఎవరి నిమిత్తమై తాము ఈ యాత్రను జరిపిరన్న విషయం ఇప్పటికే వారు తెలియబుచ్చలేదు. అయితే మున్ముందు జరిగిన ఈ రకపు సంభవాలలో దీనిని కూడా జతచేసి పరిశీలిస్తే 1940వ సంవత్సరం మార్చి 8వ తేదీన ఎచ్చటనో ఎవరో భక్తుడు మరణావస్థలో నుండి అంతరంగికంగా భగవన్నామాన్ని స్మరించగా అది విన్న సత్య తన కుడికాలి బొటను వేలుగుండా బయల్వెడలి శరీరాతీత యాత్రను సలిపి ఆ ఆర్తుని రక్షించి తిరిగి తన శరీరమున పునఃప్రవేశము చేసి ఉండవచ్చునని ఊహించవచ్చు. ఒక భక్తుని బాధను తాను స్వీకరించి హా అని తుల్లి కాలి బొటను వేలుని చేతపట్టి తద్వారా తన జీవశక్తిని పైకి లాగినటువంటి సంఘటనే పాముకాటో తేలుకుట్టటమునకో ఆపాదించి తత్కారణంగా సత్య తెలివితప్పి పడిపోయినని అచ్చటి జనం ఊహించారు. ఈ రీతిని శరీరం నుంచి బయల్వెడలి తాత్కాలికంగా ఆపదలో ఉన్న భక్తునికి స్వస్థత చేకూర్చి తిరిగి యథాప్రకారంగా తన శరీరమందు సత్య ప్రవేశించాడు. అయితే మరుసటి దినం ఆ భక్తుడు తిరిగి ప్రమాదావస్థకు లోనైనప్పుడు మరొక మారు శరీరాతీత యాత్ర సత్య జరిపాడు. కాని ఈ మారు తన జీవశక్తిని సంపూర్ణంగా తన వెంట తీసుకుని పోక కొంత భాగం తన శరీరముననే జీవశక్తిని వదిలిపెట్టి పయనం సాగించారు. తత్ఫలితంగానే ముత్యాలమ్మ గుడిలో 3 చెక్కలుగా పగిలిందని స్పష్టంగా చెప్పగలిగారు. బహుశా ఈ మారు భక్తుని వద్ద కొంత ఎక్కువ కాలమే గడిపి పూర్తి రక్షణ చేసి అటు పిమ్మట తన శరీరానికి సత్య పునఃప్రవేశం చేశాడేమో. అయ్యుండొచ్చు. ఎందువల్లంటే ఇవన్నీ కూడా కేవలం మన అనుమానాలు, ఊహలే. స్వామి నిజంగా ఎవరు? వారి చర్యలకు అర్థమేమిటి? వారు ఏమి చేశారు? వారి పట్ల ఇటువంటి విషయాలు లోతుగా ఆరా తీయటం ఎవరికి సాధ్యం? నిజానికి ఒక యోగి వలె స్వామి శరీరాతీత యాత్ర చేయవలసిన ఆవశ్యకత కూడా ఏమీ లేదు. కార్యసాధనకు వారి సంకల్పమొక్కటే చాలును. ఆ తరువాత కాలంలో ఆ విధంగా వారి వద్ద నుంచి ఆపత్ సహాయం పొందిన అనుభవజ్ఞులు ఈ విషయాలను విపులంగా రాశారు కూడా. ఇక తన అనుభూతులను లిఖితపూర్వకంగా ఉంచిన భక్తులు లక్షోపలక్షలనే చెప్పచ్చు. ఇలాంటి లక్షల సంఖ్యలో గల ప్రజానీకానికి రక్షణ ఇచ్చేటందుకు స్వామి ప్రతి మారు తన శరీరాన్ని కట్టెవలే పడివేసి శరీరాతీత యాత్రలు సలిపిన ఎడల ఇక మన మధ్య సత్యసాయిబాబా అంటూ ఒక ఆకారం సంచరించుటన్నది ఎంతమాత్రం వీలుపడదనే చెప్పచ్చు. లెనిన్ శరీరం వలె
వీరి శరీరం కూడా సంవత్సరాల తరబడి ఒక కట్టెవలే పడి ఉండవలసి వచ్చేదే. ఎన్ని వేల మైళ్ల దూరమో ప్రయాణం చేసి స్వామి ఈ విధంగా ఆర్తరక్షణ చేయటమనేది ఇక మున్ముందు ఎంతో చూడబోతున్నాం. ఇచ్చట ప్రయాణం అన్న పదమును ప్రయోగించుటయే తప్పు, ఒక పెద్ద పొరపాటనే చెప్పాలి. తాను ఎప్పుడూ ఎల్లవేళలా ఉన్నటువంటి వాడినని, సర్వాంతర్యామినని స్వామి పలుమార్లు చెప్పారు. అందువల్లనే మనలా తాను కూడా ఒక సామాన్య మానవుని వలె నటించుచున్నట్టే వారు శరీరాతీత యాత్రలు జరుపుచున్నప్పుడు ఒక గొప్ప యోగసిద్ధుని వలె ప్రకటితమై, ఇది కూడా వారి దైవీక సంపత్తిని తెలియచేసే ఒక ఆనవాలుగానే మనం గ్రహించుకోవచ్చు. కేవలం తన సంకల్పశక్తి వల్లనే ఎలాంటి కార్యమైనా సాధించగలవారు. ఇటువంటి సందర్భాలలో తమ యోగశక్తి మూలంగా కొన్ని అద్భుతాలను ప్రదర్శించుచున్నట్టు వ్యక్తం చేయటం కూడా వారి అఖండ లీలా వినోదంలోని ఒక అంశమే అని మనం గుర్తుంచుకోవాలి. స్వామి జన్మించిన నాటి నుంచి క్రమక్రమేపీ తమ దైవశక్తులను, వాటి అఖండ ప్రభావాలను ఒక్కొక్క స్థాయి పెంచుకుంటూ మనకు వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రప్రథమంగా గ్రామదేవత సత్యమ్మ అనుగ్రహమని, తదుపరి తప్పిపోయిన వస్తువుల ఉనికిని కనిపెట్టి చెప్పుటయని, అటు పిమ్మట యోగసిద్ధిగా శరీరాతీత యాత్రలు జరుపుట, దీని తర్వాత షిరిడీబాబా ప్రదర్శించిన కొన్ని మహత్తులు, తుదకు ఈశ్వరావతార తత్వమును పొందినట్లుగా ఎవరైనా ఊహించిన ఎడల అది పూర్తిగా సత్యదూరమని స్వామి నొక్కి చెప్తూ ఉంటారు. అవతరించిన నాటి నుంచి తాను పరిపూర్ణ అఖండ తత్వమని, ఇచ్చట పెరుగుట తరుగుట అనే స్థాయి భేదం లేదని చెప్తారు. వారి శక్తులు అఖండమని, ఇతర యోగుల వలె సాధన వల్ల పొందినవి కాదని, తానెప్పటికీ అఖండ తత్వరూపినని స్పష్టం చేస్తూ, అయితే ఇటువంటి పరిపూర్ణ అఖండ తత్వాన్ని ఒక్కమారుగా బహిర్గతం చేస్తే భక్తులు ఆ తత్వాన్ని అవగాహన చేసుకోలేక తనకు సమీపముగా ఉండలేకపోతారని, వారికి తన తత్వాన్ని క్రమేపీ బోధపరచుటకు తమ దైవీక శక్తులను క్రమక్రమంగా హెచ్చించుచున్నట్లు వ్యక్తం చేయవలసి వచ్చిందని కూడా స్వామి స్వయంగా చెప్తారు. తాను పరిపూర్ణుడని చెబుతూనే తానొక మానవాకారమును ధరించినందువల్ల తద్ధర్మానుసారము తనకు కొన్ని పరిమితులు కట్టుబాట్లు ఉన్నవి అని, తాను తప్పక పాటించవలెనని స్వామి అంటారు. అలా ఆయన పరిపూర్ణ పరాశక్తిత్వమే కాక రత్నాకరము సత్యనారాయణరాజు అన్న జీవాత్మ కూడా ఒకటి ప్రత్యేకించి ఆ దేహాకృతిలో నిమిడి ఉన్నదా అన్న ప్రశ్న కలుగక మానదు. ఇది చక్కటి ప్రశ్న. అది ఇచ్చట వేయడమూ అయింది. మన బుద్ధి మేరకు దీనికి సమాధానము మున్ముందు వింటాం. ఇంతవరకు తననొక గూటిలోని పురుగువలే ప్రదర్శించుకుంటూ వచ్చిన సత్య క్రమేపీ గూడు విడవదొడిగి, చూశారా నాకు రెక్కలు మొలిచాయి, అయితే అవి మొలిచిన మరుక్షణమే రంగురంగుల సీతాకోక చిలుకల వలె ఎగిరిపోయేదని సుమా అన్నట్టు సూచనలు చేయసాగారు. అంతవరకు ఏదో ఒక చిన్న గ్రామమునకు వరప్రసాదము వలె ఉన్న సత్య ఇక యావత్ ప్రపంచానికి అనుగ్రహమూర్తిగా వెలుగొందేటందుకు తమ ఉషఃకిరణాలను ప్రసరించసాగారు. దేహమును వీడి గ్రామమును వీడి ఎచ్చటనో ఎవరినో ఒకరిని ఆపదల నుంచి రక్షించి స్పృహ తప్పినట్లు శరీరాతీత యాత్రను సలిపి ఏ పరమభక్తుడినో ఇప్పుడు కూడా సత్య కాపాడి వస్తున్నాడు.

నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా పేదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 నవంబర్ 22 ఇది ప్రారంభోత్సవం చేస్తాం.

ఒక శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశ ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్ అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది. అందరూ క్షేమంగా ఉన్నారు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. ఈనాటి స్వామితో డాక్టర్ శ్రీమతి ఇంద్రమ్మ గారి అనుభవాల శీర్షిక 20వ భాగంలో సాయి భగవానుడు వారికి ప్రసాదించే మరికొన్ని అనుభవాలను ఇంద్రమ్మ గారు ఇప్పుడు మనతో పంచుకుంటారు. వినండి స్వామితో డాక్టర్ శ్రీమతి ఇంద్రమ్మ గారి అనుభవాల శీర్షిక 20వ భాగం.
1: ఇది 23rd స్వామి వచ్చింది ఆ రోజు, కంటిన్యూషన్ అనమాట దాన్ని. స్వామి అక్కడ అంతా చెప్పేసి చాయ్ వాళ్ళ ఫాదర్ గురించి ఎన్ని మాట్లాడారు, వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ సంగతి అంతా చెప్పి ఫ్యామిలీని ఇట్లా చూసుకోవాలి అయ్యి చాలా సర్వీస్ చేశారు ఆయన అన్ని చెప్పారు. దాని తర్వాత స్వామి ఒక్క ప్రార్థన ఒక కోరిక అన్నాను. ఏమిటి అన్నారు స్వామి. అప్పుడు స్వామికి స్వెల్లింగ్ వచ్చింది, కొందరు క్యాంకరం వారిస్ అన్నారు, కొందరు ఇంకేదన్నారు అట్లా అన్నారనమాట. కానీ ఎవరో ఒక బాబు ఇంటర్వ్యూ రూమ్ లో నేను 2 రోజులు ఏంది చాక్లెట్ తిని నొప్పిగా ఉందట్లంటే స్వామి క్రియేటర్స్ విభూతి చాక్లెట్ ఇచ్చి అబ్బాయిని తినమన్నారు, ఈయన తీసుకున్నారన్నమాట. అది చాలా రోజులు నోరు కూడా తెరలేకుండా సరిగా తినలేకుండా అట్లా గురుపర్ణం రోజు అనౌన్స్ చేశారన్నమాట స్వామి దివ్యోపన్యాసం అనేటప్పటికి. పాపమో తర్వాత చెప్తున్నా నేను నోరు కూడా తెరవలేకపోయాను, అవి పుష్ట మై తీసుకుని అంటా అని చెప్పేసి, అంటే ఇట్లా వెనక్కి నెట్టుకున్నాను అన్నట్టుగా అట్లని చెప్పి చెప్పారంట. భలే బాధేసింది, మన కోసం అది కూడా చేసి మాట్లాడినారే స్వామి పాపమని. అందుకని అది ఎట్లా అడగాలనుకుంటే అది అడగాలనుకుని అడిగానమాట. ఏమిటన్నారు స్వామి, మీరు భక్తుల బాధలు వ్యాధులు తీసుకుని బాధపడడం చాలా బాధగా ఉంది, మేము చూడలేకుండా ఉన్నాం స్వామి అని. చూడలేకపోతే కళ్ళు మూసుకో స్వామి, భరించలేకుండా ఉన్నాము, మేమేమి చేయలేకుండా ఉన్నాము, మేము ఇంతమంది ఉన్నాం కదా, మాకందరికీ పంచండి. హాల్లో అందరం కూర్చున్నాం అనమాట. స్వామి స్వామి అంటున్నారు, అది నా బాధ్యత, నేను తీసుకున్నాను, ఆ వ్యాధి నేను అనుభవించాలి, అంతేకాని మీకు ఇవ్వకూడదు, మీరు భరించలేరు, మీకు భరించే శక్తి లేదు, మీరు అవలలు, మీరు భరించలేరు అది అనేసి అక్కడి నుంచి నేను మళ్ళీ అనంటే, స్వామి ఆ శక్తి కూడా మీరే ఇస్తారు. స్వామి తమాష సర్కాస్టిక్గా నవ్వినట్టు అనిపించింది, అంటే అది నేనే ఇచ్చి అది భరించే శక్తి అన్నట్టు అనిపించింది. అది మీరే ఇస్తారు, భరించే శక్తి మీరే ఇస్తారు స్వామి అంటే. దాన్ని అంత తాపేసి నాకు ఫేషియల్ పాలసీ వచ్చిందని చెప్పాను కదా, అది ఇప్పుడు ఆగస్ట్ 11, 2001లో వచ్చింది. స్వామి విజిట్ 2002, సంవత్సరం 3 నెలల్లో ఏమైంది, నీవెంత బాధపడ్డావో నీకు తెలుసా. ఆ నైట్ ఎక్కువ మనకు అది ట్రైజిమినల్ న్యూరియాలజీ వస్తే ఎంత పెయిన్ ఉంటుందో అట్లా ఉండింది అన్నమాట. అది

మామూలుగా పారాలసిస్ కి వాటికి అట్టు ఉండదు కదా, దీనికి కూడా అంత ఉండదు. ఫేషియల్ నర్వ్ పాలసీ కూడా అట్టు ఉండదు. మంచి పడుకున్నప్పుడు అక్కడ ఎక్కువైపోయేది. అయితే అట్లా పట్టుకుని, స్వామి నాకు భరించే శక్తి, స్వామి భరించే శక్తి, స్వామి కర్మ ఎట్లా మేము అనుభవించాలి తప్పదు అట్లా అనుకునేది అనమాట. తగ్గించేయమని మళ్ళీ అడిగి తగ్గించినా మళ్ళీ అనుభవించాలి కదా అన్నట్టుగా అట్లా ఉండేది అనమాట. ఏదైనా ఫోమెంటేషన్ తట్టుకోలేక కొంచెం ఫోమెంటేషన్ పెడితే ఎంత ఎర్రగైపోయేది, మంట వచ్చేసేది అనమాట. ఇంకా అంత ఎక్కువ ఉండేది, సివియర్ ఉండింది. నీకు ఎంత బాధపడ్డావో నీకు తెలుసా, మళ్ళీ స్వామి అట్లా పెట్టి చూడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయింది, ఈ చెయ్యి ఎత్తలేకపోయింది, ఈ కాలు ఎత్తలేకపోయింది, కానీ నాకు ఇది ఒక్కటే వచ్చింది. నేను అనుకుంటా ఆ రెండు ఆయన తీసేసి ఉంటారు అది, నాకేమో అదే అనిపించింది అప్పుడు. కానీ ఆ రెండు నాకు ఐ డెంట్ ఎక్స్పీరియన్స్ దట్ వన్, ఓన్లీ ఫేషియల్ ఒక్కటే. అది కృష్ణాష్టమి రోజు అక్కడ కూర్చొని ఉంటే వచ్చిందనమాట, అది అప్పుడు నోటీస్ చేసింది కూడా. ఎంత తర్వాత లెఫ్ట్ సైడ్ బీపీ ఎక్కువైపోయి ఎక్కువైంది, లెఫ్ట్ సైడ్ పారాలసిస్ వచ్చింది, చెయ్యి కూడా పైకి ఎత్తలేకపోయి, హ్యాండ్ ఇట్టే చూపిస్తున్నారు, చెయ్యి ఎత్తలేకపోయింది, ఈ కాలు ఎత్తలేకపోయిందంటే యాక్షన్స్ తో చూపిస్తున్నారు అనమాట. చెప్పి తర్వాత ప్రసాదం క్రియేట్ చేశారు. నేను థర్డ్ లైన్ లోనూ ఏమో కూర్చో ఉన్నా, ఇంకా అక్కడి నుంచి ముందు కుంగలోపి చెయ్యి అంత దూరం రాలే, మోకాలు తెలిసిన చేతిలో పెడితే కింద పడిపోతుంది, కింద పడిపోతా ఉంది అంటున్నారు. ఇట్లా అంటే ఎవరికి తెలియదు కదా, ఫస్ట్ వాళ్ళు కొంచెం ఎవరికి ఇస్తున్నారో వాళ్ళు చెయ్యి చాపుతున్నారు, బహుశా జబ్బు కోసం కాబట్టి పాపం పర్టికులర్ అబౌట్ అనమాట. అది సరే ఇచ్చి చేతిలో పెట్టారనమాట. పెట్టి ప్రొద్దున సాయంత్రం నీళ్ళలో కలుపుకొని తాగు. సరే అన్నాను. ఇట్లా చెయ్యి అంతా ఇట్లా పట్టుకుని దాన్ని పేపర్ కూడా లేదు చేతిలో, ఏంటో చూసుకుంటున్న లోపల మళ్ళీ మూడు సార్లు రిపీట్ చేశారనమాట. అట్లా ఎక్కడ మర్చిపోతామో అన్నట్లుగా అప్పుడు అనిపిస్తుంది తల్లి హృదయం అట్టుంటుందేమో, బిడ్డకు బాగాలేదంటే చూడలేకపోతే వాళ్ళకి అనిపిస్తున్నాం, కానీ ఆయనదేమో మనం అట్లే చూస్తున్నాము ఇంత చేసినా అనిపించింది. అప్పుడు నీళ్ళలో కలుపుకొని తాగు, మళ్ళీ ఒక నిమిషం ఆగి మళ్ళా చెప్పినారు, మళ్ళీ నీళ్ళలో వేసుకుని మూడు రోజులు అట్లా ప్రొద్దున సాయంత్రం తాగన్నారు. ఆ తర్వాత ఆ సైడ్ రూమ్ లోకి వెళ్లారు, ఊరికి రెండు చిన్న ముక్కలు అట్లా తీసుకున్నారు, బయట వచ్చేసి నేను బాగా తిన్నాను అట్లా అని చెప్పి మెటర్నిటీ వార్డ్ లోకి వెళ్లారనమాట. ఆ చివరి దాకా వెళ్ళి అక్కడ బ్లెస్ చేసి వాళ్ళందరినీ మాట్లాడి, ఏ ఊరు ఏ ఊరు, పేషెంట్లు అక్కడ కూర్చోండి. ఒక పేషెంట్ అప్పుడే పెయిన్ కొంచెం వస్తుంటుంది, అయిపోతుందిలే అంట వచ్చేసినారు. సామెట్ వెళ్ళాక డెలివరీ, నార్మల్ డెలివరీ అయిపోయింది అనమాట ఆ పేషెంట్ కి. తర్వాత వచ్చేసి స్వామి మాట్లాడేటప్పుడు ఓ చిన్న బిడ్డ ఏడుస్తా ఉంది, అందరేమో ఇక్కడ వింటా ఉన్నాం కానీ ఒక పక్క అక్కడ శబ్దం వస్తుంది ఎట్లా అని అనుకుంటా చూస్తున్నారు. స్వామి రోజుసేపు చూడు బిడ్డ ఏడుస్తాం చూసి రండి అని. మళ్ళీ కొంతసేపాక పేషెంట్ వెళ్ళి చెప్పొచ్చింది తను, చెప్పేసి కొంతసేపు మళ్ళీ ఏడిపోతుంది, మళ్ళీ చెప్పినారు చూసి రండి. మనకుంటుంది మనమేమో ఒక పక్క చూస్తున్నా, స్వామి మనతో మాట్లాడుతున్నారు, మనకి చెప్తున్నారు, అక్కడ బిడ్డ ఏడుస్తుందని గమనిస్తా ఉన్నారు, ఆ బిడ్డకి ఏమైందో చూడమంటున్నారు, ఎంత సర్వాంతర్యం అనేది ఇదే కదని. తర్వాత ఆ బిడ్డని పైకి పాలు తాగించమని చెప్పి పైకి పంపించారనమాట. మళ్ళీ హాల్లోకి వచ్చేసి అన్ని అక్కడ వాళ్ళకి పిల్లలకి పెట్టిన డ్రెస్సెస్, జపమాలలో ముసలాళ్ళకి పెట్టినవి సారీస్ అన్ని బ్లెస్ చేశారనమాట. అప్పుడు అనిపించింది అక్కడ చూస్తే స్వామి ఆయన అదృశ్య హస్తం ఎన్ని పనులు చేస్తుందా తెలియకుండానే అనిపిస్తా ఉండింది. మనకేమి తర్వాత కూర్చొని ఆలోచిస్తే ఇదన్నీ ఎట్లా జరిగిందా ఎట్లా జరిగిందా అంటే అప్పుడుకు జ్ఞాపకం వస్తుందేమో అని. తర్వాత వచ్చి అన్ని హాస్పిటల్ వాళ్ళు అనిపించినారు, ఆల్ ఫోర్ హాస్పిటల్స్, ఇక్కడ సూపరు జనరల్ హాస్పిటల్, బెంగళూరు సూపర్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్, టైర్ హాల్ అనిపించారు. అది వచ్చి 29/12/2002 డాక్టర్ హెగ్డే ఉన్నారు అప్పుడు న్యూరాలజిస్ట్. ఆయన మెయిన్ ఆయన సర్వీస్ కోసం అనుకుంటే అప్పుడు లోపలికి ముందు వాళ్ళు ఎవరిని పిలిచారో తెలియదు కదా, అందరిని రాని తర్వాత జీహెచ్ వెళ్ళినారు. కొంతసేపు అయ్యాక మళ్ళీ వాళ్ళ రిలేషన్స్ కూడా తీసుకెళ్ళమన్నారు, కానీ కొంతమంది వెళ్లి పిలుచుకొచ్చేంత టైం లేదన్నమాట, కొంతమంది రాలేక సమయానికి హాల్లో కూర్చుండిపోయిన వాళ్ళు అట్ అయిపోయారు. ఈవెన్ అక్కడ క్లాస్ 4 వాళ్ళందరినీ కూడా రమ్మన్నారు, అంటే అక్కడి నుంచి వచ్చారు, మనకి తెలియదు అప్పటికి, అక్కడ ఉన్న వాళ్ళ వరకు వెళ్ళిపోయాము. స్టాఫ్ అందరూ వచ్చేసినారు, వాళ్ళేమో వాళ్ళ పేరెంట్స్ని అందరినీ తీసుకొచ్చారు. అప్పుడు అంటే నేను అనుకుంటే స్వామి వీళ్ళు చేసే సర్వీస్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి కూడా తెలిస్తే హెల్ప్ చేస్తారు కదా, చూడు హాస్పిటల్కి వెళ్ళాడు రాత్రి అయినా రాలేదు, ఎంత ఇంటిది లేదు, ఎంతసేపు హాస్పిటల్, ఇట్లా అనుకుంటారు కదా. అందుకని అనుకుంటే వాళ్ళని అర్థం తెలుస్తుంది, వాళ్ళకి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారా ఏం చేస్తున్నారని స్వామి ఎక్స్ప్రెస్ చేశారని ఫుల్ కూర్చునేసినారు. నేను కొంచెం జిస్ట్ మటుకే చెప్తున్నా, చాలా ఎక్కువ మాట్లాడినారు ఆ రోజు. దేహం చాలా శక్తివంతమైంది,
కన్ను హార్ట్ ఎంతో జాగ్రత్తగా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇంకా బ్రెయిన్ అంటే చెప్పనే అక్కర్లేదు, కొన్ని వేల నరాలు ఉన్నాయి దాంట్లో. దాంట్లో ఏది తగిలినా ఏదేమైనా మనిషికి కష్టం అవుతుంది. కానీ ఇంకా న్యూరాలజిస్ట్ ఇంకా జాగ్రత్తగా చేస్తారు. డాక్టర్ హెగ్డెని అంటే ఒక క్రియేట్ చేసి రింగ్ అనుకుంటా ఇచ్చినారు ఆయనకి. తర్వాత ఇంత మంచి వాళ్ళందరూ మనకున్నారు కాబట్టి మంచిది, చాలా కష్టపడి పనిచేస్తాడు అని చెప్పి, తర్వాత మధురంలో అది చిలికారు చూడండి అక్కడ, దాంట్లో పాయిజన్ వచ్చింది. కానీ సాధించితే ఇంకా చేయంగా చేయంగా గొప్ప విలువైన వస్తువులు, కామధేనువు, కల్పవృక్షము, లక్ష్మి అట్లా అన్ని వచ్చినాయి. కొన్ని కష్టాలు వస్తాయి, కొంత దుఃఖాలుంటాయి, బాధలు వస్తుంటాయి. పూర్తిగా సాధించడానికి కంకణం కట్టుకోవాలి, పట్టుదల పట్టాలి. సత్యం ఆనందం అంటే దాని గురించి కొంచెం అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోయారు. సత్య ఫలాన్ని పొందాలి, అది తీసుకోవాలి. మానవతా విలువల్ని బలపరుచుకోవాలి. సత్యానికి రూపం లేదు, నామం లేవు. సత్య ప్రేమలు శాశ్వతమైనవి. ఇవన్నీ ప్రవృత్తిని పక్కకు నెట్టి నివృత్తిని పొందాలి. అందుకే అనేక ఇవి చేయకపోయేటప్పటికి మనకు అనేక చిక్కులు బాధలు అన్ని వస్తున్నాయి. పాజిటివ్ ఫ్యూచర్స్ కావాలి. నెగటివ్ ఎంత చిన్నదిన్నా చాలు, సత్యాన్ని సాధించలేవు. దానికి ఎగ్జాంపుల్ గా హిరణ్యకశిపుని ప్రహ్లాదుని చెప్పినారన్నమాట, ఆయన నెగటివ్, ఈయన పాజిటివ్ అని. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. ప్రేమ ఒక్కటే ఆనంద స్వరూపం. ప్రేమ వలన దుఃఖం విచారము లేదు. ప్రేమ ఉంటే దుఃఖం లేదు, విచారం లేదు. భగవంతుడు అందుకే సౌందర్య స్వరూపి అని అంటారు. మానవ యందు కూడా హిరణ్యం ఉంది. హిరణ్య గర్భాన్ని గురించి చెప్తా చెప్పిన హిరణ్యం ఉంది భగవంతుడు, అందుకే హిరణ్య గర్భుడు అంటారు. బాడీ అంటేనే గోల్డ్, అంత గొప్పది, అంత సౌందర్యవంతుడు. మీరు సినిమాల్లో చూసింటారు భగవంతుడు చూపించడు ముసలి రూపాన్ని, ఎక్కడా చూపించరు అట్లానే, వృద్ధాప్యమే చూపించరు. మీరు పలు సినిమాల్లో చూసుంటారు. మానవత్వంలో దివ్యత్వం పొందాలి, అందుకే మానవాయన మహా అంటారు. మానవుడు గొప్ప జ్ఞానవంతుడు, గొప్ప జ్ఞానవంతుడు. మానవుల్లో ఇటువంటి గుణములు ఉండటం వల్లనే ఏ అవతారమైనా మనిషిని ఆధారం చేసుకుని భగవంతుడు వచ్చాడు. అందుకని మానవుల్లో అంత విలువ ఉంది. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఉండాలి. అది వదిలిపెట్టేసి అనిమిటీని డెవలప్ చేసుకుంటున్నారు. దానవుడైపో దానవత్వాన్ని పొందుతున్నారు. అసూయ, ద్వేషం, కోపం, ఇవి ఎన్ని రోగం. దీనికి కోపం వస్తుంది, ఇది యానిమల్ క్వాలిటీ. ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ గాడ్ అనుకోండి. ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్. మ్యాన్ కైండ్ ని, ప్యూరిటీని తెచ్చుకోవాలి. ఇంత చెప్పారు వాళ్ళు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చినారు ఇంత ఆ స్పీచ్ ని. సచ్చిత్ ఆనందము, డాక్టర్స్ నెగటివ్, ప్రేమ అనేది దిస్ లవ్ ఈజ్ పాజిటివ్. సర్వీసులు దీంట్లో వస్తుంది. డాక్టర్ ఏమో నెగటివ్, ఈ ప్రేమ అనేది పాజిటివ్. బోత్ ఆర్ ప్రజెంట్ అయినటువంటి హీలింగ్ తొందరగా అయిపోతుంది. సో అవర్ సర్వీస్ టు బి విత్ లవ్ అన్నమాట. అప్పుడైతేనే రెండు తొందరగా జరిగిపోతుందని. దయతో దగ్గరికి చేరాలి, సౌమ్యంగా చెప్పాలి, ప్రేమతో పలకరించాలి. అర్థం జబ్బు దాంతోనే తగ్గిపోతుంది. తర్వాత స్కిన్ డిసీజ్ కోసం చెప్పారు, ఐ థింక్ మెన్షన్ అబౌట్ లెప్రసీ అనండి. భయపడతాను దగ్గరికి వెళ్ళడానికి అన్నట్టుగా, కండిషన్ దగ్గరికి పోవడానికే భయపడతారు. ఎవరికెప్పుడేం వస్తుందో అట్లా అనేసి, ఎవరికెప్పుడు వస్తుందో తెలియదు. అందుకని దగ్గరికి వెళ్ళి నివారణ చెప్పి నయం చేయాలి. కొన్ని లోపల నుండి వస్తాయి, కొన్ని బయట నుంచి వస్తాయి అంటువ్యాధులు కూడా. ప్రేమతో సంభాషించి మనోభావం వాళ్ళ మనసు చేసి అంటే రోగ నివారణ అవుతుంది. మంచిగా ప్రేమతో చెప్పాలి, ఇదే ఔషధం. పల్స్ చూస్తూ పెదవి ఇచ్చాడు, మళ్ళీ సేమ్ ఆ రోజు మాదిరిగా ఎట్లా పెట్టుకుని ఫేస్ ఒక రకంగా పెట్టి సాంగ్ చేయబెట్టుకున్నారు. ఎవరిని పిలవకుండా ఆయన ఇట్లా అంట చూసేటప్పుడని ఆయన చేయని పట్టుకుని ఫేస్ ఇట్లా పెట్టి పెదవి ఇస్తే పేషెంట్ భయపడిపోతాడు. కానీ మన హాస్పిటల్లో డాక్టర్స్, నర్సెస్, టెక్నీషియన్స్ నవ్వుతూ నవ్వుతూ చేస్తారు. హ్యాపీనెస్ ఇస్ ఇన్ యూనియన్ విత్ గాడ్. మందుల కన్నా మాట్లాడడంతోనే నివారణ అవుతుంది ఎక్కువగా. హెడ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గ్రామాల్లో వాళ్ళందరికీ అదృష్టం, వాళ్ళ అదృష్టం వల్ల ఇటువంటి డాక్టర్స్ వచ్చినారు ఇక్కడికి. మీకు ఎంతో రుణపడున్నాను సాంగ్ చెప్పడం. మనకేదా వాళ్ళ వీళ్ళందరినీ చూస్తూ చెప్తున్నారు వాళ్ళని. వాళ్ళ గ్రామాల వాళ్ళ అదృష్టం. మంచి మంచి డాక్టర్లు దయతో ప్రేమతో చూస్తూ నివారణ చేస్తున్నారు, అందుకని సక్సెస్ అవుతున్నాయి. ఆ కాలంలో ఋషులు, వాళ్ళ దగ్గర ఏమి లేదు, ప్రేమాస్త్రం ఒక్కటే ఉండింది. అందుకని క్రూర జంతువులు, పక్షులు, పశుపక్షులు అన్నీ కలిసి ఉన్నాయి, హాని జరిగేది కాదు. అప్పుడు మీకు కావాలంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు, కుక్క రోడ్లో పడుకొని ఉంటుంది, మీకు గన దాన్ని కొడతారు అనే ఇంక్లీషన్ వచ్చిందంటే అది వెంటనే లేచి వెళ్ళిపోతుంది.
మామూలుగా పోతే అది మామూలుగా పడుకొని ఉంటది. మీరే యాక్షన్ చేయకపోయినా మాకు ఆలోచన రాగానే అది కనిపెడుతుంది, కానీ మానవుడు కనిపెట్టడం లేదు దానికున్న తెలియ అన్నట్టుగా చెప్తున్నాయి అన్నమాట. సంకల్పం వస్తే చాలు, లేచి పరిగెత్తి వెళ్ళిపోతుంది. మానవుడు గుర్తించలేకున్నాడు. దయ ప్రేమతో కఠిన కార్యాన్ని కూడా సాధించవచ్చు. ఇంతకుముందు కాలంలో థర్మామీటర్ లేదు, పల్స్ చూసి డయాగ్నోస్ చేసేవాళ్ళు. ప్రేమ భావంతో చూడండి, క్యాన్సర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నశ్రేయో సేవ బినా అనేసి చెప్పినారు. తర్వాత ఇప్పుడు అన్ని పాయిజన్ అయిపోయినాయి, ఫుడ్ పాయిజన్ అయిపోయింది, ఎయిర్ అయిపోయింది, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అంతా పొల్యూషన్ అయిపోయింది. అందుకని హార్ట్ కి, కిడ్నీస్ కి, బ్రెయిన్ కి అన్ని పాడైపోతున్నాయి దీనివల్ల. చూడండి, ఒక చిన్న బిడ్డకి బాగా చేస్తే, ఆరోగ్యం అయిపోతే వాళ్ళ తల్లి ఎంత సంతోషంగా పోతుంది. చాలా విలువ, ఆ సంతోషం చాలా విలువైంది మనకు ఆ రిజల్ట్ అన్నమాట. దానికి చెప్తే ఆ ఎగ్జాంపుల్ చెప్పారు. దేహ సంబంధమైంది ఎంతైనా, మళ్ళీ చెప్తూ ఎంతైనా రుణపడి ఉన్నామని మళ్ళీ అంటున్నారు అప్పుడు అన్నమాట. మంచి మాట, మంచి పని చేస్తున్నారు, మీకు ఎంతో రుణపడి ఉన్నాను. దేహ సంబంధమైన ఎంతైనా చెప్పచ్చు, కానీ ఉన్నంత వరకు ఆనందంగా ఆహ్లాదంగా ఉండి, ఆనందంగా ఉండి సునాయాసంగా పోవాలని కోరుకోండి. సునాయాస మరణం, అనాయాస మరణం అని అడుగుతా అనమాట. ఆనందంగా ఉండాలి. నవ్వుతూ నవ్వుతూ వచ్చండి. మీరందరికీ కావాలని ఆశీర్వదిస్తున్నాను. నర్సెస్ చాలా కష్టపడుతున్నారు, ఒకే రూమ్లో చాలా మంది ఉండి నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేస్తామని చెప్పాను అనమాట. ఇది ఆ దాంట్లో ఇదంతా ఇంత రాసే ఇంత తెచ్చారు వాళ్ళు. కానీ క్యాసెట్ల మటుకు తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది. ఇది వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే అందరం తీసుకున్నాం అనమాట. తర్వాత వచ్చి 17th August 2003, ఇది వచ్చి సూయింగ్ మిషన్స్ ఇచ్చిందన్నమాట. ఫారిన్ డాక్టర్స్ వచ్చినప్పుడు మనం అందరం కలిసి ముందు అన్ని రెండు మూడు విలేజెస్ చూసామన్నమాట. ఏ విలేజ్కి అయితే పోతామనుకుంటే సాయినగర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడైతే కొంచెం గలీజ్గా ఉంది, ఇంకా బాగా ఆరోగ్యాన్ని గురించి వాళ్ళకంత వివరాలు తెలియలేదు అని చెప్పేసి ఇక్కడ తీసుకుందాం ముందనేసి సండే సండే వెళ్ళామన్నమాట. ఒక 3-4 మంత్ ముందు నుంచి మొదలు పెట్టాం. అక్కడికి వెళ్ళి అన్ని చూసి రావడం, ప్రతి ఇంటికి పోవడం, ఒక గ్రూప్గా ఎంతమంది అక్కడికి వస్తాం చూసుకుని నలుగురు నలుగురు డివైడ్ అయ్యేవాళ్ళం. ఒక్కొక్క రోడ్లోకి ఒక్కొక్క రోడ్లో కట్టేళ్ళామన్నమాట. ఇల్లు మటుకు ఒక్క రూమ్ అయినా చాలా క్లీన్గా ఉంది. వంటంతా బయట చేసుకోండి, తుక్కంతా అయితే వాకిటి ముందు పోసేవాళ్ళు. తర్వాత ఆ నీళ్ళు ఎక్కడ వస్తే అక్కడంతా గలీజ్ చేసిండేవాళ్ళు. రూమ్ ఒకటి క్లీన్గా ఉండేది, టీవీ లేని ఇల్లు లేదు. కానీ అందరు పిల్లలు ఒకసారి ఫెయిల్ అయినారంటే చాలు, ఆ టీవీల దగ్గర కూర్చొని ఉన్నారు. 10 ఇయర్స్ వాళ్ళు, 12 ఇయర్స్ వాళ్ళు పిల్లలు, వీళ్ళు పెద్దవాళ్ళేమో పనులకు వెళ్ళున్నారు. అప్పటికి కొంతమంది పనులు పోనాలి కొంచెం చెప్పామన్నమాట. ఇవన్నీ ఆరోగ్యం సంగతి కొంచెము, తర్వాత సేవింగ్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఇట్లా పెట్టుకోవాలా, రేపు అనేది ఒకటి ఉంది అట్లా అని చెప్పి అందరికి ఒక్కొక్క నోట్బుక్ ఇచ్చి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏమన్నారు, బాగాలేని వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళమన్నా, లేదా వెళ్ళినప్పుడు ఈ బుక్ తీసుకెళ్ళమని అట్లా. వీళ్ళందరినీ అట్లా అన్నీ చూసుకున్న తర్వాత నోట్ చేసుకున్నాం. యంగ్స్టర్స్ పని లేకుండా, ఏం లేకుండా, స్కూల్కి పోకుండా, ఖాళీగా ఉండి ఎట్లా టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పి అక్కడ కూడా చెప్పొచ్చాం. ఇవన్నీ ఇంత దగ్గర చూడకూడదు, ఇట్లా చేయకూడదు, ఇవన్నీ చెప్పి వాళ్ళందరినీ ఒక లిస్ట్ తీసుకున్నాం అన్నమాట. లేడీస్ వరకే, గర్ల్స్ వరకే తీసుకున్నాం ముందు. అన్ని తీసుకొని వచ్చి చూస్తే ఒక విజయమ్మ అని ఒక బ్యాంక్ ఆఫీసర్ భార్య అనమాట. నాకు చదువు రాదు, నాకు తెలిసిందంతా ఈ విద్య, నేను ఫ్రీగా చెప్తానని ఆమె వాలంటరీగా వచ్చింది, టైలరింగ్ నేర్పిస్తాను ఎవరికైనా. ఆమెను పిలిచి ఇంకొక ఆమె చదివచ్చినాం, ఆమె ఎంబ్రాయిడరీ. వీళ్ళిద్దరిని పెట్టి వీళ్ళందరినీ ఎవరెవరు రాగలరో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుని ఒక 30-40 మంది దాకా తీసుకున్నాం అందరినీ. కరెక్ట్గా ఇట్లా అందరికీ చెప్పిన తర్వాత ఒకరోజు ఇక్కడ ఎగ్జామ్ పెట్టాను. మళ్ళీ వాళ్ళకి సరిగా చేసి వాళ్ళలో 30 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారన్నమాట. నేర్చుకున్న వాళ్ళు సరిగా రాని వాళ్ళు లేకుండా రెగ్యులర్గా వెళ్ళి నేర్చుకుంటమంది ఎంబ్రాయిడరీ నేర్చుకున్నారు అట్లన్నమాట. వాళ్ళని సెలెక్ట్ చేశాను ఇవ్వడానికని 30 మెంబర్స్కి. మిషన్స్ అన్ని తెప్పించి అన్ని ఆ రోజు అడిగితే స్వామి సరేనన్నారు. ముందేమంటే ఇస్తానన్నారు. అల్ రోజు సరే పాపం అన్నిటికీ వెళ్ళి అన్ని రెడీగా ఉన్నాయి స్వామి ఎక్కడా ఎక్కడని చివరి వరకు చెప్పలేదన్నమాట. వెళ్ళి ఆఫీసులో అడగమంటే ఎవరిని అడుగుతా, ఆఫీస్ తెలియలేదు. చిరంజీవి రావు గారు ఉన్నారు భజన అయ్యాక చిరంజీవి. మరో రోజుకి ఇంకా అప్పుడు దాకా ఎక్కడ పెట్టుకోవాలా, ఏం చేయాలి, అన్ని హాస్పిటల్లో ఉన్నాయి. చిరంజీవి గారు చెప్పినారు రేపు పొద్దున కృష్ణుడి దగ్గర, లేడీస్ సైడ్ కృష్ణుడు కదా, అక్కడ పెట్టుకోండి అన్నారు. పొద్దున షిఫ్ట్ చేయలేం కదా, రాత్రి వచ్చి మళ్ళీ ఇవన్నీ అక్కడ ఒక రూమ్ తీసుకొని ఈ సౌత్లో ఆ రూమ్లన్నీ పెట్టేశారు. వాళ్ళకి బ్యాడ్జెస్ ఇచ్చే వాళ్ళకి మళ్ళీ మిషన్స్ దగ్గర బ్యాడ్జెస్ ఇవన్నీ పెట్టుకొని
అన్ని రెడీ చేసుకున్నాము. పొద్దున పాప సేవ చాలా బాగా చేశారు, అన్ని అక్కడికి దిగి షిఫ్ట్ చేశారు అన్నమాట లేడీస్ సైడ్ క్రిష్ణ. కానీ ఎవరు మాకు జెంట్స్ సైడ్కి రాకూడదు కదా, మన స్టాఫ్ వాళ్ళు కూడా పెద్ద యంగ్స్టర్స్ లేరు అప్పుడు, అందుకని వీళ్ళకి చిన్న చేశాము, చేయించి పెట్టాను అనమాట. దాని మీదకి మిషన్ పెట్టి పుష్ చేసుకోబోదు, ఒక 10 చేయించాం అట్లా, 10 ఎంత అనుకుంటా, 9 or 10 గుర్తు. ఒక 2-3 అయ్యే లోపల ఖాళీది వస్తుంది కదా, మళ్ళీ ఇది పెట్టచ్చు అట్లా అనుకుని. అంటే స్వామి ఐడియా మాకు తెలియలే, పెట్టమంది ఇక్కడ ఇక్కడి ఇక్కడి పక్కకు వచ్చి నిలబడి ఇస్తారు కావాలా అట్లా అనేసి. తర్వాత ఏమో పేరెంట్స్ని కూడా పిలిచాం, వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరుంటే వాళ్ళు, వాళ్ళకి మళ్ళీ బ్యాడ్జ్ సెట్లు అనమాట. అవన్నీ చేసి పొద్దున వాళ్ళందరికీ ఒకే కలర్ శారీస్ మళ్ళీ స్వామి చేత ఇప్పించడానికి మళ్ళీ వేరే ఒకటి కొనేసి. అంటే అందరికీ ఛాన్స్ వస్తుంది, స్టాఫ్ కూడా ఒకరు చీర పట్టుకొని ఒకరు కార్డ్ పట్టుకొని అది ఇచ్చేదానికి, అమ్మాయిని తీసుకెళ్ళడానికి అట్లా, ఇద్దరు స్టాఫ్లో ఒక దానికి. సో ఆల్మోస్ట్ ఆల్ 60 members, 70 members సరిపోయిందన్నమాట వెళ్ళేదానికి, అందరికీ ఛాన్స్ వచ్చేటట్టు. బ్యాడ్జెస్ ఎత్తుకొని వస్తున్నాను వాళ్ళకి ఇచ్చేదానికి, దారిలో పడిపోయింది. ఎక్కడ పడిపోయింది తెలియలేదు, చూస్తున్నా చేతిలో బ్యాగ్ లేదు. ఎట్లా అనుకుంటే సేవాదని ఎర్లీ మార్నింగ్ ఇది 3:30, 4 ఆ ప్రాంతాల్లో అడితే అమ్మా ఎవరు ఎత్తుకుని సెక్యూరిటీ ఆఫీస్కి వెళ్ళారు, మాకు బ్యాగ్ ఎత్తుకోబోతుంటే చూసామని. పాపం గాయత్రి ఇంకొక ఇద్దరు ఎవరు పరిగెట్టారనమాట అక్కడికి. మళ్ళీ వాళ్ళు ఎక్కడన్నా పెట్టేస్తారేమో అనేసి చూస్తే బ్యాగ్ ఉండింది అక్కడ, కింద పడిపోయింది, వాళ్ళు ఎత్తుకిచ్చారు. సరే అన్ని వాళ్ళందరికీ అరేంజ్ చేసేసి అక్కడ కూర్చున్నాం. స్వామి వచ్చేటప్పటికి ఏం చెప్పారు, ఏం చెప్పించారో మెసేజ్ మాకు తెలియదు. ఇవన్నీ ఎంట్రన్స్ దగ్గర సినిమాలు ఉన్నాయి చూడండి, అక్కడికి షిఫ్ట్ చేయమన్నారు. MBA స్టూడెంట్స్ ఉన్నారు, గబగబగబ అన్ని వాళ్ళు ఏం చెప్పరు కదా మాకు. డాక్టర్ హేమాద్రి వాళ్ళ దగ్గర ఉన్నారు, స్వామి చెప్పారు ఇక్కడ షిఫ్ట్ చేయమన్నారు, ఇవన్నీ అక్కడ తీసుకెళ్లిపోయినారు. మళ్ళీ కాన్వెంట్ వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు కదా బాయ్స్ అందరు, మళ్ళీ వాళ్ళందరినీ సర్దారు. ఒకళ్ళు ఇక్కడి నుంచి పుష్ చేయమంటే స్థలం ఉండాలి కదా అనేసి అక్కడ ఇప్పుడు సరే మళ్ళీ ఆలోచన సరిగ్గా చైర్ తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఇనిపెట్టి మళ్ళీ మేము అవును మిస్సెస్ షౌరీని అడగాలి కదా అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ కావాలి కదా, మళ్ళీ అవును అడిగి సరే అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. అక్కడికి వెళ్ళి కూర్చున్నాక ఆమె ఏం చెప్తారంటే ఇక్కడి నుంచే మైక్లో మాట్లాడమా, ఇక్కడి నుంచే మాట్లాడమంటారు, అంటే చెప్పమంటారు పేర్లు. ఇక్కడి నుంచి నేను చెప్తే అక్కడ ఎక్కడ వినిపిస్తాయో నాకే తెలియలేదు, అంత పెద్దగా ఎక్కడ మాట్లాడేదా అనుకుంటే లిస్ట్ నా దగ్గర ఉందనమాట. ఒక లిస్ట్ ఆల్రెడీ చిరంజీవి గారి ఇచ్చేసాం, స్వామి దగ్గరికి ఒక లిస్ట్ వెళ్ళింది. అక్కడికి వచ్చి గబగబ ఆయన మైక్ స్టేజ్ దిగుతారు, రా రా అని అక్కడి నుంచి అరుస్తున్నారు. ఈ మేమ ఇక్కడ అంటుంది, నాకు ఒక పేరు చదివాను, నాకు ఏం చేయాలో తెలియదు, ఇటు అటు చూశాను. స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం కూడా పెట్టుకోలేదు ఆ కన్ఫ్యూజన్ లో, అంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళక్కడ, ఆయన అక్కడ చేరి రా రా రా అని పిలుస్తున్నారు. సరే ఇంకెందుకు అంత చెప్పి ఆయన పిలుస్తున్నారు అనేసి సరే, అంటే లేడీస్ సైడ్ తట్టు ఉంది, సరే అక్కడికి వచ్చాను అనమాట. స్వామి వచ్చారు, అక్కడ నిలబడ్డారు, ఇంకా పాదాలకు నమస్కారం చేసుకొచ్చి చెప్దాం ఏంటి ఇంకా వెయిట్ చేస్తున్నావు అన్నట్టుగా చూశారు. ఏమి ఇంకా అన్నారు, అంటే అనౌన్స్ చేయలేదు అప్పటికి, ఆల్రెడీ అక్కడ ఒకటి అనౌన్సెస్ వచ్చేసాం కదా, అది ఎవరికి వినిపించలేదు అసలు. సరే ఇక్కడికి వచ్చి నమస్కారం పెట్టుకోలేదు ఏం లేదు, అట్లా ఊరికి దండం పెట్టేసి ఇంకా మొదలు పెట్టాను. పెట్టి ఫాదర్ పేరు చెప్పాలా పడలేదా, పేరు ఒకటే పిలిచాను, డాక్టర్ ఆఫ్ అంటున్నారు స్వామి. అంటే పేరెంట్స్ కూడా హ్యాపీనెస్ ఉంటుంది, మా ఇది స్వామి దగ్గర కదా అనిపిస్తుంది. అదే రాసుకొని పోయింది నేను దేవుడి దయవల్ల, ఇంకా డాక్టర్ ఆఫ్ సోన్స్ అంటే వరుసగా చెప్తుంటే మన వాళ్ళందరూ ఈ బాయ్స్ నెట్కి వచ్చేసేవాళ్ళు మిషన్ మటుకు. వీళ్ళు పక్కన ఒకరు ఫ్లవర్ ఒకటి పట్టుకుంటే అమ్మాయి చేతికి ఇచ్చాడు పాదాల దగ్గర ఫ్లవర్ పెట్టేదానికి అట్లా, మన వాళ్ళే ఒకటి చీర తాకిస్తే అమ్మాయికి స్వామి చీర ఇచ్చేసేది అట్లా అనమాట. అందరికీ బాగా చేస్తారు. ఒకటి బై మిస్టేక్ అనమాట, స్వామి తాకేలోపు పక్కకు తీశారు, మళ్ళీ పిలిచి ఆ మిషన్ తాకి పంపిస్తున్నారు. అది బాగా దాంట్లో దీంట్లో సిడీలు బాగా కనిపిస్తుంది. అది ఇది అన్ని ఇచ్చేసిన తర్వాత వచ్చేటప్పుడు కూడా వాళ్ళని ఒక్కొక్కరిని మాట్లాడిస్తా కూడా ఉన్నారు. ఒక ఆ అమ్మాయి లేదు నర్స్, ఇప్పుడు ఫారెన్ నర్స్ ఒక అమ్మాయి అమ్మాయి వీళ్ళిద్దరూ ఇట్లా ఇచ్చేసి పోతున్నారు అనమాట. స్వామి విభూతి క్రియేట్ చేశారు, వాళ్ళు చూళ్ళు తిరుగుతున్నారు, మైక్లో మాట్లాడితే పెద్దకి నిపిస్తుంది చేయడం పెట్టి స్వామి పిలుస్తున్నారు అని అనమాట. వాళ్ళిద్దరికి మటుకు ప్రసాదం పెట్టారు అనమాట, హెల్త్ బాగాలేదు తనకప్పుడు. వాళ్ళు పోయాక నిలబడ్డారు అక్కడ, ఇంకా మార్నింగ్ 7 o'clock ఇది, పొద్దున అప్పుడు 7 o'clock అటు వచ్చేసేవాళ్ళు. ఇంకా భజన అంతా ఇంకా 9 o'clock కదా ఇంకా కాలేదనమాట. అప్పుడు వేదం చదివేవాళ్ళు కాదనుకుంటా, వేదం లేదు అప్పుడు. స్వామి కొంచెంసేపు నిలబడి వరుసగా నిలబడి అందరూ అక్కడే కూర్చున్నాం. మళ్ళీ ఇది అయిపోయాక అయిపోయాక ఏం చేశారు, అందరికి తలా ఒక్కొక్కటి చెప్పారు కదా, ఒకరు హారతి ఇచ్చేదని ఒకటి, నేను చెప్పి హారతి ఇచ్చేదానికి నేను వస్తాను అనేసి ఈ లాస్ట్ నేమ్ పిలిచే లోపల హారతి తెలిగి ఇచ్చేశారు.
మళ్ళీ స్వామికి థ్యాంక్స్ కూడా చెప్పడానికి లేకుండా, అంత ఇచ్చినారు థ్యాంక్స్ చెప్దామని కూడా లేకుండా హారతి ఇచ్చేశారు. ఇంకెందుకంటే గబగబా దిగి వెళ్ళిపోయి హారతి పట్టుకున్నాను. అది అయిపోయి అక్కడ వెళ్ళి కూర్చున్నాం అనమాట. స్వామి అట్లా వచ్చి ఎంతమంది ఏంటి అట్లా ఎట్లా అడుగుతా అన్నారు. అడిగి మళ్ళీ అక్కడ వచ్చిన కూడా ఆ అబ్బాయి పట్టుకుంటా వచ్చాడు. స్వామి రేలింగ్ పట్టుకున్నారు, లోపల ఆపిల్స్ ఉన్నాయనుకుంటా, అందుకని ఎన్ని ఉన్నాయని సరిపోతాయా లేదని అని తెలుసు ఉన్నాయని, కానీ మనకి తెలుసు ఆ అబ్బాయి వెళ్ళి లోపల చూసి వచ్చి ఉన్నాయని చెప్పి మళ్ళీ పోయి తీసుకురమ్మన్నారు. అవన్నీ తెచ్చాక స్వామి ఒక్కొక్కరికి ఆ రేలింగ్ పట్టుకుని కిందకు పట్టుకుని అట్లా రేలింగ్ దగ్గర నుంచి అట్లా కిందకి దిగారు. అందరికి ఇసిరేస్తున్నారు అనమాట, ఒక్కొక్కసారి మాట్లాడతా అట్లా ఫుల్ ఆర్చంత అట్టే తిరిగారు. ఆ రేలింగ్ ఉంది కదా, రేలింగ్ బయట పట్టుకుంటూ అట్లే వేసుకుంటా అట్లా రో థర్డ్ రో వాళ్ళకి అట్లా అంతా వేసుకుంటా. ఒకరిద్దంటే అక్కడ మాట్లాడించినారు నమస్కారం చేసుకుంటప్పుడు అని. అంత అయిపోయాక మళ్ళీ అల్లరోజేసరికి ఇంకెవరికో ఇద్దరు డాక్టర్స్కి ఇచ్చారు. అక్కడ కూడా ఎవరో ఇంకొక డాక్టర్కి ఏదో క్రియేట్ చేసి కూడా ఇచ్చారు, చేయను నాకు ఏదో గుర్తు లేదు. అది అంతా ఇచ్చేసి బాగా సంతోషంగా అన్నట్టుగా అంతా అల్లిపోయిన తర్వాత మరోజు చెప్పామన్నమాట. ఇంకా స్వామి ఇచ్చేసి అయిపోయింది, థ్యాంక్స్ చెప్పలేదు కదా ఆ రోజు, ఇంకా అనేసి మరోజు థ్యాంక్స్ లెటర్ రాసి పంపించామన్నమాట. స్వామి ఏమో లోపలికి వెళ్ళిపోయారు ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చి ఇంకా పోయి మా ప్లేసెస్కి వెళ్ళిపోమని. ఎందుకంటే ఇంకా మీతో అందరు వచ్చి కూర్చుంటారు కదా, మేము వెళ్ళిపోయాం అనమాట. తర్వాత భజన అంతా మొదలైంది. అల్లు రోజు సత్యతకి ఇచ్చామన్నమాట. ప్రేమదాయి దయామయి మా సాయి మాత దివ్య పద పంకజములకు మా హృదయపూర్వక ప్రణామములు. మేము ఊహించని విధంగా కుటుంబిషన్లు పంపిణీ స్వామి ఆశీస్సులతో వారికి అందచేసి ఈ చిన్న సేవా కార్యక్రమను ఘనంగా జరిపించి అందరికీ ఆనంద సముద్రంలో ముంచివేసినారు. మా సాయి మాత రుణం ఎలా తీర్చుకోను, కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియచేయాలో తెలియడం లేదు. ఆ తల్లి ప్రేమతో మా మనసులు మూగబోయినవి, శ్రమ కలిగించినందుకు మన్నించేది. మా అందరిది ఒకే ప్రార్థన, తప్పక తీస్తారని మరీ మరీ కోరుకుంటున్నాము. శివశక్తి స్వరూపులను ధరించిన ఈ శరీరము ఆరోగ్యంతో చక్కగా నడయాడాలని, అందరూ ఆనందించాలని మా ప్రార్థన. అది వెళ్ళాకైనా ఎవరిచ్చారు ఈ లెటర్ నీకు, ఎవరు రాశారు? మేము ఆయనతో చెప్పేవాళ్ళం ఎవరు రాశారు ఏమిది, జీహెచ్ లెటర్ అంతేనని. అట్లే ఆయన అదే చెప్పారు రెండు మూడు సార్లు. నా తెలియ ఇందిరా నామని తెచ్చిచ్చినారు నా చేతికి, ఎవరు ఆయన ఏం చెప్పొద్దు అనేవాళ్ళం అనమాట. ఎవరు రాశారు అందరం కలిసేవాళ్ళం అని ఫైనలైజ్ చేసేవాళ్ళం అనమాట. ఆ చదివి మళ్ళీ వాళ్ళందరూ సంతోషపడ్డారా, కుటుంబిషన్ తీసుకున్న వాళ్ళందరూ సంతోషపడ్డారా, మళ్ళీ వాళ్ళకి భద్రం తెచ్చిన అంతే, వాళ్ళన్నీ తెచ్చి ఒక లారీ పెట్టి అందరికి ఇళ్లలోకి పంపించాలి కదా, అవన్నీ బయట వచ్చి అవన్నీ చేసి తర్వాత వెళ్ళిపోయాను అనమాట.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: సోపానత్రయం. ఒక గ్రామంలో ఒక పశువుల కాపరి ఉండేవాడు. అతడు పరమభక్తుడు, అక్షరశూన్యుడు. పగటిపూట పశువులను మేపి, సాయంకాలం పశువులను ఇండ్లకు చేర్చి పురాణం వినడానికి వెళ్లేవాడు. ఆ గ్రామంలో ఒక పౌరాణికుడు ప్రతి సాయంకాలం పురాణం చెప్తూ భక్తి మార్గాన్ని బోధిస్తూ ఉండేవాడు. ఒకనాడు పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూపమును, లక్షణములను వివరిస్తూ, నల్లెనివాడు, తెల్లని గద్ద నెక్కేవాడు, తెల్లని నామం ధరించేవాడు భక్తుల కోర్కెలు తీరుస్తాడని, భక్తులు పెట్టే నైవేద్యం స్వీకరిస్తాడని, నమ్మిన వారికి తప్పక దర్శనమిస్తాడని, అనుగ్రహిస్తాడని బోధించాడు. పశువుల కాపరి దీనిని శ్రద్ధగా విన్నాడు. పండితుడు వర్ణించిన విష్ణు రూపము పశువుల కాపరి హృదయంలో హత్తుకున్నది. పౌరాణికుడు భక్తుల ప్రార్థనలు, గానము భగవంతుడు వింటాడని, గానమునకు భగవంతుడు వశుడవుతాడని కూడా చెప్పటం పశువుల కాపరి విన్నాడు. ఏ విధంగానైనా భగవంతును చూచి తీరవలననే సంకల్పించుకున్నాడు. పశువుల కాపరి ప్రతిదినము ఉదయమే మధ్యాహ్న భోజనమును మూటకట్టుకుని ఇంటి నుండి తీసుకుని వెళ్లేవాడు. భగవంతుని చూడాలని సంకల్పించుకున్నప్పటి నుండి తాను తెచ్చుకున్న చెల్లకూడును నారాయణునికి నైవేద్యం పెట్టి, తెల్లగద్దనెక్కిన నల్లనయ్యా, చల్లతాగా మెల్లగాను రావయ్యా అని ప్రార్థించటం ప్రారంభించాడు. పశువులను మేతకు తోలి తాను ఒక చెట్టు నీడలో కూర్చుండి ఈ విధంగా పాడుకుంటూ తాను తెచ్చుకున్న దానిని తినటం కూడా మర్చిపోయేవాడు. ఒక్కొక్క రోజు భగవంతుడు ఆరగించని చెల్లకూడును తాను తినకూడదని నిశ్చయించుకుని తినకుండానే ఇంటికి తిరిగి వెళ్లేవాడు. ఈ విధంగా 10-11 దినములు గడిచినాయి. పశువుల కాపరి కృంగి కృశించి బలహీనుడైపోయాడు. కాని ధ్యానము మానలేదు. తనలో తాను, నా గానము సరిగాలేదేమో, భగవంతుని ప్రీతి కలిగించే విధంగా పాడలేకపోయానేమో అని పరితపించాడు. పశువులని తోలుకొని సొక్కుతూ సోలుతూ అరణ్యానికి వెళ్లాడు. బాగా ఆకలి వేసినప్పటికీ భగవంతునికి అర్పించకుండా ఆరగించడం ఇష్టంలేక తనకు వచ్చినట్లుగా, తెల్లగద్దనెక్కిన నల్లనయ్యా, ఈ చల్లతాగా మెల్లగాను రావయ్యా అని పాడటం మొదలుపెట్టాడు. అతని నిష్కలంక భక్తికి, నిరంతర ధ్యానానికి కనికరం కలిగి మహావిష్ణువు ఒక ముసలి బ్రాహ్మణుని రూపంలో ప్రత్యక్షమైనాడు. అతను చూసి భగవంతుడు అన్న భావము పశువుల కాపరికి కలగలేదు. ఆ ముసలి బ్రాహ్మణుని, అయ్యా మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని ప్రశ్నించాడు కాపరి. ఆ బ్రాహ్మణుడు, నేను నారాయణుణ్ణి, నీవు ప్రార్థించటం వలన వచ్చాను అన్నాడు. పశువుల కాపరికి పౌరాణికుడు వర్ణించినట్లుగా నల్లని ముఖం, తెల్లని గద్దెనికి రావటం కనిపించలేదు. తెలిసిన రూపంతో చూడాలని ఆశిస్తాడు సాధకుడు. అందువలన బాపనయ్య చెప్పినట్టి రూపులేదే, నీ అందచందములు చూడ అతడు కాడే అని పాడుతూ ఆ బ్రాహ్మణుడితో, బాపనయ్య, నీవు రేపు 7 గంటలకు రావయ్యా అన్నాడు. అట్లే వస్తాను అన్నాడు నారాయణుడు. పశువుల కాపరి పండితుని పిలుచుకువచ్చి ఇతడు దేవుడా కాడా అనే విషయం తెలుసుకోవటం మంచిదనుకున్నాడు. వెంటనే పశువుల కాపరి పౌరాణికుని ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి, రేపు 7 గంటలకు ఏటి ఒడ్డునకు రావాలి స్వామి అన్నాడు. పౌరాణికుడు పరిహాసం చేసి, ఒరే, నీకు పట్టిన వెర్రి నాకు పట్టలేదు, నేను రాను పోరా అన్నాడు. పాపము ఈ భక్తుడు బ్రతిమాలాడు. విధిలేక పశువుల కాపరిని వదిలించుకోవడానికి పౌరాణికుడు ఏటి ఒడ్డుకు రావటానికి ఒప్పుకున్నాడు. ఈ విషయము ఆ గ్రామంలోని వారందరికీ తెలిసింది. ఆ బ్రాహ్మణుడు ఎవరో, ఆ కథ ఏమిటో చూద్దామని అందరూ తెల్లవారకమునిపై ఏటిగట్టున చేరారు. 7 గంటలైంది. అందరూ ముసలి బ్రాహ్మణుని రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ముసలి బ్రాహ్మణుడు రానే వచ్చాడు. పశువుల కాపరి ఉత్సాహముతో, ఇదిగో ఇదనే నిన్న వచ్చింది, ఈ బ్రాహ్మణుడే అని అందరికీ చెప్పాడు. కాని అక్కడే చేరిన గ్రామస్తులకు ఎవ్వరికీ బ్రాహ్మణుడు కనపడలేదు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అంతా బూటకమని ఈ భక్తుని మతిమాలిన చేష్టలకు గేలిచేశారు. వారందరికీ బాగా కోపం వచ్చి పశువుల కాపరిని కొట్టడం ప్రారంభించారు. అప్పుడు పశువుల కాపరికి ఒళ్లు మండింది. బాపనయ్యా, నాకు ఈ గతి పట్టించటానికా నీవు వచ్చావు? నాకు కనపడినట్లు అందరికీ ఎందుకు కనపడవు అని గట్టిగా అరుస్తూ ఆ బ్రాహ్మణుని చెంప అదిరేటట్లు గట్టిగా కొట్టాడు పశువుల కాపరి. వెంటనే జగన్మోహనాకారముతో, చిరునవ్వులలుకు నిమ్మగముతో, ధగధగ మెరిసే మణిభూషణాదులతో, పీతాంబర శోభతో కరుత్పంతుని అధిరోహించి మహావిష్ణువు కనిపించాడు. ఈ భక్తుడు ఆనందంతో గంతులు వేస్తూ, తెల్లగద్దనెక్కిన నల్లనయ్యా, నా కన్నతండ్రి కరుణించి వచ్చినావా అని మ్రొక్కాడు. ఇంతలో ఆకాశము నుండి విమానమొకటి కిందకొచ్చింది. భగవంతుని ఆజ్ఞానుసారం ఈ భక్తుడు అందులో కూర్చుండి ఎగిరిపోయాడు. అక్కడ చేరిన వారందరూ ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. భగవంతుడు తన పట్ల గాఢమైన భక్తి విశ్వాసములు కలిగి ప్రార్థించిన వారి వరలను తప్పక ఆలగించి అనుగ్రహిస్తాడు. భక్తుని ప్రార్థన వెనుక దాగిన ఆవేదననే గ్రహిస్తాడు. బాహ్యాడంబరమును చూడడు. సాధకుడు మొట్టమొదట శాస్త్రం ద్వారా, గురువుల వలన దైవం యొక్క స్వరూప స్వభావములను వింటాడు. ఇది జ్ఞాతుం అంటే తెలుసుకోవటం. వినిన స్వరూప లక్షణాలను మనన నిధి ధ్యాసల ద్వారా కొంతకాలమైన తర్వాత ప్రత్యక్షంగా దర్శించగలుగుతాడు. కొంతవరకు తృప్తి పడతాడు, ఇదే ద్రష్టుం. కాని పూర్తి సంతృప్తిని చేకూర్చేది భగవంతునిలో చేరిపోవటం. ఇదే ప్రవిష్టం. ఇదే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత స్థితులని చెప్పవచ్చు.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. అనంతపురం కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం 1971లో జరిగింది. దానికి భారత అధ్యక్షులు శ్రీ వివి గిరి, ఆయన సతీమణి శ్రీమతి సరస్వతీ గిరి, విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసంతో పాటు పలువురు ప్రముఖుల ప్రసంగాలు, భవన నిర్మాణ సమయంలో సేవ చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రుడైన వారిలో కొందరి అనుభవాలను ప్రారంభోత్సవ సంరంభం శీర్షిక పేరిట జూలై 21వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సై శ్రోతలకు సాయిరాం. తల్లి ఒడి తొలిబడి అన్నది ఆర్షవాక్యం. సాధారణ మానవుణ్ణి మహానుభావునిగా తీర్చిదిద్దిన ఎందరో మాతృమూర్తుల గురించి స్వామి ఒక పద్యంలో ఇలా చెప్పారు.

0: అలాంటి అత్యున్నత గుణగణాలు గల మాతృమూర్తులు నేటి సమాజానికి ఎంతో అవసరం. అందుకోసం భగవాన్ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కళాశాలను ప్రారంభించాలని సంకల్పించారు. ఫలితంగా 1968 జూలై 8 అనంతపురంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రారంభమైంది. 1969 కళాశాల సొంత భవంతికి శంకుస్థాపన జరిగింది.
1: అంతేకాదు స్వప్న, కేవలం 18 కూడా పూర్తి కాకుండానే భగవాన్ దివ్యాశీస్సులతో ఒక అద్భుతమైన కళాశాల భవనం, వసతి గృహం, గ్రంథాలయం కూడా రూపుదిద్దుకున్నాయి. వాటికి 1971 జూలై 8 తారీఖున లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం జరిగింది.
0: ప్రారంభోత్సవ సందర్భంగా దివ్యోపన్యాసమిస్తూ స్వామి విశ్వశ్రేయస్సు కోసం ధర్మాన్ని పునరుద్ధరించే నిమిత్తం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

పాశ్చాత్య వీరుల పరద్రోహిను స్వాతంత్రమును గన సమర భూమి పాండిత్యమున కాల ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి సంగీత సాహిత్య జాతీయ విద్యలందు ఆసక్తి చూపిన అమర భూమి

కౌసల్యవరసూక్తి గర్భమౌటం కదా రాహుడు దేవుడై రమణిగాంచే సీతాసు

యుగాంచి బుద్ధలీబాయ సంప్రోధితంబుల కదా గాంధీ మహాత్ముడై ఘనత నుందే జీవకోటికి మక్కువ జీవమగుచు అహర కందును పెంచడి అమ్మ కంటే ఆదరం తగు వస్తువు అవని కలదే అమ్మ

0: పవిత్రాత్మ స్వరూపులారా, ఈనాడు మహాపర్వదినంగా పరిగణించుకున్నటువంటి ఈ ఉకార ప్రేముల యొక్క చేరికను మనం ఎంత ఆనందంతో అనుభవిస్తున్నామనేటువంటిది మన అనుభూతికే గోచరం కాని వాక్యములకు అది అతీతమైనటువంటిది. ఆలోచించగల ప్రతి వ్యక్తి కూడాను అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు అన్ని రంగముల యందు కూడాను విచ్చలవిడిగా తాండవమాడుతుండటము అందరికీ విదితమైన విషయమే. జీవితములకు ప్రధానమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకునే నిమిత్తమై వ్యక్తి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకునే దానికి బదులు వ్యర్థముగావించుకోవటం మానవత్వానికి సార్థకం కానేదని కూడాను మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు జీవితముకు సంబంధించినటువంటి ప్రతి రంగమును కూడాను పుష్టివంతంగాను దానికి ప్రయోజనకరంగా మనము తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే మన భారతీయుల యొక్క ప్రథమ కర్తవ్యము. ఈనాడు మానవత్వంలో చెలరేగినటువంటి అశాంతి, అన్యాయ, అక్రమ, అనాచారములు అనేటువంటి ఈ వైరాజిక ప్రవర్తనలు మన యొక్క సమాజం నందు ప్రణయ తాండవము జరుపుతున్నటువంటి ఈ సమయం నందులో మనం శాంతి సహనముతో, భక్తి ప్రేమలతో, ఆనందమైనటువంటి సహనముతో దీనిని ఎదుర్కొని తద్వారా మన భారతదేశంలో భద్ర శాంతులు పొందించుకోవడానికి తగిన కంకణం కట్టుకోవటము భారత పుత్రులైనటువంటి ప్రతి వ్యక్తికి కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమని కూడాను మీరు విశ్వసించవలసినటువంటి విషయము. విద్యను ఈనాడు ధనముతో కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇది కేవలం గుణంతో మనకు లభించవలసినటువంటి పవిత్రమైనటువంటి సార చూస్తే రసమే కాని ధనముతో బలముతో మనం సాధించడానికి వీలు కాదు. కనుకనే ఈనాడు విద్యా రంగములు అనేక రకములైనటువంటి క్రమశిక్షణను కోల్పోయి తద్వారా ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఆనందమును కూడాను అది దూరమై ఇందులో వీరు గుర్తించవలసినటువంటి యొక్క గుణమును, క్యారెక్టర్, ఈ శీలమును సరైనటువంటి మార్గంలో మనం అర్థం చేసుకోకపోవటం చేతని మన భారతదేశము ఈనాడు అన్ని దేశములకు కూడాను తల ఒక్కవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సరస్వతీబాయి గారు చెప్పినట్టు కేవలం వివేకంతోనే మన యొక్క జీవితాన్ని ఆనందకరమైనటువంటి రీతిగా మనం దిద్దుకోగలమే కానీ విద్య వల్ల మాత్రం ఏమాత్రం కూడా సాధ్యం కానేరదు. విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై మనకు కొంతవరకు సహాయం చేయవచ్చును. కానీ ఈనాడు మనం విద్యను నేర్చుకుని ఉద్యోగం నిమిత్తమై మనం ప్రాకులాడుతున్న చేత పురుషులకు కూడా ఉద్యోగములు లేక వారు స్త్రీల కంటే హీనమైనటువంటి స్థితిని అందుకోవడానికి కూడా సంసిద్ధులై ఉంటున్నారు. కనుక మనం విద్యను నేర్చుకోవటం మొట్టమొదట మనం దేనిని మనం చక్కదిద్దుకోవటం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడే మన యొక్క వ్యక్తిత్వం కూడా సార్థకం అవుతుందని కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.
1: ఉద్యోగము చేయను విటలందరూ పోగా గృహ కృత్యములు తీర్చు గృహిణులేరి ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా బిడ్డల పోషించు తల్లులేరి

ఇంటిలోని కొరత ఎంతయోయుందినా సుఖము చూడబోవ సున్నయే ఉద్యోగి పదవి ఎందుచున్న పడతికెప్పుడు. నిజముగా ఈనాడు ఉద్యోగం చేసేటువంటి యొక్క పడతికి అనేక సమస్యలంతా కూడా చేరి ఆమెను ఉక్కిరి విక్రి చేస్తున్నటువంటి విషయము ఉద్యోగం చేసేటువంటి వనితలకంతా కూడా చక్కగా చేసిన విషయమే. కానీ ఉద్యోగమే మన యొక్క జీవితాధారంగా మనం భావించకూడదు. తమ గృహమును తమ పిల్లలను తమ పదవులను సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుని వర్తించేటువంటి యొక్క సత్యాన్ని వాడు గుర్తించాలి. అప్పుడే మన యొక్క విద్య కూడా దానికి తగినటువంటి త్యాగానికి గుణానికి శీలానికి సత్యానికి నిజానికి నీతికి కూడా సరైనటువంటి ఆధారంగా కూడా ఉంటుంటాయి. ఈనాడు మన కళాశాలలో అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు అలజడులు బయలుదేరి ఏ రకమైనటువంటి యొక్క దృష్టికి మనం తీసుకుని పోతున్నామో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే కనుక దానిని గుర్తించి ఈ రాయలసీమలో అనేక రకములైనటువంటి కష్ట నష్టములకు గురి అయినటువంటి వ్యక్తులకు ఈ స్త్రీ సరైనటువంటి విద్యను మనం అభ్యసించడము చాలా అవసరమైనటువంటి యొక్క సత్యాన్ని నేను గుర్తించి ఈ అనంతపురంలో ఈ విధమైనటువంటి యొక్క స్త్రీ కళాశాల అవసరమని కూడా నేను భావించి దానిపై ఎంత ప్రేమతో నేను కార్యదీక్షయందు మాత్రమే నా యొక్క ఆనందము కానీ కేవలం మీకు ప్రసంగములు చేసి కోటి మాటలు చెప్పి లక్ష వ్రాతలు వ్రాతలు రాసేదానికంటే ఒక్క క్రియారూపంలో మనకు సత్యస్వరూపాన్ని సాక్షాత్కరింపచేయటమే వ్యక్తిత్వం యొక్క సరైనటువంటి కర్మ కను కూడా మీరు గుర్తించవలసినటువంటి విషయములు. ఈనాడు సరస్వతి నిలయమైనటువంటి యొక్క ఈ కళాశాలల యందు లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకుని కూర్చోవటం చేతనే ఈనాడు ఈ విద్యకంతా ఇంత అప్రతిష్ట పాలకడానికి ఒక ఆధారం అయితే ఏర్పడిపోయింది. లేకపోతే అటెండెన్స్ కు డబ్బు, అడ్మిషన్ కు డబ్బు, పాస్ కు డబ్బు, ఇంకా డబ్బు, ఇలాంటి డబ్బులతోనే ఈ జీవితం అనేటువంటి దాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయడము ఇది సరైనటువంటి విద్య కూడా కాలేదని కూడా మీరు గుర్తించవలసినటువంటి విద్యము. ఇది నైతిక ధార్మిక ఆధ్యాత్మికానికి సరైనటువంటి యొక్క ఆధారాన్ని అందించేటువంటి యొక్క మూలమైనటువంటి యొక్క గురుకుల ఆశ్రమంగా మీరు విశ్వసించవలసిందే. కానీ ఇది కళాశాలని కానీ మేము ఏదో ఒక విశ్వవిద్యాలయం కూడా అభివృద్ధి చేస్తామనేటువంటి యొక్క విషయం నాకు ఏమాత్రం కూడా ఆనందం లేదు. ఇది గురుకుల ఆశ్రమంగానే ఉంటుంది. స్త్రీలకంతా కూడా సరైనటువంటి యొక్క నీతి ఈ నిజాయితీలను బోధించి తమ పిల్లలను ఈ భావి భారత ధారకులుగా తీర్చిదిద్దేటువంటి యొక్క ప్రయత్నానికి ప్రతి మాట కూడా దీనిని కంకణం కట్టుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క అశాంతికి అలజలకు ఇంకా సమ్మెలకు ఇంకా కొన్ని విధమైనటువంటి భూకంపముల వలె జరిపేటువంటి యొక్క ఈ అనాచారములకు కూడా మూల కారణంగా కూడా అమ్మలే అని కూడా నేను చెప్పడానికి ఆధారం ఉండాలి. కారణం ఏమంటే అమ్మలకు సరైనటువంటి విద్యలు వివేకములు అనుభూతులు సరిగా లేకపోవడం చేతని పిల్లలు సరైనటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి ఆధారం లేకపోతుంటుండాలి. కనుక ఈనాడు చక్కని బాలలుగా తయారు చేసేటువంటి దానికంటే చక్కని మాటలుగా తీర్చిదిద్దడము ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా అవసరమని కూడా నేను ఆశిస్తున్నాను. మన దేశములకే ప్రెసిడెంట్ అనగా రాష్ట్రపతి గారైనటువంటి వారు, తరువాత మైసూరు రాష్ట్రానికి తాను రాజ్యపాలకులైనటువంటి వారు, మన ఆంధ్రప్రదేశ్ కంట ముఖ్యమంత్రి అయినటువంటి వారు, తదుపరి విద్యామంత్రి అయినటువంటి వారు, వీరందరే కాకుండా వసతి గృహానికి సరస్వతీ గిరి వచ్చి ప్రారంభం చేసుకోవటం కారణమంతా కూడా అమ్మలే అని కూడా నేను చెప్పడానికి ఆధారం ఉంటుండాలి. కారణం ఏమంటే అమ్మలకు సరైనటువంటి విద్యలు వివేకములు అనుభూతులు సరిగా లేకపోవటం చేతని పిల్లలు సరైనటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి

0: కాకుండా వారికి ఏ విధమైనటువంటి ప్రతిపత్తి ఎందు సరైనటువంటి శ్రద్ధలు ఉంటుంటారో అలాంటి శ్రద్ధా విషయంలో కూడా ఆ యొక్క వసతి గృహంలో ఉండేటువంటి యొక్క పిల్లలు వారికి కూడా తగినటువంటి యొక్క ఆదర్శంగా కూడా ఉంటుంటారని పలాది వారు చేసినటువంటి ప్రారంభం లోపల ఆ వసతిలో నివాసం చేసేటువంటి వ్యక్తులమైన మనము కూడా ఇలాంటి చక్కని హోదా స్థానంలో పోవటము వారికి సరైనటువంటి యొక్క బోధలు తెలపటము వారి వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క సత్ప్రవర్తన తగ్గును అభివృద్ధి చేసుకోవటము చాలా అవసరమని కూడా ఇందులో చేరేటువంటి యొక్క విద్యార్థులను కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఈనాడు మన భారతదేశం అనేటువంటిది అలాంటి కాలం నుంచి కూడా వేద విహితమైనటువంటి శాస్త్ర నీతులను బోధించి మన యొక్క స్వరూపానికి తగినటువంటి సద్గుణాలను కొన్ని అందించినటువంటి యొక్క భారతదేశం సర్వదేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి మహాపవిత్రమైనటువంటి కర్మభూమి త్యాగభూమి యోగ భూమి అనేటువంటి మన భారతదేశంలో ఈనాడు బోధభూమిగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయటము ఇది మానవత్వానికి అవమానం అని కూడా మీరు భావించుకోవాల్సినటువంటి విషయం. మన కర్తవ్య కర్మను మనం ఆచరించినప్పుడే మనం వ్యక్తులము అనేటువంటి ఒక సార్థక నామాన్ని కూడా మనం అందుకోవడమే కాని మానవతో కాలహరణం చేసి మనమంతా పవిత్రమైనటువంటి ఈ కాలాన్ని కాలాన్ని కూడాను కర్మను కూడాను అపవిత్రం చేయటము వ్యక్తి యొక్క సార్థకత్వం కాలేదని కూడా మీరు విశ్వసించవలసినటువంటి విషయము. ఈనాడు కఠినమైనటువంటి ఎండలో మీరు కరిగిపోతున్నటువంటి సమయంలో మేము అధికంగా కాలము తీసుకుని మిమ్మల్ని శ్రమ పెట్టడము మాకు సరి అనేటువంటి యొక్క ఇది కాలేదు కనుక ప్రేమపూర్వకంగా మీరందరూ ఇక్కడ చేరి ఈ పవిత్రమైనటువంటి యొక్క ఈ గురుకుల ఆశ్రమాన్ని సరైనటువంటి రీతిగా దర్శించి ఆనందాన్ని అనుభవించి అందించినటువంటి విషయాలంతా కూడా రసంగా మీరు స్వీకరించినటువంటి మీ హృదయాలను ఈ పవిత్రమైనటువంటి ఆనందంతో కూడా నింపుకొని మీరు ఈ ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణం నందు ఈ యొక్క కళాశాలకు తగినటువంటి యొక్క ఆదర్శాన్ని కొన్ని రకమైనటువంటి అనుకూలాన్ని కూడా మీరు కల్పించి ఏదో ఈనాడు మేము ప్రారంభోత్సవం చేస్తామే కానీ దీని యొక్క బాధ్యత అంతా కూడా అనంతపురం వారిది అనేటువంటి యొక్క దీనిని నేను తప్పక చెబుతున్నాను. ఎందుకంటే ఈనాడు వేసినటువంటి విత్తనము అది వృక్షమై పరమలుగా వికసించి తద్వారా మానవ కోటికి అందించేటువంటి యొక్క సరైనటువంటి శాంతి భద్రతలే మానవ జాతి అదే మన జ్యోతి అదే మన కీర్తి. ఇలాంటి జాతి యొక్క వ్రతాన్ని మన యొక్క కర్మరీతిగా మనం ఆచరించి ఈ ఆనందాన్ని అందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈనాడు గురు పౌర్ణమి ఒకటి, గురువారం మరొకటి, గురుకుల ఆశ్రమం ప్రారంభం చేయడం మరొకటి. ఈ మూడింటి యొక్క చేరికప్పుడు ఎంత పవిత్రమైనటువంటిదో ఎంత వికాసమైనటువంటిదో వివేకమైనటువంటిదో మీరందరికీ యోచించుకోవాల్సినటువంటిది. ఈ గుకార స్వయం యొక్క చేరికనే మానవుని యొక్క వికాసమునక తప్పుడు మూలాధారమైనటువంటిది కనుక సాయంకాలము గురు పౌర్ణమి యొక్క సమావేశం కూడాను ఈనాడు మీరందరూ రావటం చేత ఈ కఠినమైనటువంటి ఎండల్లో మీరు చాలా బాధపడుతూ ఉండటం చేత ఇంకా ఎక్కువగా మిమ్మల్ని శ్రమ పెట్టేటువంటి యొక్క దీంతో మేము ఏమాత్రం కూరుకోవటం లేదు కనుక నా ఆనందమైనటువంటి హృదయంతో మీరు వచ్చినటువంటి యొక్క ఆనందాన్ని నేను ఆరగించి మా ఆనందాన్ని మీరు ఆరగించి అతి ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు తిరిగి మీ వసతులు తింటకూడదు ప్రశాంతంగా ఎవరికి ఎట్టి ఇక్కడనూ లేక మా యొక్క కార్యక్రమాన్ని ఇంత ప్రశాంతంగా జరిపించినటువంటి మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఆనందములతో మీరు విజ్ఞాన వివేక విచక్షణలతో కొన్ని విధమైనటువంటి భగవత్ అనుగ్రహ కటాక్షానికి మీరు గురి అయిపోయి మీకు ఉన్నటువంటి యొక్క కష్ట నష్టములు కూడాను అతి శీఘ్రంగా మీరు తీర్చుకుని ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు అనుభవించి మన భారతదేశానికి తగినటువంటి శాంతి భద్రత కంటా కూడా సర్వలు కూడా సంసిద్ధులై ఉండాలనేటువంటి ఆనందంతో ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. సరస్వతీబాయి గారు, ఈనాడు స్వామి గారు కూటికి గుడ్డకు నివాసములకు ఈ మూడు ఏర్పరిచినప్పుడే నాకు ఆనందం కలుగుతుంది అనేటువంటి రీతిగా ఆమె ఒక ఆశయాన్ని కూడా అందించింది. కేవలము స్వామి యొక్క ఆనందం అనేటువంటిది నా యొక్క ఆశయం అనేటువంటిది అది ప్రధానమైనటువంటిది సర్వను కూడా కొట్టకు గుడ్డకు తలకు నివాసంగా ఉండేటువంటిది ఉండవలసినటువంటి అవసరమే. కానీ కొట్టకు గుడ్డకు నివాసములకు ఉన్నటువంటి వారు మాత్రము శాంతిగా ఉంటున్నారా అని నా యొక్క ఆనందం ఆశయం. శాంతి కావాలనుకున్నప్పుడు కేవలం తిండికి గుడ్డకు కొన్ని విధమైనటువంటి వసతులకు మాత్రమే కాదు మన యొక్క గుణములు మన యొక్క శీలములు మన యొక్క త్యాగములు మన యొక్క సహనాన్ని సరైనటువంటి మార్గములు ఈ మానవత్వానికి తగినటువంటి చిహ్నాలుగా మనము అభివృద్ధి పరచుకున్నప్పుడే మనకు తగినటువంటి యొక్క శాంతి లభిస్తుంది. ఇప్పుడు లోకరీతిగా మనకు కావాల్సినటువంటి వసతులు చాలా అవసరమే. కానీ నేను చేసేటువంటిది నేను చేసినప్పటికీ వారు రాష్ట్రపతి సతిగా ఉండటం చేత వారు ఇంతలో ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి కనుక తగిన రీతిగా వారికి కూడా ఈ తాను పుట్టినటువంటి యొక్క ఇది కనుక గ్రామం కనుక ఈ గ్రామంలో పేదవారికందరికీ సరస్వతి నగరము అనేటువంటి రీతిగా కట్టిస్తే ఇంకా బాగుంటారని.
1: కళాశాల భవనాన్ని ప్రారంభించిన నాటి రాష్టపతి శ్రీ వివి గిరి దేశానికి దిశానిర్దేశం చేయటంలోనూ దేశ పునరుజ్జీవనంలోనూ మహిళలు ప్రముఖ పాత్ర పోషించాల్సిన తరుణం వచ్చిందన్నారు.
2: శ్రీ సత్య సాయి బాబా నాట్ ఓన్లీ స్ప్రెడింగ్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్

0: society among the people, but also serving them in a variety of other ways. Social service has been his watchword in many institutions that have sprung up over their existence. Please feel compassion and understanding example of the spirit of social service. I believe in all humility that humanism is the essence of all religions and faiths. There can be no nobler aim than touching the needy and the downtrodden. I congratulate Sri Satya Sai Baba on his vision and foresight in starting this women's college, which I understand is the first women's college in this region. I am sure this institution will play a crucial role in spreading education among women in this fast developing area and thus enabling them to make a valuable contribution to the national development. I am convinced that women's education is much more important than man's education. As Gandhi stated and used to say, man's education is education for an individual, while women's education is education for the whole planet.
1: హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన భారత ప్రథమ మహిళ శ్రీమతి సరస్వతీగిరి భారతదేశం ఆత్మ భారతీయ నారీమణుల్లోనే ఉందని అన్నారు.
2: భారతదేశం ఎవరిలో ఉందంటే భారత నారీమణిలో ఉంది. విద్య వల్ల కాదు, వివేకం ఉండవచ్చు. వ్యక్తిగతంగా విద్య ఉంటే లాభం లేదు. దాని సాధకుల్లో పెట్టి దాన్ని సాధన రీతిగా తిట్టుకోదని స్త్రీలకు ఇది అని ఆ భక్తి మార్గాన్ని మన సాయిబాబా గారు మార్గదర్శులుగా నా జన్మ భూమిలో నా కన్నుల పండుగా నేను విందుగా విన్నానంటే ఇది నేను చాలా శుక్రోత్తైన దినం.
3: కళాశాల ఆడిటోరియం భవనాన్ని ప్రారంభించిన నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ భారతీయ సంస్కృతికి కేంద్రం కాగలదనే ఆశాభావం వ్యక్తం చేశారు.
4: సోదరి సోదరులారా, అనాది నుంచి భారతీయ సంస్కృతికి భారతీయ మహిళ పట్టుకొమ్మగా ఉన్నదని ఒక ఆర్యోక్తి ఉంది. ఏ దేశంలో ఏ సంఘంలో మహిళలకు గౌరవ స్థానం ఉంటుందో ఆ దేశంలో ఆ సంఘంలో దేవతలు నివసిస్తారని, దానికి అన్ని విధాల అభ్యున్నతి కలుగుతుంది అని ఒక ఆర్యోక్తి ఉంది. మన దేశంలో స్త్రీ విద్యను గురించి గాని, స్త్రీల హక్కులను గురించి గాని, స్త్రీలకు మనం సంఘంలో ఇచ్చేటువంటి గౌరవాన్ని గురించి గాని, స్థానాన్ని గురించి గాని, కొంతవరకు మన సంఘం తన కర్తవ్యాన్ని మరిచిపోయిన సందర్భంలో మన దేశానికి అవనతి వచ్చింది. ఇది చరిత్ర చెబుతూ ఉన్నది. అందుకనే ఏనాడు బాబా గారికి స్త్రీ విద్యను గురించి పట్టుదల ఉత్సాహము కలిగిందో ఆనాడే ఈ కార్యక్రమంలో ఒక విప్లవం రాబోతున్నది అని చెప్పి నాగోటి కొందరు అనుకున్నారు. అది ఈనాడు మనకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నది. ఇది కేవలం అనేక కళాశాలల్లో ఒక కళాశాల మాత్రమే కాదు, మహిళా కళాశాలలు తక్కువగానే ఉన్నప్పటికీ వాటి సంఖ్య ఈనాడు పెరుగుతూ ఉంది. నానాటికి మన దేశంలో మన రాష్ట్రంలో కూడా పెరుగుతూనే ఉంది. కానీ ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాదు, ఏ కార్యక్రమాన్ని బాబా గారు చేపట్టినప్పటికీ అది చిన్న ప్రమాణంలో జరగదు, అది చాలా పెద్ద ప్రమాణంలో జరుగుతుంది. అది వారి చేతి మహిమ, మా అందరికీ తెలిసినటువంటి విషయం. కనుక ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాకుండా ఇది భారతీయ సంస్కృతికి ఒక మహా కేంద్రంగా ఇది రూపొందుతుంది అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు దీనిని విశ్వవిద్యాలయంగానో లేక ఆ పేరు ఉన్నా లేకున్నప్పటికీ ఈ కళాశాల కన్నా చాలా ఎక్కువ పెద్ద ప్రమాణంలో ఉన్నటువంటి ఒక సంస్థగాను రూపొందించవలసినటువంటి అవసరం ఉంది. దానిని రూపొందించడం జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనం చాలా పెద్ద చొక్కా కుట్టించుకున్నాం, తర్వాత అబ్బాయి పెరిగి పెరిగి పెరిగి ఆ చొక్కాకు సరిపోయేంత సైజుకు వస్తాడు అని చెప్పి మనం ఆశించాలి. అందుకని ఒక విశ్వవిద్యాలయానికో లేక మహాసంస్థకో కావలసినటువంటి ఏర్పాట్లతో ప్రారంభించిన ఈ కళాశాలలో ఇప్పుడు 300 మంది బాలికలు ఉన్నప్పటికీ బాబా గారి చదువు వల్ల వారి అనుగ్రహం వల్ల ఈ ప్రాంతంలోని బాలికలందరికీ కూడా అదృష్టం ఈనాడు పండింది అని, వారు చాలా అదృష్టవంతులని నేను వారందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో భారతదేశంలో ఈ భాగంలో ఇది ప్రముఖమైనటువంటి విద్వత్ కేంద్రంగా, ప్రముఖమైనటువంటి సంస్కృతి కేంద్రంగా రూపొందాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ కళాశాల పైకి రావడంలో దీని ప్రారంభ దశల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విద్యామంత్రిగా ఉన్నవాడిని అప్పుడప్పుడు నా చేతనైనంత సేవ చేస్తూ ఉండి ఈ కళాశాల ఎలా పైకి వస్తూ ఉన్నది అనేది ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తితో నేను చూస్తూ దానికి సహాయం చేయడం అనేటువంటి ఒక అవకాశం నాకు కలిగినందుకు నేను దాన్ని అహోభాగ్యం అని అనుకుంటూ ఉన్నాను. బాబా గారికి నా నమస్కారాలు, నా యొక్క అభివందనలు నేను సమర్పిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ ఆకాంక్షతో వచ్చినటువంటి ఈ ప్రజలు, ఈ బాలికలందరికీ కూడా వారికి మీరు తమ యొక్క ఆశీర్వచనమిచ్చి ఈ సంస్థను మరింత ఇతోధికమైనటువంటి ఔన్నత్యానికి తీసుకురావడంలో మీ ఆశీర్వచనం మాకు ఉండవలే, ఈ బాలికలందరికీ ఉండవలే అని చెప్పి నేను మళ్లీ ఒకసారి వారికి నా నమస్కృతులు తెలుపుతూ ఈ దీనికి సంబంధించినటువంటి అందరినీ అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం సాయశక్తుల ఈ కళాశాల యొక్క ఉన్నతిలో సహకారం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు శ్రీ విద్యను గురించి, ఇతర కళాశాలను గురించి కాస్త అప్పుడప్పుడు ముక్కు విరిచినప్పటికీ స్త్రీల కళాశాల, మహిళల కళాశాల అంటే మాత్రం చాలా తొందరగా ఒప్పుకునేటువంటి ఒక పరిపాటి మన రాష్ట్రంలో వారిప్పుడు ప్రారంభించినారు. కనుక ఈ సందర్భంలో ఈ కళాశాలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది అనడంలో సందేహం లేదు. ఆ విషయంలో మా తరఫున ఏ విధమైన లోపం లేకుండా చేస్తామని మళ్లీ ఒకసారి బాబా గారికి, రాష్ట్రపతి గారికి, మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
1: కళాశాల గ్రంథాలయ భవనాన్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి జగన్నాథ్ రెడ్డి ప్రారంభించారు.
3: ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వామి స్వయంగా ఆహ్వానించిన కుప్పం భక్తురాలైన శ్రీమతి విజయమ్మ గారు నాటి విశేషాలను గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు.
5: జూలై 7, 1971 లో నేను, అమ్మ, నాన్నగారు పర్తిలోనే ఉన్నాం. స్వామి మా దగ్గరికి వచ్చి, రేపు అనంతపురం కాలేజీ ఓపెనింగ్ ఉంది, మీరు వచ్చేయండి అని పర్సనల్ గా మమ్ము ఆహ్వానించారు. మరునాడు మేము జూలై 8 బస్సులో బయలుదేరి అనంతపురం చేరాము. అనంతపురం చేరగానే నేరుగా ప్రభు సన్నిధికి వెళ్లాం. ప్రభు చిరునవ్వులతో మమ్మల్ని ఆహ్వానించారు. ప్రక్కనే నిలబడి ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వివి గిరి గారితో మమ్ము చూచి, వీరు చాలా పాత భక్తులు, చాలా కాలంగా నా దర్శనానికి వస్తున్నారు అని చెప్పి మమ్మలను లోనికి వెళ్లమని చెప్పారు. లోనికి వెళ్లగానే పుట్టపర్తి నుండి కూడా చాలా మంది భక్తులు వచ్చి ఉండినారు. వివి గిరి గారు సత్యసాయి బాబా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓపెన్ చేశారు. తరువాత శ్రీమతి సరస్వతి గిరి గారు ఉమెన్స్ హాస్టల్ కు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇవి అన్ని మేము దగ్గర ఉండడానికి, చూడడానికి మాకు ప్రభు ఎంతో అవకాశాన్ని ఇచ్చినందుకు ఎంతో మేము ఆనందించాం. అయితే అనంతపురంలో అగ్నిగుండంలా ఎండలు మాడిపోతూ ఉంటే తాగడానికి నీరు చిక్కలేదు. వెంటనే ప్రభు కూల్ డ్రింక్స్ తెప్పించి అందరికి ఇచ్చారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్రభు ఆజ్ఞప్తి పొంది మేము మరలా పర్తి చేరుకున్నాం. ఫంక్షన్ మాత్రం చాలా చాలా వైభవంగా జరిగింది.
6: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20, 21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
3: స్వామి స్వయంగా ఆహ్వానించిన మరొక భక్తులు శ్రీ అప్పయ్యరెడ్డి గారి అనుభవం కూడా ఇక్కడ ఇప్పుడు మనం విందాం.
7: స్వామి, నాకు రజాలు ఉంది, నేను రజాలు వేసారు, అటు వచ్చి ఏమైనా పని చేస్తాను, నాకు కొంచెం ఎలక్ట్రీషియన్ పని ఎంత తెలుసుంటే, లీవ్ ఎక్కువ ఉంది, నేను అది యూటిలైజ్ చేసేలేదు. దానికి వచ్చి ఏమైనా పని చేస్తాను అంటే, ఉద్రా బంగారు, అది చిన్న పెద్ద బిల్డింగ్, అది నీవు వచ్చి పని చేసేది ఏం లేదు, ఓపెనింగ్ సెరమనీ చెప్తాను, నేను వస్తువు అప్పుడు అంటే. సో ఆ రోజు ఎప్పుడు వస్తాను అనుకుంటే, ఓ రోజు స్వామి పొద్దున్నే పై తెలుసు మా కింద ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోతుంది. పై బ్యాగులు అంతా తీసుకొచ్చి కార్లో పెడుతుంది, డిక్కీలో
8: బయలుదేరుతుండారు.
7: అందరికి పాద నమస్కారం ఇచ్చింది, నేను పది పాద నమస్కారం చేసుకుంటుని నన్ను ఇట్లా తట్టేసిందే. ఈ బంగారు నువ్వు అనంతపురం కాలేజీకి వచ్చే 5 బస్సులు పర్చేస్ చేస్తున్నావు బెంగళూరులో, ఇంకా ఉండే లగేజ్ అంతా వేసుకుని నీ అనంతపురికి వచ్చేయి అట్లన్నారు. రామ్ బ్రహ్మ కొబ్బరికాయ ఇచ్చిండారు ఆ కార్కి ఇట్లా దృష్టి తీసికి, పుట్టినాక స్వామి నమస్కారం ఇచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ 3 రోజులు ఎప్పుడు పోతా ఉండి కదా, ఒక రోజు వస్తే 5 బస్సులు వచ్చి పార్క్ అయిండే బృందావన్ లాగా. రామ్ బ్రహ్మ చెప్పినారు రేపు మార్నింగ్ ఒక 3-4 డ్రెస్సులు ఎక్స్ట్రా ఎత్తుకొచ్చేయి, బస్సులు రెడీగా ఉంది తీసుకొని పోవాలి అట్లా. నేను అనుకుంటే ఎవరో భవిష్యత్ పెద్ద ఎవరు ఆఫీసర్ ఎవరు ఉండొచ్చును ఇన్ఛార్జ్ అనుకుంటుని, సరే వస్తే మార్నింగ్ అంతా బస్సులో స్వామి అక్కడ ఇచ్చేవాళ్ళకి బెడ్షీట్స్ శారీస్ దండిగా తీసి పెట్టినారు, అంతా లోడ్ చేసింది బుట్టి బుట్టిలో స్వీట్స్ అక్కడ ఫంక్షన్ కి అంతా ఎత్తి పెట్టినాము. ఎళ్ళు అట్లా అన్నారు, ఎవరని లేదంటే లేదు స్వామి నీకు చెప్పారు నీవే మాత్రం పోవాలి అనంతపురికి, ఇంకెవరికి లేదు అట్లన్నారు. నాకేం తెలియదు స్వామి అంటే అనంతపురికి దావ తెలియదు, ఎవరిని అడుగుని పోవట్లన్నారు. సరే బా వస్తే బస్సులు బస్సులకంతా టెంకాయ కొట్టి ఆరితే ఎత్తేసిందే భగవంతా, నిర్విఘ్నంగా మమ్మల్ని తీసుకుని పప్ప అనంతపురికి అని వస్తే బాగా పిల్లలందరికీ డ్రైవర్లకంతా భోజనాలు ఇప్పించేసి వస్తే అప్పుడు తెలుగు ఆంధ్ర బార్డర్ లో ఆక్ట్రాయర్లు ఆపేశారు బస్సులంతా. ఆక్ట్రాయర్లు మీరు ట్యాక్స్ కట్టాలి, ఏం బస్సుల్లో ఏముంది లగేజ్ అట్లా అట్లా. నేనేం లేదు చెప్పులు చైల్లో సైడ్లో వదిలేసి సాయిరామ్ ఇది అనంతపురం కాలేజీకి స్వామి కాలేజీకి ఎట్లాంటిని, ఆయన ఏమైందో తెలియదు, ఆయన చెప్పులు వదిలేసి గేట్ ఉండదు గేట్ తీసేసినాడు సాయిరామ్ అని ఆయన వదిలేసినాడు మమ్మల్ని. మాకు ఆశ్చర్యమైంది ఏం స్వామి పేరు చెప్తాను, ఇంత అడిగినాడు కదా డీటెయిల్స్ ఆర్సీ బుక్ ఇన్సూరెన్స్ ఏం అడిగలే. సరే వెళ్ళిపోతూ వస్తే చూస్తే ఎక్కడ స్వామిని కనబట్టి ఇంత వేలు జనాలు డెకరేషన్ చేస్తాండరు, చాలా బ్రహ్మాండమైన కాలేజ్ కాలేజ్ బిల్డింగ్ హాస్టల్ ఆడిటోరియం 3 బిల్డింగ్స్ ఉంది. సరే అన్ని బస్సులంతా పార్క్ చేసి ఎవరో పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు అడిగితే స్వామి ఎక్కడంటే అనంతపురంలో ఉన్నారు సాయంకాలం 4 గంటలకు వస్తారు అట్లా అన్నారు. సరే అని చెప్పి అంతా లైన్ చేస్తాం మేమంతా మగవాళ్ళంతా వస్తుంటూ డ్రైవర్లంతా లేడీస్ ఒక లైన్ స్వామి వస్తుండే ఇంకొక 6-7 అడుగులు దూరంలో ఉన్నారు స్వామి నన్ను చూశారు, చూసి దగ్గరకు వచ్చింది ఇట్లా నన్ను తప్పుకొని బంగారు ఎప్పుడు వస్తుంది ఇట్లా తప్పుకున్నారు ఇట్లా ఎంబ్రేస్ చేస్తున్నారు ఎంబ్రేస్ బంగారు ఎప్పుడు వస్తుంది ఎట్లా అంటే సో మధ్యాహ్నం వస్తుంది అంటే భోజనంకి ఏం చేసుకుంటే అంటే ఫస్ట్ అడిగి అంత ప్రీతిని కా మా ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంత ప్రీతిని కాదు స్వామి దీంట్లో బాగేపల్లిలో డ్రైవర్లకంతా భోజనం ఇప్పిస్తుంది నీ దగ్గర డబ్బు ఉండిందా అట్లా ఉండింది స్వామి ఎట్లంటే నేను మళ్ళా ఇస్తాను అట్లా అన్నారు. మళ్ళీ అదంతా అయిపోయింది అనుకుంటే ఆ జోగారావు వస్తా ఉంటాడు బ్యాక్ సైడ్ జోగారావు పిలిచి జోగారావు వీళ్ళు అలిసిపోయినారు బెంగళూరునికి వచ్చినారు వీళ్ళకంతా భోజనాలకు అరేంజ్ చేయట్లన్నారు డ్రైవర్స్ మమ్మల్ని పిలుచుకొచ్చారు. సరే ఇంకా స్వామి కాంటాక్ట్ అంతే అనుకుంటుని జోగారావు భోజనం అంతా పెట్టించాక రెడ్డి నీకు స్వామికి జాబ్ ఇచ్చినారు అట్లన్నారు. ఏం స్వామి అంటే రా అని చెప్పి పిలుచుకోమని పెద్ద హాల్ ఒకటి, ఆ హాల్లో ఈ బిల్డింగ్ కట్టినాడు సైకిల్స్ కొత్త సైకిల్స్ శారీస్ బెడ్షీట్స్ అన్ని దండిగా బేల్స్ బేల్సే లాట్ ఉంది వాళ్ళకందరికీ బీదోళ్ళకి ఇచ్చేకి ఇక్కడ అట్లన్నారు. నీకు భోజనం వస్తుంది ఇక్కడ టిఫిన్ వస్తుంది ఇక్కడ వదిలి నువ్వు ఎక్కడ పోకూడదు స్వామి చెప్పినారు నీకు ఈ డ్యూటీ ఎట్లా అని చెప్పినారు చాలా సంతోషం అట్లన్నారు. అట్లా స్వామి అంత చూసుకొని మా హాల్కి వచ్చినారు. ఎవరు వీఐపీస్ ఎందరు వస్తారు ఏమి ఎట్లా ప్రోగ్రామ్స్ ఎట్లా నడవాలా డైలీ రోజు ఏమేమి ప్రోగ్రామ్ అంతా చెప్తా ఉంటారు బ్రీఫింగ్ చేస్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటూ ఉన్నారు. అదే అక్కడే మళ్ళీ మాట్లాడింది అక్కడే డిస్కషన్స్ అందరూ రాసుకుంటా ఉండ్రి. వివి గిరి వస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమెకి వాళ్ళ మిస్సెస్ అనంతపురం ఎడ్యుకేషన్ మినిస్టర్స్ గవర్నర్స్ ఎంతెంత వస్తా అంతా చెప్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటా ఉన్నారు. నాకు ఎక్స్పీరియన్స్ ఏమిటంటే స్వామి చేతిలో ఉన్నాడు ఇట్లా అకేషన్స్ లో ఏదైనా స్పెషల్ గా మెటీరియలైజ్ చేస్తారు అనుకుని జ్ఞాపకం ఉండే దానికా నేను స్వామి ఇట్లా చెయ్యి తిప్పుతా ఉన్నారు నేను లేచి నిలబెడుతూ ప్లేట్ ఉండే పెట్టుకుని నిలబెడితే ఆమెకి స్వామి ఇట్లా చూసినారు ఒక 6 ఇంచులు గోల్డ్ సిజర్ వచ్చింది పడపడపడ అంటుంది సిజరు ఆ ప్లేట్ లో పెట్టినారు నేను చెయ్యి వెనక్కి తీస్తే తాళు అట్లన్నారు తాళు అంటే వెయిట్ చేయట్లని వెయిట్ చేయట్లండి. ఆమె వచ్చి అనంతపురము ఎవరు గిరి మిస్సెస్ ఆయనకి ఏమైనా స్పెషల్ ఇవ్వాలని ఒకే మాట ఇట్లయితే ఇట్లయితే 2 డైమండ్ కమ్మలు వచ్చింది స్వామి సృష్టి ఇచ్చినారు అది కత్తిరిపక్కన పెట్టినారు నేను ఖర్చీఫ్ తీసి దానిపైన క్లోజ్ చేస్తే రెడ్డి బంగారు హుషారుగా ఉండు ఇంకా 3 డేస్ ఉంది ప్రోగ్రామ్ ఓపెనింగ్ సెరమనీ ముందు తొట్టు రౌండ్ కాలమ్స్ కట్టింటారు 2కి మధ్యలో టేప్ కట్టింటారు ఆ రౌండ్ కాలం వెనుక తోటి వచ్చి నిలబడాల. నేను బయట ఇంకా గెస్ట్ జొట్ల విఐపీ జొట్ల నేను వస్తాను. అక్కడ వచ్చిన తట్టు ముందు చేస్తే నేను సిజర్ ఆయనకి ఇచ్చేస్తాను, ఆయన కట్ చేస్తాను, ఆ కమ్మలు ఆయనకి ఇచ్చేస్తాను. నీవు వచ్చి కిటికీని ఇంకా ఈ విండోలో చూడు, నీకు అన్ని ప్రోగ్రామ్స్ కనిపిస్తుంది, నీకు టైం టైంకి ఫుడ్ ఈడ వస్తుంది, ఎక్కడ వచ్చేట్లేదు రూమ్ వదిలి ఇక్కడే ఉండాల పోయే తోడు చెప్పేసి.
8: అంటే ప్రతి చిన్న విషయం కూడా స్వామి అంత బాగా ప్లాన్,
7: అంత బాగా ప్లాన్. 3 డేస్ మొదలే మెటీరియల్ వేసేసి మళ్ళా నాకేం చెప్పారంటే ఇక్కడ ఎవరిని చేర్చొద్దు, భద్రము భద్రము అట్లా అన్నారు. అయ్యి స్వామి ఇట్లా భద్రం అట్లా అన్నారు. 3వ రోజు, ఆ 3వ రోజు కోసం వెదిలి చూస్తా ఉండి మధ్య మధ్యలో నేను లేస్ నైట్ టైమ్స్ ఖర్చు పెట్టి చూస్తే ఆ డైమండ్స్ లైట్ ఆ ఫోకస్ కొడతా ఉండింది సీలింగ్ కి, రూఫ్ కి, పడపడపడాను. అంత పవర్ఫుల్ డైమండ్స్ అది. ఆ రోజు పొద్దున్న స్నానం చేసి నేను డ్రెస్ చేసుకుని వచ్చి ఆ రౌండ్ కాలమ్స్ టేప్ పెట్టింటారు కదా, దాని ఇంకొక చిన్నస్తుని 2 కండ్లు సాల్దు ఆనందం చూసేకి. సాయి గీత ఎలిఫెంట్, ఆమెకి వేద చంటింగ్ వాళ్ళు, ఆమెకి నాదస్వరము, స్వామి వస్తా ఉండరు, అంత ఆనందంగా ఉండే. దగ్గర వచ్చినాడు స్వామికి ఇట్లా తట్ట ముందు వచ్చేస్తాను, కత్తరిత్తి వాళ్ళకి ఇచ్చేస్తాను సీజరు. ఆయన కండ్లు కొత్తకొని కట్ చేసి ఇచ్చేకొస్తే నీవే పెట్టుకోవట్లన్నారు. ఆయన పిఏ దగ్గర ఇచ్చేస్తున్నారు. ఆమె కాళ్ళకు నమస్కారం చేసుకుని ఆ కమ్మలు తీసుకుని కండ్లు కొత్తుకునింది. నాది తట్టు ఖాళీ అయింది, నేను వాపస్ వచ్చేస్తాను ఆ ఫంక్షన్ కి. ఇదే రోజులు 5-6 రోజులు అయిపోయింది, నాది లీవులు అయిపోయింది. నేను ఈ రోజు నైట్ వెళ్లే వెళ్లాలా స్వామి అడుగుదామని అందిద్దయింది. ఏం బంగారు అట్లండి స్వామి, 8 రోజులు అయిపోయింది వచ్చి, నాకు లీవ్ లేదు, ప్రైవేట్ కంపెనీ, నేను ఈ రోజు నైట్ ఏడిస్తే మార్నింగ్ బెంగళూరు చేరుకుంటాను, జాబ్ పోయి ఎట్లు పోతావు అంటే 10:30 అనంతపురం ఇక్కడ ట్రైన్ ఉంది, పొద్దున్నే నేను బెంగళూరు చేరుకుంటాను, కంపెనీకి పోయి టైం సరిపోతుంది అంటే భోంచేసి పండుగ చూస్తాం అట్లన్నారు. వెళ్ళిపోయినారు. నాకు మనసులో నిద్రే రాలేదు, ఏమి స్వామి పర్మిషన్ ఇవ్వకుంటే నేను పోయట్లేదు, అక్కడ రజాలు వేరే అయిపోయింది, ప్రైవేట్ కంపెనీ, ఏం యాక్షన్ తీసుకుంటారు ఏమో అని చెప్పేసిందే. ఇట్లే నాకు నిద్ర ఇంట్లో పనుకుంటున్నారు, ఎవరో 4 o'clock ఉండొచ్చు అందాజు, ఎవరు డోర్ ట్యాప్ చేస్తున్నారు. డోర్ ట్యాప్ చేసి ఓపెన్ చేసి చూస్తే ఎవరు ఎట్లంటే ఎవరు రెడ్డి అన్నారు. నేను ఎట్లంటే మీరు వైట్ ఫీల్డ్ కంపెనీలో పనిచేస్తారా అట్లంటే అవును అట్లంటే, మిమ్మల్ని స్వామి వదిలేసి చెప్పిండారు వైట్ ఫీల్డ్ మిమ్మల్ని అట్లన్నారు,
8: వైట్
7: రమ్మని అన్నారు. నేను ఇమ్మీడియట్ గా నాకు చాలా సంతోషం పోయి ఇమ్మీడియట్ గా స్నానం చేసిందే. నాకు 2 జతల డ్రెస్ ఇచ్చినారు స్వామి. నా బ్యాగ్ అంతా ఎత్తుకుని లాక్ చేసి కీ ఎత్తుకొచ్చి సెక్రటరీ రూమ్ లో వచ్చి కార్ లో కూర్చు కండ్లు మూసుకొనింది స్వామి. ఎట్లా నేను క్లౌడ్స్ లో తేలుతూ ఉన్నాను సంతోషంలో, అంత సంతోషంలోకి. తర్వాత వాళ్ళ డ్రైవర్ సార్ వైట్ ఫీల్డ్ వచ్చేసింది ఎట్లా అన్నారు. అప్పుడు కండ్లు తీసి చూస్తే వైట్ ఫీల్డ్ వచ్చేసింది. నాకు వచ్చిందే 2.5 hours అనంతపురం ఇంకా జ్ఞాపకం లేదు. అప్పుడు ఎక్కడ దిగాలంటే ఆ గుడ్డు దగ్గర తీసుకుపో జాయసం గుడ్డు దగ్గర ఆడ దిక్కింది. ఎక్కడ పోతామంటే స్వామి మీకోసం పంపించండి వైట్ ఫీల్డ్ కి, నిన్ను మిమ్మల్ని వదిలేకే నేను తిరిగి అనంతపురం పోతా ఉన్నాను అట్లా అన్నారు. సాయిరామ్ అని చెప్పేసిందే వచ్చి డ్యూటీ చేసుకుంటుంది స్వామి. 3 నెలలు అయిన తర్వాత వస్తారని తెలిసిండే. నేను రోజు పోతా ఉంటా సాయంకాలము, సో సాయంకాలం డ్యూటీ ముగించుకుని పోతేనే అమ్మకి సరే స్వామి బయట వచ్చారు అంత గేట్ తీసి పెట్టి నిల్కొండి స్వామి వచ్చినారు. ఏం బంగారు డ్యూటీకి టైం సరిగ్గా పోతే ఆ రోజు అంటారు. అంత భగవంతుడు నా పైన అంతొట్టు పెట్టుకున్నారు. నేను అప్పుడు అడిగిన స్వామి నాకు అంత యోగ్యత ఉందా మీ కారులో వచ్చేంత, ఎందుకు బెంగళూరుకి ఎందుకు పిలిపించుకుంది నిన్ను, నాకు అక్కడ ఉండలేదు అనంతపురంలో అన్నారు అమ్మ ఈ మాట స్వామి. నా కండ నీళ్లు వచ్చేసింది, అంత సంతోషం అయిపోయింది, నా పైన అంత అభిమానం పెట్టినారు స్వామి. ఇది 68లో దొరికే ఇది అయింది.
1: భగవాన్ బాబావారి ప్రత్యేక ఆహ్వానంపై వచ్చిన హైదరాబాద్ సేవాదళ సభ్యులు శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారు సేవాదళ అందించిన సేవలను, తమ అనుభవాలను ఇలా వివరించారు.
9: ఫైనల్ డే జూలై 8వ తేదీ 1971, అది యాక్చువల్ బిల్డింగ్ ఓపెనింగ్ డే అన్నమాట. మరి ఆ టైంలో మీ గ్రూప్ ఎట్లా వచ్చింది, స్వామి ఎట్లా ఇన్వైట్ చేశారు, అప్పుడు ఏం జరిగింది చెప్పండి.
10: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి అక్కడ పనులు సరిగా జరగట్లేదు మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి ఒకసారి అంటే అందరినీ కాదండి ఒక 10 మందో ఎంతమందో గ్రూప్ గా ఒక 1 వారం రోజులు ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బివి పట్టాభిరామ్ గారు, రోమెల్ గారు, నేను, కైలాస్ ప్రసాద్ గారు, అంటే వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు సెలవులు పెట్టుకుని వెళ్తే 1 వారం రోజులు స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం, మరి నువ్వు పాటరా నువ్వు పాటరా నువ్వు పాటరా అంటాం, మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా, మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడు రా, అట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మీరు చేసిన సేవ చాలా తక్కువ, స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. అలా అయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టు ఓపెనింగ్ సెరమనీకి వివి గిరి గారు ప్రెసిడెంట్ గారు, సరస్వతి గిరి గారు మేడం ఆవిడ, ఆయన శ్రీమతి సరస్వతి గిరి గారు కూడా అనంతపూరుట పేపర్లలో కూడా వచ్చింది, అందరూ వచ్చారు. మేము 5 రోజులు ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు, అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు, అది అంతా కొద్దిగా సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీలుగా చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పేవాళ్ళు డైరెక్షన్. ఆ రోజు రేపొద్దున ఇనాగరేషన్ ఉండగా రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు, అవన్నీ అవన్నీ చేస్తున్నాం. 10 స్వామి వెళ్లిపోయారండి, కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లి వెళ్లిన స్వామి మళ్ళీ రాత్రి 12 వచ్చారండి, అర్ధరాత్రి. ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి వచ్చి చూసి మళ్లీ సంతోషం చేసి మళ్లీ ఆయన మళ్లీ అక్కడికి వెళ్లి మళ్లీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరు క్రౌడ్స్ వచ్చారు కదండి, విలేజ్ క్రౌడ్స్ వాళ్ళందరూ, పాపం అంజలిదేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలిదేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలిదేవి అంజలిదేవి అని చుట్టుమవటం గారు సినిమా యాక్టర్ కదా, వస్తే స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామ్మను రా అని ఈశ్వరమ్మ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆవిడ్ని కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ్ని అక్కడ ఉంచి అలా ఎవరి రాష్ట్ర వాళ్ళు మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా అన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివి గిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయించి మా సేవాదాల్లో విఎస్ఆర్ కి ప్రసాద్ ఇద్దరు ముగ్గురిని స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానందరెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, ఆయన వివి గిరి గారు అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు. స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదళ వాళ్ళు వచ్చి 4 రోజులు ఇక్కడ ఉంది ఇవంతా సేవలు చేశారు, అంతకుముందు ఈ రోడ్డు ఇది ఉంది కాదు చక్కగా చేశారు అని మమ్మల్ని సభాముఖంగా అంతకన్నా ఇంకేం కావాలి. మర్నాడు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో 1 గంట గడిపి మదనమస్కారాలన్నీ ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి, ఎరా వివి గిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన 5 గంటలు ఉండి వెళ్ళాడు, 11:12 వచ్చాడు, 5 వెళ్ళిపోయారు అన్నాయి. అయితే మీరెన్నాళ్ళు ఉన్నారా ఇక్కడ అని అన్నారు. అంటే మేము 5 రోజులు ఉన్నాం స్వామి చెప్పాము. అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతురా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులు అంటే స్వామి ఆశీర్వదించారు. అలా అలాంటి కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పుడు మేము గడపగలగటం, ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 అయింది, ఆ తీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవానుడు ప్రసాదించినటువంటి అవకాశం అది. అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
11: చాలా బాగుంది, చాలా బాగుంది.
12: స్వప్న, ఈ విషయాలన్నీ వింటూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంది కదా మనకు కూడా.
1: అవును లలిత,
12: ఇంకొక సంఘటన కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. స్వప్న, హైదరాబాద్ సేవాదల్ వాళ్లు ఇప్పుడే ఈయన మనకి వివరించినట్టు భవన సముదాయ నిర్మాణంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారట. రాళ్లతో నిండిన నేలను చదును చేయడం కోసం చాలా కష్టపడ్డారట వాళ్లు. వాళ్లందరికీ చేతులు బాగా బొబ్బలెక్కాయట, మరి అంత స్ట్రెన్యూస్ వర్క్ ఇదంతా చేయటం వల్ల అనమాట. సేవంతా పూర్తయిపోయిన తర్వాత వారందరూ బస్సులో పుట్టబర్తికి చేరుకున్నారు. సేవాదళ్ లీడర్ అయిన బివి రమణారావు గారు ఇంకా పనేమీ ఉండదులే అనే ఉద్దేశంతో వాళ్లందరినీ రెస్ట్ తీసుకోమని చెప్పారట. ఇదంతా గమనిస్తున్న స్వామి రమణారావు గారిని పిలిచి ఈస్ట్ ప్రశాంతి ముందర ఉన్న రాళ్లను వాళ్లందరి చేత సౌత్ ప్రశాంతి వెనకాలకి తరలించమని ఒక ఆజ్ఞ ఇచ్చారట. ఆ పని కూడా పూర్తి చేసి వచ్చాక సేవాదళ వాళ్లతో స్వామి మాట్లాడారనమాట. వాళ్లు బస్సులో వచ్చారని తెలిసి కూడా మీరందరూ ఎలా వచ్చారు అని అడిగారట. అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగారట. బస్సులో వచ్చిన వాళ్ళందరినీ చెయ్యి పైకెత్తమన్నారట స్వామి. అందరూ పైకెత్తారట, కాని ఒక్క ఆయన మటుకు ఆ బృందంలో అదేం పెద్ద మిషన్లే అనే ఒక చిన్న నిర్లక్ష్య భావంతో చెయ్యి పైకెత్తలేదట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా స్వప్న? ఆ చెయ్యి పైకి ఎత్తిన వాళ్లందరికీ అదే క్షణంలో చేతికి ఉన్న బొబ్బలన్నీ మాయమైపోయాయట. చెయ్యి ఎత్తని ఆయన చేతిలో మటుకు బొబ్బలు అలాగే ఉండి కొన్ని రోజులు అయ్యాక నెమ్మదిగా తగ్గాయట. చూసారా మరి?
1: అదే లలిత, స్వామి సరదాగా చెప్పే చిన్న మాటను కూడా మనం అశ్రద్ధ చేయకూడదని దీని బట్టి అర్థమవుతున్నది. ఇలా కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం స్వామి ఎన్నో లీలలకి వేదిక అయ్యిందని చెప్పుకోవచ్చు.
12: అవును స్వప్న.
1: శ్రీ నారాయణ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి వచ్చిన సేవాదళ సభ్యులు. దేహబాధని అధిగమించి ఎంతో కష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా స్వామి వారిని అనుగ్రహించారు. వారి అనుభవాన్ని ఇప్పుడు విందాం.
13: అనంతపూర్ క్యాంపస్ ఓపెనింగ్ రోజు జరిగిన విషయాలు చెప్తారా కొంచెం?
14: చెప్తానండి. అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కర్ గారు మాకు లీడర్ అనమాట. ఆయన పంపించారు బస్ లో వచ్చాం. గుర్తు బస్సు ఉండేది, ఎందుకంటే అక్కడ చేసిన తర్వాత మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్ లోనే వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళం అనమాట. అప్పుడు మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం, ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గ్రూప్ ఆ పని చేసేవాళ్ళం.
13: ఓకే.
14: స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి పలకరిస్తాం, అప్పుడు చాలా జరిగేది అనమాట.
13: ఓకే.
14: అది ఈగిరి గారు ఓపెనింగ్ అండి అది.
13: ఓకే.
14: అప్పుడు వివేకర్ గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇది కదా, ఆయన ఆయనకి ఎస్కార్ట్ వాళ్ళంతా ఉండేవారు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది అనమాట. వాళ్ళందరూ వద్దు, మా పిల్లలే ఉంటారని స్వామి చెప్పారు.
13: ఓకే.
14: ఆ స్వామి పాప ముందు ఇదంతా మంగళవాద్యాలు వెళ్తుంటే అలా ఆయన రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారు అనమాట. మర్నాడు ఓపెనింగ్ అనగా ఆ ఆడిటోరియం లో పైన గద్దర్స్ కి రంగే చేశారు.
13: ఓకే.
14: ఇక్కడే స్వామి మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది తెల్లారంతా కూర్చొని చేసేద్దాం అనుకుని ఆ సిల్వర్ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికేమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి.
13: ఓకే.
14: ఎక్కి గబగబా వేసేస్తున్నాం, మరి సిల్వర్ పెయింటే కదా, పెద్ద నీట్ గా ఉంది లేదా, అక్కడ హీటర్ పామేదే కదా, అలా చేస్తున్నాం. అది చేస్తుంటే ఆ హాల్లో పెద్ద లైటింగ్ కూడా ఉంది బాగా, ఇంకా మాకు కనపడడానికి లైట్లన్నీ వేసుకున్నాం అన్నమాట.
13: ఓకే.
14: సరిగ్గా 11:30-12 అండి, ఒక ఆడమ వచ్చి వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీగా అడిగిందనమాట.
13: ఓకే.
14: పైన వాళ్ళ పైన మేము ఉన్నాం, పాప ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెమ్మదిగా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్జైస్ గా అడుగుతున్నాం అక్కడ, ఈ రైస్ బ్యాగ్స్ వచ్చినాయి, 11 రైస్ బ్యాగ్స్ అండి, 11 రైస్ బ్యాగ్స్ వచ్చినాయి, లోపల వేయాలి, పెద్ద వాన్ వచ్చేట్టుందని అడిగింది మాట.
13: ఓకే.
14: అప్పుడు బాగా మబ్బే చేసింది సార్, మబ్బే చేసి కుంభరుషి పడిదట్టుందన్నమాట. అప్పుడు నేను అన్నాను, నేను ఏదేసినా సరే స్వామి మీద బేరం, ప్రతిదీ స్వామి మీదే ఆయనే అనమాట. పాపం చాలా సార్లు అన్నారు నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు, ఇప్పటికి నేను దాన్ని బాధపడతాను.
13: ఓకే.
14: అది 100 kgs బరువు ఉండదు.
13: ఓకే.
14: బస్తా ఒకటి, ఆ బస్తా అదే నేను నువ్వు డ్రైవర్ ఏదంటున్నాడు, ఆడు ఏమంటున్నాడు కోఆపరేట్ చేయట్లేదు. నేను బాబు నువ్వు నాకు ఏం కోఆపరేట్ చేయకల్లా, నేను నా ఈట్ మీద వేసి ఒక బస్తా ఎత్తేసి నేను మోయక్కల్లా, దాన్ని లాక్కొచ్చి నా ఈట్ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్పి అన్నాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు. వేస్తే నేను 3 బస్తాలు లోపల వేస్తాను సార్, 100 kgs బస్తాలు లోపల వేసేసా.
13: ఓకే.
14: ఆ స్వామి మీరే చేయాలి, ఆ బలమంతా నేను ఉట్టి జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే సార్, అంతా చేసేది ఆయనే, నాకు తెలిసింది బాగా. అప్పుడు నేను వేస్తే 3 బస్తాలు వేసేటప్పటికి స్వామి వచ్చారండి. స్వామి వచ్చి ఇందిరాదేవి గారు స్వామి పక్క పక్క నిలబడ్డారు, నేను బస్తాలు వేస్తుంటే చూస్తున్నాను అనమాట.
13: 11 బస్తాలు
14: వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాద నమస్కారం తీసుకోవాలన్న.
13: ఓకే.
14: అని ఆ రోజున వంటలకి అనుకుంటాను తెప్పించింది. అప్పుడు 11 వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాద నమస్కారం తీసుకోవాలన్నారు.
13: ఓకే.
14: నేనేమో పాద నమస్కారం తీసుకున్నాను సార్, పాద నమస్కారం తీసిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండదు కదా, నా పనిలో నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార. మళ్ళీ వెళ్ళిపోయి అంతా అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది, స్వామి ఇంకా పుట్టుపక్కల ఉన్నారు, బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మర్చిపోయిందండి, నేను పాద నమస్కారం స్వయంగా తీసుకున్నాను సార్. ఆయన పాదాలు టచ్ చేశాను, ఆయన పాపం ఎత్తున చేయి పెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు. తర్వాత తెలిస్తే ఉంది ఇంకా బయలుదేరలేదు, బయలుదేరతారు అని చెప్తాను. అప్పుడు అనిపించింది మాట సర్వాంతర్యామి స్వామి అని చెప్పేసి. నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్ అది.
12: స్వప్న, ఈ సంఘటన వింటూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొస్తోంది.
1: చెప్పండి.
12: రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రోజు యుద్ధం అంతా అయిపోయాక సాయంకాలం పూట వానరులందరూ లైన్లో వచ్చి రాముడి దర్శనం చేసుకునేవారట. అప్పుడు శ్రీరాముల వారు వారందరికీ చేతుల్ని అరచేతుల్ని నిమిరేవారట. వాళ్లు మన్నాటికల్లా వాళ్లకున్న అలసటంతా తగ్గి వాళ్ల గాయాలన్నీ మానిపోయి ఇంకా ఎక్కువ ఎనర్జీతో యుద్ధానికి రెడీగా సిద్ధమై ఉండేవారట. అలాగే కృష్ణావతారంలో కూడా కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు శ్రీకృష్ణుల వారు యుద్ధం అయిపోయిన వెంటనే ప్రతిరోజు సాయంకాలం గుర్రాలకి, ఆయన మరి రథసారథి కదా, ఆ గుర్రాలకి ఎక్కడైనా దెబ్బలు తగిలాయా ఎలా ఉన్నాయి అని చూసుకుని వెతికి వెతికి మరీ వాటికి మందు రాయటం, వాటిని కొంచెం ఉపశమన చేయించటం ఇలాంటివన్నీ చేసేవారట. భగవంతుడి చేతి స్పర్శతో అందరూ ఆరోగ్యాన్ని పొంది ఇంకా రెట్టించిన ఉత్సాహంతో స్వామి కార్యంలో పాల్గొనేవారట. ఇప్పుడు ఈయన చెప్పేది వింటూ ఉంటే మన స్వామి ఆ అలవాటును ఇంకా కొనసాగిస్తున్నారని అనిపిస్తూ ఉంటుంది కదా. సేవాదల్ వాళ్లు ఎక్కడ పనిచేసినా స్వామివారిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించడం అనేది మనలో ఎందరికో ఎంతో మందికి అనుభవిక వైద్యమే. భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా వాటికి రంగులు వేయించడం, తోరణాలు కట్టించడం, వంటకాలను సిద్ధం చేయించడం, ఇలా ఒకటేంటి అన్ని పనులు స్వామి దగ్గరుండి చూసుకునేవారట, అన్నింటినీ పర్యవేక్షించేవారట. ఆ సమయంలో స్వామితో తమకున్న అనుభవాలను గురించి బివి రమణాగరావు గారు ఏమన్నారో విందాం ఒకసారి.
1: తప్పకుండా.
15: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరాజ్ సత్యనారాయణ గారిని. ఆయన రిటైర్డ్ సూపరింట్ ఇంజనీర్. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ వ్యూ ఆఫ్ హిస్ ఎఫిషియన్సీ యాజ్ అన్ ఇంజనీర్ ఆయనకి రికగ్నైజ్ చేసి రావు సాహెబ్ టైటిల్ ఇచ్చారు. అనంతపూర్ కాలేజ్ కన్స్ట్రక్షన్ లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ఎక్స్క్లూజివ్లీ ఇట్ వాజ్ ది కన్స్ట్రక్షన్ వాజ్ ది కెప్టెన్ చార్జ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గిరిగారు, సరస్వతి గిరిగారు, ఇనాగరేషన్ అది వచ్చారు వాళ్ళు. అంచేత స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 20 సేవాదళ మెంబర్స్ ని ఇనాగరేషన్ కి 20 డేస్ ముందరే తీసుకురమ్మన్నారు. అంతే 20 సేవాదళ మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 పీపుల్ ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మజమంజన్ స్వామి వచ్చేవారు. వచ్చి సేవాదళ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత చాలా హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడల్లా ప్రకటించేవారు, మమ్మల్ని భజనలా తీసేమనేవారు. తర్వాత స్వామి యూస్ డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్లీ వినేవారు, ఇకేం ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దే ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్. అందరు వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొనడం. అసలు ఇనాగరేషన్ ఒక పెద్ద మెరికల్. ఏం చేద్దంటే అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది. ఒక 2 డేస్ దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి, సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకర్, షీజ్ ఆల్సో సపోజ్ బి పోయిటెస్, మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి షామియానాలు అవన్నీ వేయాలి. అప్పుడు షామియానాలు వెళ్ళవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే ఇదేం కాదు కానీ 4 పాపులర్ స్వామికి కొన్ని కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లూ, రెడ్ అది ఆరెంజ్, తర్వాత మెజెంటా కలర్ సెలెక్ట్ చేసి తాన్లు తాను తెప్పించేసి కుట్టింగ్ చేసేసి పెద్ద షామియానాలాగా తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి నేను మేము పోల్స్ అవన్నీ పాతి దట్స్ అబౌట్ సే అబౌట్ 40 ఫీట్ బై 100 ఫీట్ ఒకటే లాగా దాని చుట్టూరా చిన్న కణాత్ వేలాడేది డెకరేషన్కి వెళ్తాను. అంతా స్వామి చెప్పారు ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి, దాన్ని ఎలా చేయాలి, దాని ప్రకారం అంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెంగి మేము దాన్ని నిలబెట్టాలి. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి గడపాలు గడపాలు చేసుకుని సోన్ చేసి గోతులు తవ్వి ఇవన్నీ పాతి మేము 20 పీపుల్ 20 డేస్ అంతా ప్రమిసెస్ అంతా క్లీన్ చేయడం. చాలా చాలా రెగ్గెట్ టెరైన్, ఎలా పడితే అలా ఉండేది. అంతా మేమే చదువుని గిదినంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా అలా బై ట్రయల్ అండ్ ఎర్రర్ మేము సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ అలా అవదేయడం మళ్ళీ దాన్ని మళ్ళీ దివిసారి పెట్టి ర్యాంప్ చేయడం మళ్ళీ నిలబెట్టడం అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యేలాగ రాత్రి అరౌండ్ 10:30-11 o'clock షేక్ తీసుకొచ్చి నీట్ గా పెట్టాం. ఏంటండి మధ్య మధ్య శాగ్ అయిపోతే సాగు చూసి ఏమైనా ఉందంటే అప్పుడు మళ్ళీ మేము మళ్ళీ సాగదీసి మళ్ళీ పెట్టడం ఇవన్నీ జరిగాయి. అసలు మిరకలు ఎక్కడ జరిగిందంటే రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది 2 o'clock హోర్నింగ్ గాలివాన టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టే అన్ని పోల్స్ క్లాత్ గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఇది ఫంక్షన్ సరే మాకు మతిపోయింది. మాకు ఏంటి స్వామి దీన్ని ఏం చేయాలి, ఏంటి స్వామి సంకల్పం ఏంటి, అప్పటికింకా స్వామి మిరకల గురించి అంత ప్రచారం లేదు. అంతే ఏమిటి ఏం చేయాలి, మనకు మేము భయపడిపోతున్నాం, ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30-6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి, వాళ్ళంతా బండి షామ్యానది కట్టాలి కదా, మాకు అసలు నర్వస్ గా ఉన్నాం మేము వచ్చేటికి ఏం స్వామి స్వామ్యానం పడిపోయింది. సర్లే మళ్ళీ ఎంత లావదు ఇద్దరు గానీ నేను చెప్తాను కదా మీరు ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చాడు స్వామి స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి బిలీవ్ మీ ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్లీ నిలబెట్టి మళ్లీ నిలబెట్టి మళ్లీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్లీ ఆ క్లాత్ అనేది నిలబెట్టేటప్పటికి 8 అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గొడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 hours వాటి ఒరిజినల్లీ మేము 11 గంటల మాకు పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్లీ మేము లేదు ఆ శక్తి మాకు ఎలా ఇచ్చారో అవి మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ మిరకల్.
12: ఇదే సందర్భంలో శ్రీ ఇంద్రేశ్వరరావు గారు ఏమన్నారో కూడా విందామా స్వప్న?
1: తప్పకుండా.
16: ఒక వారం రోజుల ముందు స్వామి వెస్ట్ గోదావరి భాస్కరరావు గారు ఫోన్ చేసి ఈ సేవదంతా రెండు అక్కడికి చక్కగా మహిళా కళాశాల ఓపెనింగ్ అవుతుంది కాబట్టి రండి అని చెప్పి మీరు కూడా అంటే సేవ కాకుండా స్వామి ఏంటంటే విన్నది అతిథులు మీరు కూడా రండి అని చెప్పి ఫోన్ చేశారు స్వామి. సరే నేను కొంతమంది అంతా వెళ్ళాం. అప్పుడు 2 days టైం ఉంది. మేము వెళ్ళిన తర్వాత అక్కడంతా గ్రౌండ్ క్లీన్ చేయడం, కొంత కలర్స్ అయ్యి వేయడం అక్కడ, తర్వాత అక్కడ జరగబోయేటువంటి ఈ కార్యక్రమం అన్నదానానికి ఈ బియ్యం బాగు చేయడం, ఈ కూరగాయలను సేకరించడం, పప్పులు బాగు చేయడం ఇవన్నీ కూడా ఆ రోజులంతా కూడా సేవలు చేసేవాళ్ళంతా కూడా ఆ సేవలన్నీ కూడా ఈ 2 days చేశాం. స్వామి యొక్క అవతార కార్యక్రమంలో అత్యద్భుతంగా ఉంటాయి అన్నీ కూడా. ఆ టైంకి ఏది అవ్వదు కానీ అరగంట ఉండగా అన్నీ అయిపోతాయి పూర్తిగా. అది స్వామి యొక్క అనుగ్రహం దైవశక్తితో ఏంటో తెలియదు. మొత్తం ఏంటంటే చేసే స్వామి కానీ నిమిత్తం మాత్రంగా ఏదో రామాయణంలో వానరుని తీసుకెళ్లి అక్కడ విజయం చూపించినట్టుగా రామచంద్రమూర్తి స్వామి కేవలం కూడా మాకు ఆ ప్రాప్తిని ఇచ్చి అక్కడ సేవ చేసిన ప్రాప్తిని మాకు ఇచ్చి ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించేవారు మమ్మల్ని అందరినీ కూడా. రేపు ఓపెనింగ్ అనగా స్వామి అంటే ప్రతి కోడ ఉండేవారు ఆయన భక్తులకి. బియ్యం బాగు చేయాలి తెల్లవారేటప్పటికి అని కొన్ని బస్తాలు అక్కడ వేశారు. ఈ మహిళా విభాగం అంతా కూడా సేవాదళ్లు బియ్యం బాగు చేస్తున్నారు, అక్కడ శుభ్రం చేస్తున్నారు. రాత్రి 11 అయింది అవలేదు, తెల్లవారు అయిపోవాలంతా కూడా 12 అయింది. స్వామి చివరి కూర్చున్నారు. ఆ టైంకి స్వామి సాధారణంగా 8:30-9 రిటైర్ అవుతారు ఆయన. కానీ అప్పుడు ఏమంటే కోడ ఉండి బియ్యం బస్తాలు అక్కడ తిరిగి మాలు అందరూ అటు తిరుగుతూ కాలేజీ పై రూమ్కి కింద రూమ్కి ఆ రంగులు బాగా అయినాయి బాగా చేస్తున్నారు ఇలాగ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఉత్సాహపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ఆ దగ్గర ఉన్నారు ఆయన. ఆ బియ్యం బాగు చేస్తుంటే ఈ బయోడాబాకి ఎంత స్వామి వచ్చారంటే ఇక అనంతరం ఆనందం. ఆ శక్తి ఎంత శక్తి అంటే బ్యాటరీకి ఫుల్ ఛార్జ్ అయితే అంత దైవశక్తి మళ్ళీ ఉంది. ఆ దైవశక్తే మనకి స్వామి దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్క హృదయాలు ఉప్పొంగిపోతాయి అంతా కూడా. స్వామి దగ్గరకు వచ్చారు కదా చక్కగా ఆనందంగా చేస్తారు అంతా కూడా. స్వామి అన్నారు కొంత ఉత్సాహం ప్రోత్సాహం ఇచ్చారు స్వామి. ఏ మీరేం చేస్తున్నారు అన్నారు స్వామి. స్వామి మేము బియ్యం బాగు చేస్తాం స్వామి, బియ్యం బాగు చేస్తాం స్వామి అన్నారు వీళ్ళు. స్వామి అన్నారు మీరు బాగు చేస్తున్నారా భోజనం చేస్తున్నారా అన్నారు స్వామి. చక్కగా నవ్వుకుని ఇంకా శక్తి వచ్చింది అందరూ కూడా. తెల్లవారేటప్పటికే పక్క బియ్యం బస్తాలు ఉంటే ఆ బస్తాల మీద కూర్చున్నారు అక్కడ స్వామి ఈ సేవా కార్యక్రమం దగ్గర. ఇంకా స్వామినారాయణ ఉత్సవంతో ఉత్సాహంతో ఆనందంగా చేసాం కార్యక్రమం అంతా కూడా. పొద్దుట ఎవరికెవరు నియమించినటువంటి కార్యక్రమ వాళ్ళు ఆ సేవలన్నీ సక్రమంగా చేశారంతా కూడాను. ఈ అన్నదానంతో జరిగింది. ఆ రాజకీయ నేతలు తెలిపారు. తర్వాత నెక్స్ట్ టైం మేము ఆ రాత్రి ఆనందం ఉండి శుభ్రపరచడం అంతా కూడా క్లీన్నెస్ మొత్తం అంతా పరిసరాలు, తర్వాత కాలేజీ, తర్వాత స్వామి ఒక్కొక్కరిని పిలిచి సేవాదారులందరూ కూడా నమస్కారం ఇచ్చి పంపించి, తర్వాత మేము అక్కడే ఉన్నాం, అదే మకం కూడా మాకు అక్కడే. స్వామి సాయంత్రం పిలిచారు నన్ను. పిలిచి ఏరా ఎప్పుడు పోతున్నావు అన్నారు. స్వామి తమ దైవ తమ్ముడు ఎప్పుడు వెళ్ళమంటే వెళ్తాను, నువ్వు పొడపడుతూ వస్తావా ఇంటికి వెళ్తావా అన్నారు. స్వామి తమ్ముడు దైవతం ఎక్కడ వస్తాను, లేదు ఇంటికి పో, అమ్మా నాన్న కోసం చూస్తుంటారు అని చెప్పానని ఆ స్వీట్స్ అన్ని కూడా ఒక పేపర్ తెమ్మని చెప్పిన పేపర్లో లడ్డూండ్లు స్వామి ఎక్కడికైనా అవి పంచి పెడతారు. ఆ లడ్డులన్నీ పొట్లం కట్టి ఇదిగో మీ అమ్మకి మీ నాన్నకి మీ ఆవిడికి అని పొట్లం కట్టి చాలా అన్నారు. స్వామి సరిపోతే స్వామి అన్నాను. పొట్లం కట్టి ఎంత అంటే నీకు చెప్పేటువంటిది ఇక్కడ వారి అపార దయ. ఒక బిడ్డని ఏ విధంగా తల్లి తండ్రి ఆప్యాయతతో చూస్తారు, వాత్సల్యంతో చూస్తారు, ప్రేమతో చూస్తారు, అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ప్రపంచమైన భగవంతుడి ప్రేమ, అదంతా కూడా మాకు పంచిపెట్టు అని చేత జీవితంలో స్వామి కోసం ప్రాణం ఇవ్వడానికైనా ఏదంటే స్వామే ప్రాణం, స్వామే ప్రాణమే స్వామి. ఆ రకమైన భావంతో భక్తుల అప్పుడు మేము ఆ విధంగా సేవ చేసేవాళ్ళం. తర్వాత అక్కడి నుంచి అందరినీ పంపించేసి అప్పుడు తను అక్కడి నుంచి బయలుదేరి ప్రసాదం వెళ్ళారు. ఇది అనంతపురం కాలేజీ ఓపెన్ చేసేటప్పుడు జరిగినటువంటి విశేషం. సాయిరామండి అందరికీ కూడాను.
17: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: లలిత, ఇలా ప్రారంభోత్సవ సంరంభం ఉదయం కార్యక్రమం ముగిసింది. ఆనాటి సాయంకాలం కూడా జరిగిన భజన కార్యక్రమంలో స్వామి కూడా పాల్గొని అక్కడున్న భక్తులందరికీ తమ దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదించారట. స్వామి ఆంతరంగికుల్లో ఒకరైన రాజారెడ్డి గారు తదితరులు కూడా ఆ సాయంత్రం ఎంతో మధురమైన భజనలు పాడుతూ ఉంటే భక్తులందరూ స్వామి సమక్షంలో భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఆనందంలో మునిగి తేలిపోయారట. మరి ఆనాటి రాజారెడ్డి గారి భజన్ని ఒకటి విందాం.

0: సత్యం ధర్మం భగవంతుని నేత్రద్వయం. సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు అన్న ఉపనిషత్ వాక్యం జయకేతనంగా డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగిన అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వామి ప్రబోధించిన మహోన్నత విలువలతో మహిళా సాధికారతకు, దేశాభ్యుదయానికి బాటలు వేస్తోంది. ఈనాడు అనంతపురం కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొని స్వామికి తమ కృతజ్ఞతను తెలుపుకోవటానికి 2,000 మందికి పైగా కళాశాల పూర్వ విద్యార్థినులు, అధ్యాపకులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు.
1: శ్రోతలు, అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు వింటున్నారు. కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ అనుభవాలను ఇప్పుడు మీరు వింటారు. తిరిగి కలుసుకుందాం. సాయిరాం.
0: సాయిరాం.

0: సాయి రామ్, నా పేరు కరుణ మున్షి. నేను కశ్మీర్ నుండి వచ్చాను. నేను అనంతపూర్ స్వామి కాలేజ్లో 1980 నుండి 1985 వరకు బీఏ ఎంఏ చదివాను. కాలేజ్ స్వర్ణ జయంతి ఉత్సవాలు ప్రశాంతి నిలయంలో జరుగుతున్నాయి. అందులో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞురాలై ఉంటాను. ఇటువంటి దివ్యమైన అద్భుతమైన వేడుక చూడడానికి దేవతలు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 50 ఇయర్స్గా ఇక్కడ చదువుకున్న అమ్మాయిలపై స్వామి దయా ప్రేమలు అపారం. మేమంతా కలిసి స్వామి దగ్గరికి ఎప్పుడూ వచ్చినా స్వామి ఎంతో ఆనందించేవారు. ఆ అనుభూతులు ఎన్నటికీ మరవలేం. నా చిన్న అనుభవం, అనంతపూర్ కాలేజ్లో నేను చదివేటప్పుడు ఒకసారి స్వామి వచ్చారు. ఎందుకో నేను సాడ్ గా ఉన్నాను. ఇంకా స్వామి కూడా ఇగ్నోర్ చేశారు. చాలా బాధపడ్డాను. సడన్ గా స్వామి నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గుడ్ గర్ల్ అన్నారు. నాకు చాలా చాలా ఆనందం కలిగింది. అప్పటి నుండి జీవితంలో దేనికి భయపడకుండా ముందుకు దూసుకుపోతున్నాను. మరొకసారి సాయిమాకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, వి లవ్ యూ స్వామి. స్వామి సారీ, నాకు తెలుగు సరిగా రాలేదు, కానీ నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాను. సాయిరాం స్వామి, జై సాయిరాం.
1: ఓం సాయిరాం, ప్రణామములు. నా పేరు భూపాల విజయలక్ష్మి. ప్రస్తుతం నేను అనంతపురం రామచంద్ర నగర్లో మా వారితో పాటు నివసిస్తున్నాను. అనంతపురం స్వామివారి కళాశాలలో ఇంటర్మీడియట్ బీఏ ఎంఏ 1969-76 వరకు చదివాను. 7 సంవత్సరాల విద్యార్థి జీవితం నాకు చాలా విషయాలు నేర్పించింది. చిన్నప్పటి నుంచి నాకు వక్తృత్వ వ్యాసరచన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే అలవాటు ఉంది. అదేవిధంగా డిగ్రీలో ఉన్నప్పుడు స్వామివారి సతీసక్కుబాయి నాటకం ప్రదర్శించినాము. అందులో నేను మగవేషం వేశాను. స్వామి వచ్చి నన్ను చూసి, ఏ ఈ అబ్బాయి ఎవరు, బయటికి పంపించండి, పో బయటికి పో అన్నారు. వెంటనే సుధా మేడం వచ్చి, ఆ స్వామి అమ్మాయి మన స్టూడెంట్, అంటే భలే మేకప్ చేశారని మెచ్చుకున్నారు. అలాగే డిగ్రీలో ఉన్నప్పుడు ఒకసారి మాతృభాషలో విద్యాబోధన అనే అంశం గురించి వక్తృత్వ పోటీలో మన కాలేజ్ తరఫు నుంచి మాట్లాడడానికి ఇంకో కాలేజ్కి వెళ్లవలసి వచ్చింది. ఆ సందర్భంలో నాకు కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. డాక్టర్ హేమలత మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసినప్పుడు అలాగా ప్రైజ్ వచ్చిందా, ఏం చెప్పావో చెప్పు చూద్దామన్నారు. ఏం మాట్లాడాలో తెలియలేదు, కానీ ఏం మాట్లాడానో కూడా నాకు తెలియదు. స్వామి నా చేత మాట్లాడించి చాలా బాగా మెచ్చుకున్నారు. అలాగే 1972లో మొట్టమొదటి సమ్మర్ కోర్సు జరిగింది. ఆ సమ్మర్ కోర్సులో లలితాంబ మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసి, స్వామి ఈ అమ్మాయి విజయలక్ష్మి అంటే నాట్ పండిట్ అన్నారు. రెండోసారి చెప్తే కూడా అలాగే అన్నారు. అప్పుడు మేడం అన్నారు, అమ్మా స్వామి నాటి నుంచి నాట్ పండిట్ అని వచ్చింది, కానీ నువ్వు పండిట్ అయి తీరాలి అన్నారు. స్వామివారి అనుగ్రహం చేత నేను తెలుగు టీచర్ ఉద్యోగంగా తెలుగు లెక్చరర్ గా చేసి గ్రేడ్ 1 ప్రిన్సిపల్ గా రిటైర్ అయినాను. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ నా జీవితంలో అవి మరపురానివి నిలిచినాయి. నేను షిరిడీ సాయిని ఎక్కువగా కొలుస్తాను, కానీ చాలా సార్లు స్వామి నన్ను ఓదార్చి నాకు దర్శనమిచ్చి నా చిక్కాకులను పటాపంచలు చేశారు. అప్పుడు అర్థమైంది ఇద్దరు ఒకటే అని. స్వామి కళాశాలలో చదివిన నేను నా వృత్తి ధర్మంలో నైతిక విలువలను పాటించి క్రమశిక్షణతో మెలిగి అధికారుల మెప్పు పొందినాను. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా నాకు మినిస్టర్ ద్వారా దొరికింది. స్వామివారు అపర భగీరథులు. ఆ స్ఫూర్తితో నేను దాదాపు 15 పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా వేయించగలిగాను. కాబట్టి నా అనుభూతులను చెప్పుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అనంతపూర్లో పుట్టపర్తికి రెండు చోట్ల రావాలని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఓం సాయిరాం.
2: సాయిరాం, నేను డాక్టర్ అనుపమ, తహసీల్దార్ కలెక్టర్ వారి కార్యాలయం అనంతపురంలో పనిచేస్తున్నాను. అనంతపురం కళాశాలలో 1982-84లో ఇంటర్మీడియట్ చదివాను. నేను అనంతపురం కాలేజీలో చదివే సమయంలో స్వామివారు 1983లో అనంతపురం కాలేజీకి వచ్చారు. అప్పుడు స్వామివారి సన్నిధిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం నా జీవితంలో నేను మరచిపోలేని మధురానుభూతి. మరియు స్వామితో కలిసి మేమందరం హాస్టల్లో ప్రేయర్ హాల్లో భోజనం చేయడం కూడా మరువలేని ఘట్టం. మేము పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామి మాకు ప్రేయర్ హాల్లో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇంటర్వ్యూస్ సమయంలో మహిళలు విద్యా ఆవశ్యకత గురించి మాకు చాలా చక్కగా వివరించి చెప్పేవారు. మధ్యలో రామాయణ మహాభారత ఘట్టాలలోని కొన్ని ఉదాహరణలు చెప్తూ సీత మరియు ద్రౌపది గురించి, ఆ మహిళా మండలి యొక్క విశిష్ట గుణాల గురించి, మాకు తెలియపరుస్తూ అవి నిజ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో మాకు తెలియచేశారు. అలాగే ఇంటర్వ్యూ ముగియగానే స్వామి పాద నమస్కారం ఇచ్చేవారు మాకందరికి. స్వామి పాద నమస్కారం అంటే నాకు గుర్తొస్తుంది స్వామివారి పాదపద్మములు. నిజంగా పద్మం కూడా అంత మెత్తగా ఉంటుందో లేదో తెలియదు, కానీ స్వామి పాదాలు ఇప్పటికి కూడా తలుచుకుంటే ఆ సాఫ్ట్నెస్ ని నేను అనుభూతి పొందగలను. అలాగే పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామిని చూడగానే అది ఏదో తెలియని శక్తి వస్తుంది, ఒక అద్భుతమైన శక్తి వచ్చేది మాకందరికి. అన్నీ కూడా మర్చిపోయేవాళ్ళం, ఏమి గుర్తుండేది కాదు. స్వామి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, నా సర్వస్వం. ఈరోజు నేను జీవించి ఉన్నాను అంటే అది స్వామివారి లీల. నాకు పొత్తి కడుపుకు 8 శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రతి శస్త్రచికిత్సకు కూడా స్వామి నాకు ముందు రోజే స్వప్నంలో కనిపించి, బంగారు నేనున్నాను, నీకేం కాదు అని హామీ ఇచ్చేవారు. నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మా శ్రీవారి పేరు రమేష్ చంద్ర. ప్రస్తుతం డీఈగా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జలవనరుల శాఖలో పనిచేస్తున్నారు. మా ఆయన స్వామివారి సంకల్పంతో పుట్టపర్తిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 1.5 సంవత్సరం పనిచేశారు. ఆ సమయంలో హంద్రనీవా జలాలతో బుక్కపట్నం చెరువు నిండడం, చిత్రావతి నదికి నీరు రావడం నిజంగా స్వామివారి అద్భుతం. నాకు 3 అమ్మాయిలు, 3 బీటెక్ పూర్తి చేసిన తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఆ సమయంలో నా ద్వారా పుట్టపర్తి యొక్క విశిష్టత తెలుసుకుని అక్కడే ఉండి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. అనుకున్నదే తడవుగా వాళ్లు పుట్టపర్తిలో నివసించాలని అనుకున్న వెంటనే మందిరానికి దగ్గర ఇల్లు దొరకడం జరిగింది. వారు పుట్టపర్తిలో 1 సంవత్సరం ఉండి చదువుకున్నారు. ఆ సంవత్సర కాలం కూడా స్వామి వారిని ప్రతి అడుగులోనూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. ఇటీవల వెలువడిన ఎపిపిఎస్సీ ఫలితాలలో మా పెద్దమ్మాయి హర్షిత డీఎస్పీగా, మా 2వ అమ్మాయి సన్నిహిత డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. మా 3వ అమ్మాయి సుష్మిత కూడా స్వామివారి దయతో రాబోయే పరీక్షలలో తప్పక విజయం సాధిస్తుంది. జూలై 21 పుట్టపర్తిలో జరగబోయే అనంతపురం కళాశాల స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాను. సాయిరాం.
3: స్వామి చరణారవిందానికి నా ప్రణామాలు. నా పేరు షర్మిలా శంక. 19 ఏళ్ల నుంచి నేను యుఎస్ లో ఉంటున్నాను. నేను స్వామి స్థాపించిన అనంతపూర్ సత్యసాయి యూనివర్సిటీలో 1991 నుండి 1996 వరకు బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ చేశాను. మొట్టమొదట అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ గురించి వినగానే నా కళ్ళు ఎంతో ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. స్వామి అనుభవాలన్నీ మదిలో అలా మెలిగాయి. స్వామి స్టూడెంట్స్ కి పంచిన ప్రేమ వర్ణనాతీతం, స్వామి పలుకులు జీవిత పాఠాలు, ఎన్నో అద్భుతమైన అనుభవాలు, అవన్నీ ఒక్కసారిగా మదిలో మెలుగుతున్నాయి. పర్తీ గాని, స్వామి అడుగుపెట్టి స్థాపించిన అనంతపూర్ యూనివర్సిటీ గాని మా స్టూడెంట్స్ కి ఒక భూతల స్వర్గం. ఆ రోజులే వేరు. ప్రొద్దున్నే 5 గంటలకు లేచి సుప్రభాతం చేసి గ్రౌండ్ కి వెళ్లి యోగాసన చేసి యూనివర్సిటీలో ఆడిటోరియంలో మా మార్నింగ్ ప్రేయర్స్ తో మా చదువు ప్రారంభించేవాళ్ళం. బాహ్యమైన ఆధ్యాత్మికమైన విద్యని ఎంతో నేర్చుకున్నాం. పెద్దల పట్ల గౌరవం, తల్లి, తండ్రి, గురువు, అతిథులను దైవంగా భావించడం, చిన్నల పట్ల ప్రేమ, అచంచలమైన సేవా దృక్పథం, వేదశాస్త్రాల విద్య, ఆచరణ పట్ల విశ్వాసం, ఇవన్నీ స్టూడెంట్స్ అందరికీ వెన్నతో పెట్టిన విద్య. అదే మా జీవన విధానం అయింది. సాయంత్రం భగవంతుని నామస్మరణతో, అందరికీ మేలు కలిగించే త్రయంబక ప్రార్థనలతో, నిస్వార్థమైన టీచర్స్ తో ఎంతో ఆనందమయంగా, విజ్ఞానమయంగా జీవితం గడిచేది. దీనంతటికీ కారణం స్వామి మాత్రమే. అటువంటి స్వామికి
4: ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? 1991లో స్టూడెంట్ గా దర్శనానికి భర్తీ వెళ్లినప్పుడు స్వామి పుట్టినరోజు వేడుకలు ఇంకా కొద్ది రోజుల్లో ఉన్నాయి అనగా స్వామి అందరికి చీరలు పంచిపెడుతున్నారు. 500 మంది ఉన్నాం. అదే నా మొదటి అనుభవం. నవరసాలు పొంగిపొల్లాయి స్వామిని చూడగానే. నా అజ్ఞాన మనస్సు ఇలా ప్రార్థించింది, స్వామి ఒక్కసారి నాతో మాట్లాడతారా, మీ కనుసన్నల్లో మెలిగే అర్హత నాకుందా అని ప్రార్థించాను. సో స్వామి దర్శనానికి వచ్చారు. అందరూ లైన్స్ లో కూర్చున్నాము, 500 మంది విద్యార్థులందరూ. సడన్ గా స్వామి నేనున్న లైన్లో కూడా వచ్చారు. అందరికి చీరలు పంచిపెడుతున్నారు. అందరి ఒళ్ళో చీరలు విసు స్వామి పుట్టినరోజు వేడుకలు ఇంకా కొద్ది రోజుల్లో ఉన్నాయి అనగా స్వామి అందరికి చీరలు పంచిపెడుతున్నారు. 500 మంది ఉన్నాం. అదే నా మొదటి అనుభవం.

0: నేనున్న లైన్లో కూడా వచ్చారు. అందరికీ చీరలు పంచిపెడుతున్నారు. అందరి ఒళ్ళో చీరలు విసురుతున్నారు. మొహం కూడా చూడట్లేదు స్వామి, ఎందుకంటే 500 మంది ఉన్నాం, సో ఎంతమందినని చూస్తారు. సో అందరికీ చీరలు అలా విసిరేస్తూ వెళ్లిపోతున్నారు ముందుకి. స్వామిని దగ్గర నుంచి చూడగానే ప్రపంచాన్ని మైమరిచిపోయాను. సుందర వదనారవిందాన్ని చూడగానే ఆనందంలో మునిగిపోయాను. నా ప్రార్థన కూడా మర్చిపోయి స్వామిని చూస్తూ ఉండిపోయాను. నన్ను దాటి ముందుకు వెళ్లిపోయారు. స్వామి నన్ను అడిగేంత వరకు కూడా నాకు చీర రాలేదన్న సంగతి కూడా గ్రహించలేకపోయాను. స్వామి వెనక్కి నా వైపు తిరిగి, నీకు చీర ఇచ్చానా అని అడిగారు. ఆయన పట్ల ప్రేమతో నా గొంతు మూగపోయింది. ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఒడిలో క్రిందికి తిరిగి కూడా చూడలేని పరిస్థితి. నేను ఆన్సర్ చేయకుండానే స్వామి వచ్చి చీర ఇచ్చి వెళ్లిపోయారు. మీరు నాతో మాట్లాడడానికి నాకు అర్హత ఉందా అని అడిగినందుకే ఒక దివ్య అనుభవాన్నిచ్చారు స్వామి. అలా అప్పటి నుండి ఇప్పటిదాకా దివ్యమైన అనుభవాల పరంపర నా జీవితాన్ని ధన్యవంతం చేసింది. మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ, నా విద్యార్థులే నా ఆస్తి అని అనేవారు స్వామి. ఆయన మాటల్ని సదా మనసులో గుర్తు పెట్టుకుని జీవిస్తున్నాను, నా పిల్లలకి అందిస్తున్నాను. ప్రపంచంలో ఏ మూలను ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగినా వినమ్రతతో ఆయన మాటల్ని సదా గుర్తు పెట్టుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాను. మా శ్వాస భగవాన్, ఆయన ఆశమేం, అందుకే తలెత్తి ధర్మ మార్గంలో నడుస్తా. స్వామి కోసమే నా జీవనం. ఆయన దర్శన స్పర్శన సంభాషణ ముక్తిదాయకం. మరొక్కసారి స్వామికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను. అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ, జూలై 21, 22 2018లో పర్తీలో జరుగుతుంది. ఆయన అనుగ్రహంతో ఈ వేడుకకి స్వామి సన్నిధిలో నేను ఉండాలని ప్రార్థిస్తూ షర్మిల.
1: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. నా పేరు సురేఖ. నేను అనంతపూర్ క్యాంపస్ పూర్వ విద్యార్థిని. ఇప్పుడు ప్రస్తుతం నేను అనంతపూర్ క్యాంపస్ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్పంచుకోవడానికి వచ్చాను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు స్వామికి శతకోటి ప్రణామాలు. 1997-2000 బ్యాచ్ లో చదువుకున్నాను నేను. 2000 పాస్డ్ అవుట్ బ్యాచ్. నేను స్వామి దగ్గర చదువుకున్నంత కాలము చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. అండ్ మా పేరెంట్స్ చిన్నప్పటి నుండి స్వామి డివోటీస్, సో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుండి స్వామి లైన్లోనే పెంచారు. లైక్ స్వామి అష్టోత్తరం చదవడము, సుప్రభాతం చదవటము ఇవన్నీ చెప్పేవారు. అవన్నీ చిన్నప్పటి నుండి నాకు తెలుసు. ఆ కారణం చేత నేను అనంతపూర్లో జాయిన్ అవడం నాకు చాలా ఈజీగా అనిపించింది, కష్టమేం అనిపించలేదు. స్వామి కాలేజ్లో చాలా ఆనందంగా జాయిన్ అయ్యాను నేను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా స్వామికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం నేను మా పేరెంట్స్. కాలేజీలో చదువుతుండగా స్వామి మమ్మల్ని అక్కడ లెక్చరర్ల ద్వారా అమ్మాయిలందరినీ చాలా బాగా చూసుకునేవారు. 3 ఇయర్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను అక్కడ, మ్యాథమెటిక్స్ మేజర్. సో ఫైనల్ ఇయర్ లో స్వామి బెంగళూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఉంది, ఎక్స్ స్టూడెంట్స్ కావాలి మాకు హాస్పిటల్ ICUలో OTలో వర్క్ చేయడానికి, ఎక్స్ స్టూడెంట్స్ కావాలి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ పేర్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది లెక్చరర్స్ ద్వారా. డ్యూరింగ్ సమ్మర్ కోర్స్ టైం అట్లా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసేసరికి సరే కొంతమంది అమ్మాయిలు హాలిడేస్ కి ఇంటికి వెళ్ళిపోయడం జరిగింది. నేను మాత్రం అక్కడ సమ్మర్ కోర్స్ కి ఇక్కడ బృందావనలోనే ఉండిపోయాం కొంతమంది అమ్మాయిలం సమ్మర్ కోర్స్ టైంలో. అప్పుడు స్వామి ఓకే సెలెక్ట్ చేశారు కొంతమంది అమ్మాయిల్ని, మేము ఇంట్రెస్ట్ అని 50 మెంబర్స్ ఇచ్చారు నేమ్స్. అందులో 13 గర్ల్స్ ని స్వామి సెలెక్ట్ చేశారు. స్వామి 13 గర్ల్స్ ని టిక్ చేశారు. అది కూడా మమ్మల్ని పిలిచి చూపించి టిక్ చేశారు, నువ్వు సెలెక్ట్ అయ్యావు, నువ్వు సెలెక్ట్ అయ్యావు అని టిక్ చేశారు. తర్వాత ఇంకా మిమ్మల్ని నేను ట్రైనింగ్ కి పంపిస్తాను ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రైనింగ్ కి అని చెప్పడం జరిగింది. 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మీకు ఢిల్లీలో. 6 మంత్స్ ట్రైనింగ్ అయిపోయాక ఇక్కడ వచ్చి పర్తీ సూపర్ హాస్పిటల్లో వర్క్ చేసిన తర్వాత బెంగళూరుకి పంపిస్తాను అని చెప్పడం జరిగింది స్వామి. సరే అని అప్పుడు ట్రైనింగ్ కి వెళ్లడానికి ముందు స్వామి బృందావన్ లో ఆ రోజు రాజధాని ఎక్స్ప్రెస్ లో టికెట్స్ బుక్ చేశారు ఢిల్లీకి. రాజధానిలో టికెట్స్ బుక్ చేశాక, ఇంటర్వ్యూ ఇస్తున్నాను రండి, మీరు నా దర్శనానికి ముందు రండి, మీతో మాట్లాడాలి, ఢిల్లీ గర్ల్స్ తో మాట్లాడాలి, రండి అని ఇంటర్వ్యూకి పిలిచారన్నమాట. ఇంటర్వ్యూకి పిలిస్తే సరే

0: సార్, అప్పుడు లగేజ్ కూడా ప్యాక్ చేసుకుని వచ్చేయండి, ట్రైన్ కి వెళ్ళాలి కదా, మళ్ళీ మీకు టైం ఉండదు, నా దర్శనం అయిపోయాక టైం ఉండదు, లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేసేయండి అని లగేజ్ అంతా తీసుకుని స్వామి దర్శనం రమేష్ హాల్ దగ్గర లగేజ్ పెట్టేసుకున్నాము. వచ్చి అప్పుడు కూర్చున్నాము, అందరం బయట కూర్చున్నాము. బయట కూర్చుంటే స్వామి ఇంకా దర్శనం టైం కాలేదు. అప్పుడు కాకపోతే ఇంకా సరే, నేను మీతో మాట్లాడాలి, రూమ్ లో మాట్లాడతాను సపరేట్ గా, ఈ 13 గర్ల్స్ రూమ్ లోకి రండి నేను మాట్లాడతానన్నారు. అనేసరికి అందరం లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి స్వామి అందరం కూర్చున్నాం లైన్ లో. స్వామి అన్నారు, మిమ్మల్ని నేను ఢిల్లీకి పంపిస్తున్నాను ఎయిమ్స్ కి, అక్కడ వేణుగోపాల్ అని ఇన్ఛార్జ్ ఉంటారు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్, నాకు మంచి పేరు తీసుకురండి, మంచిగా పని నేర్చుకోండి అని చెప్పడం జరిగింది. స్వామికి మంచి పేరు తీసుకొచ్చి మంచిగా పని నేర్చుకోమన్నారు. తర్వాత పాకెట్ మనీ ఇస్తాను మీకు నేను, అది జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పారు. పాకెట్ మనీ 500 రూపీస్ 4 నోట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత విభూతి ప్యాకెట్స్ ఇచ్చారు, శారీస్ ఇచ్చారు, అక్కడ కట్టుకోవడానికి మీకు శారీస్ ఉంటాయి, విభూతి నా ప్రసాదం, ఈ డబ్బులు మీ ఖర్చులకు వాడుకోండి అని ఇచ్చారు. ఎస్పెషల్లీ నా దగ్గరికి వచ్చి ఇచ్చారు డబ్బులు. ఇస్తున్నప్పుడు నాకేంటనిపించింది, ఓన్లీ 3 నోట్స్, అందరికి 4 నోట్లు ఇస్తున్నారు, నాకేమో ఓన్లీ 3 నోట్లే, ఒక్క 3 నోట్లే ఉన్నట్టు అనిపించి, స్వామి నాకు 3 నోట్లే ఇచ్చారు స్వామి మీరు అన్నారు. అనేసరికి, లేదు బంగారు చూడు 4 ఉన్నాయి అన్నారు. కావండి మళ్ళీ లెక్క పెట్టి చూసేసరికి 4 నోట్లున్నాయి అందులో. 4 నోట్లుండగా మళ్ళీ చెప్పారు స్వామి నాతో, ఇవి 500 రూపాయల నోట్లు, నువ్వు 100 రూపాయల నోట్ అనుకుని ఎవరికి ఇచ్చేయకు, ఇచ్చే మాకు బంగారు అని కూడా అన్నారు. ఎవరికి ఇచ్చే మాకు బంగారు, ఇవన్నీ 500 రూపాయల నోట్లు, జాగ్రత్తగా పెట్టుకో అన్నారు. 500 రూపీస్ నోట్ స్వామి నాకు ఇచ్చి, ఇది 100 రూపాయల నోట్ అనుకుని నువ్వు ఎవరికి ఇచ్చేకి బంగారు అన్నారు. అనుకోకుండా ఒకసారి అక్కడ బయట, అక్కడ క్యాంటీన్ లేవు, లేవు మనలాగా ఇక్కడ క్యాంటీన్స్ అవి ఏం లేవు, బయట కాఫీ షాప్ కి వెళ్లి కాఫీ తాగాల్సిందే. సో అప్పుడు నేను ఒక కాఫీ షాప్ కి వెళ్లాను, నేను ఒక్కదానే వెళ్లి, ఎయిమ్స్ హాస్పిటల్ ప్రెమిసెస్ లోనే ఉంది అది ఆ కాఫీ షాప్, వెళ్లి కాఫీ షాప్ ఆయనకి, సార్ ముజ్గు ఏ కాఫీ చాయి, హిందీలో చెప్పాలి వాళ్ళకి, ఏ కాఫీ చాయి అని 500 రూపీస్ నోట్ ఇచ్చేయడం జరిగింది. 500 రూపాయల నోట్ చూసి ఆయన అన్నాడు, హిందీలోనే అన్నాడు తిరిగి, ఇది 100 రూపాయల నోట్ కాదు, 500 రూపీ నోట్, యూ ప్లీజ్ గివ్ 100 రూపీ నోట్ టు మీ. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది అనమాట, ఓ స్వామి అందుకే నాకు చెప్పారేమో, నువ్వు ఇది 100 రూపాయల నోట్ అనుకుని ఎవరికి ఇచ్చేకు, నేను ఆల్రెడీ ఇచ్చేస్తానని స్వామి, నా పిచ్చితనం స్వామికి తెలుసు, ఇది కంగారు మనిషి, నాకు కొంచెం టెన్షన్ అందుకే ఇది ఇట్లా చేస్తుందని స్వామికి అర్థమై, స్వామికి ముందే తెలుసు కాబట్టి నన్ను ముందే హెచ్చరించడం జరిగింది. స్వామి 500 రూపాయల నోట్లని జాగ్రత్తగా అట్టు పెట్టుకుని ఉంచు, ఖర్చు పెట్టుకుని కూడా చెప్పారు జరిగింది. ఆ తర్వాత స్వామికి పాద నమస్కారం ఇచ్చారు, అందరికి పాద నమస్కారం తీసుకుని బయటకు వచ్చేసాము. నా దర్శనం చేసుకుని మీరు ట్రైన్ కి వెళ్ళండి అన్నారు. ఆ రోజు దర్శనం ఇంకా 5:00 కే ట్రైన్ స్వామి, 3:00 కి, అప్పుడు ఆ రోజు గురువారం కూడా, గురువారం 3:00 వరకు రాహుకాలం కరెక్ట్ గా అప్పుడు అయిపోయింది. అన్ని జరిగింది, మేము ఇంకా చాలా హడావిడిగా ఉన్నాం, రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి, ట్రైన్ మిస్ అయిపోతే కష్టం అని అమ్మాయిలు అందరం టెన్షన్ పడుతుంటే, లేదు ప్రశాంతంగా నా దర్శనం చేసుకుని వెళ్ళండి అని స్వామి చెప్పారు. వెళ్లి లోపలికి వెళ్లి స్వామి, ఆ రోజు హారతి కూడా తొందరగా 10 మినిట్స్ బిఫోర్ హారతి కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయి స్వామి దర్శనం చేసుకుని హారతి తీసుకున్నాక అప్పుడు స్టేషన్ కి బయలుదేరి వెళ్లాము. అక్కడ స్టే లో కూడా స్వామి సెపరేట్ గా అకామిడేషన్, గర్ల్స్ కి సెపరేట్ అకామిడేషన్ ఇచ్చారు. అక్కడ ఫుడ్ అవన్నీ స్వామి అరేంజ్ చేసేవారు, ఢిల్లీలో, ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో స్వామి అకామిడేషన్, ఫుడ్ సెపరేట్ అరేంజ్ చేశారు, చాలా బాగా చూసుకున్నారు స్వామి మమ్మల్ని. నేను అనంతపూర్ క్యాంపస్ లో చదువుకుతూ ఉండగా నా రూమ్మేట్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేవారు, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఉండేవారు. అందరితో పాటు నేను ఎట్లా కలిసిమెలిసి ఉండాలి, అందరితో ఎలా వాళ్లతో బిహేవ్ చేయాలి, మనకి తెలియని కొత్త వాళ్లతో, కొత్త వాళ్లతో నువ్వు ఎట్లా వాళ్లతో మింగిల్ అయిపోయి మౌల్డ్ అవ్వాలి, అదంతా స్వామి నాకు కాలేజ్ లో చదువుతుండగా 1, 2, 3 ఇయర్స్ నేర్పించారు. నాకు అసలు చిన్నప్పటి నుండి ఇట్లాగా కలిసిమెలిసి ఉండడం నాకు రాదు, నేను ఒక్కదానే ఉండేదాన్ని అట్లా. అందుకే కాలేజీకి వచ్చాక నాకు ఇట్లా అందరితో కలిసిమెలిసి ఉండడము, అందరితో ఎప్పుడు స్మైల్, నవ్వుతూ మాట్లాడడం స్వామి నేర్పించారు నాకు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా స్వామి స్వామి స్వామి అని నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, ఎప్పుడు నా ఫేస్ లో సాడ్నెస్ అనేది రానివ్వను స్వామి అని స్వామికి నేను ప్రామిస్ చేసుకున్నా. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా కష్టం వచ్చినా. అది నేర్చుకున్నా నేను కాలేజీలో ఉండగా, ఎంత సారో వచ్చినా ఎంత హ్యాపీనెస్ వచ్చినా స్మైలీ ఫేస్. తర్వాత ఇదే నాకు ఎయిమ్స్ లో, స్వామి నాకు ఢిల్లీ ఎయిమ్స్ లో పంపించేసరికి అక్కడ డిఫరెంట్ కమ్యూనిటీ అయిపోయింది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన అమ్మాయిలు ఎవ్వరూ లేరు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ నుంచి నేను ఒక్కదాన్నే సెలెక్ట్ అయ్యాను, ఇంకా మిగతా వాళ్ళు బీకామ్ బీఏ వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు. అక్కడ కాకుండా ఇంకా స్కూల్ నుంచి వచ్చిన కొత్త అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్. బేసికల్లీ నేను తెలుగు అమ్మాయిని, నాకెవ్వరు తెలుగు వాళ్ళు లేరు అక్కడ, అందరూ డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళే. సో అనంతపూర్ లో చదువుకోవడం వల్ల నాకు వేరే భాష అమ్మాయిలతో కలిసిమెలిసి పనిచేసి అక్కడ చాలా ఆనందంగా ఎంతో హ్యాపీగా, అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. అనంతపూర్ క్యాంపస్ లో చదవడం వల్ల ఎయిమ్స్ ఢిల్లీలో చాలా ఆనందంగా స్వామి బ్లెస్సింగ్స్ తో వర్క్ చేయగలిగాను నేను.
1: ఓం శ్రీ సాయిరాం. నా పేరు డి మీరారాణి. నేను 1969 నుంచి 1974 వరకు శ్రీ సత్యసాయి ఉమెన్స్ కాలేజ్ అనంతపూర్ క్యాంపస్ లో చదివినాను, సైన్స్ గ్రూప్ స్టూడెంట్ ని. మేము అప్పుడు 1969-70 నుంచి 72 వరకు క్యాంపస్ అనంతపూర్ టౌన్ లో ఉండింది. అప్పుడు మేము ఇంకా చాలా చిన్నవాళ్లము, ఇంకా స్వామి గారిని మేము చూడలేదు. మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒకసారి మధ్యాహ్నము 3 గంటలు ఆ టైంలో స్వామిగారు ఓపెన్ జీప్లో ఊరేగింపుగా వస్తున్నారనే సమాచారము మా టీచర్స్ కు తెలిసింది. వెంటనే వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి, స్వామిగారు ఇలా వస్తున్నారు కాబట్టి మీరు మెయిన్ గేట్కి ఇరువైపులా నిల్చుకుని స్వామివారికి స్వాగతం పలకాలని చెప్తే, మేమంతా ఎంతో ఉత్సాహంగా వెళ్లి ఇరువైపులా నిలబడి ఉన్నాము. అప్పుడు 4 గంటల సమయంలో స్వామిగారు వచ్చినారు ఊరేగింపుగా. మేమందరము జై స్వామి జై స్వామి అని అంటున్నాము. అటువంటప్పుడు ఆయన అందరికి మాకందరికి ఇట్లా చేతులు ఊపుతూ మమ్మల్ని అందరినీ ఆశీర్వచనం చేసినారు. ఆ సంఘటన ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తు ఉంది. అది ఒక మధురానుభూతి, స్వామిని మొదటిసారి చూసినటువంటి ఒక మధురానుభూతి నాకు. తర్వాత 1972 నుంచి క్యాంపస్ కొత్త క్యాంపస్ లోకి మేమే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ మేము ఎంటర్ అయింది క్యాంపస్ లోకి. క్యాంపస్ లోకి ఎంటర్ అయినప్పుడు మధ్యలో ఒకసారి మమ్మల్ని, మేము ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా టీచర్స్ ఫీల్డ్ స్టడీ అని చెప్పి తీసుకెళ్లారు. అలా మొక్కలు అవి అంతా చూసుకుంటూ వెళ్లి మేము వెళ్ళినప్పుడు క్యాంపస్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే స్టేర్ కేస్ కి ఈ వైపులా అటువైపు ఇటువైపు ఇద్దరు ఫారినర్స్ చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ వేసినారు. ఆ పెయింటింగ్స్ వాళ్ళు వేయడం ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. అది ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా కాలేజీకి వెళ్తే ఆ పెయింటింగ్స్ తప్పకుండా చూస్తాను. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి చూసినప్పుడంతా ఒక విధమైనటువంటి ఆనందం మాకు. తర్వాత స్వామిగారు, మేము ఒక విధంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి, ఎందుకంటే స్వామిగారు తరచుగా కాలేజీకి వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడల్లా మాకు మంచి ప్రసంగం ఒకటి చేసేవారు. అవన్నీ విని మేము చాలా ధన్యులమైనాము. అలా ఒక ఆయన ప్రసంగించినప్పుడు చాలా నిశ్శబ్దంగా, ఎంత నిశ్శబ్దంగా కూర్చునే వాళ్ళం అంటే అంత కూర్చునే వాళ్ళము. ఒకసారి ప్రసంగం చేసినప్పుడు స్వామిగారు ఒక తమాషా అయినటువంటి సంఘటన ఒకటి చెప్పినారు మాకు. అదేమంటే, స్వామిగారు దగ్గరికి ఒకసారి ఒక తమిళ ఆయన పాట కచేరి చేసేదానికి వచ్చినారంట. వచ్చినప్పుడు ఆయన చాగరా స్వామి కుర్తి, రామా నే పొగడుకుంటే నీకేమి అనే పాటను, రామా నే పకోడా తింటే నీకేమి పాడినట్లు చెప్పినారని స్వామి చెప్తే ఒక్కసారి హాల్ అంతా గట్టిగా నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఆ సంఘటన, ఇటువంటి సంఘటన చెప్తూ ఎంతో విధమైనటువంటి ప్రసంగము స్వామిగారు మాకు చేసేవారు. అవన్నీ ఇప్పటికీ మాకు బాగా గుర్తున్నాయి. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడే మాకు మా కాలేజ్ డ్రెస్సులు, ఒక వైట్ శారీ మీద గ్రీన్ బార్డర్ ఉండే చీరలన్నీ స్వామిగారు మాకు చేతికి అందించినారు. అది కూడా మాకు ఇంకా బాగా గుర్తు ఉంది. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఒక విధంగా మా జీవితం ధన్యమైందని చెప్పాలి. 21-22 తేదీల్లో పుట్టపర్తిలో జరిగేటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు మేము అందరము రావాలనుకుంటున్నాము. జై సాయిరాం.
2: అందరికీ సాయిరాం. నా పేరు సాయిలీల. నేను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపించిన అనంతపురం విశ్వవిద్యాలయ విద్యార్థిని. నేను ఈరోజు బాబావారి ఆఫీసులతో కొనసాగుతూ ఉన్న నా జీవిత ప్రయాణాన్ని గూర్చి మరియు స్వామివారి లీలలను గూర్చిన వివరాలు కొన్ని మీతో పంచుకుంటున్నాను. కొన్ని మాత్రమే అని ఎందుకన్నానంటే, అనంత విశ్వ వ్యాపకులైన శ్రీ సత్యసాయిబాబా వారి లీలలు అనంతం. స్వామి ప్రతిక్షణం భక్తుల పరిరక్షణార్థం మరియు ధర్మ సంస్థాపనార్థం ఎన్నో మహత్యాలు చూపుతూ తమ బిడ్డలను ఉద్ధరిస్తూ ఉంటారు. నేను సాయి బిడ్డనవ్వడం నా అదృష్టం. ఇలా ఎన్నో మహత్యాలు ఈ కొద్ది సమయంలో వివరించడం కష్టతరం కావున కొన్ని అని ప్రస్తావించాను. నేను మొట్టమొదటిసారిగా నా 10వ ఏటనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యచరణములు స్పృశించడానికి ఉరవకొండ బాల వికాస్ వేదిక అయ్యింది. ఇలా నేను శ్రీ సత్యసాయిబాబా వారి నీడలో చిన్న చిన్న అడుగులు వేస్తూ పెరిగాను. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురువే ఈ జగత్తుకు మూలం. దేవతలకు సైతం గురువు చాలా అవసరం. శ్రీ సత్యసాయిబాబా లాంటి మహనీయులు నాకు తల్లి తండ్రి గురువు దైవంగా లభించడం నా మహద్భాగ్యం. ఏ రాగం ద్వారా స్వామివారి అనురాగాన్ని పొందానో ఆ రాగం ఇప్పుడు ఆలపిస్తున్నాను. పార్తిపురి మే జనుమలియా ఓ సాయి రామ నామ హై, మైర ముకుట ధర మురళి మనోహర సాయి శ్యామ నామ హై. హే శివ శంకర.

0: है। पातिपुरी में जन्म लिया वो साई रामा नाम है।
1: श्री बाबा वारी మహాసంకల్పం చేత నేను అనంతపురం బాలికల విశ్వవిద్యాలయంలో విద్యార్థినిగా ప్రవేశించగలిగాను. ఆ రోజు నాకు శుభదినం. నేను తల్లి ఒడిలో నుండి సాయి అమ్మ ఒడిలోకి చేరుకున్నాను. బీఎస్సీ మరియు ఎంఎస్సీ హోమ్ సైన్స్ 5 ఏళ్ల కోర్సు పూర్తి చేశాను. ఈ పరిధిలో కేవలం చదివే కాకుండా ఎన్నో గొప్ప విషయాలు, సూత్రాలు, ఆధ్యాత్మికత తెలుసుకున్నాను. లౌకికంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ అలౌకికంగా ఆ పరమాత్మ పాదాలను చేరుకునే వాతావరణం మన సాయి విద్యాలయంలో ఉండడం అమోఘం. విద్యార్థి దశలోనే చదువుతో పాటు వేద పఠనం, భజన లాంటి సాధనల ద్వారా భగవంతుని కృపకు పాత్రులయ్యే మార్గాన్ని బాబావారు తమ విద్యా సంస్థల ద్వారా చూపుతున్నారు. నాకు శ్రీ బాబావారికి ఉన్న గురు శిష్య సంబంధం దినదిన ప్రవర్ధమానమయ్యింది. జ్ఞాన సముపార్జన ఎంత ముఖ్యమో ఆ జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగించడం అంతే ముఖ్యం అంటారు. నేను స్వామివారి దగ్గర చదువుకున్న హోమ్ సైన్స్ వలన ఎంతో మంది రోగులకు తగిన న్యూట్రిషన్ మరియు డైట్ ప్లాను ఇవ్వగలిగాను. మానవ సేవయే మాధవ సేవ అని శ్రీ బాబావారి ఆశీస్సులతో నా చదువును, విజ్ఞానాన్ని మానవ సేవకు పై విధంగా ఉపయోగించగలిగాను. సాయిబాబా వారి అనుగ్రహం వర్ణనాతీతం. స్వామి తమకు 2 సార్లు పుష్పగుత్తం సమర్పించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఒకసారి స్వామి 60వ జన్మదిన వేడుకల సందర్భంగా, మరొకసారి 2017 అవతార్ డిక్లరేషన్ రోజున. ఈ 2 రోజుల్లో నాకు లభించిన సువర్ణావకాశానికి నేను ఎంతో సంతోషపడ్డాను. శ్రీ సత్యసాయి బాలికల విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హోమ్ సైన్స్ చదివిన తర్వాత విద్యార్థినులకు స్వామివారితో ముఖాముఖి జరిగింది. అప్పుడు స్వామి నాతో, "నువ్వెక్కడికి పోతావులే" అన్నారు. స్వామివారి అమృత వాక్కులో గల అంతరార్థం అప్పుడు నాకు అర్థం కాలేదు. తరువాత నేను ఎంఎస్సీ హోమ్ సైన్స్ అనంతపురం స్వామి విశ్వవిద్యాలయంలోనే చదవడం, ఆ తర్వాత నాకు వివాహమయ్యి కదిరిలోనే అనగా ప్రశాంతి నిలయానికి దగ్గరగా ఉండడం ద్వారా స్వామి వాక్కు ఫలించిందని, స్వామివారు ఏం చెప్పినా అది నా మంచికేనని, స్వామి అమృత వాక్కు నిగూఢమైన అర్థాలు ఎన్నో ఉంటాయని తెలిసింది. ఈ రోజు నేను, నా కుటుంబం సంతోషంగా ఉండడానికి కారణం శ్రీ సత్యసాయిబాబా వారి ఆశీస్సులు అనడంలో అతిశయోక్తి లేదు. స్వామి, మీ కృప లేనిదే నేను లేను. బాబావారు ప్రత్యక్షంగానే కాక పరోక్షంగానూ, కలల రూపంలోనూ ఎన్నో విధాలుగా నాకు అభయమిచ్చారు. ఇటువంటి అభయ ప్రదాత అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపించిన అనంతపురం విద్యా సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం సాయి బిడ్డలందరికీ ఆనందకరమైన విషయం. జూలై 21వ తేదీన శ్రీ సాయి బిడ్డలందరూ కలిసి దివ్యమైన సాయి మాత సమక్షంలో వేడుకలు జరుపుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. శ్రీ సాయి లీలలే ఈ సాయి లీల. జయ సాయిరాం.
2: సాయిరాం, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చాను, నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. వీ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్. మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది, బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడీ హ్యాస్ టు బి విత్ మదర్. మై స్వామీ కేమ్ టు మై మదర్స్ డ్రీమ్ అండ్ హెల్ప్ గివ్ 2 స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయిన్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్లే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను దేవామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, అక్షింతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్ట్ గా రమాక కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామికి ఏం డైరెక్ట్లీ తుమి వచ్చి అక్షింతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక్క మీద వేశారు. సో నేను అనుకున్నాను అక్కనే బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటూ స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమాకదా. సో అక్కడ స్వామి ఎస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్ నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ ఎంఎస్సీ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటు అయిపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాపం ఎప్పుడు డీడీలు పంపుతూ పుట్టుపతికి అవి నైన్ D4 D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ రమ్మనండి, వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారు? అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావన్ డ్యూటీ చేస్తున్నాం, మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం, అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వి హావ్ టు గో టు హాస్పిటల్. అక్కడ వెళ్ళండి, ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వి వెంట్ అక్కడ వెళ్లి ఆమెది ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాం. బయటకు వచ్చే టైంలో ఏమైంది అంటే సడన్ గా స్వామికి కార్ వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదేవి లేరు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీవర్ బోత్ ఆఫ్ అస్ అంటే స్కార్ఫ్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్ఫ్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూసారు, ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. సో దట్ టైమ్ ఐ గాట్ ఎ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్. ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్? అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్ళు పడుతున్నాయి, భయం వేస్తుంది. స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంత. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, ఐమ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ విచ్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. దట్స్ అ థింగ్. సాయిరామ్.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో మూడో భాగం ప్రారంభోత్సవ సంరంభం విన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: అది 1978 సంవత్సరం. గురు పౌర్ణిమ, మహాపర్వదినం, సాయిచంద్రుడు షోడశ కళా పరిపూర్ణుడై ఆధ్యాత్మికానందాన్ని అందరికీ అందిస్తున్నారు. జనప్రవాహం ఆ ఆనందరస ప్రవాహంలో తలమునకలవుతూ ఆనంద సాయిని కీర్తిస్తున్నారు. ఇలాగున
1: సాయి రామ శ్రిత కుముద సోమ, సాయి రామ శ్రిత కుముద సోమ, కారుణ్య ధామ కమలాబ్ద కుల సోమ, కారుణ్య ధామ కమలాబ్ద కుల సోమ.

0: 사이람 야이브로 서치 사이나 다가가 అలా పరవశంగా గానం చేసేతరి ఆస్ట్రేలియా దేశస్థుడగు ద విల్సన్ అనే భక్తుడు స్వామిని తదేకంగా చూడసాగాడు. కొంతవడికి చిత్రంగా స్వామి ముఖబింబంలో మార్పులు గోచరింపసాగాయి. క్రీస్తుగా, జొరాస్ట్రన్గా, బుద్ధునిగా స్వామిని దర్శించుకున్నాడు విల్సన్. కాని తన ఇష్టదేవత దర్శనం కానందుకు వేదన పడచొచ్చాడు. సాయి అద్భుత లీల. స్వామిలో శ్రీ రమణ మహర్షుల వారు విల్సన్కు దృగోచరమైనారు. పట్టరాని మహదానందంతో దిక్కున లేచి కన్నులు గంగా భాగీరథులై ప్రవహింప శ్రీ సాయి పదవనజనాలు వనజాలను కన్నీట అభిషేకించాడు. సాయిప్రభో, సాయిప్రభో, అజ్ఞానాంధకారం ఆవరించిన నా హృదయాకాశంలో సత్యసూర్యుడవై భాషించావు. భగవాన్, సాయి భగవాన్, ధన్యోస్మి, ధన్యోస్మి అని పరవశించు శుభవేళ సాయి వాత్సల్య సాగరుట విల్సన్ తలనిమిరి శ్రీరామచంద్రునిగా, విఘ్నేశ్వరుని విఘ్నేశ్వరునిగా, షిరిది సాయిగా తదుపరి దశావతారముల ప్రదర్శించి విల్సన్ను ధన్యుని గావించారు. జై బలో సత్యసాయి మహారాజ్. రాబర్ట్ సిల్వర్ అమెరికా సంయుక్త రాష్ట్రములలోని కాలిఫోర్నియాలో న్యాయవాది. అతడు సతీ సమేతంగా హవాయి ద్వీపమునందరి సముద్ర తీరంలో ఒక నిండు పున్నమిరేయి చల్లని వెన్నెలను కురిసే వేళ విహరిస్తూ తాను భారతదేశంలో చూచిన శ్రీ సత్యసాయి భగవానుని అద్భుత లీలలను తన ధర్మపత్నికి వివరిస్తూ యథాలాపంగా ఆకాశం వైపు చూపు సారించాడు. పూర్ణ చంద్రునిలో పరిపూర్ణ సాయి చంద్రుని దివ్య దర్శన భాగ్యం కలిగింది. ఏమాతని పురాకృత సుకృతం, ఏమి ఆతని పురాకృత సుకృతం. పరమాశ్చర్యంతో భార్యకు ఆ కమనీయ దృశ్యం చూపించాడు రాబర్ట్ సిల్వర్. అలా పలుమార్లు శ్రీ సాయినాథుడు చంద్రునిలో కన్పట్ట పరవశించారు ఆ పాశ్చాత్య దంపతులు.
1: సాయి లీల ఎంత చిత్రం, ఎంత చిత్రం. ఎంత చిత్రం, ఎంత చిత్ర వింతింతగా కనుపల్చుట.

అమెరికాలో నింగి నేలా కలియు హారిజోన్ ప్రదేశమున భానుదయ వేళలలో సంపూర్ణ చంద్రుడు సైతం దర్శనమిచ్చునట. అటునిటు ప్రకాశించే సూర్యచంద్రులలో రాబర్ట్ సిల్వర్ దంపతులు శ్రీ సాయిప్రభు దివ్య దర్శనము పలుమార్లు పొందిరట. హృదయాకాశమున జ్ఞానభాస్కరుడై భాషించు సాయికి సూర్యచంద్రులలో తానై ఉండుట ఏమంత వింత. జైబలో సత్యసాయినాథ బ్రహ్మశ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి సాయి గాయత్రి మంత్ర ప్రవక్త. వారి కుమారుడు శ్రీ జీవి సుబ్బారావు యుఎన్ఓలో భౌతిక శాస్త్రవేత్త. వారి మూడవ కుమారునకు ప్రాణాంతక వ్యాధి సంభవించింది. బిడ్డడు బ్రతుకుడని అమెరికాలోని ఘనవైద్యులు అన్నారు. జీర్ణకోశం శీర్ణమైనదని కృత్రిమంగా తిత్తిని నిర్మించి అమర్చిన బిడ్డడు మరణించడం ఖాయం అన్నారు. అన్ని ఆశలు ఉడిగిన స్థితిలో ఆ సాయి పదకమలములే గతి అని బెంగుళూరు చేరి స్వామి చరణకమలములపై వ్రాలి. గతి నీవే అన్నీ

ముజ్జగములేను దేవరాదయతో బొచ్చలోని బాపు బొచ్చలోని బాధను

సాయి. కొనవు పురితోనున్న కుమరుని స్వామి పదముల చింతపడవయిచి అశ్రుధారలు కన్నుల స్రవింప అంజలించి, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష సాయీశ్వర అంటూ కాళ్లబడినారు సుబ్బారావు దంపతులు. సాయి దంపతుల లేవనెత్తి కనుబొమ్మను పైకెత్తి ఏమీ అన్నట్లు చూచి ఆర్తజన బాంధవుడవుట లీలా విభూతిని సృష్టించి తన లోకాభయహస్తంతో బారుని ఉదరభాగంపై నలిమి పులిమి అభయమిచ్చితి భయమేల వ్యాధి బాధ తొలగినది అని పలికినారు. అంతేకాదు మెతుకు మింగలేని ఆ బాలుడి చేత పీకలదాకా విందు భోజనం ఆరగింపచేశారు సాయి. అవును, సాయి సిద్ధ సంకల్పులు కదా. నాటి నుండి ఆ బాలుడు పూర్ణాయుర్దాయాన్ని పొంది సుఖించాడు నమ్మిన వారి కొంగు బంగారం స్వామి.

0: மாதவம் ஜெய் பரோ சச்சசாயிநாத மஹாராஜ்.
1: அது 1975 మలేషియాలోని ఒక సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్. బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డ శివప్రకాశం చికిత్స కొరకు అచట చేరాడు. వ్యాధి తీవ్రత అధికమైనది. శివప్రకాశం శివైక్యం చెందటం ఖాయమ్మని పెదవి విరిచారు వైద్యులు. తనకు ఇక నూకలు చెల్లాయి అని తెలిసిన శివప్రకాశం అనంతునకు తన కడపటి ప్రార్థన అందించాడు ఆవేదనతో.

నిరాశ నిస్పృహలు తన్ను ఆవరింప ఇక తనకు మరణం ఖాయమని భావించి క్షణం క్షణం వ్యాధిబాధను భరించటం కన్నా ఒక్కసారి కన్ను మూయటం మేలని హాస్పిటల్ కారిడార్ నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలని క్రిందికి దూకపోయాడు. త్రుటిలో ఒక అదృశ్య హస్తం శివప్రకాశాన్ని వెనక్కులాగింది. ఆగు అన్న గంభీర వాక్కు వినపడింది. వెనుదిరిగాడు శివప్రకాశం నిర్వేదంగా. అద్భుతం! తన ఆప్తమిత్రుడు సుబ్రహ్మణ్యం ముక్కున వేలు వేసుకుని నిలచి, సోదరా, ఆత్మహత్యా పాపం సుమా, సాయిని మరచితివా, పోయి సత్యసాయి ప్రభుని శరణు వేడు, నీ వ్యాధిబాధ తొలగుతుంది అని అనునయించి పంపాడు. ఆప్తవాక్యాన్ని అనుసరించి బహుదూరం ప్రయాణించి సాయినాథుని దరిజేరి స్వామిని శరణు వేడాడు ప్రకాశం. ఇలా

అలా సాయి పదకంజములకు అంజలించి తన బాధను నివేదించి పహిమాం రక్షమాం సాయిరాం అన్నాడు. ప్రకాశం, విశ్వాసం వీడి ఊపిరి విడువాలని ప్రయత్నించావు. నా రక్షణలోనున్న నీవు అరక్షితుడవు కావు. నీ క్యాన్సర్ క్యాన్సిల్ అంటూ శ్రీ భగవాన్ తన హస్తమును గాలిలో కదలించి ఎర్రని ఒక లేపనాన్ని సృష్టించి దానిని ప్రకాశం ఉదరభాగంపై పులిమి సున్నితంగా భుజం తట్టి, బంగారు భయం లేదులే, ఇక వెళ్లిరా అని అనునయించి పంపారు స్వామి. అనుమానంతో వైద్యుల దరిజేరా. వారు పరీక్షించి, అరే వ్యాధిజాడలే మాయమైనాయే, ఏమీ ఈ మహామాయ, నీవు చచ్చి బ్రతికావు పో అన్నారు ఘనవైద్యులు. అంతేకాదు ఇది మాయాధీశుడగు సాయిలీల సుమా అన్నారు. పరమానందంతో అత్తమిత్రుని చేరి, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం, ఆత్మహత్యాయత్నాన్ని వారించిన నీకు వేనవేల కృతజ్ఞతలన్నాడు శివప్రకాశం. ఆశ్చర్యచకితుడై, సోదరా నేను నిన్ను వారించి తినా, హాస్పిటల్ వైపు నేను రానేలేదే. ఓహో అర్థమైనది, అఖండ వాత్సల్య సాగరుడగు సాయి నిన్నడ్డుకొని అదుకున్నాడు అన్నాడు సుబ్రహ్మణ్యం. సజల నయనాలతో ఆర్తావన సాయిని తలచి శివప్రకాశం ఆనందనర్తనం సాగించి సాయి సంకీర్తన చేశాడు ఇలా.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్య సాయివాణి శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ప్రత్యేక భజన్ అంతాక్షరి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో హైదరాబాద్ లో వివిధ సమితుల నుండి యువతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా శైలజ గారు వ్యవహరిస్తారు. మన ఈ కార్యక్రమంలో రెండు టీమ్స్ ఉన్నాయి. మొదటి టీం సత్య టీం, రెండోది ప్రేమా టీం. సత్య టీంలో పాల్గొనేవారు అపర్ణ, యామిని, శ్యామరూప. మరి ప్రేమా టీంలో పాల్గొనేవారు ఆరాధన, దుర్గా, సాయి ప్రసన్న. మరి ఈనాటి మన కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభిద్దాం.

0: ఈ కార్యక్రమాన్ని మరి ఉత్సాహంగా ప్రారంభిద్దామా?
1: ప్రారంభిద్దాం.
0: మన ఫస్ట్ రౌండ్ ఏంటంటే అంత్యాక్షరి. ఈ అంత్యాక్షరిలో ముందుగా ఒక భజన్ మేము పాడతాము. ఆ భజన్లో చివరిగా ఉన్న అక్షరంతో ముందు సత్య టీం వాళ్లు ఒక భజన్ పాడతారు. ఆ భజన్లో చివరి అక్షరంతో ప్రేమ టీం వాళ్లు మరో భజన్ పాడతారు. ఇలాగా 5 సార్లు పాడడం జరుగుతుంది. ప్రతి భజన్కి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. పాస్ చేస్తే 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఆలోచించడానికి 10 సెకండ్లు మాత్రమే టైం. మరి అందరూ రెడీయా?
2: రెడీ.
0: శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమాన్ని స్వామివారు పాడిన చక్కటి రాములవారి పాట.
3: ప్రేమముదిత మనసు

0: చాలా చక్కగా పాడారు అందరూ. ఎవరు ఎక్కడా తగ్గకుండా పోటా పోటీగా పాడారు. మరి ఫస్ట్ రౌండ్ అయ్యాక మీ స్కోర్స్ ఎలా ఉందో మన జడ్జి గారు శైలజ్ గారు చెప్తారు. శైలజ్ గారు,
1: ఫస్ట్ రౌండ్ అయ్యాక సత్య టీం 50 పాయింట్స్ స్కోర్ చేశారు. మరి ప్రేమ టీం 50 పాయింట్స్.
0: ఫస్ట్ రౌండ్ కదా చాలా చక్కగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. మరి సెకండ్ రౌండ్ లో రాను రాను మనకి టఫ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. మరి మన సెకండ్ రౌండ్ భజన గుర్తించండి. శైలజ గారు ఒక భజన మధ్యలో ఒక లైన్ చెప్తారు, ఆ భజన్ని గుర్తించి పాడాలి. ఈ రౌండ్ బజర్ రౌండ్. ఎవరైతే ఫస్ట్ సాయిరాం చెప్తారో వాళ్లకి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్స్ లేవు. ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారో వాళ్ళకి 10 పాయింట్స్, పాస్ అయితే 5 పాయింట్స్. అందరు రెడీనా?
2: రెడీ.
0: శైలజ గారు, మరి ఫస్ట్ భజన ఏంటండి?
1: జననీ జానకి జీవన రామ్,
0: సాయిరాం. సత్య టీం ముందుగా సాయిరాం చెప్పారు, మీరు పాడండి.

0: రెండో భజన చెప్పండి శైలజ గారు.
1: రఘుపతి రాజా రామ రామ్
0: సాయిరామ్. మళ్ళీ సత్య టీం వాళ్ళు ముందుగా సాయిరామ్ చెప్పారు, పాడండి.

0: వెరీ గుడ్. సత్య టీం వాళ్ళు మళ్ళీ ఇంకొక 10 మాటలు గెలుచుకున్నారు. మీరు కూడా ప్రేమ టీం వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ గా, కొంచెం త్వరగా బజర్ ఇచ్చేసేట్టుగా ఉండాలి. సరే, నెక్స్ట్ భజన ఏంటంటే
1: భజమన సీతారామ రామ్, భజమన సీతారామ్.
0: మళ్ళీ సత్య టీం వాళ్ళు కొంచెం ఒక్క సెకండ్ ముందుగా సాయిరామ్ చెప్పేశారు, పాడండి.

0: చాలా చక్కగా పాడారు. అగైన్ 10 మార్క్స్ ఫర్ సత్య టీమ్. ప్రేమ టీం వాళ్ళు కొంచెం జోష్ గా ఇంకా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చాలా టఫ్ అవుతోంది. మరి ఇంకొక భజన్ చూద్దాము, ఎవరు ముందు చెప్తారో చూద్దాం.
1: జయ కృష్ణ హరే, జయ కృష్ణ హరే, జయ రాధా కృష్ణ హరే.
0: ఈసారి ప్రేమ టీం వాళ్ళు ముందుగా చెప్పారు, పాడండి.

0: వెరీ గుడ్, ప్రేమ టీం వాళ్ళు ఇలాగే ముందుకు రావాలి. అండ్ నెక్స్ట్ పాట శైలజ గారు చెప్పండి.
1: సీతావల్లభ సుందర రామ.
0: అగైన్ ప్రేమ టీం జోష్ కనిపిస్తోంది, ఇప్పుడు పాడండి.

0: వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక పాట.
1: సాయి రామ పరమ దయాళ
0: సాయిరామ్. అగైన్ ప్రేమ టీమ్ పాడండి.

0: మరొక పాట.
1: మధుర మనోహర మంగళ
0: సత్య టీం వాళ్ళు ముందుకొచ్చారు, పాడండి.
2: మధుర మనోహర మంగళనామ.
0: రాంగ్ అండి, ఇంకో పాట ఉంది, ఇంకొక భజన ఉంది, ఆలోచించండి.
2: మధుర మనోహర,
0: ఇంకొకసారి మీరు భజన చెప్పండి ఒకసారి.
1: మధుర మనోహర మంగళ ధామ.
0: టైమ్ అప్. ప్రేమ టీమ్ కి వెళ్తుంది పాట.
2: మధుర మనోహరమం.
0: ఒకసారి ఆ లైన్ నుంచి మీరు ఏదైనా పాడుకుంటూ వస్తుంటే మీకు పాట రావచ్చు.
1: 3 సెకండ్స్ ఏముంది ఇంకా. టైమ్ అప్.
0: శైలజ గారు, కరెక్ట్ భజన ఏంటో మీరు చెప్పండి ఒకసారి.

0: చాలా చక్కగా పాడారు శైలజ గారు. మీరు ఈ పాటని ఇప్పుడు గుర్తించుంటారు. మరి నెక్స్ట్ ఏంటో చెప్పండి.
1: అవతార సాయి అవతార
0: సాయం. ఇద్దరు ఒకేసారి ఉత్సాహంగా చెప్పడం వల్ల మీ ఇద్దరులో ఎవరు చెప్పారో మాకు కన్ఫ్యూజన్ గా ఉంది. సో మా టెక్నికల్ టీమ్ ని ఒకసారి రివైండ్ చేయమని చెప్పి విని మేము ఎవరు పాడబోతున్నారో చెప్తాం. సో టెక్నికల్ టీమ్ ని కన్సల్ట్ చేశాక మాకు తెలిసింది ఏంటంటే ఇద్దరు ఒకేసారి రెండు టీమ్స్ ఒకేసారి సాయరం చెప్పడం జరిగింది. ఎవరు ఏ పాట అనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. సత్య టీం మీరు ఏ పాట అనుకుంటున్నారు?
2: కళ్యాణరామ ఆనందరామ.
0: ప్రేమ టీం మీరేమనుకుంటున్నారు?
3: కళ్యాణరామ.
0: మీరు కూడా అదే అనుకుంటున్నారా? సరే, ఇద్దరికి 5-5 పాయింట్స్ ఇస్తాము. ఒకసారి పాడేసేయండి, ఆ కళ్యాణరాముణ్ణి తలుచుకుందాము. పాడండి.

0: పూర్ణ అవతార సత్యసాయిరామ, చాలా చక్కగా ఉంది కదా పాట. మరి నెక్స్ట్ పాట ఏంటో శైలజ గారు చెప్పండి.
1: ప్రేమ స్వరూప ప్రశాంతి నికేతన.
2: సాయిరామ్
0: ప్రేమ టీం వాళ్ళు ముందుగా సాయిరామ్ చెప్పారు, పాడండి.

0: మరి లాస్ట్ భజన్ ఎవరు గుర్తుపడతారో చూద్దాము. చెప్పండి.
1: యుగ అవతార పరమేశ్వర రామ
2: సైరం.
0: సత్య టీం వాళ్ళు ముందుగా సైరం చెప్పారు, పాడండి.

0: వెరీ గుడ్ సత్య టీమ్, చాలా చక్కగా పాడారు. ఈ రౌండ్ చక్కటి పాటతో ఎండ్ చేసుకున్నాం. మరి స్కోర్స్ ఎలా ఉన్నాయో శైలజ గారు ఇప్పుడు చెప్తారు.
1: ఈ సెకండ్ రౌండ్ స్కోర్స్ లో సత్య టీమ్ 45 పాయింట్స్, మరి ప్రేమ టీమ్ కూడా 45 పాయింట్స్.
0: వెరీ గుడ్. ముందర ఈ రౌండ్ ప్రారంభంలో ప్రేమ టీం వాళ్ళు కొంచెం వెనుకబడి ఉన్నారు, తర్వాత మళ్ళా పుంజుకుని మొత్తానికి ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారన్నమాట. సో థర్డ్ రౌండ్ లో మరి ఎవరు ఎక్కువ స్కోర్ చేసుకుంటారో చూద్దాము. ఈ థర్డ్ రౌండ్ ఏంటంటే అష్టోత్తర నామం చెప్పడం జరుగుతుంది. ఆ నామం చెప్పగానే ఎవరు ఫస్ట్ సాయిరాం చెప్తారో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ అష్టోత్తర నామం వినగానే దానికి అర్థం చెప్పి, ఆ నామం వినగానే ఏ భజన స్ఫురించిందో అది పాడాలి. దీనికి 10 పాయింట్స్ ఉంటాయి, పాస్ అయితే 5 పాయింట్స్. మరి థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసుకుందామా? రెడీయా?
2: రెడీ.
0: వెరీ గుడ్. సో ఫస్ట్ నామం ఏంటో శైలజగా చెప్తారు, వినండి.
1: ఓం శ్రీ సాయి సత్య స్వరూపాయ నమః.
0: సత్య టీం ముందుగా సైరం చెప్పారు, చెప్పండి.
3: సత్యాన్ని ఆకారంగా ధరించి భూమి మీదకి వేంచేసినటువంటి సత్యసాయి నాథుడికి నమస్కారము అని ఈ నామానికి అర్థం.
0: వెరీ గుడ్. మరి భజన మీకేంటి స్ఫురించిందో చెప్పండి.

0: చాలా చక్కగా పాడారు. మరి నెక్స్ట్ అష్టోత్తరం ఏంటో శైలజ గారు చెప్పండి.
1: ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ.
0: మళ్ళీ సత్య టీం వాళ్ళు ముందుగా సైరం చెప్పారు, పాడండి.
2: త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రయం మన స్వామి కాబట్టి అటువంటి స్వామికి నమస్కారము అని అర్థము.
0: చాలా చక్కగా చెప్పారు. మరి భజన.

0: వెరీ గుడ్. సత్య టీం వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు, ప్రేమ టీం వాళ్ళు కొంచెం మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుని ముందుకు రావాలి. మరి నెక్స్ట్ అష్టోత్తర నామం ఏంటో శైలజ్ గారు చెప్తారు, రెడీగా ఉండండి.
1: ఓం శ్రీ సాయి సుందర రూపాయ నమః.
0: ఈసారి ప్రేమ టీం వాళ్ళు ముందుకొచ్చారు, చెప్పండి.
2: సుందర రూపా శ్రీ సాయి రామా. మన స్వామి ఎంతో అందంగా సుందరంగా ఉంటారు, ఆ సుందర రూపమైన మన స్వామికి నమస్కారం అని అర్థం.
0: చాలా చక్కగా చెప్పారు. మరి భజన ఏది మీకు గుర్తుకొస్తుందో చెప్పండి.

0: చాలా చక్కగా పాడారు. మరి ప్రేమ టీం వాళ్ళు కూడా 10 మార్క్స్ వచ్చాయి, ఇంకా మీరు కూడా ముందుకు రావాలి. మరి నెక్స్ట్ అష్టోత్తర నామం ఏంటో చెప్పండి.
1: ఓం శ్రీ సాయి సర్వమత సమ్మత.
0: సత్య టీం వాళ్ళు ముందుకొచ్చారు, చెప్పండి.
2: సకల మతాల సారము మన సాయి మతము, మన స్వామికి అన్ని మతాలు సమ్మతమే, అటువంటి సాయినాథునికి నమస్కారము అని ఈ నామానికి అర్థము.
0: ఓకే, మరి భజన

0: వెరీ గుడ్, చక్కగా పాడారు. మరి నెక్స్ట్ నామం చెప్పండి.
1: ఓం శ్రీ సాయి రత్నాకర
0: సాయి
1: నమః.
2: మన స్వామి రత్నాకర కుల వంశానికి చెందినవారు, అందుకని ఆ రత్నాకర కుల వంశంలో పుట్టిన మన స్వామికి నమస్కారం అని అర్థం.
0: ఓకే, భజన.

0: వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. మరి
1: ఈ నామానికి ఇంకొక పాట చెప్పచ్చు, ఎవరైనా చెప్పగలరా?
0: నేను చెప్తా.
2: నేను చెప్తా.
0: దీనికి మార్క్స్ లేవు, చెప్పండి. ఓకే, ప్రేమ టీం వాళ్ళు చెప్తా ఉన్నారు, పాడండి.

0: ఇలా అందరం చక్కగా పాడుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంది. మరి లాస్ట్ నామం ఎవరు ఫస్ట్ సాయిరామ్ చెప్తారో చూద్దాం.
1: ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః.
0: సత్య టీం వాళ్ళు ముందుగా చెప్పారు, చెప్పండి, పాడండి.
2: సాక్షాత్తు భగవంతుడే సత్యసాయిరాముడై అవతరించినటువంటి మన స్వామికి నమస్కారము అని ఈ నామానికి అర్థం.

0: చాలా చక్కగా స్వామినామాన్ని స్మరిస్తూ ఈ రౌండ్ ని మనం పూర్తి చేసుకున్నాం. మరి స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ గారు చెప్తారు.
1: థర్డ్ రౌండ్ పూర్తయ్యాక సత్య టీం 40 పాయింట్స్ స్కోర్ చేశారు. ప్రేమ టీం కాస్త తగ్గారు, బట్ పర్వాలేదు, ప్రేమ టీం 20 పాయింట్స్.
0: మరి ఇదే ఉత్సాహంతో మరి లాస్ట్ రౌండ్, ఈ రౌండ్ లోనే మనకి విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. దీని రూల్స్ ఏంటంటే చిట్స్ ఇస్తాం మేము. ముందర సత్య టీం వాళ్ళు వాళ్ళ దగ్గరికి చిట్స్ తేవడం జరుగుతుంది. వాటిలో ఏ వర్డ్ అయితే వచ్చిందో, మీరు సెలెక్ట్ చేసుకున్న చిట్లో ఏ వర్డ్ అయితే వచ్చిందో ఆ వర్డ్ మీద పాటలు పాడాలి. ఆ వర్డ్ మీద వచ్చే భజన్స్ 2 మినిట్స్ లో ఎన్ని పాడగలిగితే అన్ని పాడాలి. మీరు పాడే ప్రతి పాటకి 10 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. రిపీట్ అయిన పాటలకు మాత్రం పాయింట్స్ ఉండవు. లాస్ట్ రౌండ్, 4th రౌండ్ స్టార్ట్ చేసుకుందామా? రెడీయా?
2: రెడీ.
0: సో శైలజ గారు మరి వాళ్ళకి చిట్స్ అందజేస్తారా?
1: తప్పకుండా అండి.
0: సత్య టీం వాళ్ళకి ఏ వర్డ్ వచ్చిందో చూద్దాం.
3: శంభో.
0: శంభో అనే వర్డ్ వచ్చింది. ఈ వర్డ్ మీద ఎన్ని భజన్లు మాక్సిమం పాడగలుగుతారో అన్ని పాడండి. మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.

0: టైం అయిపోతుంది.
1: టైం అప్.
0: సత్య టీం వాళ్ళు 10 భజన్స్ పాడారు. 10 లో ఒక ట్రిపీట్ ఉంది. దట్ మీన్స్ 9 భజన్స్ పాడారు. 90 పాయింట్స్. మరి నెక్స్ట్ చిట్స్ ప్రేమ టీం వాళ్ళకి కూడా జరుగుతుంది. ప్రేమ టీం వాళ్ళకి ఏ వర్డ్ వచ్చిందో చూద్దాము.
2: గోవింద.
0: గోవింద చక్కటి వర్డ్ పాడండి. మీ టైం స్టార్ట్ అవుతుంది.

0: టైం అయిపోతుంది, త్వరగా
1: టైం అప్.
0: ప్రేమ టీం వాళ్ళు 13 భజన్స్ పాడారు, రిపీట్స్ కాకుండా 13 భజన్స్ పాడారు. దట్ మీన్స్ 130 పాయింట్స్. మరొక చిట్ సత్య టీం వాళ్ళు తీసుకుంటారు, చూద్దాం ఏ వర్డ్ వస్తుందో.
2: కృష్ణ
0: కృష్ణ. సత్య టీం వాళ్ళకి కృష్ణ అనే వర్డ్ వచ్చింది, పాడండి. మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.

0: Murali Krishna, Mukunda Krishna, Mohana Krishna, Krishna Krishna.
1: సత్య టీం వాళ్ళు 10 సాంగ్స్ కరెక్ట్ గా పాడారు. మిగతా కొన్ని రిపీట్స్, కొన్ని ఆ నామం లేని భజనలు పాడడం జరిగింది. సో 10 భజన్స్ పాడారు కాబట్టి 100 పాయింట్స్. మరి లాస్ట్ చిట్ ప్రేమ టీం వాళ్ళు తీస్తున్నారు. ఏ వర్డ్ వస్తుందో చూద్దాం.
2: రామ
1: రామ శ్రీరామనవమి రోజు రామ నామం మీద పాడండి. రెడీ?

0: టైమా.
1: చాలా చక్కగా పాడారు, హోరాహోరీగా సాగింది ఈ రౌండ్. మరి ఈ రౌండ్ స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ గారు చెప్తారు.
0: సత్య టీమ్ 190 పాయింట్స్. ఇక ప్రేమ టీమ్ 330 పాయింట్స్.
1: మరి యాక్చువల్గా ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, సెకండ్ రౌండ్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా, కొంచెం వెనకబడిన ప్రేమ టీం వాళ్ళు మొత్తానికి ఈక్వల్ అయిపోయారు. అండ్ థర్డ్ రౌండ్ లో ప్రేమ టీం వాళ్ళు కొంచెం వెనకనున్న, ఫోర్త్ రౌండ్ లో చాలా చక్కగా ఆడి మరి స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ గారు చెప్తారు. టోటల్ స్కోర్స్ ఎలా వచ్చాయో శైలజ గారు చెప్పండి.
0: ఫోర్ రౌండ్స్ కి కలిపి సత్య టీం 325 పాయింట్స్ అండ్ ప్రేమ టీం 445 పాయింట్స్.
1: ప్రేమ టీం వాళ్ళు చాలా చక్కగా ఆడి చాలా, సత్య టీం ప్రేమ టీం చాలా ఉత్సాహంగా వారికి వచ్చిన భజనలన్నీ చాలా చక్కగా పాడారు. కానీ ప్రేమ టీం వాళ్ళు థర్డ్ రౌండ్ లో కొంచెం వెనుకబడినా, ఫోర్త్ రౌండ్ లో చాలా చక్కగా ఉత్సాహంగా పాడి ఈ కార్యక్రమంలో విన్ అయ్యారు వాళ్ళు. వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ అలాగే సత్య టీం వాళ్ళు కూడా చాలా చక్కగా, చాలా స్పోర్టివ్ గా, చాలా ఉత్సాహంగా ఆడారు, మంచి కాంపిటీషన్ ఇచ్చారు వాళ్ళకి. సో వారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈనాటి కార్యక్రమాన్ని చక్కటి భజనతో ఎండ్ చేద్దాం.

ఇవాల్టి శ్రీరామనవమి ప్రత్యేక అంతాక్షరి కార్యక్రమం చాలా చక్కగా జరుపుకున్నాము. అందరూ ఎంతో స్పోర్టివ్ గా, మనం యాక్చువల్ గా స్వామి నామాన్ని తలుచుకుంటూ రాముల వారిని, అలాగే మన సాయిరాముడిని తలుచుకుంటూ చాలా చక్కగా ఈ గేమ్ ని పూర్తి చేశాము. మళ్లీ వచ్చే ఎపిసోడ్ తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపురం క్యాంపస్ విద్యార్థినులు ఉపాధ్యాయులు అందించిన ప్రత్యేక కార్యక్రమం స్త్రీధర్మ బోధిని 3వ భాగం.

సనాతన ధర్మోద్ధరణం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార ఉద్దేశాలలో ప్రధానమైనది. సనాతన ధర్మ పరిరక్షణలో ముఖ్యంగా స్త్రీలు ప్రధాన బాధ్యత వహించాలని బాబావారు పలుమార్లు ఉద్ఘాటించారు. స్త్రీలకుండవలసిన గుణగణాలు, వారు పాటించవలసిన ధర్మాలు, నిర్వర్తించవలసిన బాధ్యతలు, ప్రవర్తించవలసిన తీరు మొదలైన వాటిని గురించి స్వామి అనేక దివ్యోపన్యాసాలలో వివరించారు. స్వామి భక్తులు కొందరు ఈ విషయాలను సేకరించి పుస్తక రూపంలో అందించారు. శృతి సుభగంగా ఉంటుందనే ఉద్దేశంతోనూ స్వామి కార్యక్రమంలో మావంతు సేవను కలిపి ధన్యులం కావాలనే కోరికతోనూ, దేవభాష అయిన సంస్కృతం మీద ఉన్న గౌరవంతోనూ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపురం కళాశాల అధ్యాపక విద్యార్థిని బృందమైన మేము స్వామి స్త్రీల గురించి చేసిన బోధనలను సంస్కృత శ్లోకాల రూపంలో స్వరబద్ధంగా అందించాలనే సంకల్పంతో ఈ స్త్రీ ధర్మ బోధిని సంగీత కదంబం సమర్పిస్తున్నాం. సముద్రపు నీటిని సముద్రానికే అందించినట్లు భగవదనుగ్రహంతో మేమందించే ఈ స్వరపుష్పం చంద్రునికో నూలుపోగులా మా ప్రియతమ దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణకమలాలకు అర్పితం.

సర్వ కాలాల్లో సర్వ దేశాల్లో సౌభాగ్య సుఖశాంతులకు గాని అన్యాయ అక్రమాలకు గాని స్త్రీ ప్రవర్తనమే మూలం.

ప్రపంచాన్ని తాను దర్శించవచ్చును కాని ప్రపంచపు దృష్టిలో తాను పడని రీతిగా స్త్రీ ప్రవర్తన ఉండాలి. ఇదే భారత స్త్రీలకు సనాతన ధర్మం.

స్త్రీ వేషభూషాదులచే నరుల చెడు దృష్టిలో పడడం గాని, తన్ను గురించి ప్రజలు చెడుగా అనుకోవడానికి గాని ఆస్కారం ఇవ్వకూడదు.

ఈనాడు స్త్రీలు ఆడంబర వేషభూషాదులతో దాంభిక ప్రవర్తనతో గృహకృత్యాలను విస్మరించి వస్తు సంచయాపేక్షతో బజార్ల వెంట తిరుగుతూ కాలాన్ని వ్యర్థం చేస్తూ ఇచ్ఛానుసారంగా ప్రవర్తిస్తున్నారు.

గృహ కార్యాలు తాము చేయక స్త్రీలు సేవకుల మీద ఆధారపడుతూ సోమరులై లేని రోగాలను తమలో ఊహించుకుంటూ ఔషధాలు సేవిస్తూ బ్రతుకుతున్నారు.

గృహిణి, గృహలక్ష్మి, ధర్మపత్ని అనే పేర్లతో పిలువబడే స్త్రీ నిర్మల చిత్తురాలై గృహపాలనం చేయాలి. ప్రేమ స్వరూపిణియై గృహంలో శాంతిని పెంపొందించాలి. అలా ఆ కుటుంబం సాయంతో లోకంలో నీతిని నిలబెట్టాలి.

స్త్రీలు సత్యవాక్ పరిపాలకులై శీల దయా సమన్వితులై ధైర్యంతో చరిస్తే సంసారంలో సుఖశాంతులుంటాయి.

పురుషులతో పాటు యథేచ్ఛగా సంచరిస్తూ అపరిమితంగా మాట్లాడుతూ గృహ కార్యాల్లో సోమరితనంతో బ్రతికే స్త్రీలు శ్లాఘనీయులు కారు.

స్త్రీలకు లజ్జయే పరమభూషణం, గౌరవదాయకం. ఇది లేని స్త్రీలు ఆపదల పాలవుతున్నారు. కోమలత్వం, మాటల్లో మధురిమ, వినయ వినమితాది మృదుభావాల సమ్మిళిత గుణమే లజ్జ.

నొసటన కుంకుమ తిలకం, శరీరాన్ని నిండుగా కప్పే వస్త్రం, ముడివేసిన జుట్టు, ఇవి స్త్రీల సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తాయి.

ఆత్మజ్ఞాన ప్రదాయిని అయిన విద్య స్త్రీలకు ఆవశ్యకమే. అది సమాజంలో వ్యవస్థను సుదృఢం చేయడానికి వారికి తోడ్పడుతుంది.

స్త్రీలకు చక్కని శిక్షణ కోసమే ఈ కళాశాల స్థాపించబడింది. సచ్చీలానందించే ఈ విద్యను పొంది స్త్రీలు సద్గృహిణులు అగుదురుగాక.

భగవంతుని ఈ వాణికి అనుగుణంగా ఏ స్త్రీ ప్రవర్తిస్తుందో ఆ స్త్రీకి సాయమాత కృప వల్ల ఆనందం కలుగుతుంది. ఇందులో సంశయం లేదు.

ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపురం క్యాంపస్ విద్యార్థినులు ఉపాధ్యాయులు అందించిన ప్రత్యేక కార్యక్రమం స్త్రీధర్మ బోధిని 3వ భాగం విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.